ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శాలివాహన శక సంవత్సరం 1948 ఆశ్వీజ మాసం 14వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం అక్టోబర్ నెల 6వ తేదీ మంగళవారం 323.6 మీటర్లు అనగా 927 కిలో హెడ్స్ మీడియం వేవ్ 102 మెగా హెడ్స్ ద్వారా ప్రభాత ప్రసారము ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:56.39 శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం, మృగేను, స్వాతంత్ర్య వీణ బృందగానం, రచన శ్రీ రాంభట్ల నృసింహశర్మ, సంగీతం శ్రీ టి నిశ్చల్.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రము. చింతన వ్యాఖ్యాత శ్రీ అక్కినపల్లి రాధాప్రసాదరావు.
1: భగవంతుని అచించ శక్తిని, అనిర్వచనీయమైనటువంటి ఐశ్వర్యమును తెలిసిన భక్తుడు కేవలము అతనినే పరమగతిగా, పరమాశ్రయముగా, పరమశరణ్యుడిగా భావించి బుద్ధితో, మనస్సుతో, ఇంద్రియములతో, తనువుతో సర్వవిధముల తనని తాను భగవంతునికి సమర్పించుకుంటాడు. అప్పుడు భక్తుడు అతనికే తన మనస్సును కానుకగా చేసుకుంటాడు. అతని ఎందే బుద్ధి నిలిపి ఉంచుతాడు. భగవంతుని గురించే చర్చిస్తాడు. అతని నామగుణములనే గానము చేస్తూ ఉంటాడు. అతని ఎందే సంతుష్టుడై ఉంటాడు. ఈ విధంగా భక్తుడు తన తను మన ప్రాణములను, కాల కర్మ గుణములను, లౌకిక పారలౌకిక భోగములను, ఆసక్తిని, కోరికను, వాసనను భగవంతునికి హారతి కర్పూరంలా సమర్పించుకుంటాడు. దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాతితే అని ప్రవచించినట్లుగా దివ్యమైనటువంటి బుద్ధిని భగవంతుడే స్వయంగా అతనికి ప్రసాదిస్తాడు. వాగ్వైఖరి శబ్దచిరి శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం పాండిత్యం సర్వ విద్యాసు భక్తయేనతు ముక్తయే, భుక్తయేనతు ముక్తయే. వాక్చాతుర్యము, అనర్గళ శబ్ద ప్రవాహము, శాస్త్ర వ్యాఖ్యాన పాఠవము, సకల విద్యలలోనూ పాండిత్యము భుక్తి కోసమే కానీ ముక్తి కోసం కాదు. భక్తి, జ్ఞాన, వైరాగ్య, ధ్యాన యోగంలో గడపడం వివేకవంతుని యొక్క లక్షణం. మూఢులుగా పుట్టిన మనం ముక్తునిగా శరీరం విడిచిపెట్టడం మన ధర్మం. ఆశ్రమాలలో ఉంటూ ఆలోచనలతో సంసారిగా ఉండటం కన్నా ముముక్షువుగా ఉంటూ ఇంట్లోనే ఉండడం ఉత్తమం. ఆత్మజ్ఞానం పొందడానికి ఆత్మప్రకాశం కావాలి. భగవంతునిపై మనస్సు లగ్నం చేసుకోవాలి. రామకృష్ణ పరమహంస మాటల్లో చెప్పాలంటే, నీటికుండా నెత్తి మీద ఉంచుకున్న పల్లె పడుచు తోటి వాళ్లతో మాట్లాడుతూ ఉన్నా, నడుస్తున్నా, కొండ కింద పడకుండా మనసు ఎలా లగ్నమై ఉంటుందో ఈ విధంగా మనం లౌకిక సంబంధమైనటువంటి పనులు చేస్తూ మనస్సు భగవంతునిపై లగ్నం అయ్యేటట్టు మనం సంచరించాలి. అజ్ఞానం తొలగించి జ్ఞాన మార్గాన్ని అనుసరించాలి. ముక్తిని పొందే విద్యను నేర్చుకోవాలి, కానీ లౌకిక విద్యల వల్ల ప్రయోజనం లేదు. ఏ క్షణాన్న మృత్యు కబడిస్తుందో ఎవ్వరని చెప్పలేం. బాధ్యతలన్నీ తీరాక భగవంతుణ్ణి స్మరించుకుందామంటే అంతకు మించినటువంటి అవివేకం ఇంకొకటి లేనే లేదు. భగవంతునిపై ప్రేమ ఎవరికి వారే పెంచుకోవాలి. ముప్పున కాలకింకరులు ముంగిట నిల్చిన వేళ రోగం

0: तुमी भजन दासरथी करुणापयोनिधि। వార్ధక్యంలో మరణ సమయంలో యమదూతలు వచ్చినప్పుడు, రోగాలు అతిశయించినప్పుడు, అంతిమ క్షణాల్లో బంధువులు చుట్టుముట్టుకుని ఉన్నప్పుడు మిమ్మల్ని స్మరించడం సంభవిస్తుందో లేదో అని ముందు చూపుతో ఆ దశరథరాముని ముందు నుండి భజించి సేవించుకున్నాడు కంచెర్ల గోపన్న అని పిలువబడే రామదాసు. మానవ జన్మ సార్థకతను గోవిందిని భజించడం తప్ప వేరే మార్గం లేదని శంకర భగవత్పాదుల వారు నొక్కి వక్కాణించారు. డుక్రీకరణే అనే వ్యాకరణ సూత్రాన్ని వల్లివేసినటువంటి లౌకిక జ్ఞానము మరియు ఇహలోక సంపదలు కలుగుతాయి. ఇవి తాత్కాలికమైనటువంటివి, క్షణికమైనటువంటివి, అస్థిరమైనటువంటివి. మృత్యు సమీపించినప్పుడు ఇవేవీ రక్షించవు, భగవంతుని నామస్మరణ మాత్రమే కాపాడుతూ ఉంటుంది అని శంకర భగవత్పాదుల వారు చెబుతూ ఉన్నారు. వృద్ధ బ్రాహ్మణునికే కాదు, మనకందరికీ ఈ విషయాన్ని వివరిస్తూ ఉన్నారు. మూఢత్వాన్ని విడిచిపెట్టి జ్ఞానవంతులు కమ్మని హెచ్చరిక చేశారు.
1: శ్రీ అక్కినపల్లి రాధాప్రసాదరావు గారి వ్యాఖ్యానంతో చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పండుగ.

ఈ మధ్య కాలంలో మనం స్వచ్ఛమైన ఆహారం ఉత్పత్తి చేయడానికి రైతులుగా మన కృషి మనం చేస్తూ ఉన్నాం. దానికోసమే ప్రకృతి వ్యవసాయమని, సహజ వ్యవసాయమని, సేంద్రీయ వ్యవసాయమని రకరకాల పేర్లతోటి మనం వ్యవసాయం చేస్తూ ఉన్నాం. ఇక్కడ రసాయనాలు లేకుండా మనం పంటలు పండించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దీంట్లో మనం ఎక్కువగా జీవ నియంత్రణ పద్ధతులను ఉపయోగించుకొని మనం సాగు చేస్తాం. జీవ నియంత్రణ పద్ధతులు అంటే జీవమున్నటువంటి పదార్థాలని సద్వినియోగపరుచుకుంటూ వాటిని ఉపయోగించుకుంటూ ఈ పురుగుల్ని తెగుళ్ళని నియంత్రించటం. మనకు రకరకాలైనటువంటి జీవులు సహాయం చేస్తూ ఉంటాయి. వాటి సహాయాన్ని తీసుకొని మనము ఇక్కడ సస్యరక్షణ చేస్తాం. వీటిని సహాయం తీసుకోవడానికి కాను మనకి బయట ఈ ప్రకృతిలో ఉన్నటువంటి నేలలో ఉన్నటువంటి వాటిని మరి సరిగ్గా సద్వినియోగపరచుకోవడానికి ఒకసారి కుదరదు. ఇప్పటికే మనం చేసేటువంటి సాగు పద్ధతుల వలన ఇక్కడ ఉన్నటువంటి సూక్ష్మజీవులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఉపయోగపడేటువంటి జీవరాశులు కానీ అంతరించిపోవటం కానీ తగ్గిపోవటం కానీ జరుగుతుంది. మరి ఎట్లా? అందుకే ఏ సూక్ష్మజీవులైతే లేకపోతే ఏ జీవరాశులు అయితే మనకు ఉపయోగపడుతున్నాయో, మన ప్రాంతంలో మన నేలల్లో ఏదైతే తట్టుకొని నిలబడగలుగుతున్నాయో వాటిని సేకరిస్తారు శాస్త్రవేత్తలు. వాటిని సేకరించి ప్రయోగశాలల్లో వాటిని ఎక్కువగా ఉత్పత్తి చేసి, ఉత్పత్తి చేసినటువంటి వాటిని పొడి రూపంలో కానీ ద్రవ రూపంలో కానీ మార్చి వాటిని మనకి అందిస్తూ ఉంటారు. అట్లాగే మనకున్నటువంటి ఇతర రకాల పద్ధతుల్లో కొన్ని రకాల పెద్ద జీవులు ఉంటాయి, కందిరీగలు అవి ఇవి, వాటి గుడ్లు అమ్ముతారు మనకి. అలాగే కొన్ని రకాల జీవరాశుల్లో ముఖ్యంగా బూజు అంటాం, ఆ బూజుల్లో కూడా మనకు ఉపయోగపడేటువంటి బూజులు చాలా ఉన్నాయి. ట్రైకోడర్మా విరిడి ఇది ఒక బూజే, కానీ రకరకాల తెగుళ్ళను నియంత్రిస్తుంది. ఇది అద్భుతమైనటువంటి బూజు. దాన్ని కానీ లేకపోతే పురుగులను నియంత్రించడానికి ఉపయోగపడేటువంటి కొన్ని రకాల బూజులు, బవేరియా, బెసియాన్ అని, వర్టిసీలియం అని, మెటారైజియం అని, ఇలా రకరకాలు దొరుకుతూ ఉన్నాయి. ఇవి కూడా వాళ్ళు ఉత్పత్తి చేసి ఎక్కువ చేసి ఆ ఉత్పత్తిని మన పంటల మీద వాడుకోవటానికి విడిగా ద్రవ రూపంలో కానీ పొడి రూపంలో కానీ ఇస్తూ ఉంటారు. సరే వాడుతూ ఉన్నాం, కానీ కొంతమంది రైతు సోదరులకు ఒక అనుమానం వస్తూ ఉంటుంది, సరిగ్గా పనిచేయటం లేదే, చాలా ఆలస్యం అవుతుందే అనేటువంటి అనుమానం ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం జీవ నియంత్రణ పద్ధతుల్లో ఎప్పుడైతే వ్యవసాయం చేస్తున్నామో, మనం సస్యరక్షణకు కానీ లేకపోతే ఇతర రకాల బలాన్ని ఇవ్వటానికి కానీ మనం ఉపయోగించేది ఒక జీవం ఉన్నటువంటి పదార్థం, రసాయనం కాదు, భౌతిక పదార్థం కాదు, వస్తువు కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ సహాయం చేసేటువంటి సూక్ష్మజీవులు మనకి ఉపయోగపడాలి అంటే అవి బతికుండాలి. బ్రతికుండాలంటే అవి బతికుండేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే ఎప్పుడు ఇలాంటి పదార్థాలు కొన్నా, ఎప్పుడు ఈ జీవరసాయనాలు కొన్నా, ఎప్పుడు ఈ మరి రకరకాలైనటువంటి జీవరాశుల్ని బయట తెచ్చుకొచ్చుకున్నా వాటి మీద ఒక తేదీ వేసి ఉంటారు. ఆ తేదీ ఇంకా ఉందా లేదా, సుమారుగా ఎన్ని రోజుల దాకా, ఎన్ని నెలల దాకా దీంట్లో ఉన్నటువంటి జీవరాశులు ఎక్కువగా బతుకుంటాయి అనేది లెక్కగట్టుకొని ఒక తేదీ ఇస్తారు వాళ్ళు. ఆ తేదీ ఇంకా ఉందా లేదా చూసుకోవాలి. మామూలు మందుల్లాగా తెచ్చి ఇంట్లో వేసుకొని ఎప్పుడు 6 నెలల తర్వాత 3 నెలల తర్వాత వాడుకుంటామంటే మటుకు అవి పనిచేయవు. లోపల ఉన్నటువంటి పదార్థం జీవం పోతుంది. జీవం ఉంటేనే మనకు ఉపయోగపడతాయి. ఇదొకటి. ఇంకొకటి, మనము తెచ్చినటువంటి మందుల్ని, ఈ జీవ నియంత్రణ మందుల్ని ఎప్పుడు పడితే అప్పుడు పిచికారీ చేయకూడదు, ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు. ఎందుకు? జీవం ఉన్నటువంటి పదార్థం కాబట్టి ఎండలో కొట్టామనుకోండి, ఎండ వేడి మీకు కూడా చనిపోయేటువంటి అవకాశం ఉంది. అందుకే సాధ్యమైనంత వరకు చల్లటి సమయాల్లో కానీ, రాత్రి సమయాల్లో కానీ మనం వాడుకోవాలి. అప్పుడు వాటి పనితీరు బాగా ఉంటుంది. ఇది కూడా మనం మర్చిపోతున్నాం. అలాగే మనం తెచ్చుకున్నటువంటి పదార్థాలు ఇవన్నీ కూడా మంచి కంపెనీ తయారు చేసినవి, లేదా శాస్త్రవేత్తలు తయారు చేసినవి, లేకపోతే జీవనయంత్రం ప్రయోగశాలలో తయారు చేసినవి తెచ్చుకుంటే వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం జాగ్రత్తగా చేస్తారు కాబట్టి మనకు ఉపయోగకరంగా ఉంటాయి. దాంట్లో సత్తు లేదు, దాంట్లో మంచితనం లేదు, దాంట్లో సరైనటువంటి పదార్థం లేదనుకోండి మనకు పనిచేయదు. ఇదొకటి. ఇంకొకటి, భూమిలో కలిపేటువంటి ఈ రకాలైనటువంటి జీవరాశులు, ఉదాహరణకు ట్రైకోడర్మా విరిడి అనుకుందాం, అవి పనిచేయాలంటే ఆ జీవరాశులు కూడా బతుకుతూ ఉండాలనుకున్నాం కదా. ఈ బూజు అనేది బతకాలంటే దానికి ఆహారం కావాలి. దానికి ఆహారం ఏంటి? సేంద్రీయ పదార్థం. నేలలో సేంద్రీయ పదార్థం లేకుండా మనం ఎంత బూజు చేసినా కొంతకాలమే బతుకుతుంది. ఆ కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత వెళ్ళిపోయింది, చనిపోద్ది. కానీ అది ఎక్కువ కాలం బతకాలి అంటే మరి ఈ జీవరాశులు బతకడానికి అవసరమైనటువంటి సేంద్రీయ పదార్థం భూమిలో ఉండాలా? అందుకే ముందే పేడని, బాగా చీకిన పేడని కలిపి దాన్ని బాగా మాగబెట్టి దాన్ని వేసుకుంటాం, దానివల్ల ఎక్కువ కాలం బతికిద్ది. దానికి తోడు నేలలో ఈ జీవరాశులు బతకడానికి కావాల్సినటువంటి తేమ కావాలి. మరి నేలలో తేమ లేకపోతే కూడా

0: అవి కష్టం. అందుకనే నేలలో ఎప్పుడైతే సేంద్రియ పదార్థం ఎక్కువ ఉంటుందో తేమ కూడా ఎక్కువ నిలబడుతుంది, అప్పుడు ఈ జీవరాశులు కూడా బతుకుతాయి. ఇదంతా ఒకదానికొకటి సంబంధం ఉన్నటువంటి విషయాలు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా నేల గుణం ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంటే జీవరాశులు కూడా హాయిగా బతుకుతాయి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు కనుక మనం తీసుకోకపోతే మనం ఖర్చు పెట్టి తెచ్చుకునే కూడా పనిచేయవు. అందుకని మన వాడేటువంటి జీవనయంత్రణ పద్ధతుల్లో అవి వాడేటువంటి జీవరాశుల్ని ఎక్కువ కాలం ఎలా బతికించుకోవాలి, వాటి పనితీరుని ఎలా మెరుగుపరుచుకోవాలి, వాటిని వాడేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, కొనుక్కునేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంతకాలానికి ఒకసారి వేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం అవగాహన పెంచుకుంటే వాటిని చక్కగా వాడుకొని అతి తక్కువ ఖర్చుతోటి స్వచ్ఛమైన ఆహారోత్పత్తి చేయొచ్చు మనం.
1: రాగల 24 గంటల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సూచన. ప్రత్యేకంగా ఏం లేదు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. కొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం పర్యటనలో భాగంగా భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభిస్తారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దసరా దీపావళి పండుగల సందర్భంగా తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రోత్సాహకాలను ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశ ఎన్నికల వ్యవస్థపై అవాస్తవ ప్రచారాలు సరికావని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ ఎఫ్ఎస్ఎస్ 1ను రక్షణ మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. అలాగే ఎఫ్ఎస్ఎస్ 5కు శంకుస్థాపన చేయడంతో పాటు ఆధునీకరించిన స్లిప్వే 4 300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేనును ప్రారంభిస్తారు. కాగా గత రాతి విశాఖకు చేరుకున్న రక్షణ మంత్రి నౌకాదళ సిబ్బందితో నిర్వహించిన బడాఖానా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ,
1: "ఔర్ మై ఉన్ వీర్ జవానో కే ప్రతి ఇ సమ్మాన్ వ్యక్త్ కర్తా హూ జో తుఫాన్ ధూప్ ఔర్ హర్ పరిస్థితియో మే సముద్రీ సీమాఓ కీ సురక్షా మే లగే హువే హై. మై ఆప్కో ఆప్కే పరివారో కో భీ ఆభార్ వ్యక్త్ కర్తా హూ జో లగాతార్ ఆప్కా హౌసలా బులంద రఖతే హై, ఆప్కో హిమ్మత్ దేతే హై, ఆప్కో తాకత్ దేతే హై. ఔర్ సాథియో ఆప్ జాన్తే హై, జబ్ ఏక్ నౌసైనిక్ సముద్ర మే దేశ్ కీ రక్షా కర్తా హై, తబ్ ఉస్కా పరివార్ ఘర్ పర్ దేశ్ కే లియే ఏక్ ఔర్ మోర్చా సంభాల్తా హై. ఆప్కీ సేవా ఔర్ ఆప్కే పరివార్ జనో కా త్యాగ్ దోనో హీ సచ్ముచ్ ఇస్ దేశ్ కీ బహుత్ బడీ పూంజీ హై."
0: స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సెర్ప్ మెప్మా అధికారులతో నిన్న నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, విజయవాడలో ఈ నెల 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న నేషనల్ సరస్ మేళా 2026ను మహిళా సాధికారత చాటేలా విజయవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రియల్ టైమ్ గవర్నెన్స్ ఆర్టీజీఎస్పై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగుల సేవల్లో నాణ్యత పెంచడానికి వారి నైపుణ్యాల అభివృద్దిపై అధికారులు దృష్టి సారించాలని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించింది. ప్రపంచ ఆవాస దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోఖాన్ సాహు ఈ అవార్డును రాష్ట గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి హెప్సిబా రాణికి అందజేశారు. ఈ అంశంపై గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పందిస్తూ, ఇళ్ల నిర్మాణంలో వేగం, పారదర్శకత, లబ్దిదారులకు నేరుగా నగదు బదిలీ, నిరంతర పర్యవేక్షణ వంటి చర్యలతో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. 2029 నాటికి అర్హులైన పేదలందరికీ సొంతింటి కల సాకారం చేయటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలియజేశారు. దసరా దీపావళి పండుగల సందర్భంగా తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి 150,250 రూపాయల చొప్పున ప్రోత్సాహకాలను ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. దేశానికి వెలుగులు పంచేందుకు పనిచేస్తున్న సింగరేణి కార్మికుల శ్రమ వెలకట్టలేనిదని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి సంస్థ మాత్రమే కాదని, తెలంగాణలో లక్షలాది మంది కుటుంబాలకు జీవనాధారమని కిషన్ రెడ్డి తెలిపారు. కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, భవిష్యత్

0: భవిష్యత్తు కోసం యాజమాన్యం చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం సింగరేణికి ఇవ్వాల్సిన 60,000 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని కిషన్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ఐతానగర్లో 2,13,00,000 రూపాయల వ్యయంతో 3.5 ఎకరాల్లో అభివృద్ది చేసిన స్వర్ణాంధ్ర పార్కును మంత్రి నిన్న ప్రారంభించారు. స్వర్ణాంధ్ర పార్కులు విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించడంతో పాటు వృద్ధులకు ఆహ్లాదాన్ని కలిగించేలా ఉంటాయని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ
1: 2047 కల్లా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్థానంలోకి ఎదగాలి. ప్రతి కుటుంబానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదాయం పెరగాలనే ఆలోచనతో అన్ని విభాగాల్ని కలిసి ముందు చేసుకెళ్తున్న తరుణంలో ఈ పార్క్ నామకరణ కూడా స్వర్ణాంధ్ర పార్క్ అని చేయడం జరిగింది. 2,13,00,000 రూపాయలతోటి పార్క్ నిర్మాణం మనం చేయగలిగాం. ఎందుకంటే ఓపెన్ ఎయిర్ థియేటర్ ఒకటి ఏర్పాటు చేశాం. సో చిన్న చిన్న డాన్స్ పర్ఫార్మెన్సెస్, డిబేటింగ్ స్కిల్స్ పెంచడానికి, ఎలోక్యూషన్ పెంచడానికి వాళ్ళు కూడా చక్కగా ఈ వేదికను ఉపయోగించుకోవచ్చు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా జాతీయ విద్యా విధానం 2020 ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే సాగర్మాల ప్రాజెక్టుపై ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. విశాఖపట్నంలోని ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయంలో 43 మందికి కారుణ్య నియామక పత్రాలను మంత్రి నిన్న అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 3 ఏళ్లలో విద్యుత్ ఉత్పత్తి పంపిణీ సంస్థల్లో 445 మందికి పైగా కారుణ్య నియామకాలు కల్పించినట్లు చెప్పారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. దేశ ఎన్నికల వ్యవస్థపై అవాస్తవ ప్రచారాలు సరికావని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితాల రూపకల్పన రాజ్యాంగబద్దంగా పారదర్శకంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజల్లో అపోహలు కలిగించేలా ప్రచారాలు తగదని మంత్రి పేర్కొంటూ
3: 9వసారి ఇవాళ దేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐ జరుగుతుంది. ఆనాడు ఎవరు ఎప్పుడు అభ్యంతరాలు చెప్పలేదే, అది ఒక ప్రక్రియ. రద్దయిన ఓటర్లు ఎవరన్నా, బదిలీ అయిన ఓటర్లు గాని, మరణించిన ఓటర్లు గాని, లేదా ఏదైనా డూప్లికేట్ ఓటర్లను గాని తరలించే ప్రక్రియ ఎస్ఐఆర్ లో భాగం. ఏ రకంగా పేరు తొలగించగలరు? ముసాయిదా పెట్టారు. ముసాయిదాలో ఎవరు డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి, ఎవరు మరణించిన వాళ్ళు ఉన్నారో లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ ముసాయిదా మాత్రమే పెట్టడం జరిగింది. దాన్ని చూసుకున్న తర్వాత క్లెయిమ్స్కి, అప్పీల్స్ కూడా అవకాశం ఉన్నప్పటికీ కూడా ఓట్లు తొలగించడానికి ఎవరికీ హక్కు లేదన్న విషయం తెలిసినప్పటికీ కూడా ఈ రకంగా అబద్దాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
0: స్విట్జర్లాండ్తో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఢిల్లీలో స్విట్జర్లాండ్ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి హెలేనా బుడ్లిగర్ ఆర్డియాడాతో మంత్రి నిన్న సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా స్విస్ రాయబార కార్యాలయం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్విట్జర్లాండ్ బిజినెస్ ఫోరంలో పాల్గొని రాష్టంలో పెట్టుబడి అవకాశాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని, ఏకగవాక్ష విధానంలో పారిశ్రామికవేత్తలకు సహకారం అందిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యానాం పరిసర ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు 1 మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణలో వృద్ధుల ఆరోగ్య సంరక్షణతో పాటు అసంక్రమిక వ్యాధుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. హైదరాబాద్లో ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా, కుటుంబ ఆరోగ్య సంక్షేమ కమిషనర్ సంగీత మంత్రిని నిన్న కలిసి ఇటీవల చేపట్టిన జపాన్ పర్యటన వివరాలను వారు వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం పర్యటనలో భాగంగా భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభిస్తారు.

0: స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దేశ ఎన్నికల వ్యవస్థపై అవాస్తవ ప్రచారాలు సరికావని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. అథ వార్తాః. నవదెహల్యాం ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః స్విస్ రాష్ట్రపతినా గాయ్ పార్మిలేన్ ఇత్యమునా సహ మంత్రణానంతరం పంచసహమతిపత్రాణి హస్తాక్షరితాని. అత్రావధేయం యత్ సంధయః తావత్ జనప్రవాసాయ యువవ్యావసాయిక వినిమయాయ పరివహన ప్రౌద్యోగికీ వికాసాయ చ భవిష్యంతి. ప్రధానమంత్రి అవోచత్ యత్ ఉభౌ దేశౌ రక్షా సహయోగే నూతన క్షేత్రాణాం అన్వేషణం విధాస్యతః. పరమాణు ఊర్జా క్షేత్రే చ పరస్పర సంబంధం అత్యంతం సుదృఢం కరిష్యతః.
2: आज हमने मिलिट्री एक्सचेंज और डिफेंस प्रोडक्शन में सहयोग की नई संभावनाओं की पहचान की. न्यूक्लियर एनर्जी में सहयोग को और प्रगाढ़ करने पर भी सहमति बनी. वाराणसी का रोपवे, नोएडा का जेवर एयरपोर्ट और पहाड़ी क्षेत्रों में रेलवे तथा टनलिंग प्रोजेक्ट हमारे इंफ्रास्ट्रक्चर सहयोग के उज्ज्वल उदाहरण है. इस सहयोग को सुदृढ़ करने के लिए आज हमने ट्रांसपोर्ट, मोबिलिटी और इंफ्रास्ट्रक्चर पर एग्रीमेंट किया है.
1: नवदेहल्यां श्री लाल बहादुर शास्त्री राष्ट्रीय संस्कृत विश्वविद्यालयस्य द्वितीये दीक्षांत समारोहे उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन् अद्य मंगलमयं दीक्षांत भाषणं समाचरिष्यति. आकाशवाण्याः वार्ताहरैः सह संभाषणे विश्वविद्यालयस्य कुलपतिः प्रोफेसर మురళీ మనోహర్ పాఠకః సహర్షం విజ్ఞాపితవాన్ యత్ అస్మిన్ మంగళమయే దీక్షాంత మహోత్సవే త్రయోదశాధికైకసహస్రతోప్యధికాః ఛాత్ర సాధకాః సహభాగినః భవిష్యంతి. కులపతినా సంసూచితం యత్ శైక్షణిక విద్యా సాధనాయాం సర్వాగ్రణీభ్యః త్రిభ్యః మేధావీ ఛాత్రేభ్యః ఉపరాష్ట్రపతికరేభ్యః ప్రతిష్ఠితం శంకర దయాల శర్మా పదకం అర్పయిష్యతే. అస్మిన్ భవ్య విద్యా సమారోహే చత్వారింశదుత్తర ద్విశత ఛాత్రాః విద్యావారిధి ఉపాధిభిః విభూషయిష్యంతే. సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే.
3: అనుక్షణం అద్యతన సూచనాభిః పరిపూర్ణాః తిష్ఠంతు. ఎక్స్ అథ పబ్లిక్ పటలయోః @AIRNewsAlerts ఇత్యనుగచ్చంతు.
1: తమిళనాడు పుదుచ్చేరి పశ్చిమ బంగాల రాజ్యేషు పంచ విధానసభాసనేషు తథా అసమస్య నాగాం లోకసభాసనే చ అద్య శాంతిపూర్ణం మతదానం ప్రచలతి. నిర్వాచనాయోగానుసారం మతగణన ఆగామి శుక్రవాసరే సంపాదయిష్యతే. యస్య ఫలం తావత్ తస్మిన్నేవ దినే ఉద్ఘోషితం భవిష్యతి. రాష్ట్రపతి పదాసీన ద్రౌపదీ ముర్ముః అద్య ప్రభృతి హిమాచల ప్రదేశస్య త్రిదివసీయ ప్రవాసే భవిష్యతి. యాత్రావధౌ రాష్ట్రపతిః ఎయిమ్స్ బిలాసపుర్ సంస్థాయాః దీక్షాంత సమారోహే ముఖ్య అతిథిత్వేన ప్రశిక్షిత చికిత్సకేభ్యః ఉపాధీన్ ప్రదాస్యతి. భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన అద్య కేరళమాహే దక్షిణ కర్ణాటక తమిళనాడు పుదుచ్చేరి కరైకల క్షేత్రేషు అతివృష్టిపరా సంచేతన ప్రకటిత. విభాగేనానేన సంసూచితం యత్ ఆగామి దినద్వయే త్రయే వా జమ్మూకశ్మీర లద్దాఖ్ హిమాచల పంజాబ్ చండీగఢ్ హర్యాణా ఢిల్లీ ఉత్తరాఖండ్ లక్షద్వీప్ ప్రాంతేషు విద్యుత్పాత పురస్సరం మేఘగర్జనం చ సంభావ్యతే. యమనదేశస్య మాన్యతాప్రాప్తేన శాసనేన హూతీ విద్రోహిణాం విరుద్ధం యమన్ అరుణోదయః ఆపరేషన్ డాన్ ఆఫ్ యమన్ ఇతి బృహత్ సైన్యాభియానం ప్రారబ్ధం. శాసకీయ బలైః రక్తాబ్ధి తటస్య ముఖ్య స్థానేషు అగ్రగతిః ప్రాప్తా. అభియానస్యాస్య ముఖ్యముద్దేశ్యం హూతీ నియంత్రితానాం భూభాగానాం పునరధిగ్రహణం అస్తి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఉదయ సమీరాలు, ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:05 జాతీయ వార్తలు తెలుగులో, 7:15 కొనసాగుతున్న ఉదయ సమీరాల్లో భాగంగా నేటి మాట మేఘనాథ్ సాహా గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు. సుప్రసిద్ధ చలనచిత్ర దర్శకులు చిత్తజల్లు పుల్లయ్య గారు వారి వర్ధంతి సందర్భంగా జీవిత విశేషాలు. వైవిధ్య సాహితీవేత్త కవిశేఖర శ్రీ భోగరాజు నారాయణమూర్తి ఈ అంశంపై శ్రీమతి భోగరాజు సూర్యలక్ష్మి గారి ప్రసంగం, శ్రీమతి బి శ్రీలత గారి గళంలో భక్తి సంగీతం, హెచ్ రామచరణ్ గారు వయలిన్, పురాణం రవీంద్రుడు గారి మృదంగం, పుష్పాంజలి. కాకినాడ జిల్లా సమాచార లేఖ పివివి వరప్రసాద్ గారు అందిస్తారు 8:30. కర్ణాటక సంగీత కార్యక్రమంలో పురాణం పురుషోత్తమ శాస్త్రి గారి గానం 8:35. ఎంఎస్ఎన్ మూర్తి గారు వయలిన్, డాక్టర్ వంకాయల వెంకటరమణమూర్తి గారు మృదంగం. పాటల బల్లకి 8:59, 9:35. 10:00 ప్రజాసేవతో దేశసేవ, ఇందులో భాగంగా జాతీయ విద్యా విధానం 2020 ప్రత్యేక ముఖాముఖి డాక్టర్ బి లవకుమార్ లెక్చరర్ శ్రీకాకుళం కేంద్రీయ విద్యాలయం. పరిచయకర్త రావల సాయి గిరీష్ గారు. 10:25 పాటల బల్లకి 11:00 ప్రజాసేవతో దేశసేవ, ఇందులో భాగంగా సాగరమాల ప్రాజెక్టుపై ప్రత్యేక కార్యక్రమం. మధురిమ 11:13. సంధ్యారాగం 12:40. మూత్రపిండాల ఆరోగ్యం అవగాహన డాక్టర్ వైవిఎస్ అనిత గారితో శ్రీమతి గుడివాడ నందినీదేవి జరిపిన పరిచయ కార్యక్రమం. మహిళావాణి 1:35. మానసిక ఆరోగ్యం అంశంగా వ్యాఖ్యాత్రి శ్రీమతి డి శ్రీదేవి. రంగస్థలి 2:31. సత్య హరిశ్చంద్ర నాటకంలో నక్షత్రక పాత్ర రొంగలి స్వామినాయుడు గారి కంఠంలో ఆ పద్యాలు వింటారు. హార్మోనియం శ్రీ ఎస్ శ్రీనివాస్. యువవాణి యువజన కార్యక్రమంతో సాయంత్రం 5:00 రెండో ప్రసారం మొదలు. సంధ్యారాగారు 5:30. సాయం సమీరం 6:30. లలిత సంగీతం కుమారి వి అమృతవల్లి గారి గణంలో. సిహెచ్ ఈశ్వర్ కీబోర్డ్, వి ధనుంజయ్ గారి తబల. కిసాన్ వాణి 7:15. నేలకు పంటకు సత్తువనిచ్చే ద్రవ సేంద్రియ ఎరువులు, రైతు స్థాయిలో తయారీ, పోషక విలువలు, ప్రయోజనాల గురించి. అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ సీతారామలక్ష్మి గారితో పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. వికసిత భారత్ 7:45. దార్శనిక భారత్ 8:00. రాత్రి 10:00 హరికథ. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. కొంచెంసేపట్లో జాతీయ వార్తలు తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి రిలీజ్.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ స్థానాలకు, అస్సాంలోని 1 లోక్సభ స్థానానికి ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా మొదటి రోజు రాష్టపతి ఎయిమ్స్ బిలాస్పూర్ మొదటి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై పట్టభద్రులైన డాక్టర్లకు డిగ్రీలు ప్రదానం చేస్తారు. రెండవ రోజు మనాలీలోని ప్రసిద్ధ హిడింబి ఆలయాన్ని, అటల్ టన్నెల్ రోహ్తాంగ్ను సందర్శిస్తారు. రాష్టపతి పర్యటన దృష్ట్యా బిలాస్పూర్, కుల్లు జిల్లాల్లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 8న రాష్టపతి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. అలాగే ఎఫ్ఎస్ఎస్ 5 నౌకా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు షిప్ యార్డ్లో ఆధునీకరించిన స్లీప్వే 4 300 టన్నుల సామర్థ్యం గల గొలియత్ క్రేన్ను రక్షణ మంత్రి ప్రారంభిస్తారు. భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న 5 ఫ్లీట్ సపోర్ట్ షిప్లలో మొదటిదైన ఎఫ్ఎస్ఎస్ 1 స్టీల్ కటింగ్ ప్రారంభించిన కేవలం 18 నెలల్లోనే బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తోంది. 43,500 టన్నుల బరువు కలిగిన ఈ నౌకలు సముద్రంలో ఉండే యుద్ద నౌకలకు అవసరమైన సరుకులు, ఇంధనాన్ని సమకూర్చడం ద్వారా భారత సముద్ర సరిహద్దు పరిధిలో నౌకాదళ సామర్థ్యాన్ని మరింత పెంచుతాయి. కృత్రిమ మేధస్సు పనిచేసే విధానాలు, లావాదేవీలు, నిర్ణయాలు తీసుకునే తీరును మార్చివేసిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన కౌటిల్య ఎకనామిక్స్ సదస్సులో మాట్లాడుతూ మంత్రి, ఏఐ పరివర్తనలో భవిష్యత్తులో వ్యవస్థలను రూపొందించడానికి మన దేశానికి గొప్ప అవకాశం ఉందన్నారు. నేడు టెలికాం కనెక్టివిటీ నెట్వర్క్ ఒక డిజిటల్ హైవేగా మారిందని, డేటా అనేది ఏఐ ఆర్థిక వ్యవస్థకు ఇంధనంగా మారిందని, ఈ అంశాలన్నీ కలిసి కనెక్టివిటీ, కంప్యూట్, ట్రస్ట్ అనే కొత్త డిజిటల్ త్రయాన్ని ఏర్పరుస్తున్నాయని సింధియా చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఘనా విదేశాంగ మంత్రి సమూయల్ ఆహ్వానం మేరకు ఈరోజు, రేపు ఘనాలో పర్యటిస్తారు. ఈ పర్యటన సందర్భంగా అధ్యకులు జాన్ మహమాతో ఫార్మాస్యూటికల్ అభివృద్దిలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, యాంత్రీకరణ, వ్యవసాయ రంగంలో సహకారాన్ని మరింతగా పెంచుకోవడం, ఘనా పారిశ్రామికీకరణ, ఉద్యోగ కల్పన ఎజెండాకు మద్దతివ్వడం, అలాగే స్కాలర్షిప్లు, ఐటీ భాగస్వామ్యాలను విస్తరించడంపై చర్చలు జరుపుతారు. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనే భారత లక్ష్య సాధనకు రసాయనాలు, పెట్రోకెమికల్స్ రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఇండియా కెమ్ 14వ ఎడిషన్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల్లో అంతరాయాలు ఏర్పడుతున్న తరుణంలో ఈ రంగంలో స్వయం సమృద్ది సాధించవలసిన అవసరాన్ని ఆమె గుర్తు చేశారు. దేశీయ సామర్థ్యాలను పెంపొందించుకుంటూ ప్రపంచానికి విశ్వసనీయ భాగస్వామ్యం

స్వామిగా నిలిచే శక్తి భారత్కు ఉందన్నారు. రసాయన పరిశ్రమల ఆవిష్కరణలు, పెట్టుబడులు, విస్తరణకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని మంత్రి పిలుపునిచ్చారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అస్సాంలోని 1 లోక్సభ స్థానానికి ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం, పుదుచ్చేరిలోని తట్టాంచవాడి, పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ అసెంబ్లీ స్థానాలకు, అస్సోంలోని నాగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు శుక్రవారం నాడు చేపడతారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహణలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను సస్పెండ్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇతర ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండానే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్ఐఆర్కు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారని పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై ప్రతివాదుల స్పందనను మొదట కోరతామని, చట్టబద్దమైన నిబంధనలేమైనా ఉల్లంఘించబడ్డాయా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. కేవలం పత్రికా కథనాల ఆధారంగా ఏకపక్షంగా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిర్ణయాలు ఐక్యత లేదా మెజారిటీ లేకుండా తీసుకున్నారని రికార్డులు నిరూపిస్తే ఆ నిర్ణయాలను పునఃపరిశీలించే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు న్యూఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయ 2వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ, ఈ స్నాతకోత్సవంలో 1300 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారని, అత్యుత్తమ విద్యా ప్రతిభ కనపరిచిన 3 ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపరాష్టపతి శంకర్ దయాళ్ శర్మ పతక బహుమతులను అందజేస్తారని తెలియజేశారు. ఈ వేడుకలో 240 మంది విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలు ప్రదానం చేయనుండగా 2024, 2025, 2026 విద్యా సంవత్సరాలకు చెందిన 60 మంది విద్యార్థులు బంగారు పతకాలు అందుకుంటారని ఆయన వివరించారు. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారేకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రానున్న 2-3 రోజుల్లో జమ్మూకాశ్మీర్, లదాఖ్, హిమాచల్ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, లక్షద్వీప్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, మహారాష్ట, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో రానున్న 2-3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. భారత్లో భాగస్వామ్యాలను, పెట్టుబడులను మరింత బలోపేతం చేసే అవకాశాలపై వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వ్యాపార దిగ్గజాలతో సమావేశమై చర్చించారు. గోయల్ న్యూయార్క్లో G20 వాణిజ్య మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి అమెరికా వెళ్లారు. అక్కడ ప్రవాస భారతీయులను ఉద్దేశించి కూడా ప్రసంగించారు. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అభివృద్ది చేసిన సంచార్ సాథి పోర్టల్ 2023 మే నెలలో ప్రారంభమైన నాటి నుండి ఇప్పటివరకు 30 కోట్లకు పైగా సందర్శనలు నమోదు చేసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. టెలికమ్యూనికేషన్స్ శాఖ రూపొందించిన ఈ పోర్టల్ ద్వారా పౌరులు తమ పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లున్నాయో తెలుసుకోవచ్చు. అలాగే పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయడం, మొబైల్ హ్యాండ్సెట్ అసలైందో కాదో తనిఖీ చేయడం, అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజీలపై సులభంగా ఫిర్యాదు చేసే సదుపాయం ఇందులో ఉంది. వార్తలు ముగించే ముందు

షల్మారోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా? ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: ఉదయ సమీరాలు కార్యక్రమానికి స్వరాహ్వానం. ముందుగా నేటి మాట. నేటి మాటలో తొలి అంశం, ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జయంతి రోజు. 1893 అక్టోబర్ 6 పుట్టిన భారతీయ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త మేఘనాథ్ సాహా నక్షత్రాల్లో జరిగే మార్పులు, ఉష్ణోగ్రత, పీడనం ఇలాంటి ధర్మాలని ఆవిష్కరించే సమీకరణాలను కనుగొన్న ఆయన బంగ్లాదేశ్ ఢాకా షారాతోలీలో పుట్టారు. ఆనాటికది భారతదేశంలో సియోర్తలి గ్రామం, 5 పిల్లలు, అందులో చివరిగా పుట్టింది మేఘనాథ్ సాహా. ఆయన కేవలం చదువు సహాయంతో ఎదిగిన వ్యక్తిత్వం. నాన్నగారికి చిన్న కిరాణా దుకాణం, ఆదాయం చాలదు, తరచూ పస్తులతో గడిపేది. సాహాను బడి మానిపించి ఏదైనా పనిలో పెట్టాలి అని ఆ తండ్రి గారి ప్రయత్నం. అయితే చదువులో చాలా చురుకు సాహా, అంచేత ఆయన అలా బడి మానిపించకండి, చదివించండి అంటే ఓ బోర్డింగ్ స్కూల్లో చేర్చారు మొత్తానికి దాతల సహాయంతో. ఆయన చక్కగా చదువుకుంటూ సాహా గారు స్కాలర్షిప్లతోటి ఢాకా వెళ్ళి పై చదువులకి. బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ని విభజించిందని గవర్నర్ తమ స్కూలుకి వచ్చినప్పుడు స్నేహితులతో దాన్ని బహిష్కరించాడు. అప్పటికైనా 12 ఈ 12 వాడికి ఇంత చురుకేమిటి, ఇంత ఉడికేమిటి, వీళ్ళు వదిలేస్తే ప్రమాదం అని స్కూల్ నుంచి పంపించారు. మరో స్కూల్లో చేరాడు ఆయన. అక్కడ కూడా ఆయన స్కాలర్షిప్ సాధించాడు. కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో ఆయనకు బోధించినటువంటి మహామహులు, ప్రఖ్యాత శాస్త్రవేత్తలు జగదీష్ చంద్రబోస్, ప్రఫుల్ల చంద్ర రాయ్, మరి ఆయన సహ విద్యార్థులు సత్యేంద్రనాథ్ బోస్, పిసి మహల్ నోబిస్. ఎంఎస్సీ అయింది మేఘనాథ్ సాహా గారికి. బ్రిటిష్ ప్రభుత్వం ఉద్యోగం ఏమో పొమ్మన్నారు. సరే ఇలా ఉందా అని వాళ్ళ మీద ఆధారపడకుండా ఆయన ట్యూషన్లు చెబుతూ మరోపక్క పరిశోధనలో నిమగ్నమవుతూ ఖగోళ భౌతిక శాస్త్రం మీద పట్టు. సూర్యకాంతి గాజు పట్టకం ద్వారా ప్రసరించినప్పుడు ఏర్పడే వర్ణపటం, స్పెక్ట్రమ్ ఎందుకు ఏర్పడుతుందో చెప్తూ అయనీకరణ సూత్రాన్ని ప్రతిపాదించారు. ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీగా ఎన్నికయ్యారు. సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ను 1948 కలకత్తాలో స్థాపించారు. పరమాణు కణాల త్వరణాన్ని పెంచే తొలి యాక్సిలేటర్ సాహా గారి పర్యవేక్షణలోనే రూపొందింది. అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ఆచార్యత్వం, 1927 రాయల్ సొసైటీ సభ్యత్వం, 1938 కలకత్తా విశ్వవిద్యాలయానికి వెళ్ళి అక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ నెలకొల్పి దానికి ఆయన గౌరవ అధ్యక్షుడు అయ్యారు. ఎన్ని సేవలు అందించారో భౌతిక శాస్త్రంలో కృషితో. ఫిబ్రవరి 16, 1956 62 మేఘనాథ్ సాహా మేఘాల కావలి లోకానికి తరలిపోయారు. నేటి మాట 2వ అంశం, చలనచిత్ర రంగంలో ఒకే కథతో చాలాసార్లు చిత్రాలు తీసి విజయాలు సాధించిన దర్శకులు చాలామంది ఉన్నారు. ఒకే కథతో 2 చిత్రాలకు తామే దర్శకులైన వాళ్ళ కొందరిలో శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం తీసిన పి పుల్లయ్య గారు, ఆయన అంతకుముందు అదే శీర్షికతో తీశారు, సిఎస్ఆర్ గారు వెంకటేశ్వరుడుగా, తర్వాత ఎన్టీ రామారావు గారు వెంకటేశ్వరుడుగా. 2 కూడా చాలా

జనాదరణ పొందాయి. అదే కోవలో ఇంకో పొల్లయ్య గారు ఉన్నారు, ఆయన సి పొల్లయ్య గారు, చిత్తజల్లు పొల్లయ్య గారు, వాళ్ళ అబ్బాయి కూడా దర్శకుడే, ఆయన సిఎస్ రావు గారు. సరే, ఈ చిత్తజల్లు పొల్లయ్య గారు లవకుశ, చాన్నాళ్ళ కిందట ఆయన లవకుశ తీశారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఇంకోసారి కూడా లవకుశ తీశారు. ఈ రెండో లవకుశ తీస్తున్నప్పుడు పుల్లయ్య గారి ఆరోగ్యం బాగులేకపోయింది, కానీ లవకుశ గేవా కలర్లో తీశారు ఆయన, చాలా విజయాన్ని సాధించింది. ఇంతకీ ఈ చిత్తజల్లు పుల్లయ్య గారు ఆయన ఇంటి పేరుకు తగినట్టు చిత్తాలని ఆనందపు జల్లులతోటి పరవశింపజేసి కైవసం చేసుకున్న వ్యక్తి. ఈరోజు మనం పుల్లయ్య గారి గురించి చెప్పుకోగలగడానికి కారణం ఆయన వర్ధంతి. భువన సుందర కథ, భామ విజయం, మరొక సినిమా పేరు చెప్పడం కన్నా ముందు పాట కానీ విన్నామంటే వెంటనే గుర్తొచ్చేస్తుంది. దర్శకత్వ శాఖ చేయి ఆయన విడవలేదు, ఆయన చేయి ఆ దర్శకత్వం సినిమా విడవలేదు. అందుకే నీ చేయి వీడలేను అంటాడు ఇందులో కథానాయకి నాయకులు ఇద్దరూ కూడా.

0: కాకినాడ వాస్తవ్యుడు ఆయన. బీఏ చదివి జాతీయ భావాలతోటి అలనాటి జాతీయ కాంగ్రెస్లో చేరడం, బులుసామూర్తి గారి సలహా మేరకు ఫిల్మ్ ల్యాబొరేటరీ ఇంట్లోనే సెట్ వేసి భక్త మార్కండేయ తీసి అలా అంచెలంచెలంచెలంచెలుగా ఆయన కలకత్తా చేరి అక్కడ పుల్లయ్య గారు ప్రగతి సాధించి 1898లో పుట్టింది కాకినాడైనా ముందు నుంచి చురుగ్గా ఉన్న విద్యార్థి కూడా కావడంతో బీఏ అయిపోయాకనే ఆయన సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఎన్ని చిత్రాలు అంటే భువన సుందరి కథ, దేవాంతకుడు, పక్కింటమ్మాయి, అపూర్వ సహోదరులు, మాలతీ మాధము, మరీ ముఖ్యంగా మనం విన్నామే పరమానందయ్య శిష్యుల కథ పాట, ఆ పరమానందయ్య శిష్యుల కథ. తర్వాత పద్యాల పుట్ట, పాటల కట్ట, లవకుశ.
1: బాల వృద్ధుల తెగవేయబూనుట పాడి కాదని
0: శ్రీరామ లక్ష్మణ శత్రుఘ్న కుశలవుల సంవాద పద్యాల చిత్రీకరణలో ఆయన నభూతో నభవిష్యతి అనిపించారు. ఆ తర్వాత ఆ లవకుశకి దర్శకత్వం వహిస్తున్న రోజుల్లోనే అనారోగ్యంతో ఆయన వైద్యశాలలో చేరి 1967 అక్టోబర్ 6న ఆ లవకుశ చిత్రంలో చెప్పినట్టుగా ఎవరూ ఊహించనట్టుగా

0: ఆయన అలా కన్నుమూస్తారని కాని అనంతర చిత్ర నిర్మాణంలో అవకాశం వారి అబ్బాయి సిఎస్ రావు గారు పూర్తి చేస్తారని ఆ క్షణానికి ఎవరూ అనుకోలేదు. అనంతర నిమిషం నుండి ఆ నిర్ణయం జరిగాక ఆ చిత్రం విజయానికి ఎదురు లేకుండా ఇప్పటికీ అప్పటికీ ఆదరిస్తూనే ఉన్నారు. నేటి మాట విశేషాలు విన్నారు వైవిధ్య సాహితీవేత్త కవిశేఖర శ్రీ భోగరాజు నారాయణమూర్తి గారు అంశంపై శ్రీమతి భోగరాజు సూర్యరశ్మి గారి ప్రసంగం.
1: అహరహమస్మదీయ హృదయాంచిత కాంచన పీఠిపై శుభావహమగు త్వన్ నిజాకృతిని భద్రముగా నెలకొల్పి భక్తిమై బహుగతులన్ నుతింతు నెడబాయక నన్ గరుణించి భారతి తుహిన కరాణన ఎటులు తోడ్పడదో నవకావ్య కల్పనన్ అంటూ ప్రతి కావ్యారంభంలో ఇష్టదేవతా ప్రార్థన చేసి తన గుండె గుడిలోన నిలుపుకున్న ఆ చదువుల తల్లి యొక్క అండదండలు దండిగా బడసిన పూర్ణేందు ప్రభాదవళ కీర్తి బాల కవిమూర్తి కవిశేఖర భోగరాజు నారాయణమూర్తి విజయనగర సంస్థానములోని గజపతినగరం ఠానా దేవుపల్లి గ్రామంలో 8/10/1891 తేదీన జోగమాంబ బాలాప్రసాదరావు దంపతుల పరిపూర్ణ పుణ్యఫలముగా ప్రభవించారు నారాయణమూర్తిగారు. పితృపాదులు సంస్కృత ఆంధ్ర ఆంగ్ల భాషా కోవిదులు గజపతినగరం ఠానా

తెలంగాణలో దేవుపల్లి సముద్దారులు అయిన బాలాప్రసాదరావు గారి వద్దనే తొలి 8 ఏండ్లు పురాణ ప్రబంధములు పఠించి బాల్యము నుండే కవితావ్యాసంగములు కానించి బాలకవి అన్న పేరుగాంచారు. తదుపరి వీరి విద్యాభ్యాసం బరంపురంలో మాతామహుల గృహంలో జరిగింది. అది కూడా అంతంత మాత్రమే. ఉపాధ్యాయులు పాఠాలు చెబుతుంటే తాను ఓ మూల కూర్చొని పద్యాలు అల్లుకునేవాడినని, శ్రద్ధ పెట్టుంటే తాను పట్టభద్రునయ్యుండేవాడినని ఒకసారి నారాయణమూర్తిగారే అన్నారు. అయినా సహజ కవులకు పట్టాలెందుకు? నూనుగు మీసాల నూతన యవ్వనాన ప్రభావతీ పరిణయం కావ్యాన్ని రచించారు, కాని ఇది వెలుగు చూడలేదు. మొట్టమొదటి అపరాధ పరిశోధక నవలా రచయితగా ప్రఖ్యాతి పొందిన దేవరాజు వెంకటకృష్ణారావు గారితో కుదిరిన స్నేహము వలన వారి ముద్రణాశాలకు పరివేక్షక బాధ్యతలు చేపట్టారు నారాయణమూర్తిగారు. ముద్రితమైన మొదటి కావ్యం కన్నపర్వం నాటకం 1913లో చారిత్రాత్మక నాటకం లతాంగి ముద్రితమైనది. ఆ రోజుల్లో ప్రాచుర్యం పొందినదే చంద్రగుప్త నవల. 1918లో కోకిలా వసంతం అను చెంపూ కావ్యం కూడా బరంపురంలో దేవరాజువారి ముద్రణాలయంలో ఉన్నప్పుడు రచించినదే. ఉల్లాం జమీందారుల జ్ఞాతి వైర పురస్కృతములైన పెదజమీందారు చినజమీందారు దూషణములు ఆనాటి పాఠక జన చిత్తరంజకములై ప్రసిద్ధములు. బరంపురం వైశ్యవరేణ్యుల కోరికపై ప్రబంధధోరణి రచించిన కన్యకా విజయం అనునది శ్రీ వాసవాంబ చరిత్ర. ఆసు కవిత్వము అవధాన నిర్వహణలలో కూడా అందవేసిన చేయిగా అలరారిన భోగరాజువారిది సహజంగా శాంత స్వభావం. కాని విద్వత్ స్పర్ధలలో మాత్రం ఆయన కలం వెనక్కి తీయని మేటి జోదు. దీనికి కార్కాణం బరంపురంలో జరిగిన అధిక్షేప కావ్యగ్రథన ప్రహసనం. బరంపురం నివాసి జగన్నాథదాసు కవిగారు భోగరాజువారితో ఏదో సాహిత్య విషయమై సరిపడక తిట్టు కవిత్వం పోకడతో రాసభ విలాసం రాశారు. దీనికి ప్రతివచనంగా భోగరాజువారు వెర్రి పప్పీయం శీర్షికతో మరో గ్రంథాన్ని అచ్చువేశారు. ఆ తర్వాత ఆ వ్యవహారం సద్దుమణిగి ఆ 2 రచనలు రద్దు చేసుకున్నారు. ఆ కాలంలో విద్వత్ దిగ్గజాలకు ఇలాంటివి వినోదాలు, పాఠక పరిశీలకులకు ప్రమోదాలు. కొంతకాలమచ్చట గడిచినాక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారికి దేవరాజువారు చేసిన సిఫార్సుతో మద్రాసు వెస్లియన్ మిషన్ స్కూల్లో తెలుగు పండితుడిగా నియమితులయ్యారు నారాయణమూర్తిగారు. అధ్యాపకునిగా ఉన్న ఆ కొద్ది రోజులలోనే వేదం వెంకటరాయ శాస్త్రిగారి వద్ద శిషరికం చేశారు. మద్రాసువాసిగా ఉన్న కాలంలోనే తనకు అత్యంత యశశ్చంద్రికలు అందినట్టి తదుపరి బిఏ నాండిటైల్ పాఠ్యపుస్తకములైనట్టి విమలాదేవి నవలను రచించారు. మృదు మధుర శైలిలో పాఠక జన సౌలభ్యంగా ధారాశుద్ధితో సాగిన వచన రచనా వైభవం ఈ విమలాదేవి నవలయని, పట్టుకున్న చేతి వేళ్లక్కూడా పొటలు తిప్పుతున్న సృహ తెలియనంతటి పట్టుగల రచనగా ఈ నవలకెంతో ప్రఖ్యాతి అని శ్రీ రాంభట్ల నృసింహశర్మగారు తమ పేరు ప్రతిష్ట పుస్తకంలోని నవలారచనలో నగరాజు భోగరాజు అన్న వ్యాసంలో ఉటంకించారు. నారాయణమూర్తిగారి మరొక నవల కృష్ణకుమారి దేవరాజువారికి అంకితమైంది. మరో సాంఘిక నవల లక్షణ, ఈ పుస్తకాల గురించి తెలిసిన గొత్తి సూర్యనారాయణ శాస్త్రిగారు భోగరాజువారి సృజనాశక్తిని పాండిత్యాన్ని చూచి మెచ్చుకొని అప్పటి విజయనగరం మహారాజా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కిలాంబి రామానుజాచార్యుల వారికి పరిచయం చేశారు. వారు నారాయణమూర్తిగారిని తమ ఉన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా నియమించారు. నారాయణమూర్తిగారు తన పదవీ కాలంలో శ్రీ కాళ్లకూరి జానకిరాం, శ్రీ ఏచూరి నరసింహం పంతులు అనే కళాశాల అధ్యక్షుల ఆదరాభిమానాలను చూరగొన్నారు. ముఖ్యంగా ఆంధ్ర కవిత్వ చరిత్రము అనే గ్రంథాన్ని రాసే సందర్భంలో అధ్యక్షులు ఇద్దరూ సహాయ సంపత్తులను అందించడమే కాకుండా పాఠశాలల్లో ఒక పూట పనిచేసి ఇంకొక పూట పరిశోధనకు గ్రంథన రచనకు ఉపయోగించుకునే అవకాశం కల్పించారు. ఆ కాలంలో మహారాజా కళాశాల స్వయంగా ఒక పరిశోధక పత్రిక వెలువరించేది. భాషా సాహిత్య శాస్త్ర విషయాలలో పరిశోధనను ప్రోత్సహించే లక్ష్యంతో పత్రికా నిర్వహణ జరిగేది. ఆ కళాశాల పత్రిక ప్రేరణతోనే శ్రీ బుర్రా శేషగిరిరావు గారి ప్రోత్సాహంతో భోగరాజు నారాయణమూర్తి గారు ఆంధ్ర కవిత్వ చరిత్రము అనే గ్రంథాన్ని వేర్వేరు భాగాలుగా రాసి కళాశాల పత్రికలోనూ ఇతర పత్రికల్లోనూ ప్రకటించారు. ఆంధ్ర భాషలోని ఏజ్ సిరీస్ పద్ధతి వలనే ఆంధ్ర కవిత్వ చరిత్రము సైతం ఆయా యుగములయందలి కవిత్వ విశేషములను విమర్శలతో యుగ సంపుటముల కింద 5 సంపుటలుగా కొనసాగునని
భోగరాజు నారాయణమూర్తిగారు తెలియపరిచారు. కానీ మొదటి సంపుటము మాత్రమే ముద్రితము. రెండవ సంపుటంలోని కొన్ని వ్యాసములు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి. ఏమి కారణమో, తదుపరి రచన కొనసాగినట్లు అగుపడదు. మొదటి ప్రకరణంలో నారాయణమూర్తిగారు కవికి కవిత్వానికి ధర్మ సంబంధం ఉంటుందని నిరూపించే ప్రయత్నం చేశారు. విషయలోలుడు

దుర్బల చిత్తుడు కాక గుణ సంపద కలిగిన అచంచల మనస్కుడై కవి ఉండాలన్నది వీరి భావం. ఇటువంటి లక్షణాలున్న పోతన వంటి మహాకవుల కంటే విషయలోలత్వం గల వాళ్లే ఎక్కువ మంది ఉంటారని వీరి విమర్శ. పరిపక్వ హృదయుడు కాని కవి యొక్క కవిత్వం పామరత్వ సంపర్కంతో వన్నె చెడుతుందని, నిజమైన కవి సర్వజ్ఞుడై ఉండాలని వారు అభిప్రాయపడ్డారని శ్రీ ఉపాధ్యాయులు అప్పల నరసింహం గారు ఒక వ్యాసంలో తెలిపారు. మధుర హాస్య రసభరితంపై ఆంగ్ల మర్యాదాన క్రమమున ఆంగ్ల భాషా పదములను ఉచిత రీతిగా ఉపయుక్తము కావించుచు రచించిన నిర్వచన సాంఘిక పద్యకావ్యం పండుగ కట్నం. ఇది ఆనాటి బాల్య వివాహ వరకట్న తదితర సాంఘిక దురాచారములపై ఎక్కుపెట్టిన హాస్య వ్యంగ్య పద్యాస్త్రమే. ఆంగ్ల పదములు అత్యంత సహజ సుందరములుగా తెలుగు పద్యమున ఇమిడిపోయిన భోగరాజువారి పద రచనా చమత్కృతికి మురిసి మహాకవి శ్రీశ్రీ తాను ఆరుద్ర రాసిన త్వమేవాహం వచన కవితా కావ్యమునకు వ్రాసిన పరిచయ వ్యాసంలో పండుగ కట్నంలోని ఒక పద్యాన్ని ఉటంకించారు. పాత్రోచితంగా ఆంగ్ల పదాలు నించుకున్న ఆ పద్యం ఇలా సాగుతుంది. పోస్టాఫీసున పోస్టు సేయుడొక జాబున్ రేపు నా మాటలన్ టచ్టన్ జేయంగవచ్చు. స్టార్ట్ ఇమీడియట్లీ అంచు వైరిచ్చుటే బెస్ట్ అన్నింటన్. వైరు చూచుకొనుచున్ వేవేగ మేలు ట్రైనులోనే స్టార్టవునతడు. ఆరణాలే కదా మీకేమైనా వేస్ట్ అయినచో. ప్రాచ్య పాశ్చాత్య మార్గముల పడుగు పేకల వలె కలగలిపి అలిగొర రచనా ప్రక్రియలో మర్మ కవితా సుందరముగా వ్యంగ్యవాసన విలసితముగా తత్వావిష్కరణదాయకముగా నారికేళ పాకము అనదగిన శైలిలో రచించిన పద్యకావ్యం కంకణం. కంకణము అనగా నీటి బిందువు. ఈ కావ్యంలో కంకణము తన ఆత్మకథను జీవన చక్రాన్ని తానే వివరిస్తుంది. అందలి ప్రౌఢ రచనకు ఒక ఉదాహరణ. అప్పటి వరకు ఏమయ్యాడా అనుకుంటున్న వాయువు ఒక్కసారిగా పెనుగాలే వీచి సృష్టించిన విధ్వంసం. సందర్భోచిత గంభీర పద బంధాల ప్రయోగంతో ఎలా సాగిందో చూడండి. స్తంభీభూత దిగంత పూరిత పయోద భ్రాత సంచలనారంభోద్వేగ సమేత దుర్భరతర ఆరావావ దీర్ణైక సర్వాంభోజ ప్రభవాండ భాండుడై నాడు అమ్మాతిరస్విండు ప్రారంభించన్ బహుదాచరాచర సమగ్ర ధ్వంస సంచారమున్. పండుగ కట్నంలోని పోస్టాఫీసున పోస్టు చేయడొక కార్డు పద్యము, ఈ సంభీభూత దిగంతపూరిత పయోధభ్రాత సంచలనం అను పద్యము రెండు పద్యాలు శార్దూల వృత్తాలే. అయినా ఎంత వైవిధ్యమైన రీతిలో ఉన్నాయో గమనించండి. ఒకటి హాస్యములికిస్తుంటే రెండోది భీభత్స భయానకంగా ఉంది. అటు ప్రాచీన పద్య రచనా కౌశలం, ఇటు సమకాలీన అనుగుణ రచనా చాతుర్యం కలిగిన సవ్యసాచి శ్రీ భోగరాజు నారాయణమూర్తి గారు. అంతేకాదు పద్య నాటక నవల కథానికాది వివిధ సాహితీ ప్రక్రియలలో ఆయన స్పృశించని ప్రక్రియ లేదు. వాటిలో మృదు మధురార్థ సంగతములైన శైలి సంవాద భూషితము, భక్తిరస ప్రధానము అయిన భక్త రామదాసు చరితము, ప్రత్యక్ష రాఘవము అను చెంపు కావ్యం అత్యంత ప్రసిద్ధము. ఇందులోని పద్యాలు హరికథలలో బుర్రకథలలో విరివిగా వాడబడ్డాయి. భావధారా వాయికములగు ఖండకావ్యములు అన్నవరపు స్వామివారికి అర్జీ పదములు. ఆంగ్ల కళాశాల చరిత్ర. ఒకసారి నారాయణమూర్తి గారు అన్నవరం దేవస్థానం వారి ఆహ్వానంపై అన్నవరం వెళ్లి అక్కడ తగిన ఆదరణ లభించకపోవడంతో కినుక వహించి వ్రాసిన కరుణారసపూరిత ఖండకావ్యం ఈ అన్నవరపు స్వామివారికి అర్జీ పద్యాలు. ఇక నేడు ఎంఆర్ కాలేజీగా ప్రసిద్ధమైన కళాశాల ప్రారంభ చరిత్రమే ఆంగ్ల కళాశాల చరిత్ర. మొకట రూప వ్యంగ్య పద్య రచనా చమత్కృతులు కాలేజీ గడియారమా గమన వక్రత్వంబు వర్జింపుమా. భాగ్యహీనుండ హైస్కూలు పండితుండ. ఒకసారి నారాయణమూర్తి గారు తన గడియారానుసారం సరైన సమయానికే ఉద్యోగానికి వెళ్లినా ఆలస్యంగా వచ్చారని అధిక్షేపింపబడ్డారు. అందుకు కారణం కాలేజీ గడియారంలోని సమయం వేరుగా ఉండడమే. ఆ సందర్భంలో రచించినవే కాలేజీ గడియారమా గమన వక్రత్వంబు వర్జింపుమా మకుటంతో రాసిన పద్యాలు. ఈ వ్యంగ్య హాస్య రసభరిత పద్యాలు ఎంత ప్రసిద్ధి పొందాయంటే ఎంఆర్ కాలేజ్ సెంటినరీ సెలబ్రేషన్స్ వేదిక మీద నుండి ఆ ఉత్సవానికి వచ్చిన అప్పటి భారతదేశ అధ్యక్షులు శ్రీ బివి గిరి సమక్షంలో ఈ పద్యాలను పఠించారు. ఆనాటి హైస్కూలు తెలుగు పండితులకు ఎంఏ బిఏలు పాస్ అయి వచ్చిన వారికి ప్రభుత్వ ఆదరణలో వ్యత్యాసం ఉండేది. ఆ సందర్భాన రచించిన కరుణ రసపూరిత పద్యాలే భాగ్యహీనుండ హైస్కూలు పండితుండ మకుటంతో రాసిన పద్యాలు. ఇవిగాక వివిధ సాహిత్య ప్రక్రియల్లో ప్రసిద్ధి చెందిన నారాయణమూర్తి గారి రచనలు అనేకమున్నా ఈ ప్రసంగ విస్తృతి పరిమితిని అనుసరించి కొన్ని రచనల పేర్లు మాత్రమే చదువుతాను. చారిత్రక నవలలు అల్లాహో అక్బర్, విమలాదేవి, ధరణీకోట, ఆంగ్ల రాజ్య స్థాపన మరియు చంద్రగుప్త. సాంఘిక నవల కాలచక్రము,

0: అపరాధ పరిశోధక నవల లక్షణ. నాటకములు కర్ణపర్వము, లతాంగి, సహకార విజయములు. వచన గ్రంథములు అభిమన్యు, హనుమత్ జీవితములు. విమర్శన గ్రంథము ఆంధ్ర కవిత్వ చరిత్ర. పాఠ్య గ్రంథములు నవీనవాచకం, లక్ష్మీవాచకం, ఆంధ్ర భాషావాచకం. ఏకాంకికలు వ్యోమసుధ, భ్రమర గీతం. కథానికలలో నల్లబిందే, దుఃఖచెంబు, శివయ్య చీమిరపకాయ, ఇన్స్పెక్షన్ హడావిడి. హిందూ మహమ్మదీయ సఖ్యతకే నవరోజీ నాటకం. విషాదాంత రచనగా పదివేలు అత్యంత ప్రసిద్ధములు. బహుముఖ ప్రజ్ఞతో ఆంధ్ర భారతీ వరివస్య సలిపిన అగణిత వైవిధ్య సాహిత్య సరస్వతీ మూర్తి కవిశేఖర భోగరాజు నారాయణమూర్తి గారి పాండిత్య ప్రకాశ సంక్షిప్తంగా ఇక్కడ తెలియబరిచాను.
1: వైవిధ్య సాహితీవేత్త కవిశేఖర శ్రీ భోగరాజు నారాయణమూర్తి అంశంపై మీరు ఇంతవరకు శ్రీమతి భోగరాజు సూర్యలక్ష్మి గారి ప్రసంగం విన్నారు. ఉదయ సమీరాలు వింటున్నారు. భక్తి సంగీతం శ్రీమతి బి శ్రీలత గారి గళంలో, హెచ్ రామచరణ్ గారు వైలిన్, పురాణం రవీంద్రుడు గారు మృదంగం. బౌళి రాగంలో భద్రాచల రామదాసు సాహిత్యంతో దరిశన మాయను చాపుతాళం.

వాసంతి రాగంలో అన్నమాచార్య కీర్తన మానుప వశమ ఆదితాళం.

శ్రీమతి బి శ్రీలత గారి స్వరంలో భక్తి సంగీతం విన్నారు. హెచ్ రామచరణ్ గారు వయల్, పురాణం రవీంద్రుడు గారు మృదంగం, ఉదయ సమీరాలు వింటున్నారు. పుష్పాంజలి, సూపర్ మ్యాన్ చిత్రం నుండి పి సుశీలా.

0: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథా ధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
1: పార్వతీ కళ్యాణం చిత్రం నుండి పిఎస్ వైదేహి, వృతా సరోజిని.

0: పుష్పాంజలి విన్నారు ఉదయ సమీరాల్లో తుది అంశంగా. సమయం 8 గంటలు కావస్తోంది. కొంచెంసేపట్లో సమాచార్ ప్రభాత్ హిందీ వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాత్ మే ప్రియాంక అరోడా. मुख्य समाचार. पश्चिम बंगाल, तमिलनाडु और पुद्दुचेरी की 5 विधानसभा सीट और असम की

0: off Taiz and the western coast. The escalation prompted an emergency meeting of the Mecca Alliance for Defense, bringing together Saudi Arabia, Pakistan and Turkey. The development marks a major escalation in Yemen, with Saudi Arabia providing military backing and the Houthis threatening the Saudi airspace. With Manish Siva's report from Dubai, Sanyukta Yadav, Akashwani News.
1: In men's cricket, the first T20 international of the five-match series between India and West Indies to be held in Lucknow today. The match will start at 7 p.m. IST. After winning gold at the 2026 Asian Games and a convincing 2-1 victory in the ODI series, the host will aim to continue the winning run against the visitors. Jammu and Kashmir is likely to witness light snowfall and rain over higher reaches from today till Saturday. According to Meteorological Department, J&K will witness thunderstorms, gusty winds and scattered rainfall in the next few days. Met Department advised people to ensure safe storage of apples and paddy in view of the expected weather conditions. The Indian Meteorological Department, IMD, has forecast heavy rainfall over parts of Kerala, Mahe, South Interior Karnataka, Tamil Nadu, Puducherry and Karaikal today. IMD has also predicted thunderstorms with lightning and gusty winds over Delhi, Punjab, Haryana, Chandigarh, Uttar Pradesh, Uttarakhand, Himachal Pradesh, Bihar, Jharkhand, Odisha and West Bengal today. And now for a look at today's newspapers, it's over to Sarabjit Kaur.
2: Thank you, Abhishek. India-European Free Trade Association, EFTA pact, set to boost trade and investment, says Prime Minister leads the statesman. Make predators fear the law, Supreme Court pushes Delhi police on safety of women in capital, reports the Pioneer. The Times of India, citing a survey by the National Statistics Office, NSO, says that only 15% going to work use public transport like buses, trains, trams or auto rickshaws. In football, after Brazil, India face another South American giant in Uruguay friendly at the Salt Lake Stadium, reports the Indian Express. And finally, Nobel for Medicine spotlights research on interplay between brain and light, states the Economic Times. German-US scientists win honor in medicine for using light to unravel secrets of the brain, writes the Hindustan Times. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Sarabjit. In some more news, the Indian Embassy in Bucharest has informed that all three Indian nationals aboard the commercial vessel MV Royad Mamadov are safe. The vessel came under attack in the Black Sea, leading to reported deaths of two foreign nationals. And now, before we end the bulletin, the headlines once again. Polling begins for by-elections to five assembly constituencies in Tamil Nadu, Puducherry in West Bengal and lone Lok Sabha seat in Assam. BJP announces names of eight candidates from Uttar Pradesh for Rajya Sabha elections. President Draupadi Murmu to be on a three-day visit to Himachal Pradesh beginning today. India voices support for Afghanistan's sovereignty, unity and territorial integrity, reaffirms its commitment to welfare of Afghan people. Yemen's internationally recognized government launches major military offensive against Houthis. And in men's cricket, first T20 international of the five-match series between India and West Indies to be played in Lucknow today. And with that, we end the morning news. Have a nice day.
3: Akashvani. కాకినాడ జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ పివివి వరప్రసాద్.
4: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ పర్యటన, భారతీయం కార్యక్రమంలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, పోలీస్ కానిస్టేబుల్ పెరేడ్లో పాల్గొన్న మంత్రి వాసంశెట్టి సుభాష్, వాయుగుండం ప్రభావంతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు వంటి పలు అంశాలతో కూడిన కాకినాడ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. పిఠాపురం నియోజకవర్గంలో రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు పర్యటించారు. సెప్టెంబర్ 21-22 తేదీల్లో జరిగిన పర్యటనలో భాగంగా పిఠాపురం వనం నగర వనాన్ని ఆయన ప్రారంభించారు. 1,83,00,000 రూపాయల వ్యయంతో అభివృద్ది చేసిన పిఠాపురం వనంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొక్క నాటి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అటవీశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అటవీకరణ, జీవవైవిధ్య పరిరక్షణ ఇతర కార్యక్రమాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ కూడా పవన్ కళ్యాణ్ సందర్శించారు. పిఠాపురం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి గోలపూల్ ప్రాంతంలో పర్యటించారు. మురుగు కాల్వలు పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

0: ప్రజలు అందజేసిన అర్జీలను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం పిఠాపురం, వాకపల్లి రైల్వే స్టేషన్ పరిసరాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. నవఖండ్రవాడ, కొండెవరం, వాకపల్లి తదితర గ్రామాల్లో వాహనం దిగి పారిశుద్ధ్యం, మురుగునీటి పారుదల వ్యవస్థలను పరిశీలించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, రహదారులు, డ్రైనేజీ, విద్యుత్తు, సాగునీరు తదితర అంశాలపై ప్రజల నుంచి వివరాలు తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాకినాడలోని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ 3వ బెటాలియన్లో 2025-26 బ్యాచ్ 2 బేసిక్ ట్రైనింగ్ పోలీస్ కానిస్టేబుల్ దీక్షాంత పెరేడ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరై పెరేడ్ను పరిశీలించి గౌరవ వందనం స్వీకరించారు. 9 నెలల కఠిన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న 280 మంది పోలీస్ కానిస్టేబుళ్లకు మంత్రి అభినందనలు తెలిపారు. పోలీసు ఉద్యోగం కేవలం ఉపాధి మాత్రమే కాదని, శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యతాయుతమైన సేవని పేర్కొన్నారు. శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలు, విలువలను భవిష్యత్తు విధుల్లో కొనసాగించాలని ఆకాంక్షించారు. రాష్టంలో ఈ ఏడాది 1,10,000 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. కాకినాడ జిల్లా తిమ్మాపురంలో పాఠశాల విద్యాశాఖ రాష్ట ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన భారతీయం కార్యక్రమానికి మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతోనే విద్యారంగంలో గొప్ప ఫలితాలు సాధ్యమయ్యాయని అన్నారు. విద్యతో పాటు నైతిక విలువలు కూడా తోడైతే ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా విధానం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని పేర్కొన్నారు. చాగంటి కోటేశ్వరరావు వంటి వారి ప్రవచనాలు ప్రజల్లో సానుకూల ఆలోచనలను పెంపొందిస్తున్నాయని పేర్కొన్నారు. సముద్ర జీవరాశుల రక్షణ కోసం తీర ప్రాంతాలను ప్లాస్టిక్ రహితంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా సూర్యాపేటలోని ఎన్టీఆర్ బీచ్లో ఇండియన్ కోస్ట్ గార్డ్ కాకినాడ ఆధ్వర్యంలో అంతర్జాతీయ తీర ప్రాంత పారిశుద్ధ్య దినోత్సవం 2026తో పాటు స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, ఎస్పీ జి బిందుమాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీర ప్రాంతంలో సుమారు 500 కిలోల చెత్తా చెదారాన్ని తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ జిల్లాలో పట్టు పరిశ్రమపై పురుగుమందుల ప్రభావాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మల్బరీ తోటలకు సమీపంలోని మిర్చి తదితర పంటలకు అధికంగా పురుగుమందులు వాడడం వల్ల పట్టు పురుగులు గూళ్లు అల్లుకోలేకపోతున్నాయని, దీంతో పట్టు ఉత్పాదకత దాదాపు 50% తగ్గుతోందని తెలిపారు. మల్బరీ సాగు ప్రాంతాల్లో పురుగుమందుల వినియోగంపై నియంత్రణతో పాటు సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కోరారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ఈ సమస్యపై అధ్యయనం చేసి తగిన నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్టు కలెక్టర్ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో సెప్టెంబర్లో కాకినాడ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. వర్షపాతం, జలాశయాలు, చెరువులు, డ్రైనేజీలు, లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు, రహదారుల పరిస్థితిని కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించారు. ఇప్పటివరకు కాకినాడ జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన పివివి వరప్రసాద్, కాకినాడ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీత కార్యక్రమం. పురాణం పురుషోత్తమ శాస్త్రి గారి గానం. ముట్నూరి శ్రీనివాస నరసింహమూర్తి గారు వయలిన్, డాక్టర్ వంకాయల వెంకటరమణమూర్తి గారు మృతంగం. ముందుగా దీక్షితార రచన. సరస్వతి ఛాయాతరంగిణి. రాగం ఛాయాతరంగిణి. ఆదితాడు.

చివరిగా పంతువరాడి రాగంలో స్వాతి తిరునాళ్ రచన సారసాక్ష ఆదితాళం.

0: కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు పురాణం పురుషోత్తమ శాస్త్రి గారి గానం విన్నారు. ఎంఎస్ఎన్ మూర్తి గారు వైలిన్, డాక్టర్ వంకాయలు వెంకటరమణ మూర్తి గారు మృదంగం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 27 27 244, 27 27 288, కోడ్ 0891. హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: శుభోదయం అండి. ఏ సినిమా నుంచి ఏం పాట కావాలి?
1: మోగులం సినిమాలోనండి, ఈ వేళలో నాకు ఎందుకు అన్న పాట అండి.
0: సినిమా మోగనం,
1: మోగనం అండి, నాగేశ్వర గారు నటించినటువంటి సినిమా మోగనం అండి.
0: కోరుతున్న మీ పేరు?
1: నా పేరు నూకెల కొండ.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: హలో.
4: హలో, నమస్తే అండి.
3: నమస్కారం అండి.
4: నేను కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు పలక సత్యనారాయణ. సార్, నాకు ఇల్లు ఇల్లాలు ఈ సినిమాలో ఇల్లు

0: హలో,
1: హలో,
0: నమస్కారం అండి.
1: నమస్తే అండి.
0: చెప్పండి.
1: రెవెన్యూ నగర్ మధురవాడ విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నానండి. మరో చరిత్ర సినిమాలో ఏ
0: తప్పకుండానండి.
1: నమస్తే.

0: హలో,
1: హలో సెల్వ గారు, నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: సతీ అంశీయ సినిమాలో ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమో ఈ నాడు పండిన పాట కావాలి సార్.
0: మీ పేరు?
1: నా పేరు ఏఎస్ దేముళ్ళు అండి, కలబొట్టిపల్లి నర్సీపట్నం.

0: హలో,
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి.
1: సార్, సుజాత నుంచి ప్రకాశంగా మాట్లాడుతున్నాను సార్. నాకు రహస్య సినిమా ఉన్నది.

0: హలో హలో,
1: నమస్కారం సార్.
0: నమస్కారం అండి. ఏ సినిమా?
1: సార్, అనుకున్నది సాధిస్తా.
0: అలాగే చెప్పండి. అయితే సినిమా పేరు?
1: అనుకున్నది సాధిస్తా.
0: అది సినిమా పేరు కదా.
1: అవును సార్, సినిమా పేరు అది.
0: సరే సరే సరే. ఇంతకీ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: అనంతపురం నుంచి మధుసూదన్ రెడ్డి సార్.
0: మధుసూదన్ రెడ్డి గారు.
1: అవును సార్.
0: ఆ సినిమా లేదు మన
1: లేదు
0: దగ్గర.
1: సార్. మూగ మనుషులు అన్న ఉంది సార్.
0: అనుకున్నది సాధిస్తారో ఏం పాట?
1: ప్రేమంటే లోకంలో ఎవరికి తెలియదని.
0: బ్రహ్మాండం.
1: అది మంచి బ్యూటిఫుల్ సాంగ్ సార్. ఇది
0: తప్పకుండా వస్తోంది, వినండి.
1: ఓకే, ధన్యవాదాలు సార్.

0: హలో హలో,
1: హలో సార్
0: ఏ సినిమా అండి?
1: మాది బ్యాలింగ్ అండి, కాకినాడ జిల్లా అండి. గుప్పిడి బరస చెత్తనాడు కావాలండి. బాయలు దిగారనే బరస, దిగిపోయి బరస.
0: ఏం పాట అండి అది?
1: పిఠాపురం రాజేశ్వర గారు పాడిన పాట అండి, మాయలు దిగారనే బరస.
0: ఆ గుప్పెడు మనసులో పల్లవి చెప్పగలరా?
1: అదండి, మాయలు దెయ్యానదే.
0: ఎవరు పాడారండి?
1: పిఠాపురం నాగేశ్వర గారు అండి.
0: పిఠాపురం నాగేశ్వరరావు గారు పాడిన పాట అయితే లేదు. గుప్పెడు మనసులో మౌనమే నీ భాష ఓమూగ మనస,
1: అదేండి అదేండి,
0: అది మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు పాడారండి. మరి మంగళంపల్లి వారు పాడిన పాట అది, ఇవ్వచ్చా మీకు కావాలా?
1: ఏది ఏంటి.

0: హలో,
1: సార్ నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
1: సార్ నా పేరు తాతయ్యలండి, భోగాపురి నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి తాతయ్యలు గారు.
1: సార్ మాకు శ్రీరంగ నీతుల నుంచి
0: తొంగి తొంగి చూడమాకు.
1: అవును సార్.

0: హలో హలో,
1: చెప్పండి సార్ నేను మాది అనకాపల్లి అండి. నా పేరు డి హర్నాథ్ అండి. నాకు అల్లూరి సీతారామ సినిమాలో వస్తాడు నాగరాజన్ పాత్ర.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: హలో
4: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
3: మళ్ళీ
4: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
5: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
3: సార్ అంత డబ్బు?
5: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
3: సార్ 2 లక్షలు?
6: ఏమైంది నాన్న?
3: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట. కట్ చేసావా?
6: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
3: మోసమా?
6: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
3: డబ్బుని పోగొట్టుకుంటారు.
7: ఆర్బిఐ అంటుంది
8: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: చూడనా పతి ప్రాణములు గొలిపో వచ్చిన యమమూర్తి వలెనున్నాడే.
1: ఏమి ఆశ్చర్యము, బహుకృత దాన ధర్మార్జిత పుణ్య సంపన్నులకు దక్క అన్యులకు అగోచరంబైన మద్రూప విశేషంబు ఈ అన్నుల మిన్న కెటులుగా అనిపించే భైనను ప్రకాశముగా సావిత్రి మానిని నిర్నిమిత్త సందేహడోలాయ మానసమై ఏనాట్లు దిగాలున దూతుము సామాన్య మనీషా గోచరంబైన మద్రూప విశేషంబుగాంచియే నేనెవ్వరో యూహించి ఉండదాలదు. అయినను వచించెదా
2: క్షీరాబ్ధిపై తేలు శ్రీహరి పానుపు ఒరిగిన ఒక ప్రక్క కొరుగుగా.

సకలలోకాల ధర్మ శాసనము నమలు చేసి విధి వ్రాయు, ఆయువు చెల్లగానే వేళ తప్పక ప్రాణాలు వెలికి తీసి మోసి కొనిపోవుచున్న

0: ఏమి ఈ సాధ్వీలలామ సాహసము? దుర్గమ కీకారణ్య ప్రయాసము సైతము సేవించి నన్ను అనుసరించు ఈమె స్థైర్యము సంస్థవనీయమైనను.
1: అహో, నిష్ప్రయోజనమే
0: కనుక చెప్పి చూచదనగాక.
2: కాలు మోపిన చాలు కస్సని అరికాలు కోసుకుపోయడి కూసురాళ్ళు, అలికిడైనను చాలు అదరి బుస్తున లేచి పడగెత్తి పైబడు పాపరేళ్ళు, అడుగు పెట్టిన చాలు ఒడలు జిల్లునలాగి నరములు కుదిగించునదుల నీళ్ళు, గాలి దోలిన చాలు కదలి ధీయని కర్ణపుటములు ప్రేల్చెడి ముదివెదుళ్ళు.

ఒబేల పాపం చీమలు దూరని చింతడబులలో, కాకులు దూరని కారడబులలో, చీమలు దూరని చింతడబులలో, కాకులు దూరని కారడబులలో, లబోగి బోమని అఘోరించిన, లబోగి బోమని అఘోరించిన,

అచంచల మనస్థైర్యము, దుర్గమ కీకారుణ్య సీమలను దిగమించుటే గాక మహోన్నత పర్వత శిఖరాగ్రములు సైతం అధిరోహించి నన్ను అనుసరించుచున్నది. మరియును మరి కొంచెము బెదరించి చూచెదను గాక.

ఎవడనుకుంటివి, ఏమనుకుంటివి ఎవడనుకుంటివి, సముందను పాస ధరుందను కాలయముండను. పో బేల పొమ్మికన్, పో బేల పో పొమ్మికన్ పో.

0: ఈమె సామాన్య స్త్రీ కానోపది సుమా.
1: బేళా సావిత్రి, ఇక మానవ మాత్రులు దాటలేని బాధ ఇది. గోదాన పుణ్య భాగ్యవంతులకు దక్క అన్యులకు అరంజనీయమైన వైతరణి అల్లది.
2: అన్నీనూ తెలిసిన ధర్మవేదు ఇంత దూరం ఏసించి రిక్తహస్తములతో తిరిగి పొమ్మందురా?
1: మరి ఏమందును?
0: ఇది కనికరించి ఏదైనా ఒక్కళ్ళు వరంబ సంగి పంపిన సాధ్వి, నీ కార్యదీక్షకు కడుంగడు సంతసించింది. నీ పతి ప్రాణంబు దక్క ఏదైనా మరొక్క వరంబు కోరుకును.
2: ఈ యముని కర్కస హృదయంబు కూడా కరుగుచున్నట్లున్నది. చిక్కిన అవకాశము నేల దారనియ్యవలే. స్త్రీలకు పుట్టినింటి కన్నను మెట్టినిల్లే ప్రధానమని కదా ఆర్యోక్తి. యమధర్మరాజా, రాజభ్రష్టులై అంధులై కారణములందు కటకటంబడు మా అత్తమామలకు.
0: సరే సరే, రాజ్యప్రాప్తియు నేత్ర దృష్టియు రెండునూ అసంగతిని పొమ్ము. బదలక వచ్చుచున్నది అయినను ఇటువంటి వరంబులెన్ని అసంగినను మా యమధర్మమునకు భంగము వాటిన్నది కదా. కనుక మరొక వరంబు సంగి లాలించి బుద్ధగించి ఊరడించి మరణించెద. సావిత్రి, అబలవన్న ఆదరంబున ఒంటి వరంబోసంగి పంపుట పాడిగాదరు భావంబున మరొక్క వరంబి అని తగించింది. అది నూని పతి ప్రాణంబు దక్క.
2: ఇప్పుడు దారిని పడినాడు. ఈ అవకాశం మాత్రమేల పోనీయవలే. కన్నవారు రుణం తీర్చుద. సమవర్తి అపుత్రస్య గతిర్నాస్తి అని అలమటించుతున్న నా జనకునకు.
0: ఇక సాధు బాబో నటుల సుత శతంబరు గ్రహించింది. సంతుష్టమై మరలి
2: ఒకటి నే కోరితి, రెండు నీవిచ్చితి. ముచ్చటగా మూడవ కోరిక చెల్లించకపోవుట పాడియే ధర్మమూర్తి.
1: ఇది మా ధర్మస్మృతిలో ఉన్నట్టు లేదు. అయినను ఆఖరు కోరికేని వాపోవచ్చున్నది. ఇచ్చి పంపిద.
0: సావిత్రి అడుగుము, అది నీ పతి ప్రాణము దక్క.
2: సంతానమును చూసి ఈయనను సంతసించు భాగ్యము ప్రసాదింపు.
0: ప్రసాదించి తిరి పొమ్ము.
2: ఇంకెక్కడికి పోయాను.
0: ఏమి
2: నా పతి ప్రాణములు నీయక అడుగు వేయలేవు.
0: ఏమి అడుగు వేయలేనా? మహిషి రాజమా, ఏమాశ్చర్యము? దేవాసుర గరుడ గంధర్వ కిన్నరకి పురుష యక్ష సిద్ధ సాధ్య భూత ప్రేత పిశాచాదు నెత్తి వచ్చినను. వినయరుద్రుని ప్రేతాండవ ఘోష విన్నను. నెమరాపక, అడుగు తప్పక, చా తిప్పక ముందుకు సాగిపోవు నా మహిషరాజము. నేడేలకు తత్తర పాటున పిత్తర పోవచ్చున్నది.
1: నీవు సాధ్యమేననుకోండి, ఇంద్రజాల నీవి కూడా

0: ధర్మబద్ధమా?
1: నాకు తెలియని ధర్మమా? యమధర్మమునకు పైన మరొక్క ధర్మమా? ఎటులా?

0: ఆహా, ప్రతివ్రతాశిరోమణి ఎంత వాత్సల్యం పున వచ్చియుంటది, కాని ఇంతటి తెలివిగలదని తెలిసి ఉండిన నేను రాక నా భటులనే పంపి ఉండి వాడను కదా. ఇంకా తమ్మునకు ఒకటి ప్రయోజనం దేవి కనుక సాధ్వీ సావిత్రి, నీ పతిభక్తికి సమయస్ఫూర్తికి కడుంగడు సంతసించింది. ఇదిగో నీ పతి ప్రాణంబులు గ్రహించుము. యమునంతటి వాణినే తికమక పెట్టి గెలవదాలిన నీ చరిత చరితార్థము పతితో చిరకాలం ఇహ సౌఖ్యములు అనుభవించి తదనంతరంబున ఆలోకంబున కాదు కాదు స్వర్గలోకంబున చేరి తరింతృగాక.
1: పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ విన్నారు. తిరిగి 10:20 మరిన్ని పాటలతో ఈ పల్లకి మీకోసం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 10 గంటలుగా వస్తుంది. కొంచెంసేపట్లో ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా జాతీయ విద్యా విధానం 2025 ప్రత్యేక ముఖాముఖి అతిథి డాక్టర్ బి లవకుమార్ లెక్చరర్ శ్రీకాకుళం కేంద్రీయ విద్యాలయం పరిచయకర్త రావల సాయి గిరీష్ గారు సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. మరికొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్రం నుండి

0: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా జాతీయ విద్యా విధానం 2020పై ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
1: భారతదేశ విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావాలి అనే లక్ష్యంతో రూపొందించిన జాతీయ విద్యా విధానం 2020 విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, సృజనాత్మకత, పరిశోధన, వృత్తి విద్యతో పాటు విద్యలో సాంకేతికత వినియోగానికి ప్రాధాన్యతను ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్ఈపీ 2020 ద్వారా పాఠశాల విద్యలో వచ్చిన మార్పులు, ఆ పూర్తి వివరాలు ఏమిటి అన్న వివరాలు మనకందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ బి లవకుమార్ గారు, పీజీటీ ఇంగ్లీష్ లెక్చరర్, కేంద్రీయ విద్యాలయం శ్రీకాకుళం నుంచి. సాతమనం మాట్లాడి ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం. సార్
1: సార్ కార్యక్రమంలో ముందుగా జాతీయ విద్యా విధానం 2020 తీసుకురావాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందంటారు?
2: భారతదేశంలో విద్యా వ్యవస్థను 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఏర్పడింది. గతంలో విద్యల కంఠస్థానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. పరీక్షలు మరియు మార్కులపై అధిక దృష్టి, వృత్తి నైపుణ్యాలకు పరిమిత అవకాశాలు, అలాగే విద్యార్థుల సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచనలకు తగినంత ప్రాధాన్యత లేకపోవడం వంటి సవాళ్లు కనిపించాయి. ఇది వరకటి విద్యా వ్యవస్థ ఓన్లీ రోట్ లెర్నింగ్ మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేది. పిల్లలు ఏదైనా విషయంపై అనలిటికల్ గా ఆలోచించి దానిపై నిర్ణయాన్ని తీసుకునే శక్తి లేకుండా చేసేది. కాబట్టి జ్ఞానం మాత్రమే కాకుండా నైపుణ్యాలు, విలువలు, సృజనాత్మకత, సమస్య పరిష్కార సామర్థ్యం, సామాజిక బాధ్యత కలిగిన విద్యార్థుల్ని తీర్చిదిద్దే సమగ్ర విద్యా విధానం అవసరమైంది.

0: ఈ దిశగా ఎన్ఈపి 2020 రూపొందించబడింది. దానికోసమే ఇదివరకు విద్యా పాలసీల్లో కూడా కొన్ని మార్పులు చేపట్టినప్పటికీ ఎన్ఈపి 2020 దానికి సంపూర్ణత ఇచ్చింది.
1: సార్, 5+3+3+4 ఈ విద్య నిర్మాణం అంటే ఏంటంటారు?
0: ఇంతకు ముందు ఉన్న 10+2 విధానంలో ప్రీ స్కూల్ దశ అధికారిక నిర్మాణంలో ఇంత ప్రాధాన్యత లేదు. కొత్త విధానం చిన్న పిల్లల విద్యకు కూడా పాఠశాల విద్యలో కీలక భాగంగా చూస్తుంది. ఉదాహరణకు 5 సంవత్సరాలు ఫౌండేషనల్ స్టేజ్ గా చేయబడింది. ఇప్పుడు 5+3+3+4 మొదటి 5 సంవత్సరాలు ఫౌండేషనల్ స్టేజ్, అంటే 3 సంవత్సరాలు అంగన్వాడీ లేదా ప్రీ స్కూలు మరియు 1-2 తరగతులు అందులో ఉన్నాయి. తరువాత 3 సంవత్సరాలు ప్రిపరేటరీ స్టేజ్, అంటే ఇందులో 3, 4, 5 తరగతులు అందులోకి వస్తున్నాయి. తరువాత మరియు 3 సంవత్సరాలు మిడిల్ స్టేజెస్, 6, 7, 8 తరగతులు ఇందులో భాగంగా ఉన్నాయి. చివరిది 4 సంవత్సరాలు సెకండరీ స్టేజ్, అంటే 9, 10, 11, 12 తరగతులను ఇందులో మనం ఇవ్వడం జరిగింది. అయితే ఇది వరకు 10+2 అని సెపరేట్ గా 10 వరకు పాఠశాల +2 కాలేజీ చదువు దానిలో భాగంగా ఉండేది. ఇప్పుడు 5+3+3+4 లో కంప్లీట్ గా 12వ తరగతి వరకు, ప్రీ స్కూల్ నుంచి 12వ తరగతి వరకు ఒకే దానిలో ఒకే అంబ్రెల్లా కిందకు ఒకే గొడుగు కిందకు తీసుకుని రావడం జరిగింది.
1: లవ్ కుమార్ గారు, మనం చూస్తూ ఉన్నాము ఈ ఎన్ఈపీ 2020లో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ FLN అని ఉంది కదా సార్, సో దీనిపై ఎందుకు ప్రత్యేక దృష్టి సారించారంటారు?
0: మంచి క్వశ్చన్ అడిగారు సార్. సార్, FLN అంటే చదవటం రాయటం మరియు బేసిక్ ప్రాథమిక గణిత నైపుణ్యాలు విద్యార్థి భవిష్యత్ అభ్యాసానికి పునాది. ఎవరైనా విద్యార్థి జీవితంలో అతను సక్సెస్ అవ్వాలంటే బేసిక్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీ ఒక చిన్న విద్యార్థి ప్రాథమిక స్థాయిలో చదివిన విషయాన్ని అర్థం చేసుకోలేకపోతే తర్వాత తరగతుల్లో మిగతా సబ్జెక్ట్స్, అంటే సైన్స్, మ్యాథ్స్, సోషల్ సైన్స్ వంటి ఇతర విషయాలు సమర్థంగా నేర్చుకోవడం కష్టమవుతుంది. అందుకే ఎన్ఈపి 2020 ప్రాథమిక దశలోనే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ సాధించడాన్ని అత్యంత ముఖ్యమైన లక్ష్యంగా చూస్తోంది. దీని ఉద్దేశం పూర్తిగా అది అందులో క్రోడీకరించబడింది. ఆ ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థికి నైపుణ్యాలు అలాగే భవిష్యత్తులో నేర్చుకోబోయే జ్ఞానానికి అభ్యాసనంకి పునాదిగా మాత్రమే ఇది ఉంటుంది.
1: సార్, మాతృభాష లేదా స్థానిక భాషల్లో బోధనకు ప్రాధాన్యతను ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటారు?
0: మాతృభాష విధానంపై ఎన్నో రకాల చర్చలు ఈ మధ్య జరిగాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. మాతృభాష లేనిదే పరభాష, అంటే విదేశీ భాష నేర్చుకోవడం చాలా కష్టం. ఎందుకంటే చిన్నారికి మాతృభాషలో పదాలు ముందు పరిచయం అవుతాయి. పరిచయం అయ్యాకే ఏ భాష అయినా గాని వేరే భాష భావాలు ఏదైనా గాని అర్థం చేసుకోగలరు. అందువల్ల భాష విద్యకు అడ్డంకా కాకుండా అభ్యసనానికి వంతెనగా ఉండాలి. ఇప్పుడు మనం చిన్నప్పుడు ముందు మనం విదేశీ భాష నేర్చుకోలేదు, మాతృభాషలోనే మనకి చిన్న చిన్న పదాలు. ఉదాహరణకు ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వస్తారు, రండి కూర్చోండి అని అంటాం. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మనం ఆ రండి కూర్చోండి అనే పదాన్ని మనం తెలుసుకున్నాం. ఆఫ్టర్వర్డ్స్ తరువాత మనం ప్లీజ్ కమ్ అండ్ బీ సీటెడ్ అని నేర్చుకుంటున్నాం. అంటే మాతృభాష మనకి తెలియకుండానే మనలో ఒక ఇంటర్నల్ పార్ట్గా మనకి అయింది. కాబట్టి మాతృభాష ప్రాధాన్యం అనేది చాలా అవసరం. అది లేనిదే పరభాష, విదేశీ భాష నేర్చుకోవడం హైలీ ఇంపాసిబుల్. అలాగే ఎన్ఈపి 2020 ప్రకారం సాధ్యమైన చోట కనీసం 5వ తరగతి వరకు, ప్రాధాన్యంగా 8వ తరగతి వరకు మాతృభాష లేదా ఆ స్థానికంగా ఏ భాష ఉంటే ఆ భాషని నేర్చుకోవాలని ప్రాధాన్యత ఇవ్వాలని ఎన్ఈపి 2020 సూచించడం జరిగింది. అదే సమయంలో ఇతర భాషలను కూడా నాణ్యంగా నేర్చుకునే అవకాశాలు కల్పించాలి. మన మాతృభాషే కాదు పరభాష మనకు వద్దు అని అనడం కూడా చాలా తప్పు. పరభాష కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో విద్యార్థుల్లో అవగాహన, భాషా నైపుణ్యం, ఆత్మవిశ్వాసం మరియు బహుభాషా సామర్థ్యం పెరగవచ్చు. సో మాతృభాష అనేది ప్రాధాన్యత లేకుండా ఏ స్కూల్ గాని, అంగన్వాడీ స్కూల్ గాని, ఏ పాఠశాల గాని ఎక్కడా కూడా మాతృభాషకు ప్రాధాన్యం లేకుండా పరభాష కోసం ప్రాధాన్యత ఇవ్వడం అనేది చాలా అసహ్యం.

0: అది సరైంది కాదు.
1: లవ్ కుమార్ గారు, NEP 2020లో మనం చూస్తే కనుక కంఠస్థ విద్యకు బదులుగా క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, కమ్యూనికేషన్, కొలాబొరేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సో ఇటువంటి నైపుణ్యాలకు ప్రాధాన్యతనిచ్చారు కదండి, మరి ఎందుకు వీటికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు NEP 2020లో?
0: కరెక్ట్ గా అడిగారు సార్. NEP 2020లో క్రిటికల్ థింకింగ్, 3 C's అండి, క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, కొలాబరేషన్, ఇవి చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రాబ్లం సాల్వింగ్ అనేది చాలా అవసరం. పూర్వం రోజుల్లో, మేము చదువుకునే రోజుల్లో, కంఠస్థ చేయడం, ఆ ప్రశ్న వస్తేనే ఆ జవాబు రాయడం జరిగేది మేము చదువుకునే రోజుల్లో. ఇప్పుడు ఒక ప్రశ్నకి ఆ జవాబు అని ఇప్పుడు లేదు. ఆ ప్రశ్న ఆ ప్రశ్నగానే పరీక్షల్లో అడగట్లేదు. ఆ ప్రశ్నను ఏ విధంగా అయినా గాని అడగవచ్చు. దానికి విద్యార్థి ప్రిపేర్డ్గా ఉండాలి. ఎలాంటి ప్రశ్న వచ్చినా గాని జవాబు రాసే విధంగా ఉండాలి. అందుకే నేటి ప్రపంచంలో ఒక విద్యార్థికి పుస్తకంలోని సమాచారాన్ని గుర్తుంచుకోవడం మాత్రమే సరిపోదు. ఆ జ్ఞానాన్ని కొత్త పరిస్థితుల్లో ఉపయోగించుకోవాలి. అది చాలా అవసరం. ఇంకో ఉదాహరణ ఏంటంటే, ఒక సమస్యకి సమాధానం గుర్తుపెట్టుకోవడం కంటే ఆ సమస్యకి మరో పరిష్కారం ఏంటి అని ఆలోచించడం విద్యార్థిని భవిష్యత్తుకు మరింతగా సిద్ధం చేస్తుంది. అది ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రస్తుత సమాజంలో చాలా అవసరం. దాన్ని మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదు.
1: సార్, పరీక్షలు, మూల్యాంకన విధానంలో NEP 2020 ద్వారా ఎలాంటి మార్పులు ప్రధానంగా వచ్చాయంటారు?
0: ఒకప్పుడు పరీక్ష అనేది మన జ్ఞాపకశక్తికి పరీక్ష. మనం చదివింది గుర్తుపెట్టుకొని పరీక్ష హాల్లో ఆ గుర్తుపెట్టుకున్న విషయాన్ని రాసేవాళ్ళం. కానీ NEP 2020లో పరీక్షను కేవలం జ్ఞాపకశక్తిని పరీక్షించే విధంగా కాకుండా అవగాహన, అన్వయ సామర్థ్యం మరియు కాంపిటెన్సీ ఆధారంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుందాం. విద్యార్థి ఎన్ని మార్కులు సాధించాడు అన్నది కాదు, ఏం నేర్చుకున్నాడు, దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాడు, అతని అభ్యాసంలో ఎంత పురోగతి ఉంది అనే అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. దీంతో పరీక్షల భయం తగ్గి అభ్యాసనం పట్ల ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. ఇది నిజంగా ఒక గొప్ప అవకాశం. NEP 2020 ద్వారా మనకి ఇలాంటి మార్పు రావడం నేటి విద్యార్థుల్ని ఒక మంచి పౌరులుగా చేసే అవకాశం NEP 2020 కల్పించిందని నేను గర్వంగా చెప్తున్నాను, ఒక ఉపాధ్యాయుడిగా, ఒక విద్యావేత్తగా.
1: సార్, పాఠశాల స్థాయి నుంచే వృత్తి విద్య, నైపుణ్యాభివృద్ధికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు?
0: ఇది చాలా ముఖ్యం సార్. ఎందుకంటే విద్యార్థులు భవిష్యత్తులో ఉద్యోగం కోసం మాత్రమే కాకుండా ఉద్యోగాన్ని సృష్టించే స్థాయికి ఎదగాలి. దీని వెనుక ఉద్దేశం అది. అందుకే NEP 2020లో పాఠశాల స్థాయి నుంచే వొకేషనల్ ఎడ్యుకేషన్, ప్రాక్టికల్ స్కిల్స్, ఇంటర్న్షిప్స్ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇప్పుడు కొన్ని పాఠశాలల్లో, కొన్ని కాలేజీల్లో మీకు ఇప్పుడు వొకేషనల్ ల్యాబ్స్, రీసెంట్గా అటల్ టింకరింగ్ ల్యాబ్స్, ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ NEP 2020 వాటి వెనుక ఉద్దేశం మాత్రమే. ఇవన్నీ కల్పించడం అవకాశాలు విద్యార్థికి నిజంగా ఒక గొప్ప వరం. ఇలాంటివి చాలా విద్యార్థులకు ఉపయోగపడతాయని, అందులో ఎటువంటి సందేహం లేదని నేను చెప్పగలను. అలాగే విద్యార్థి వాస్తవ జీవితంలో పనులపై అవగాహన, చేతి వృత్తుల పట్ల గౌరవం, స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన మరియు ముఖ్యంగా ఎంప్లాయబిలిటీ స్కిల్ పెరుగుతుంది. దీనిలో ఎట్టి సందేహం లేదు సార్. పాఠశాల స్థాయి నుంచే వృత్తి వైద్య నైపుణ్యాభివృద్ధి తప్పనిసరిగా ఉండాలి. ఇది పాఠశాల విద్యలో ఒక భాగంగా తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉంది.
1: సార్, ఆర్ట్స్, సైన్స్, కామర్స్ మధ్య ఉన్న కఠినమైన విభజనలను తగ్గించడం వల్ల విద్యార్థులకు కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏంటి?
0: ఒక మంచి ప్రశ్న అడిగారు సార్. ప్రతి విద్యార్థి ప్రతిభ ఒకే విధంగా ఉండదు సార్. మన చేతిలో 5 మనకి ఫింగర్స్ ఎలాగైతే డిఫరెంట్ గా ఉన్నాయో, డిఫరెంట్ టాలెంట్స్, డిఫరెంట్ ఎబిలిటీస్ ఎలా ఉన్నాయో అది కూడా అలాగనే. మనకి ఏంటంటే, ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ ఉంది, క్లాస్ రూమ్ లో మనకి 40 మంది ఉంటారు. 40 మంది ఒక విద్యార్థి మార్కులు, చదువులో ఎక్కువగా ప్రతిభ ఉండకపోవచ్చు, కానీ ఒక మంచి డ్రాయింగ్ వేయగలిగే నైపుణ్యత ఉంటుంది, ఒక మంచి పాట పాడగలిగే నైపుణ్యం ఉంటుంది, ఒక మంచి ప్రాజెక్ట్ ఇన్నోవేటివ్ థింకింగ్ తో చేయగలిగే శక్తి ఉంటుంది. సో డిఫరెంట్ టాలెంట్స్ ఇన్ డిఫరెంట్ మైండ్ సార్. సో అందరూ ఒకలా ఉండరు. అలాంటప్పుడు ఒక విద్యార్థికి మ్యాథమెటిక్స్

0: తో పాటు మ్యూజిక్ లేదా ఎకనామిక్స్ తో పాటు కంప్యూటర్ సైన్స్ పై ఆసక్తి ఉండొచ్చు. ఎన్ఈపి 2020లో ఆర్ట్స్, హ్యుమానిటీస్, సైన్సెస్, వొకేషనల్ ఎడ్యుకేషన్ వీటి మధ్యన కఠినమైన విభజనలు తీసేయాలని, తగ్గించాలని ప్రతిపాదించడం జరిగింది సార్. అలాగే విద్యార్థులకు తమ ఆసక్తి సామర్థ్యాలకు అనుగుణంగా విభిన్న విషయాలను ఎంచుకునే అవకాశం కల్పించడం దీని ఉద్దేశం. ఇది నిజంగా ఒక మహత్తరమైన నిర్ణయం. సో ఇప్పుడు ఆ డిగ్రీ కాలేజీల్లో, ఇంటర్మీడియట్ కాలేజీల్లో రకరకాల డిసిప్లిన్స్తో వాళ్ళు ఇంటర్మీడియట్ విద్యని, డిగ్రీ విద్యని చేయవచ్చు. ఇది పూర్వం రోజుల్లో ఈ అవకాశం ఉండేది కాదు. ఇది రావటం ఎన్ఈపి 2020 పాలసీ వల్లే రావటం జరిగిందని నేను నిర్భయంగా చెప్తాను.
1: సార్, డిజిటల్ టెక్నాలజీ విద్యను మరింత అందుబాటులోకి ఎలా తీసుకువస్తుంది ఈ ఎన్ఈపి 2020? అండ్ మనకి డిజిటల్ డివైడ్ ఉంది కదా సార్, సో ఈ డిజిటల్ డివైడ్ వంటి సవాళ్లను ఎలా అధిగమించాలంటారు?
0: ఎస్ సార్, డిజిటల్ డివైడ్ ఇప్పుడు కోవిడ్ టైంలో మనకి డిజిటల్ డివైడ్ ఉండేది, దాన్ని కూడా మనం అధిగమించడం జరిగింది సార్. కోవిడ్ టైంలో కాలేజీలు, పాఠశాలలు మూసివేసి పిల్లలు ఇంట్లో ఉండటం, అధ్యాపకులు, ఉపాధ్యాయులు ఇంట్లో ఉండడం అయినా కానీ వాళ్ళకి ఆ డిజిటల్ డివైసెస్ ఉన్నాయా లేదా ప్రత్యేకంగా చూసి వాళ్ళకి ఏర్పాటు చేసి పాఠాలను ఆన్లైన్లో బోధించడం జరిగింది సార్. సో డిజిటల్ టెక్నాలజీ అనేది విద్యార్థులు ఓన్లీ పుస్తకమే, పాఠ్య పుస్తకమే కాదు, వీడియోస్, డిజిటల్ ఎక్విప్మెంట్, డిజిటల్ లైబ్రరీ, ఆన్లైన్ కోర్సెస్, ఈ అనేక వనరులను ఉపయోగించగలుగుతున్నాడు. అయితే డిజిటల్ డివైడ్ అనేది ఒక వాస్తవమైన సవాలు. కానీ మనం గతసారి కోవిడే మనకు ఉదాహరణ. ఆ కోవిడ్-19 టైంలో మనం దాన్ని అధిగమించాం, ఆల్రెడీ మనం దాన్ని ప్రూవ్ చేసుకున్నాం. ప్రతి విద్యార్థికి ఒక స్మార్ట్ ఫోన్, ఒక కంప్యూటర్, ఒక ఇంటర్నెట్ సౌకర్యం సమానంగా ఉండకపోవచ్చు, కానీ ట్యాబ్స్ ఇచ్చారండి, ట్యాబ్స్ ఇచ్చారు, మొబైల్స్ ప్రొవైడ్ చేశారు గతసారి. అదే మనకి ఒక ప్రత్యక్షమైన ఉదాహరణ. కాబట్టి పరికరాలు అందుబాటులోకి తేవడం, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ పెంచడం, ఉపాధ్యాయులకు డిజిటల్ ట్రైనింగ్ ఇవ్వడం, అలాగే ఆన్లైన్ ఆఫ్లైన్ విద్యను సమన్వయం చేయడం చాలా అవసరం. ఇంకా కొంచెం చేయాల్సి ఉంటుంది, ఉంది, కానీ మాక్సిమం ఇంటర్నెట్ కనెక్టివిటీ అయితే అన్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు సులభతరం అయ్యింది. ఒకప్పుడు రోజులు కాదు సార్, రోజులు మారాయి. అన్ని వసతులు కల్పించడం జరుగుతుంది, ఇంకా వృద్ధిలోకి రావడం జరుగుతుంది. వికసిత భారత్ మన లక్ష్యం టైం పీరియడ్కి డెఫినెట్ గా మనం సక్సెస్ అవుతాము, సాధిస్తామని నాకు ప్రగాఢ నమ్మకం అయితే ఉంది.
1: సార్, ఎన్ఈపి 2020లో ఉపాధ్యాయులకు శిక్షణ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకున్న అంశం, సో ఎందుకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులకు శిక్షణను అందిస్తూ ఉన్నారు ఈ పాలసీలో?
0: ఉపాధ్యాయులకి శిక్షణ అనేది అత్యంత అవసరం అండి. ఉపాధ్యాయుడు శిక్షణ పొందలేకపోతే తను విద్యార్థుల్ని తయారు చేయలేడు. ఫ్యూచర్ విద్యార్థులను, భవిష్యత్తు విద్యార్థుల్ని తయారు చేయడం చాలా కష్టం. ఇప్పుడు టీచర్స్కి, ఉపాధ్యాయులకి, అధ్యాపకులకి ప్రతి సంవత్సరం ట్రైనింగ్ అనేది వాళ్ళకి కంపల్సరీ చేశారు. వాళ్ళ జీతభత్యాల్లో కానీ లేదా వాళ్ళ ఇంక్రిమెంట్ విషయంలో కానీ వాటన్నిటికీ దాన్ని డీలింగ్ చేయడం జరిగింది. సో ప్రతి ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు ట్రైనింగ్ తప్పనిసరిగా హాజరు కావాల్సిందే. అలాగే సిపిడబ్ల్యూ, కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అని ప్రతి అధ్యాపకుడికి తప్పనిసరి చేశారు. ఇన్ని గంటలు ఆఫ్లైన్ ట్రైనింగ్, ఇన్ని గంటలు ఆన్లైన్ ట్రైనింగ్ ప్రతి అధ్యాపకుడు చేయాలి అని ఒక సెట్ రూల్ ఫ్రేమ్ చేయడం జరిగింది సార్. మా కేంద్రీయ విద్యాలయంలో అయితే మేము 40 గంటలు ఆఫ్లైన్, 50 గంటలు ఆన్లైన్ ట్రైనింగ్ తప్పనిసరిగా ప్రతి సంవత్సరం కంప్లీట్ చేయాల్సి ఉంది. ఎవ్రీ మంత్ మాకు ఒక డేటా కలెక్ట్ చేస్తారు, ఎన్ని గంటలు మీరు చేశారు, ఎన్ని గంటలు ఆన్లైన్, ఎన్ని గంటలు ఆఫ్లైన్, ఎంత ఇంకా షార్ట్ ఉంది, అది కంప్లీట్ చేయాలి. టైం టు టైం మాకు రిమైండర్స్ వస్తూనే ఉంటాయి. సో ఉపాధ్యాయులకి ట్రైనింగ్ అనేది అది తప్పనిసరి. ఉపాధ్యాయుడు ట్రైనింగ్ లేకపోతే ఏదైతే ఇన్స్ట్రుమెంట్, నైఫ్, ఒక టూల్ ఉందో ఆ టూల్ షార్పనింగ్ చేయకపోతే ఆ టూల్ వీ కెనాట్ యూజ్ ఇట్, దాన్ని మనం యూజ్ చేయలేం. ఆ టూల్ యూజ్ చేసినా గానీ అది అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ రావు. సో కొత్త కరికులము, కాంపిటెన్సీ బేస్డ్ లెర్నింగ్, టెక్నాలజీ, అలాగే అసెస్మెంట్ రిఫార్మ్స్, వీటన్నిటి అంశాలకు సమర్థవంతంగా అమలు చేయడానికి ఉపాధ్యాయులకు నిరంతర ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అవసరం. అందుకే ఎన్ఈపి 2020లో ఉపాధ్యాయులు కంటిన్యూస్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్.

0: మరియు ఆధునిక భోజనం పద్ధతులపై ప్రాధాన్యత ఇచ్చారు సార్.
1: సార్, అదేవిధంగా మనం చూస్తే కనుక వెనుకబడిన వర్గాలు, బాలికలు, దివ్యాంగ విద్యార్థులకు సమాన విద్యా అవకాశాలు ఎలా కల్పించవచ్చంటారు NAP 20.

0: చేస్తుంది ఈ ఎన్ఈపి 2020 సార్. ఇందులో అన్ని మార్గదర్శకాలు. ఎన్ఈపి 2020 ఇస్ లైక్ ఏ రిలీజియస్ బుక్, ఇట్ ఈస్ లైక్ ఏ గాడ్స్ బుక్. నిజంగా ఒక గొప్ప పాలసీ ఎన్ఈపి 2020. అది క్షుణ్ణంగా చదివితే నిజంగా అందులో క్రోడీకరించిన అంశాలు, భారతదేశం ఎటువైపు వెళ్తుంది అన్న ఒక ఇది కలుగుతుంది సార్. అంత జాగ్రత్తగా డ్రాఫ్ట్ చేశారు. ఒక గ్రేట్ డాక్యుమెంట్ అండి అది ఎన్ఈపి 2020.
1: లవకుమార్ గారు, మన ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన జాతీయ స్థాయి విద్యా సంస్థల వల్ల మన రాష్ట్ర విద్యార్థులకు ఎలాంటి అవకాశాలు లభిస్తూ ఉన్నాయంటారు?
0: మంచి ప్రశ్న అడిగారు సార్. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ అనంతరం మనకి చాలా ఐఐటీలు, ఐఎంలు, ఐజర్లు స్థాపించారు సార్. ఉదాహరణకు తిరుపతిలో ఐఐటి, అలాగే విశాఖపట్నంలో ఐఐఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అలాగే ఐజర్ ఒకటి తిరుపతిలో, అలాగే ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ మీకు వరంగల్ లో వచ్చింది, అలాగే IIIT కర్నూలు, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వంటి సంస్థలు ఏర్పడ్డాయి సార్. రాష్ట్ర విద్యార్థులకు జాతీయ స్థాయి ఉన్నత విద్యా అవకాశాలు విస్తరించాయి. సో ఈ సంస్థలు ఏంటి, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ప్రాథమిక శాస్త్రాలు, పరిశోధన, సాంకేతిక వంటి విభిన్న రంగాల్లో అవకాశాలు అందిస్తున్నాయి సార్. ఈ సంస్థల స్థాపనకు సంబంధించి అధికారిక వివరాలను కేంద్ర ప్రభుత్వం కూడా నమోదు చేసింది. ఇవన్నీ టైం టు టైం వాళ్ళు ఫండ్స్ ప్రొవైడ్ చేస్తూనే ఉన్నారు, అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి, మంచి విద్యార్థులను తయారు చేస్తున్నాయి అని సందేహం లేదు.
1: సార్, ఎన్ఈపి 2020 బాధ్యతాయుతమైన పౌరులను తీర్చిదిద్దడంలో ఎలా దోహదపడుతుంది?
0: సార్ ఎన్ఈపి 2020 మీకు ఇది ఒక ఫైన్ డాక్యుమెంట్. ఇందులో మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్, రీసెర్చ్, అలాగే టెక్నాలజీ, స్కిల్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్, అలాగే క్వాలిటీ హైయర్ ఎడ్యుకేషన్ ప్రాధాన్యత ఇచ్చింది సార్. అలాగే ఐఐటి టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్, ఐఐఎంస్, ఐజర్స్, రీసెర్చ్ ఎడ్యుకేషన్ సెంటర్స్, అలాగే ఎన్ఐటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వంటి రంగాల్లో విద్యార్థులకు ప్రత్యేక అవకాశాలను అందిస్తున్నాయి. ఉదాహరణకు ఐఐటి తిరుపతిలో బీటెక్ తో పాటు ఎంఎస్, పిహెచ్డి, ఎంటెక్, ఎంఎస్సి మరియు మాస్టర్ ఆఫ్ పబ్లిక్ పాలసీ వంటి విభిన్న కార్యక్రమాలు అభివృద్ధి చెంది. ఇది నిజంగా ఒక కొత్త తరహా విద్యా అవకాశం ఉంది. ఐఐటి తిరుపతిలో మీకు బీటెక్ అనుకుంటాం మనం, దాంతోపాటు ఎంఎస్ ఉంది, పిహెచ్డి ఉంది, అలాగే ఎంటెక్, అలాగే మాస్టర్ ఆఫ్ పబ్లిక్ పాలసీ. ఈ అన్ని రంగాల్లో కూడా మీకు ఐఐటి తిరుపతిలో అన్ని తరహా డిగ్రీలు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉన్నాయి.
1: సార్, కార్యక్రమంలో చివరగా ఎన్ఈపి 2020లోని విద్యా సంస్కరణలు దేశాభివృద్ధి మరియు సేవాభావంతో ఎలా అనుసంధానమవుతాయంటారు?
0: సార్ విద్యార్థులు జ్ఞానం పెరగడం ఒక దశ మాత్రమే సార్, అలాగే ఆ జ్ఞానాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా వినియోగించడం విద్య యొక్క మరింత గొప్ప లక్ష్యం. ఇప్పుడు మనం భారత ప్రభుత్వం చేపడుతున్న ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ విద్యార్థుల్ని భాగస్వాములుగా చేస్తున్నారు. కళాశాల విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేస్తున్నారు. అయితే ఎన్ఈపి 2020 ద్వారా నైపుణ్యాలు, అలాగే పరిశోధన, టెక్నాలజీ వీటన్నిటికీ ప్రాధాన్యత పెరిగింది. సో కొత్త జాతీయ సంస్థలు యువతకు ఉన్నత విద్య, పరిశోధన మరియు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు విస్తరిస్తున్నాయి. అందువల్ల విద్యార్థి తన వ్యక్తిగత అభివృద్ధితో పాటు కుటుంబం, సమాజం, రాష్ట్రం మరియు దేశ అభివృద్ధిని తన వంతు సేవ చేయగల పౌరుడిగా ఎదగడం ఈ మొత్తం ప్రక్రియ యొక్క ముఖ్యమైన ఫలితంగా చూడవచ్చు. దేశం నాకేం ఇచ్చింది అన్న ధోరణి విడిచిపెట్టాలండి. ఇప్పుడు నేను దేశానికి ఏం చేస్తున్నాను, ఇప్పుడు లేటెస్ట్ గా మనం ఆలోచించాల్సింది అది. వాట్ ఐ కెన్ డూ ఫర్ ద కంట్రీ, ఇట్స్ నాట్ దట్ వాట్ కంట్రీ డిడ్ ఫర్ మీ. అలా ప్రతి ఒక్క పౌరుడు ఆలోచిస్తే ఈ దేశం ఒక గొప్ప దేశంగా, అభివృద్ధి చెందిన దేశంగా, తప్పనిసరిగా వికసిత్ భారత్ అవుతుందని మనం అందరం ఆశిద్దాం.
1: లవకుమార్ గారు, ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా జాతీయ విద్యా విధానం 2020కి సంబంధించిన పూర్తి వివరాలు మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి మన ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు సార్.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా జాతీయ విద్యా విధానం 2020పై ప్రత్యేక ముఖాముఖి మీరింతవరకు విన్నారు. అతిథి డాక్టర్ బి లవకుమార్, లెక్చరర్, శ్రీకాకుళం కేంద్రీయ విశ్వవిద్యాలయం. పరిచయకర్త రావల సాయి గిరీష్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి.

శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన పాటలు వినవచ్చు. డైల్ చేయవలసిన మా నంబర్లు 2727244 2727288, జత చేయవలసిన కోడ్ 0891.

0: హలో పాటలపల్లికి.
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి, మీ పేరు?
1: కాకి అప్పారావు.
0: కాకి అప్పారావు గారు,
1: తొమ్మలపల్లి వారి వీధి.
0: ఏ సినిమా నుంచి ఏం పాట?
1: కథ చెప్పిన నుంచి సెలాం అలైకుం పాట కావాలి.
0: అలాగేనండి, మీరు అడిగిన పాట వస్తుంది, వినండి. నమస్తే అండి.

0: మీ దెయ్యం దిగుత ఖరారు అత్తలామలేకుం అత్తలామలేకుం అత్తలామలేకుం.
1: హలో, పాటల పల్లకి.
2: హలో, నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
2: నా పేరు కృష్ణీకరణ్ అండి, నేను విజయవాడ నుంచి కాల్ చేస్తున్నాను.
1: మీరు ఏ సినిమా నుంచి పాట అడుగుతున్నారు
2: సార్? నాకు నిన్న సంసారం చిత్రం నుంచి నా కన్నులు నీకో కథ చెప్పాలి.
1: అలాగేనండి, తప్పకుండా మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.
2: థ్యాంక్ యూ అండి.
1: నమస్కారం.

0: హలో, పాటల పల్లకి.
1: నమస్కారం, నా పేరు శ్రీనివాస్ అండి.
0: శ్రీనివాసరావు గారు
1: సార్,
0: చెప్పండి సార్, ఏ సినిమా నుంచి, ఏం పాట, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: రాజా రమేష్ ఈ చిత్రంలో.
0: రాజా రమేష్
1: సార్, వాళ్ళ గారు పాట సార్, ఎంతో రవి కూడా ఉంటారు సార్ పాట.
0: అలాగేనండి. మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి?
1: హైదరాబాద్ మూవీపట్నం సార్.
0: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి
1: సార్. ధన్యవాదాలు సార్.
0: మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: హలో పాటలపల్లకి.
1: హలో నమస్తే సార్.
0: నమస్తే అండి.
1: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు, అనకాపల్లి నుంచి మాట్లాడుతున్నానండి.
0: వెంకట్రావు గారు, ఏ సినిమా నుంచి ఏం పాట?
1: మాకు బావమద్దెం సినిమా నుంచి ఘంటసాల గారు పాడారండి, నీళ్ళ మేఘాల్లో గాలి కిరటాల్లో పాట వినిపించండి.
0: అలాగేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: హలో పాటలు పలికి.
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు వెంకట్రావు అండి, మునోపాల్ నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి వెంకట్రావు గారు.
1: మాకు బొత్తి చెరువు సినిమా నుంచి అందమే ఆనందం, ఆనందం జీవిత మకరందం పాట వినిపించండి.
0: అలాగేనండి, తప్పకుండా. మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.

0: హలో పాటలపల్లికి.
1: నమస్తే అండి.
0: నమస్తే అండి.
1: దేవరాపల్లి మండలం ఏ కొత్తపల్లి సార్.
0: మీ పేరండి?
1: నా పేరు నారాయణ.
0: మీరేం పాట కోరుతున్నారండి?
1: అదే స్వర్ణ కమలంలోని.
0: అలాగేనండి, మీరు కోరిన పాట వస్తుంది.
1: ఓకే, థ్యాంక్ యూ సార్. లైన్ కలిసి నమస్తే.

0: హలో, పాటలపల్లికి.
1: హలో, నమస్తే సార్ అండ్ గుడ్ మార్నింగ్.
0: నమస్తే అండి, మీ
1: నా
0: పేరు?
1: పేరు కళ్యాణి, వైజాగ్ మురళి నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: చెప్పండి.
1: మూడేసి పాటలు అడుగుతున్నారండి, మూడేసి సార్లు అడుగుతున్నారండి.
0: మీకు ఏ సినిమా నుంచి పాట కావాలి?
1: 20 సంవత్సరాలు బట్టి చేస్తున్నాను, ఒక్కొక్కసారి అవకాశం ఇచ్చేవారండి, అధికారులు గమనిస్తారని నేను కోరుకుంటున్నాను.
0: అలాగేనండి. మీరు మీరు అడుగుతున్న పాట
1: చెట్టు కింద ప్లేటర్లో అల్లు పిల్లి కాలలో ఆ పాట ఇవ్వండి సార్.
0: అలాగేనండి.
1: థ్యాంక్ యూ.

0: హలో, పాటల పల్లకి.
1: హలో, నమస్కారం సార్.
0: నమస్తే అండి.
1: సార్, సుజాత నుంచి ప్రకాశం మాట్లాడుతున్నాం సార్.
0: ప్రకాశ్ గారు చెప్పండి, ఏ సినిమా నుంచి? ఏ పాట?
1: రామచిల్ల పెళ్లి కొడుకు ఎవరు?
0: అలాగే
1: డైరెక్షన్ సినిమా నుంచి.
0: అలాగే మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ.

0: మీరు ఇంతవరకు పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11 గంటలుగా వస్తుంది. ఇప్పుడు ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా సాగర్మాల ప్రాజెక్టుపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే.
1: ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా సాగరమాల ప్రాజెక్టు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
2: భారత్ మూడు వైపులా సముద్రంతో అనుసంధానమై ఉన్న విశాలమైన దేశం. సుమారు 11,000 కిలోమీటర్లకు పైగా విస్తరించిన తీర ప్రాంతం, 100కు పైగా ప్రధాన చిన్న ఓడరేవులు, సముద్ర వాణిజ్యానికి అపారమైన అవకాశాలు, లక్షలాది మంది మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలు, సముద్ర ఆధారిత పరిశ్రమలు, పర్యాటకం, అంతర్జాతీయ వాణిజ్యం, ఇవన్నీ భారత ఆర్థిక వ్యవస్థలో సముద్ర రంగానికున్న ప్రత్యేకతను తెలియజేస్తాయి. భారతదేశ ఆర్థిక అభివృద్దిలో సముద్ర మార్గాలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడం, ఓడరేవులను ఆధునీకరించడం, ఓడరేవులకు రోడ్ రైల్ అనుసంధానాన్ని మెరుగుపరచడం, తీర ప్రాంతాల్లో పరిశ్రమలు, ఉపాధి అవకాశాలను పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమమే సాగర్మాల. ఈ సాగర్మాల అనేది కేవలం పోర్టుల అభివృద్ది కార్యక్రమం మాత్రమే కాదు, సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి దేశంలోని ఉత్పత్తి కేంద్రాలను, పరిశ్రమలను, మార్కెట్లను, వినియోగదారులను సముద్ర మార్గాలతో అనుసంధానించే విస్తృతమైన జాతీయ కార్యక్రమం. ఒక దేశం ఎంత ఎక్కువగా అంతర్జాతీయ వాణిజ్యం చేస్తే అంత సమర్థవంతమైన రవాణా వ్యవస్థ అవసరమవుతుంది. వస్తువులను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించడానికి రహదారులు, రైల్వేలు, విమాన మార్గాలతో పాటు సముద్ర రవాణా కూడా ఎంతో ముఖ్యమైనది. ప్రత్యేకంగా భారీ పరిమాణంలో సరుకులను ఎక్కువ దూరాలకి తక్కువ ఖర్చుతో తరలించడంలో సముద్ర రవాణాకు ప్రత్యేకమైన ప్రయోజనాలున్నాయి. అందుకే ప్రపంచ వాణిజ్యంలో సముద్ర రవాణా కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ఒక ఓడరేవుకు సరుకు చేరడం మాత్రమే సరిపోదు. ఆ పోర్టు నుంచి సరుకు రైలు లేదా రహదారి ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు వేగంగా చేరాలి. అదేవిధంగా దేశంలోని ఉత్పత్తి కేంద్రాల నుంచి సరుకు పోర్టుకు సమయానికి చేరాలి. ఈ మొత్తం వ్యవస్థను సమర్థవంతంగా అనుసంధానించడమే సాగర్మాల కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సాగర్మాల కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. దేశ ఆర్థిక అభివృద్దిలో సముద్ర రంగాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడమే దీని ప్రధాన లక్ష్యం. అయితే ఈ సాగర్మాల కార్యక్రమం ప్రధానంగా 4 విస్తృత అంశాలపై దృష్టి సారిస్తుంది. అందులో మొదటిది పోర్టుల ఆధునీకరణ, కొత్త పోర్టుల అభివృద్ది. అలాగే రెండవది పోర్టు కనెక్టివిటీ మెరుగుదల. దాంతోపాటు పోర్టు ఆధారిత పారిశ్రామికీకరణ, తీర ప్రాంత సమాజాల అభివృద్ది. ఈ 4 అంశాలను సమగ్రంగా అమలు చేయడం ద్వారా సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్నదే సాగర్మాల ఆలోచన. ఒక పరిశ్రమలో ఉత్పత్తి అయిన వస్తువులను విదేశాలకు ఎగుమతి చేయాలి. ఆ వస్తువులు మొదట ఫ్యాక్టరీ నుంచి రహదారి లేదా రైలు మార్గం ద్వారా

0: పోర్టుకు చేరాలి. అక్కడ వాటిని నౌకల్లోకి ఎక్కించాలి. అనంతరం సముద్ర మార్గం ద్వారా ఇతర దేశాలకు పంపాలి. ఈ మొత్తం ప్రక్రియలో ఎక్కడైనా జాప్యం జరిగినట్లయితే రవాణా ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది. పోర్టులో ఎక్కువసేపు సరుకు నిలిచిపోయినా ఖర్చు పెరుగుతుంది. రోడ్డు లేదా రైల్వే కనెక్టివిటీ బలహీనంగా ఉన్నా కూడా సరుకు రవాణా మందగిస్తుంది. అందువల్ల పోర్టును మాత్రమే అభివృద్ది చేయడం కాకుండా పోర్ట్ రోడ్ రైల్వే పరిశ్రమ మార్కెట్ మధ్య సమన్వయం చాలా అవసరం. ఈ సమగ్ర దృష్టికోణమే సాగర్మాల కార్యక్రమానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఆధునిక వాటర్ హెవ్ అంటే కేవలం నౌకలు నిలిచే ప్రదేశం మాత్రమే కాదు, భారీ నౌకలను నిర్వహించగల సామర్థ్యం, ఆధునిక కార్గో హ్యాండ్లింగ్ వ్యవస్థలు, వేగవంతమైన లోడింగ్ అన్లోడింగ్, నిల్వ సౌకర్యాలు, డిజిటల్ వ్యవస్థలు, భద్రతా ప్రమాణాలు, రోడ్ రైల్ అనుసంధానం వంటి అనేక అంశాలు అవసరం. పోర్టుల సామర్థ్యం పెరిగినట్లయితే నౌకలు సరుకును త్వరగా లోడ్ అన్లోడ్ చేసుకుని తిరిగి ప్రయాణించగలుగుతాయి. దీనివల్ల పోర్టుల్లో ఎదురుచూపు సమయం తగ్గుతుంది, సరుకు రవాణా వేగం కూడా గణనీయంగా పెరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా పేర్కొన్నారు.
1: To port-led development can be seen through the Sagar Mala scheme. About 575 projects at a total cost of over 6 lakh crore rupees have been identified for implementation during 2015 to 2035 period. These works cover port modernization, new port development, port connectivity enhancement, port link industrialization and coastal community development. The project will facilitate seamless and congestion free transit to and from the port. It will also further reduce the turn around time of the cargo trucks.
0: అయితే దేశంలో ప్రధాన వాటర్ హెవ్ల ఆధునీకరణకు అనేక ప్రాజెక్టులు చేపట్టారు. కొత్త బెర్తులు, టెర్మినల్స్, డ్రెడ్జింగ్, మెకనైజ్డ్ కార్గో హ్యాండ్లింగ్, మల్టీ మోడల్ కనెక్టివిటీ వంటి అంశాలపై దృష్టి సారించారు. అయితే పోర్టుల ఆధునీకరణలాగే పోర్టుల మధ్య సమన్వయం కూడా చాలా ముఖ్యమైన అంశం. దేశంలోని ఒక పోర్టులో సరుకు రద్దీ ఎక్కువగా ఉండి మరొక పోర్టులో సామర్థ్యం పూర్తిగా వినియోగించబడకపోతే మొత్తం లాజిస్టిక్స్ వ్యవస్థపైనే ప్రభావం పడుతుంది. అందువల్ల వివిధ పోర్టుల సామర్థ్యాన్ని సమగ్రంగా వినియోగించుకోవడం కూడా చాలా ముఖ్యం. సరిగా దీనిపైనే దృష్టి సారించింది సాగర్మాల కార్యక్రమం. ఒక వాటర్ హెవ్ ఎంత ఆధునికంగా ఉన్నా దానికి మంచి రహదారి లేదా రైల్వే కనెక్టివిటీ లేకపోతే దాని పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోలేం. అందుకే సాగర్మాల కార్యక్రమంలో పోర్టు కనెక్టివిటీ ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారు. పోర్టులను జాతీయ రహదారులు, రైల్వే మార్గాలు, అంతర్గత జల రవాణా మార్గాలతో అనుసంధానించడం ద్వారా సరుకు రవాణాను సులభతరం చేసే ప్రయత్నాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఉదాహరణకు ఒక పరిశ్రమ సముద్ర తీరానికి దూరంగా ఉన్న ప్రాంతంలో ఉందనుకున్నట్లయితే అక్కడ తయారైన ఉత్పత్తి పోర్టుకు చేరడానికి అనేక జిల్లాలు దాటాల్సి ఉంటుంది. రహదారులు సరిగ్గా లేనట్లయితే ట్రక్కులు ఆలస్యమవుతాయి. రైల్వే సౌకర్యం లేకపోతే భారీ సరుకును రోడ్డు మార్గంలోనే తరలించాల్సి ఉంటుంది. అదే పరిశ్రమ ప్రాంతం నుంచి పోర్టుకు నేరుగా లేదా వేగవంతమైన రైల్ రోడ్ కనెక్టివిటీ ఉన్నట్లయితే రవాణా సమయంతో పాటు ఖర్చు కూడా తగ్గుతుంది. అలా జరిగినట్లయితే లాజిస్టిక్స్ సామర్థ్యం కూడా గణనీయంగా పెరుగుతుంది. సాగర్మాల కార్యక్రమంలో మూడవ ప్రధాన అంశం పోర్టు లెడ్ ఇండస్ట్రియలైజేషన్, పోర్టుల ఆధారంగా పారిశ్రామిక అభివృద్ది. పోర్టులకు దగ్గరగా పరిశ్రమలు ఏర్పడితే ముడిసరుకు దిగుమతి చేయడం, తయారైన వస్తువులను ఎగుమతి చేయడం కూడా సులభతరమవుతుంది. ఉదాహరణకు ఉక్కు పరిశ్రమకు భారీ పరిమాణంలో ముడి పదార్థాలు అవసరమవుతాయి. పెట్రోలియం, రసాయనాలు, ఎరువులు, ఆహార ప్రాసెసింగ్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ వంటి అనేక రంగాలకు కూడా సమర్థవంతమైన సరుకు రవాణా వ్యవస్థ అవసరమవుతుంది. పోర్టులకు అనుసంధానంగా పారిశ్రామిక క్లస్టర్లు అభివృద్ది చేస్తే పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల పెట్టుబడులకు కూడా అవకాశాలు ఏర్పడతాయి. పరిశ్రమలు ఏర్పడితే ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇదే కారణంగా సాగర్మాల కేవలం రవాణా రంగానికి సంబంధించిన కార్యక్రమంలో మాత్రమే కాకుండా పారిశ్రామికాభివృద్ది, ఉపాధి, పెట్టుబడులు, ఎగుమతులతో అనుసంధానమైన కార్యక్రమంగా రూపుదిద్దుకుంటోంది. అయితే ఈ పోర్టు ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడానికి సాగర్మాల కింద కోస్టల్ ఎకనామిక్ జోన్స్, తీర ప్రాంత ఆర్థిక మండలాలను తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. తీర ప్రాంత రాష్ట్రాల్లో ఉన్న పోర్టులు, పరిశ్రమలు, రవాణా మార్గాలు, మార్కెట్లను సమగ్రంగా అనుసంధానించి ఆర్థిక కార్యకలాపాలను పెంచడమే దీని ఉద్దేశం. ఒక తీర ప్రాంతంలో మౌలిక సదుపాయాలు అభివృద్ది చెందితే అక్కడ పరిశ్రమలు రావడానికి అవకాశాలు పెరుగుతాయి. పరిశ్రమలతో పాటు గిడ్డంగులు, లాజిస్టిక్స్ కేంద్రాలు, కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్ యూనిట్లు, సేవా రంగాలు కూడా అభివృద్ది చెందే అవకాశం ఉంటుంది. అయితే తీర ప్రాంత అభివృద్ది సమయంలో పర్యావరణ పరిరక్షణ, తీర ప్రాంత సమాజాల జీవనోపాధి, సముద్ర జీవ వైవిధ్యం వంటి అంశాలకు కూడా తగిన

0: ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇక భారతదేశ తీర ప్రాంతాల్లో లక్షలాది మంది ప్రజల జీవనోపాధి సముద్రంపైన ఆధారపడి ఉంది. ముఖ్యంగా మత్స్యకారులు, చేపల వ్యాపారులు, పడవ కార్మికులు, చిన్న వ్యాపారులు సముద్ర ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వాములు. అందుకే సాగరమాల కార్యక్రమంలో కోస్టల్ కమ్యూనిటీ డెవలప్మెంట్ తీర ప్రాంత సమాజాల అభివృద్దికి కూడా ప్రాధాన్యత కల్పించబడింది. మత్స్యకారులకు ఆధునిక ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, కోల్డ్ చైన్ సౌకర్యాలు, నిల్వ మార్కెటింగ్ సదుపాయాలు అందుబాటులోకి వస్తే వారి ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ లభించే అవకాశం ఉంటుంది. చేపల వేట నుంచి వినియోగదారుడి వరకు ఉండే మొత్తం సరఫరా గొలుసులో నష్టాలను తగ్గించడం కూడా నిర్దేశిత లక్ష్యాల్లో ఒకటిగా ఉంది. చేపలు పట్టిన వెంటనే సరైన శీతలీకరణ సదుపాయం లేకపోయినట్లయితే ఉత్పత్తి నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందువల్ల కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, రవాణా సౌకర్యాలు తీర ప్రాంత ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. సముద్ర రంగం విస్తరిస్తున్న కొద్దీ నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరం కూడా పెరుగుతోంది. అందుకనుగుణంగానే పోర్ట్ ఆపరేషన్స్, లాజిస్టిక్స్, నౌకా సేవలు, కార్గో హ్యాండ్లింగ్, మెరైన్ టెక్నాలజీ, ఫిషరీస్, టూరిజం వంటి రంగాల్లో శిక్షణ పొందిన యువతకు ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తోంది. తీర ప్రాంత యువతకు స్థానికంగా అందుబాటులో ఉన్న వనరులకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు సాగరమాల కార్యక్రమానికి అనుబంధంగా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలపై దృష్టి సారించింది భారత ప్రభుత్వం. ఈ నైపుణ్య శిక్షణ అనేది సముద్రం కేవలం చేపల వేటకు లేదా నౌకా రవాణాకు మాత్రమే సంబంధించింది కాదని ఆధునిక సాంకేతికత, లాజిస్టిక్స్, ఇంజనీరింగ్, పర్యాటకం, పరిశ్రమలు వంటి అనేక రంగాల్లో సముద్ర ఆర్థిక వ్యవస్థలో అవకాశాలున్నాయన్న సందేశాన్ని యువతకు అందిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం గురించి మాట్లాడుకున్నట్లయితే విశాఖపట్నం సహజ నౌకాశ్రయంతో పాటు పారిశ్రామిక, వాణిజ్య, రక్షణ, పర్యాటక రంగాల్లో ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన నగరం. విశాఖపట్నం పోర్ట్, పారిశ్రామిక ప్రాంతాలు, రైల్వేలు, జాతీయ రహదారులు, విమానాశ్రయం, సముద్ర తీరం ఇవన్నీ కలిపి విశాఖ నగరాన్ని బహుముఖ రవాణా కేంద్రంగా నిలబెడుతున్నాయి. సాగరమాల వంటి కార్యక్రమాల నేపథ్యంలో పోర్ట్ ఆధారిత మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్, పారిశ్రామిక కనెక్టివిటీ, తీర ప్రాంత అభివృద్ది వంటి అంశాలు విశాఖపట్నానికి ప్రత్యేక ప్రాధాన్యతను కలిగించాయి. విశాఖపట్నం నుంచి ఇనుము, ఉక్కు, ఖనిజాలు, వ్యవసాయ ఉత్పత్తులు, ఇతర పారిశ్రామిక ఉత్పత్తులు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు రవాణా అవుతున్నాయి. అదే సమయంలో తీర ప్రాంత పర్యాటకం, క్రూయిజ్ పర్యాటకం, ఫిషరీస్, సముద్ర ఆధారిత సేవలు వంటి రంగాలకు కూడా అభివృద్ది అవకాశాలు పెరుగుతున్నాయి. ఇక ఈ సాగరమాల ఆలోచనలో మరో ముఖ్యమైన అంశం ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్. నదులు, కాలువలు, అంతర్గత జల మార్గాలను సరుకు రవాణాకు ఉపయోగించడం ద్వారా రవాణా వ్యవస్థకు మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని అందించవచ్చు. భారీ సరుకులను నీటి మార్గం ద్వారా తరలించడానికి అవకాశమున్న ప్రాంతాలలో జల రవాణా లాజిస్టిక్స్ కు ఉపయోగపడుతుంది. రోడ్డు, రైల్వే, సముద్ర మార్గాలు, అంతర్గత జల మార్గాలను పరస్పరం అనుసంధానించే మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అభివృద్ది చెందితే దేశ సరుకు రవాణా వ్యవస్థ మరింత సమగ్రంగా మారుతుంది. ఈ సాగరమాల కార్యక్రమ పరిధిలో సముద్ర ఆధారిత పర్యాటకానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. క్రూయిజ్ టెర్మినల్స్, తీర పర్యాటక కేంద్రాలు, లైట్ హౌస్ టూరిజం, బీచ్ టూరిజం వంటి కార్యకలాపాలు అభివృద్ది చెందడంతో తీర ప్రాంతాల్లో పర్యాటక ఆధారిత ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. క్రూయిజ్ నౌక ఒక నగరానికి వచ్చినట్లయితే అది కేవలం పోర్టుకు మాత్రమే ఆదాయాన్ని తీసుకురాదు. దాని ద్వారా వచ్చే పర్యాటకులతో స్థానిక రవాణా, హోటల్స్, రెస్టారెంట్లు, హస్తకళలు, షాపింగ్, పర్యాటక సేవలను వినియోగించే అవకాశం ఉంటుంది. దీంతో స్థానిక ఆర్థిక కార్యకలాపాలకు కూడా ఊతం లభిస్తుంది. ఆధునిక పోర్టుల అభివృద్దిలో సాంకేతికత పాత్ర కూడా రోజురోజుకు పెరుగుతోంది. డిజిటల్ డాక్యుమెంటేషన్, ఆటోమేటెడ్ కార్గో హ్యాండ్లింగ్, పోర్ట్ కమ్యూనిటీ వ్యవస్థలు, రియల్ టైమ్ ట్రాకింగ్, డేటా అనలిటిక్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానాలు పోర్టు కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా మార్చుతున్నాయి. మొత్తంగా భారతదేశం ముందుకు సాగుతున్న కొద్దీ దాని తీర ప్రాంతాలు కూడా అభివృద్ది ప్రయాణంలో మరింత కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఓడరేవుల నుంచి పరిశ్రమకు, పరిశ్రమ నుంచి మార్కెట్కు, మార్కెట్ నుంచి ప్రపంచానికి ఈ మొత్తం ప్రయాణాన్ని వేగవంతం చేయడంలో సమర్థవంతమైన సముద్ర రవాణా వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యత కల్పించబడింది. పోర్టుల ఆధునీకరణ నుంచి తీర ప్రాంత ప్రజల జీవనోపాధి వరకు, లాజిస్టిక్స్ నుంచి పారిశ్రామికీకరణ వరకు, పర్యాటకం నుంచి నైపుణ్యాభివృద్ది వరకు అనేక రంగాలను ఒకే దిశగా అనుసంధానించే ప్రయత్నమే ఈ సాగరమాల కార్యక్రమం.
1: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా సాగరమాల ప్రాజెక్టు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం. ముందుగా చల్లగాలి, వెన్నెల, తెల్ల మబ్బుల అందాలను మనసుకు హత్తుకునేలా ఆవిష్కరించే ఈ మధురమైన గీతం ఓ నెలరాజా వెన్నెలరాజా ఘంటసాల పి సుశీల ఆలపించిన భట్టి విక్రమార్క చిత్రం నుంచి.

శ్రోతలు మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. తరువాత ముసిముసి నవ్వులు, గుసగుసలాడే పూలు, ప్రేమలో పడిన మనసుల మధురమైన రహస్యాలన్నీ గుర్తు చేసే చిలిపి పాట ఇది. మరి ఆ అందమైన భావాలను ఆస్వాదిస్తూ ఈ పాట వినేద్దామా? ఇద్దరు మిత్రులు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు.

శ్రోతలు మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. తరువాత చిన్నారి బేబీ చుట్టూ కనిపించే ఉడతా చిలకలతో ముద్దుగా మాట్లాడుకుంటూ వాటి దగ్గరున్న పండ్లను తీయని మాటలను తన కోసం తీసుకురమ్మని అడిగే చిలిపి పాట ఇది. పిల్లల అమాయకత్వాన్ని అల్లరిని ఎంతో ఆహ్లాదంగా చూపించే ఈ మధురమైన పాట జీవన తరంగాలు చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాట వింటారు.

శ్రోతలు మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. తరువాత నీలిమేఘాల నీలాల తారల కనిపించే అందాన్ని వర్ణిస్తూ సాగే మధురమైన గీతమిది. ప్రేయసి సోయగాలను మనసును దోచే ఆమె అందాన్ని పిపి శ్రీనివాస్ గారి మధుర స్వరంలో విందాం. మదన కామరాజు కథ చిత్రం నుంచి

శ్రోతలు, మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. తరువాత మందహాసంలో దాగిన ప్రేమను, చూపుల్లో పలికి చిలిపి భావాలను అందంగా ఆవిష్కరించే గీతమిది. ఘంటసాల పి సుశీల గారి మధుర స్వరాల్లో ఈ మనోహరమైన ప్రేమ గీతాన్ని ఆస్వాదిద్దాం. నర్తనశాల చిత్రం నుంచి ఎవరి కోసం ఈ మందహాసం.

శ్రోతలు మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. తరువాత చిలిపి మాటలు, అల్లరి సరదాలతో సాగిపోయే ఈ జానపద గీతం ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది. గోదావరి పొంగులాంటి ప్రేమను చిలిపి సవాళ్లతో పలికించే

మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. తరువాత మనసులు రెండైనా భావం ఒకటే, జీవిత ప్రయాణంలో ఒకరికి ఒకరు తోడుగా నిలవటమే నిజమైన ఆనందం. మనసుకు మనసై, బ్రతుకుకు బ్రతుకై తోడుగా నిలిచే సహచరుడు ఉంటే అదే అసలైన అదృష్టం, అదే స్వర్గం. అలాంటి ఆత్మీయతను, అనుబంధాన్ని మధురంగా పలికించే మనసున మనసై బ్రతుకున బ్రతుకై డాక్టర్ చక్రవర్తి చిత్రం నుంచి ఘంటసాలు పాడగా వింటారు.

శ్రోతలు మాధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. తరువాత ఆకాశం, నెలవంక, పట్టుతేనే ఇలా ప్రకృతిలోని అందాలన్నింటినీ ప్రేమకు కానుకలాగా ఊహిస్తూ సాగే చిలిపి గీతమిది. ప్రేమికుల మధ్య అల్లరి, అనురాగం, సరసమైన మాటలతో నిండిన ఈ మధురమైన పాట భక్త కన్నప్ప చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడగా వింటారు.

శ్రోతలు, మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. తర్వాత వినబోయే పాట, చిన్న నవ్వుతోనే ఎన్నో వన్నెలు పూయిస్తూ చిలిపి వగలతో మనసును దోచే కన్నిపిల్ల అందాన్ని సరదాగా వర్ణించే గీతమిది. సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా అంటూ ప్రేమనే ఒక మధురమైన పాటగా మార్చిన ఈ అందమైన గీతాన్ని విందాం. ఆకలి రాజ్యం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు.

0: అది బాబు తన పదము చేర్చి పాట కూర్చలేదా.
1: శభాష్.
0: దానిని

కళ్ళు చెప్పే మాటలు, పెదవులు పలకలేని భావాలు, ప్రేమకు మాటలు అవసరం లేదని చెప్పే అందమైన గీతం, మనసులోని ప్రేమను మౌనంగా ఒకరికొకరు తెలియజేసుకునే ఈ మధురమైన ప్రేమగీతం ఇప్పుడు వినేద్దామా? ప్రేమాభిషేకం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు.

యవ్వనంలో చిగురించే కోరికలకు రెక్కలు వస్తే మనసు ఆగకుండా పరుగులు తీస్తుంది. ఆ భావాన్నే ఎంతో అందంగా ఈ పాట ఆవిష్కరించింది. వలపుల వేగాన్ని, మనసులోని ఉత్సాహాన్ని చక్కని పదచిత్రాలతో పలికించే ఈ మధుర గీతం చుట్టాలున్నారు జాగ్రత్త చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడగా వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మధు మంజరి తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు. ముందుగా సైనికుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉన్నికృష్ణన్ కవిత పాడిన పాట వింటారు.

శ్రోతలు మధుమంజరి తెలుగు చలనచిత్ర గీతాలు వింటున్నారు. తరువాత చంద్రలేఖ చిత్రం నుంచి రాజేష్ సుజాత పాడిన పాట వింటారు.

శ్రోతలు మధు మంజరి తెలుగు చలనచిత్ర గీతాలు వింటున్నారు. తరువాత ఘర్షణ చిత్రం నుంచి జీన్ శ్రీనివాస్ పాడిన పాట వింటారు.

మీరింతవరకు మధు మంజరి తెలుగు చలనచిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 ని ప్రారంభించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుంచి 5 రోజుల పాటు ఘనా, ఐవరీకోస్ట్, ఇథియోపియా దేశాల్లో పర్యటిస్తారు. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ ఈరోజు లక్నోలో జరుగుతోంది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు ఎయిమ్స్ బిలాస్పూర్ మొదటి స్నాతకోత్సవంలో పాల్గొని పట్టభద్రులైన డాక్టర్లకు డిగ్రీలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్టపతి,
1: आप इस संस्थान से उपाधि प्राप्त करने वाले प्रथम बैच के विद्यार्थी है. कहा जाता है फर्स्ट इम्प्रेशन लास्ट लॉन्ग. इसीलिए आपका कर्तव्य, आपका मेहनत, आपका कमिटमेंट, आपका हार्डवर्क आपके उत्तर पीढ़ी बाद में आएंगे वो फॉलो करेंगे. और आप वो एक ड्राइवर होंगे जिसके पदांग अनुसरण करके दूसरे विद्यार्थी आगे बढ़ेंगे.
0: రేపు మనాలీలోని ప్రసిద్ధ హిడింబి ఆలయాన్ని, అటల్ టెన్నల్ రోహ్తాంగ్ను ముర్ము సందర్శిస్తారు. రాష్టపతి పర్యటన దృష్ట్యా బిలాస్పూర్, కుల్లు జిల్లాల్లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 8న రాష్టపతి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1, ఆధునీకరించిన స్లీప్ వే 4, 300 టన్నుల గోలియత్ క్రెయిన్ను ప్రారంభించారు. ఫ్లీట్ సపోర్ట్ షిప్ 5కి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి,
2: వర్ష 2025 హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కు మినీ రత్న కేటగిరీ 1 కా దర్జా ప్రాప్త్ హోనా ఇస్కే ట్రాన్స్ఫార్మేషన్ ఔర్ పిచలే వర్షో మే కియే గయే ఉల్లేఖనీయ ప్రయాసో కా హీ పరిణామ్ హై. ఇస్కే లియే భీ ఆప్ సబ్ బధాయి కే పాత్ర హై ఔర్ మై ఉమీద్ కర్తా హూం కి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఇస్ ఉపలబ్ధి సే ఇన్స్పైర్ హోకర్ మెరిటైమ్ కే క్షేత్ర మే అప్నే ప్రయాసో కో ఔర్ తేజీ సే ఎగ్జిక్యూట్ కరేగా.
0: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని సంస్కరించడంలో విఫలమైతే ఎదురయ్యే పరిణామాలపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ సభ్య దేశాలను హెచ్చరించారు. నిలిచిపోయిన సంస్కరణల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని కూడా గుటెరెస్ సభ్య దేశాలను కోరారని డిప్యూటీ ప్రతినిధి ఫర్హాన్ హక్ తెలిపారు. 1945లో ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించినప్పటి నుండి దాని సభ్యుల సంఖ్య దాదాపు 4 రెట్లు పెరిగినందున ఐక్యరాజ్య సమితి అత్యున్నత నిర్ణయాధికార సంస్థను కాపాడుకోవాలంటే తప్పకుండా సంస్కరించబడాలని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చేసిన వ్యాఖ్యలపై హక్ ఈ వివరణ ఇచ్చారు. ఐక్యరాజ్య సమితిని విస్తరించినట్టే భద్రతా మండలిని కూడా విస్తరించాలని, విస్తృత సభ్యత్వానికి మరింత ప్రాతినిధ్యం వహించేలా మారాలని గుటెరెస్ వాదిస్తున్నారని హక్ చెప్పారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అస్సోంలోని నాగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తమిళనాడులో మధురాంతకం, ధరాపురం, పుదుచ్చేరిలో తట్టాంచవాడి, పశ్చిమ బెంగాల్లో రెజీనగర్, నందిగ్రామ్ అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు శుక్రవారం నాడు చేపడతారు. ఉత్తరప్రదేశ్ నుంచి రానున్న రాజ్యసభ ఎన్నికల కోసం బీజేపీ 8 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ధరంపాల్ సింగ్, రాధాకాంత్ ఓజా, ప్రకాష్ పాల్, విద్యాసాగర్ సోంకర్, గోపీకృష్ణ పాండే, ప్రియాంక

సింగ్ రావత్, రామ్ ప్రతాప్ సింగ్ చౌహాన్, శృతి గంగ్వార్లను పార్టీ బరిలోకి దించింది. ఈ పేర్లను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదించింది. ద్వైవార్షిక ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి ఈరోజే చివరి గడువు. ఉత్తరప్రదేశ్ నుంచి 10, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ నుండి ఒక్కొక్కటి చొప్పున రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ ఈ నెల 16వ తేదీన జరుగుతుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 5 రోజుల పాటు ఘనా, ఐవరీకోస్ట్, ఇథియోపియా దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ ఆయా దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహిస్తారు. స్నేహం, సహకారానికి సంబంధించిన ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించడానికి ఈ 3 దేశాల నాయకులను కలుసుకుంటారు. వాణిజ్యం, ఆర్థికాభివృద్ది సహకారం, సామర్థ్య పెంపుదల, ప్రజల మధ్య సంబంధాలతో సహా వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుగుతాయి. అలాగే పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై కూడా ఆయన తమ అభిప్రాయాలు పంచుకుంటారు. అడీడ్ అబాబాలో ప్రాంతీయ మిషన్ అధిపతుల సమావేశానికి కూడా డాక్టర్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటన గ్లోబల్ సౌత్ దేశాలతో భారతదేశం ఐక్యతను మరింత బలపరుస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు న్యూఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయం 2వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ, ఈ స్నాతకోత్సవంలో 1300 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారని, అత్యుత్తమ విద్యా ప్రతిభ కనపరిచిన 3 ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపరాష్టపతి శంకర్దయాల్ శర్మ పథకం బహుమతులను అందజేస్తారని తెలియజేశారు. ఈ వేడుకలో 240 మంది విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలు ప్రదానం చేయనుండగా 2024, 2025, 2026 విద్యా సంవత్సరాలకు చెందిన 60 మంది విద్యార్థులు బంగారు పతకాలు అందుకుంటారని ఆయన తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం ప్రధాన ఆందోళనల్లో ఒకటిగా మారిందని, ఇది విమాన ఇంధన ధరల పెరుగుదలకు దారితీసి గణనీయమైన భారాన్ని మోపుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి, పరిస్థితిని అంచనా వేయడానికి ప్రభుత్వం ఎయిర్లైన్స్, చమురు మార్కెటింగ్ కంపెనీలతో ఏటీఎఫ్ ధరల గురించి చర్చిస్తోందని చెప్పారు. అన్ని వర్గాల భాగస్వాములతో సమావేశం నిర్వహించి ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలియజేశారు. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే మొదటి మ్యాచ్ ఈరోజు లక్నోలోని ఏక్నా స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. 2026 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన తర్వాత వన్డే అంతర్జాతీయ సిరీస్లో 2-1 తేడాతో ఘన విజయం సాధించిన తర్వాత వెస్టిండీస్పై తమ విజయ పరంపరను కొనసాగించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. తదుపరి 4 T20 మ్యాచ్లు ఈ నెల 9, 11, 14, 17 తేదీల్లో రాంచీ, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరులలో జరుగుతాయి. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రానున్న 2-3 రోజుల్లో జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, లక్షద్వీప్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, మహారాష్ట, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో రానున్న 2-3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. బెనిన్ సిటీ నుండి లాగోస్కు వెళుతున్న నైజీరియన్ సైనిక విమానం కూలిపోయిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 32కు పెరిగింది. ఈ 32 మంది బాధితుల్లో 25 మంది ప్రయాణికులు, 7 సిబ్బంది ఉన్నారు. ప్రాణాలతో ఎవరూ బ్రతికి బయటపడలేదని ఆ దేశాధ్యక్షులు బోలా టినుబు చెప్పారు. విమాన ప్రమాదానికి కారణాలపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని నైజీరియన్ ఎయిర్ ఫోర్స్ ను ఆదేశించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు

0: హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 ను ప్రారంభించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుంచి 5 రోజుల పాటు ఘనా, ఐవరీకోస్ట్, ఇథియోపియా దేశాల్లో పర్యటిస్తారు. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ ఈరోజు లక్నోలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యారాగం కార్యక్రమంలో మూత్రపిండాల ఆరోగ్యం అవగాహన, ఈ అంశంపై డాక్టర్ వైవిఎస్ అనితా గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీమతి గుడివాడ నందినీదేవి గారు.
2: మూత్రపిండాలు అనేవి మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన విసర్జన అవయవాలు. ఇవి రక్తాన్ని శుద్ధి చేసి వ్యర్థాలను మూత్ర రూపంలో బయటకు పంపడమే కాదు, శరీరంలో ఎక్కువ నీరు ఉంటే మూత్రం ద్వారా బయటకు పంపడం, తక్కువ నీరు ఉంటే నీటిని నిలిపి ఉంచడమే కాకుండా ఎర్ర రక్త కణాలను తయారు చేయడంతో పాటు ఎముకలకు అవసరమైన డి విటమిన్ ని శరీరం ఉపయోగించుకునేలా చేసే మూత్రపిండాల సమస్యలు, వాటి నివారణ చర్యలు, ఈ అంశం గురించి తెలియజేయడానికి మన ఆకాశవాణి స్టూడియోకి విచ్చేశారు కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వైవిఎస్ అనిత గారు. వీరు కింగ్ జార్జ్ హాస్పిటల్లో నెఫ్రాలజిస్ట్ విభాగంలో వర్క్ చేస్తున్నారు. వీరిని అడిగి చాలా విషయాలను తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ వైవిఎస్ అనిత గారు.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ అనిత గారు, ఇప్పుడు మూత్రపిండాలు అంటే అదే కిడ్నీలు అంటే అందరికి అర్థమవుతుందేమో. శరీరంలో కిడ్నీలు 80% పైగా దెబ్బతినే వరకు చాలా మందిలో స్పష్టమైన లక్షణాలు కనిపించవు అంటారు, మరి కిడ్నీ సమస్యలను ఎలా గుర్తిస్తారు?
3: అవునండి, నిజంగానే 80% మందిలో చివరి కిడ్నీ పూర్తిగా డ్యామేజ్ అయ్యే వరకు కూడా వాళ్ళకి ఎటువంటి సింప్టమ్స్ ఉండవు. బాగా అబ్జర్వ్ చేస్తే గనక యూరిన్ లో నురగ రావడం, బ్లడ్ రావడం, లేదంటే నైట్ 3 సార్లు కన్నా ఎక్కువ సార్లు యూరిన్ కోసం లెగవడం, కాళ్ళు చేతులు మొహము వాపుల్లా రావడము, చిన్న చిన్న పనులకే నీరసం పడిపోవడము, అలిసిపోవడము, ఆకలి వేయకపోవడము, 4 అడుగులు వేయంగానే ఆయాసం రావడం, ఇవన్నీ చిన్న చిన్న సింప్టమ్స్ కూడా కిడ్నీ ప్రాబ్లం అయ్యుండొచ్చేమో అని ఇయర్లీ 1 గానీ 6 మంత్స్ కి ఒక్కసారి గానీ చెకప్ చేయించుకుంటే మంచిది.
2: చెకప్ చేయించుకో 6 నెలలకు ఒకసారి. కిడ్నీలు పాడవటానికి ప్రధాన కారణాలు ఏంటంటారు?
3: ప్రాబ్లం డయాబెటీస్ ఆర్ మధుమేహం అండ్ హైపర్ టెన్షన్, రక్తపోటు ఉండడం, హై బ్లడ్ ప్రెషర్ ఉంటే గనక వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు జెనెటిక్ కాజెస్, ఎక్స్ట్రీమ్ హాట్ క్లైమేట్స్ ఉండడము, వాటర్ స్కేర్సిటీ, డీహైడ్రేషన్, ఎక్కువగా పెస్టిసైడ్స్, హర్బిసైడ్స్ ఇవన్నీ వాడడం వల్ల కూడా కిడ్నీ ప్రాబ్లం రావచ్చు. ఇంకా మనం రోజు వాడే నొప్పుల కోసం వాడే పెయిన్ కిల్లర్స్, దీనివల్ల కూడా మనకి కిడ్నీ ప్రాబ్లం అండ్ జన్యుపరంగా జెనెటిక్ గా కూడా మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు.
2: అంటే ఇప్పుడు మీరు పెయిన్ కిల్లర్స్ అన్నారు కదా, అంటే మరి ఏదైనా బాడీలో పెయిన్స్ వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్స్ వేస్తారు కదా, మరి వేయకూడదంటారా?
3: పెయిన్ కిల్లర్స్ వేయకూడదండి. మన బాడీలో ఏదైనా నొప్పి గనక ఉంటే అది ఎందువల్ల వచ్చింది, దేనివల్ల వచ్చింది అని దానికి స్పెసిఫిక్ గా ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఇన్ కేస్ అది తగ్గలేదు, ఏదో నాన్ స్పెసిఫిక్ పెయిన్ అయితే నార్మల్ పారాసిటమాల్ టాబ్లెట్ వాడుకోవాలి, లేదు అంటే ట్రమడాల్ అనే మందు వాడుకోవాలి. నాట్ బట్ పెయిన్ కిల్లర్స్ కంటిన్యూస్ గా వాడకూడదు.
2: వాడకూడదు అంటే ఇప్పుడు జలుబు వచ్చినా ప్రతిదానికి టాబ్లెట్ వేస్తారు కదా డాక్టర్, జలుబుకి టాబ్లెట్ లేదు అని అంటారు, మరి నిజమా కాదో నాకు తెలియదు, వేయొచ్చు అండి అవి? వేయొచ్చా?
3: వాటికి ఏం ప్రాబ్లం లేదు. కొన్ని రకాల యాంటీబయాటిక్స్ కి కొంచెం ప్రాబ్లం ఉంటుంది, అది వాళ్ళకి ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉంటేనే దానివల్ల ప్రాబ్లం వస్తుంది, లేదంటే ఎటువంటి ఇబ్బంది లేదు.
2: పెయిన్ కిల్లర్స్ వేయడం వల్ల కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు?
3: వస్తాయి, ఖచ్చితంగా
2: ఖచ్చితంగా వస్తాయి. మీరు వాటర్ కూడా తీసుకోవాలి చెప్పారు కదా, వాటర్ అంటే ఎంత తీసుకోవాలి డాక్టర్?
3: పర్ డే 3 to 4 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. ఇన్ కేస్ వాటర్ తీసుకోకపోతే డీహైడ్రేషన్, హాట్ క్లైమేట్ వల్ల మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం, మెయిన్లీ ఫార్మర్స్, ఎందుకంటే వాళ్ళు డే అంతా హాట్ క్లైమేట్ వితౌట్ వాటర్ ఇంటేక్ వాళ్ళు చాలా పనిచేస్తారు, దానివల్ల వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
2: డాక్టర్ ఇప్పుడు అంటే మన బాడీకి వాటర్ కావాలి, అవసరం అనేది సింప్టమ్స్ ద్వారా ఏమైనా తెలుస్తుందంటారా?
3: ఖచ్చితంగా తెలుస్తుంది. మనకి పెదాలు ఎండిపోవడము, నాలుక తడిబారిపోవడము,

0: కళ్ళు లోపలికి పోవడము, స్కిన్ అంతా డ్రై అయిపోవడము, ఇవన్నీ ఉంటాయండి. దాంతో మనకి వాటర్ మన బాడీలో తక్కువైంది అని చెప్తుంది, ఇంకా మనకి ఎక్కువగా దావ తీస్తా ఉంటుంది.
1: వాటర్ అంటే అన్ని రూపంలో, అంటే చారు కానీ అన్ని కలిపే చెప్తారా లేదంటే దేనికి అది సెపరేట్? డాక్టర్
0: లేదండి, వాటర్ అంటే ఎలా అయినా తీసుకోవచ్చు, పాలు, మజ్జిగ, బార్లీ, జ్యూసెస్, కోకోనట్ వాటర్ ఏదైనా, అన్లెస్ అదర్వైజ్ తనకి కిడ్నీ ప్రాబ్లం లేకపోతే వాటర్ ఏ విధంగా అయినా తీసుకోవచ్చు.
1: తీసుకోవచ్చు డాక్టర్. మరి ఎక్కువ నీరు తీసుకుంటే కిడ్నీల మీద భారం పడుతుంది అంటారు, ఇది నిజమా?
0: కిడ్నీ ప్రాబ్లం ఉండి క్రియాటినిన్ అనేది పెరిగి తనకి కిడ్నీ ఫిల్టరేషన్ కెపాసిటీ గనక తగ్గితే, అంటే కిడ్నీ ఏదైతే వేస్ట్ ఎక్స్ప్రెషన్ చేయగలుగుతుందో అది తగ్గిపోతే గనక ఆ పేషెంట్స్ కొంచెం వాటర్ అనేది తక్కువ తీసుకోవాలి. లేదు అంటే వాళ్ళ బాడీ లోపల వాటర్ ఉండిపోయి కాళ్ళ వాపులు, ముఖం వాపు, పొట్ట వాపు ఇవన్నీ వచ్చేస్తాయి.
1: ఓకే డాక్టర్. కిడ్నీలు పాడవడం అంటే ఏంటి డాక్టర్? అంటే కుళ్ళిపోవడమా, వాచిపోవడమా, లేదా ఎర్రగా కందిపోవడమా, ఏంటి డాక్టర్ శరీరంలో ఏం జరుగుతుంది?
0: కిడ్నీ పాడైపోవడమా అంటే రెండు రకాలండి, ఎక్యూట్ కిడ్నీ ఇంజరీ, క్రానిక్ కిడ్నీ ఇంజరీ అంటాం. ఎక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటే తాత్కాలికంగా కిడ్నీ పనిచేయడం తగ్గిపోతుంది అన్నమాట. ఎలాంటి కండిషన్స్ అంటే ఇప్పుడు సడన్ గా బ్లడ్ లాస్, ఏదైనా యాక్సిడెంట్ అవ్వడం, బ్లడ్ మోషన్స్ అవ్వడం, లేదంటే ఏదైనా సర్జరీ అయ్యి బ్లడ్ ఎక్కువగా పోవడం, లేదంటే మెన్స్ట్రుయేషన్ లో ఎక్కువగా ప్రెగ్నెన్సీలో ఎక్కువగా బ్లీడింగ్ అయిపోవడం అలాగా, లేదు అంటే డీహైడ్రేషన్ అండ్ లూజ్ మోషన్స్ అయిపోయి డీహైడ్రేట్ అయిపోయారు, లేదు అంటే ఎండలో బాగా పనిచేసి డీహైడ్రేట్ అయిపోయారు, బాడీలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, లేదు అంటే హార్ట్ ప్రాబ్లం వల్ల కిడ్నీకి సరిగ్గా బ్లడ్ వెళ్ళక కిడ్నీ డ్యామేజ్ అయినప్పుడు, లివర్ ప్రాబ్లం ఉంది, లివర్ ప్రాబ్లం వల్ల కూడా కిడ్నీకి ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. ఇలాంటి కండిషన్స్ తాత్కాలికం, మనం ఇవి అప్పుడు వెంటనే రెక్టిఫై చేసేస్తే కిడ్నీ మళ్ళీ నార్మల్ ఫంక్షనింగ్ కి వచ్చేస్తుంది. అదే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే స్లోగా మనకి కిడ్నీ డ్యామేజ్ అనేది జరుగుతుంది అన్నమాట. కిడ్నీ 120 ml రక్తాన్ని శుభ్రం చేయాల్సి వస్తుందో అది తగ్గిపోతుంది అన్నమాట ఒక టైం పీరియడ్ లోపల. దానివల్ల మనకు ఒక క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది వస్తుంది. అది స్లో స్లోగా మనకి సీరం క్రియాటినిన్ అనే ఒక వేస్ట్ ప్రొడక్ట్ మన బాడీలో అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. దాన్ని బట్టి మనకి ఏం చెయ్యాలి, ఫర్దర్గా ఏం ట్రీట్మెంట్ చేయాలి అనేది డిసైడ్ అవుతుంది.
1: అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా డాక్టర్ లివర్ పాడైతే కిడ్నీల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, లివర్ ని కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
0: అంటే మరి లివర్ డ్యామేజ్ అవడం వల్ల ఆల్బుమిన్ అనేది తగ్గిపోతుంది బాడీలో, ఆల్బుమిన్ అనేది లేకపోవడం వల్ల వాటర్ అనేది బ్లడ్ లో ఉండకుండా లూజ్ స్పేస్, మన బాడీలో ఎక్కడైతే లూజ్ స్పేసెస్ ఉంటాయో ఆ స్పేసెస్ లైక్ అబ్డామిన్ గానీ, స్క్రోటమ్ ఏరియా గానీ, ఎక్కడైనా గానీ డిపాజిట్ అయిపోతుంది అన్నమాట. దాని వల్ల ఏంటంటే కిడ్నీకి వెళ్లాల్సినంత బ్లడ్ వెళ్ళదు, బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల అది సడన్ గా టెంపరీ ఎక్యూట్ కిడ్నీ ఇంజురీలోకి వెళ్ళిపోతుంది అన్నమాట.
1: డాక్టర్ మీరు ఇందాక రక్త విరోచనాలు అయితే అంటే అది ఏ కారణం వల్లే అవ్వచ్చు, ఇది కారణం కాదా అనేది తెలుసుకోవాలంటారా?
0: అంతే, ఇదే అంటే ఆ రక్త విరోచనాల వల్ల మనకి సడన్ గా బీపీ అనేది డ్రాప్ అయిపోతుంది, ఫ్లూయిడ్ తగ్గిపోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. బ్లడ్ ప్రెషర్ ఎప్పుడైతే తగ్గుతుందో అది కిడ్నీకి వెళ్లే బ్లడ్ సప్లై తగ్గిపోతుంది, దానివల్ల మళ్ళీ కిడ్నీ ఇంజరీ వచ్చేస్తుంది.
1: అంటే ఒకవేళ ఇప్పుడు కిడ్నీలు పాడయ్యాయి అనుకోండి డాక్టర్, అప్పుడు మరి మీరు చెప్పినంత నీరుని తీసుకోవచ్చు అంటారా?
0: కిడ్నీ పాడైనప్పుడు అంత వాటర్ తీసుకోకూడదండి. అంటే ఏ కండిషన్ లో ఉన్నారు పేషెంట్, కొంతమంది ఎక్కువ వాటర్ తీసుకోవాల్సి వస్తుంది, కొంతమంది తక్కువ వాటర్ తీసుకోవాలి, అది డాక్టరే చెప్పగలరు.
1: అవును, అంటే కిడ్నీ పాడైన స్థాయిని బట్టి
0: ఎంత వాటర్ తీసుకోవాలనేది
1: ఆధారపడి ఉంటుంది. కిడ్నీలో రాళ్ళు అసలు ఎలా వస్తాయి డాక్టర్? రాళ్ళు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
0: ఎప్పుడైతే మనము వాటర్ సరిగ్గా తీసుకోము, కిడ్నీలో ఏవైతే వేస్ట్ ప్రొడక్ట్స్ ఉన్నాయో అవి బాగా దగ్గరికి వచ్చేసి కాన్సన్ట్రేట్ అయిపోతాయి, ఒకదానికొకటి స్టిక్ అయిపోయి హార్డ్ క్రిస్టల్స్ లాగా ఫామ్ అవుతాయి, దానివల్ల కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఆ కిడ్నీ స్టోన్స్ ఎలాగ ఉంటాయంటే కాల్షియం ఫాస్ఫేట్ కానీ, కాల్షియం ఆక్సిలేట్ కానీ, యూరిక్ యాసిడ్ కానీ, లేదు అంటే స్టువైడ్ స్టోన్స్, సిస్టీన్ స్టోన్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ కాల్షియం ఇవన్నీ ఏంటంటే డైటరీ ఇంటేక్, అంటే మనం కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ చేసుకోవాలన్నమాట. డీహైడ్రేషన్, ఎక్కువ వాటర్ తీసుకోకపోవడం ఎండలో పనిచేయడం వల్ల డీహైడ్రేషన్, అలాగే యానిమల్ ఫుడ్, మటన్ కానీ చికెన్ కానీ ఇవి కానీ ఎక్కువగా తీసుకున్నా కూడా మన యూరిక్ యాసిడ్ స్టోన్స్ వస్తుంది, అండ్ సాల్ట్ ఎక్కువగా తినడం, దానివల్ల ఏంటంటే ఎక్కువ కాల్షియం అనేది ఫిల్టర్ అయిపోతుందన్నమాట, కాబట్టి ఈ కాల్షియం స్టోన్స్ అనేవి ఫామ్. ఇంకా మనం ఆకుకూరలు, తోటకూర, పాలకూర, టమాటా, ఇలాగా నట్స్, చాక్లెట్స్, వీటిల్లో ఆక్సిలేట్స్ ఎక్కువ ఉంటాయి, దానివల్ల కూడా మనకి కిడ్నీలో స్టోన్స్ వచ్చి

0: అవకాశం ఉంటుంది.
1: అంటే కిడ్నీలో రాళ్ళు రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు మీరు చెప్పిన కొన్ని ఆహార పదార్థాన్ని చాలా వరకు తగ్గించుకోవడం,
0: చాలా వరకు తగ్గించుకోవాలి, ప్లస్ సాల్ట్ చాలా తక్కువగా తీసుకోవాలి, ఎక్కువ వాటర్ తాగాలి, 3-4 లీటర్స్ వాటర్ దాకా తాగాలి.
1: కిడ్నీలు చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి అని అంటారు, మరి కిడ్నీ సమస్యలతో బాధపడే వారి కిడ్నీ ఆకారం ఏమైనా మారుతుంది?
0: కిడ్నీ ఆకారం ఏం మారదు. ఇన్ కేసు ఇన్ఫెక్షన్స్ ఏదన్నా ఉంటే రిఫ్లెక్స్ నెఫ్రోపతి అంటాం, అంటే కిందన మనకి యూరిన్ వెళ్లే ద్వారం గనక సన్నగా అయిపోయినా దానివల్ల ఏమంటే కిందకి వెళ్లాల్సిన యూరిన్ పైకి వెళ్లిపోయి ఆ కిడ్నీని డ్యామేజ్ చేస్తుంది అనమాట. అప్పుడు ఒక గాట్లు లాంటివి పడచ్చు. లేదు అంటే గనక కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయినప్పుడు అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చి అక్కడ చీమగడ్డల్లాగా వచ్చి అక్కడ కుళ్ళడం స్టార్ట్ అవ్వచ్చు. షుగర్ వల్ల పాపులరీ నెక్రోసిస్ అంటాం. ఇక్కడ కూడా చీమ్ లాగా పట్టి యాప్సిస్ లాగా పట్టి ఒక్కొక్కసారి ఎంఫసిమాటస్ పైలోనెఫ్రైటిస్ అంటాం. అంటే అక్కడ అంతా బాగా కుళ్ళిపోయినట్టు అయిపోయి ఆ ఒక్కొక్కసారి కిడ్నీ కూడా రిమూవ్ చేయాల్సి వస్తుంది.
1: కిడ్నీ రిమూవ్ చేయాల్సి, కిడ్నీ రిమూవ్ చేసేస్తే
0: ఇంకో కిడ్నీ ఫంక్షనింగ్ ఉంటుంది, దాంతో ఆ కిడ్నీతో ఫంక్షన్ చేయొచ్చు. కానీ మోర్ ఆఫ్ షేప్ కన్నా సైజ్ ఇంపార్టెంట్. సైజ్ మామూలుగా రైట్ కిడ్నీ 10 సెంటీమీటర్స్, లెఫ్ట్ కిడ్నీ 10.5 సెంటీమీటర్స్ ప్లస్ ఒక సెంటీమీటర్ అటు ఇటుగా ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే మనకి లెస్ దాన్ 8 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉంటే కిడ్నీలు చిన్నగా అయిపోయినాయి అని అంటాం. అంటే చిన్నగా అయిపోయినాయి అంటే ఆ కిడ్నీ యొక్క ఫంక్షన్ తగ్గిపోయింది అని.
1: ఇవి ఎలాంటి టెస్టుల ద్వారా తెలుస్తుంది డాక్టర్? అంటే ఎలాంటి పరీక్షలు చేయించుకోవడం వలన కిడ్నీ సమస్యలు ఉన్నాయి అనేది తెలుస్తుంది అంటారు?
0: మనకి ఫస్ట్ బ్లడ్ టెస్ట్లో సీరం క్రియాటినిన్, బ్లడ్ యూరియా, యూరిక్ యాసిడ్ అవి చేయించుకోవాలి. కంప్లీట్ యూరిన్ అనాలిసిస్ అండ్ 24 అవర్ కానీ స్పాట్ ప్రోటీన్ క్రియాటినిన్ రేషియో చేయించుకోవాలి. ఇంకా అల్ట్రాసౌండ్ అబ్డామిన్లో కిడ్నీ సైజెస్, యూరినరీ బ్లాడర్ అది చూసుకోవాలి. దాన్ని బట్టి మనకి ఎంతవరకు డ్యామేజ్ అయింది, కారణం ఏంటి అనేది తెలుస్తుంది.
1: అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు కిడ్నీ సైజ్ కొంచెం తగ్గింది అనుకోండి డాక్టర్, మందుల ద్వారా దాన్ని సైజ్ని మళ్ళీ ఎలా ఉంది అలా తీసుకురావచ్చు అంటారా?
0: అది అవ్వదండి, ఎందుకంటే కిడ్నీకి రీజనరేషన్ కెపాసిటీ లేదు. అంటే దానివల్ల ఏంటంటే మనం ఒకసారి సైజ్ చిన్నగా అయిపోయింది అంటే దాని ఫంక్షన్ అనేది అది కోల్పోయింది, దాన్ని మళ్ళీ వెనక్కి మనం రీజనరేట్ చేసి తేలేం. కాకపోతే కొన్ని రోజులు మెడిసిన్ మీద డయాలసిస్ కెళ్లే వరకు తనకి ఏ సింప్టమ్స్ లేకుండా మేనేజ్ చేయొచ్చు.
1: ఒకవేళ బానే ఉంది అలా అనుకుంటే అలా ఉండొచ్చు అండి జీవితాంతం?
0: అంటే జీవితాంతం అంటే ఏదో కొన్ని సంవత్సరాల తర్వాత తనకి డయాలసిస్ మీదకి వెళ్ళిపోతారు. అందాక పేషెంట్స్ కి వాంతులు అవ్వకుండా, ఆయాసం రాకుండా, నీరసం రాకుండా, కిడ్నీ ప్రాబ్లం వల్ల బ్లడ్ కూడా తగ్గిపోతుంది, బోన్స్ వీక్ అయిపోతాయి, వాటికి హార్మోన్ ఎరిథ్రోపోయిటిన్ అనే హార్మోన్ ఇచ్చుకుంటూ విటమిన్ డి సప్లిమెంట్స్ ఇచ్చుకుంటూ తనకి ఎటువంటి సింప్టమ్స్ లేకుండా డయాలసిస్కి వెళ్లే వరకు మేనేజ్ చేస్తాం.
1: అంటే కిడ్నీలు పాడవుతే డయాలసిస్ కి వెళ్తుందంటారా?
0: వెళ్తారు.
1: డయాలసిస్ అంటే డాక్టర్?
0: డయాలసిస్ అంటే కిడ్నీ చేసే పని ఒక డయాలసిస్ మిషన్ చేస్తుంది. ఏదైతే కిడ్నీ మనకి ఎంతైతే శుభ్రం చేస్తుందో అది మిషన్ ద్వారా శుభ్రం అవుతుంది.
1: ఓకే డాక్టర్, ఇప్పుడు కిడ్నీ నొప్పి అంటారు కదా, అంటే కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకి నొప్పి చాలా ఎక్కువ ఉంది అని చెప్తారు, నొప్పి అంటే అసలు ఎక్కడి నుంచి ఎలా వస్తుంది డాక్టర్?
0: కిడ్నీ నొప్పి అంటే కిడ్నీ నుంచి బ్లాడర్ కి వెళ్లే యూరిటర్ అని ఉంటుంది, దాని లోపల గనక రాయి గాని ఏదైనా కిడ్నీ నుంచి వచ్చిన ఏ పదార్థమైనా అక్కడ ఆగిపోతే గనక సివియర్ పెయిన్ వస్తుంది. అది నడుమ వెనక భాగం నుంచి గజ్జల్లోకి వస్తుంది.
1: ఓకే, అంటే నడుము నొప్పి సూచనలు కూడా ఇలాగే ఉంటాయి కదా డాక్టర్? మరి అది ఎలా తెలుస్తుంది కిడ్నీ నొప్పి?
0: అదే చెప్తున్నాను, అది నడుములో నుంచి గజ్జలకు వస్తుంది. మనకి నడుము నొప్పి ఏదైతే ఉందో లోకలైజ్ గా అక్కడే ఉంటుంది పెయిన్.
1: ఓకే, అలా గుర్తించాలంటారు డాక్టర్? ఇప్పుడు మీరు ఇందాక మూత్ర విసర్జన అనేది తరచుగా చేస్తూ ఉంటారు కిడ్నీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి అని అన్నారు కదా, షుగర్ ఉన్న వాళ్ళు కూడా తరచుగా మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు కదా డాక్టర్? అంటే అప్పుడు మరి ఎలా తెలుస్తుంది?
0: వీళ్ళకి షుగర్ ఉండదండి ఈ పేషెంట్స్ కి, కిడ్నీ పేషెంట్స్ కి. వాళ్ళు మోర్ దాన్ నైట్ పూట 3 సార్లు కన్నా ఎక్కువ లెగుస్తారు.
1: ఓకే డాక్టర్. అనిత గారు, కిడ్నీలో రాళ్లు ఏర్పడడం అంటే కిడ్నీలు పాడవటమా లేదంటే ఇవి రెండు వేరు వేరా? అంటే రాళ్లు ఉండడం వలన కిడ్నీలు పాడవుతాయా, కిడ్నీలు పాడవటం వలన రాళ్లు ఏర్పడతాయి అంటారా?
0: రెండు వైపులా సాధ్యమే అండి. మోస్ట్ గా కిడ్నీలో స్టోన్స్ ఉండడం వల్లే కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, ఎందుకంటే ఆ స్టోన్స్ వల్ల ఇన్ఫెక్షన్ రావచ్చు. యూరిన్ మీ కిందకి చెప్పాను కదా, కిందకెళ్లే యూరిన్ పైకెళ్లి కిడ్నీ డ్యామేజ్ చేయొచ్చు, దానివల్ల ఇన్ఫెక్షన్ రావచ్చు, అక్కడ ఉన్న భాగం అంతా చెడిపోవచ్చు, కిడ్నీ యొక్క ఫంక్షనింగ్ తగ్గిపోయి క్రియా

0: నేను అనేది పెరిగిపోతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పూర్తిగా డ్యామేజ్ అయిన కిడ్నీలో సిస్టిల్లా ఫామ్ అవుతాయి. ఆ సిస్టిల్లా ఫామ్ అయ్యి దాంట్లో వాటర్ ఉండి దాంట్లో స్టోన్స్ ఫార్మేషన్ జరగచ్చు.
1: అంటే డాక్టర్, ఈ మూత్ర విసర్జన అనేది, మూత్రం అనేది పైకి వెళ్తుంది అన్నారు కదా, అంటే రాళ్ళు అడ్డడం వలన అంటారా?
0: అవునండి.
1: ఈ రాళ్ళు పెరుగుతూ ఉంటాయా డాక్టర్ అందులో?
0: దాన్ని అంటే ఒక ఇప్పుడు రీనల్ పెల్విస్ అని అంటాం అన్నమాట, అక్కడ స్పేస్ ఎక్కువ ఉంటుంది. రిపీటెడ్ గా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు రీనల్ పెల్విస్ లో స్టోన్స్ వస్తాయి అన్నమాట. ఆ స్టోన్స్ ఏంటి అంటే అవి స్పేస్ ఉండడం వల్ల బాగా పెరిగిపోతాయి. ఆ పెయిన్ కూడా ఉండదు ఆ ఏరియాలో స్టోన్స్ ఫార్మేషన్ జరిగినప్పుడు. మనకి ఏదైతే యురిటర్ అంటాం, కిడ్నీ నుంచి బ్లాడర్ కి వచ్చే పైప్ లో గనక స్టోన్స్ ఫామ్ అయితే అక్కడ స్పేస్ ఉండదు కాబట్టి మనకి పెయిన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, మనం గుర్తించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే పేషెంట్ తొందరగా ఆ పెయిన్ తట్టుకోలేక డాక్టర్ కి విజిట్ చేస్తారు.
1: అంటే ఇప్పుడు మీరు అన్నారు మూత్రనాళాల్లో కూడా సమస్యలు ఉంటాయి అని, మరి అలాంటప్పుడు నెఫ్రాలజిస్ట్ ని సంప్రదించాలంటారా, యూరాలజిస్ట్ ని సంప్రదించాలి అంటారా?
0: అంటే కిడ్నీ స్టోన్ లో సైజ్ పెట్టండి. కిడ్నీ స్టోన్ లో సైజ్ 8 mm, అలా అంటే లెస్ దాన్ 8 mm, అంటే 8 mm కన్నా తక్కువ స్టోన్ ఉందనుకోండి, అవి మనకి జారిపోయి వాటర్ ఎక్కువ తాగి మెడిసిన్ వల్ల అది కరిగిపోయి జారిపోయే అవకాశం ఉంది. అది 1 cm కన్నా ఎక్కువ ఉంటే గనక యూరాలజిస్ట్ డాక్టర్ ని రిఫర్ చేసి అది USRL పద్ధతిలో దాన్ని స్టోన్ ని పగలగొట్టి స్టంటింగ్ వేసి రిమూవ్ చేయాల్సి వస్తుంది.
1: అంటే మీరే చెప్తారు?
0: యూరాలజిస్ట్ డాక్టర్ గారికి వెళ్ళమని మేమే చెప్తాం.
1: మీరే చెప్తారు? ఒకవేళ వీళ్ళు యూరాలజిస్ట్ దగ్గరికే ఫస్ట్ వెళ్ళారు అనుకోండి, అప్పుడు ఏంటి డాక్టర్, పర్వాలేదా?
0: చిన్న స్టోన్స్ అయితే యూరాలజిస్ట్ డాక్టర్ గారు నెఫ్రాలజిస్ట్ కి రిఫర్ చేస్తారు, పెద్దదైతే వాళ్ళే ట్రీట్ చేసేస్తారు.
1: ఓకే డాక్టర్, ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా కిడ్నీ సమస్యలు ఉన్నాయంటారు, రాళ్ళు ఉన్నాయని చెప్తూ ఉంటారు, ఎందుకు డాక్టర్? అంత చిన్నపిల్లలకి ఎలా?
0: చిన్నపిల్లల్లో కంజెనిటల్ కిడ్నీ డిసీజ్ అంటే వాళ్ళకి పుట్టుకతోనే కిడ్నీ డిసీజెస్ ఉంటాయి కొన్ని. ఆ కిడ్నీ డిసీజెస్ ఏంటంటే కిడ్నీ, యూరినరీ బ్లాడర్, యూరిటర్ లో ప్రాబ్లమ్స్ రావడం అన్నమాట. వాళ్ళు పుట్టడంలోనే వాళ్ళు చేంజెస్ ఉంటాయన్నమాట. కొన్ని జన్యుపరం డిసీజెస్ ఉన్నాయి, పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజెస్, మెడ్యులరీ స్పాంజ్, మెడ్యులరీ సిస్టిక్, వీటిల్లో కూడా స్టోన్ ఫార్మేషన్, సిస్ట్లు ఉండడం వల్ల వాటిల్లో మళ్ళీ స్టోన్ ఫార్మేషన్ జరుగుతుంది. అలాగే చిన్నపిల్లల్లో వెరైటీ ఆఫ్ రీజన్స్ వల్ల కూడా స్టోన్ ఫార్మేషన్ జరగచ్చు.
1: డాక్టర్, మరి దీనికి సర్జరీ చేయవలసిందేనా, వేరే మార్గం ఏమీ లేదా?
0: స్టోన్ ఫార్మేషన్ కి అయితే చిన్న స్టోన్స్ కి అయితే మెడికల్ మేనేజ్మెంట్, పెద్ద స్టోన్స్ కి అయితే మరి సర్జరీ చేయాల్సింది.
1: సర్జరీ చేసి రాళ్ళని తీసినా కూడా మళ్ళీ మళ్ళీ రాళ్ళు రావడానికి కారణం ఏంటంటారు?
0: అందుకే నేను ఇందాక మీకు డైటరీ అప్రోచ్ చెప్పాను. లో సాల్ట్ తీసుకోవాలి, ఎక్కువ వాటర్ తీసుకోవాలి. ఏ స్టోన్ వల్ల యాక్చువల్లీ మనకి ఒకవేళ స్టోన్ పాస్ అవుట్ అయితే ఆ స్టోన్ అనాలిసిస్ చేస్తే అది కాల్షియం ఫాస్ఫేట్ స్టోనా, కాల్షియం ఆక్సిలేట్ స్టోనా, యూరిక్ యాసిడ్ స్టోనా అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి వాటికి సంబంధించిన ఫుడ్ మెటీరియల్స్ అన్ని అవాయిడ్ చేసినా కూడా మనకి రికరెంట్ స్టోన్ ఫార్మేషన్ అనేది తగ్గుతుంది.
1: డాక్టర్, ఇప్పుడు మీరు ఈ ఫుడ్ తీసుకోకూడదు అని చెప్పారు, అంటే కిడ్నీలో రాళ్ళు రాకుండా ఉండాలంటే ఈ ఫుడ్ ని అవాయిడ్ చేయాలి అన్నారు. మరి ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ రాళ్లను సైజు తగ్గించుకోవడం గానీ కిడ్నీలను బాగుపరచుకోవడం గానీ చేయొచ్చు అంటారా?
0: పొటాషియం సిట్రేట్ సిరప్స్ ఏవైతే ఉన్నాయో అవి యూరిన్ ని ఆల్కనైజ్ చేసి మనకి ఈ స్టోన్స్ ఏవైతే కాల్షియం స్టోన్స్ ఉన్నాయో అవి డిజాల్వ్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. ఫుడ్ మెటీరియల్ అంటూ ఫుడ్ అంటే అవాయిడ్ చేస్తే తగ్గుతాయి, వాటర్ కి సంబంధించిన ఏవైనా తీసుకుంటే డిజాల్వ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటాయి.
1: ఓకే డాక్టర్, కిడ్నీలో సమస్యలు అనేవి మహిళల్లో అయితే వ్యాధి తీవ్రత ఎలా ఉంటుంది, పురుషులలో అయితే వ్యాధి తీవ్రత ఎలా ఉంటుంది అంటారు?
0: స్త్రీలు పురుషులు తీసుకుంటే స్త్రీలకి ఎక్కువ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
1: స్త్రీలకే
0: ఎక్కువగా ఉన్నాయి. కానీ పురుషులకి కిడ్నీ డ్యామేజ్ అనేది క్రానిక్ కిడ్నీ డిసీజ్ కి వెళ్లే అవకాశం పురుషులకి ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు అంటే స్త్రీలకి ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ కొంచెం ప్రొటెక్టివ్ గా ఉంటుంది, వాళ్ళకి కిడ్నీ త్వరగా పాడవకుండా కాపాడుతుంది. మేల్స్ లో టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ వాళ్ళకి ప్రో ఇన్ఫ్లమేటరీ అన్నమాట, ఇన్ఫ్లమేషన్ ఎక్కువ కాజ్ చేసి తొందరగా కిడ్నీ డ్యామేజ్ అవడానికి తోడ్పడుతుంది.
1: ఓకే డాక్టర్, మరి ఇప్పుడు మందుల ద్వారా కిడ్నీ సమస్యలను తగ్గించుకోవచ్చు అంటారా? ఒకవేళ తగ్గించుకోవచ్చు అంటే ఈ మందులను అంటే ఈ కోర్సును ఎన్నాళ్ళు వాడాలంటారు?
0: అలాగేం లేదండి, పేషెంట్ మన దగ్గరకు వచ్చి కిడ్నీ ప్రాబ్లమ్ సమ్ క్రియాటినిన్ 2 దగ్గర వచ్చారు, 0.8 to 1.2 నార్మల్ అండి సీరం క్రియాటినిన్, అంతకన్నా మనం ఎక్కువ ఉంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. మోస్ట్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, వాళ్ళకి బ్లడ్ తగ్గిపోతే బ్లడ్ ఇంజెక్షన్స్ ఇవ్వడము, ఐరన్ ఇంప్రూవ్ చేయడము, విటమిన్ డి ఇంప్రూవ్ చేయడము, కాల్షియం ఇంప్రూవ్ చేయడము, అవి మాత్రం చేస్తాం.

0: ఇస్తాము, సోడా బైకార్బోనేట్ తగ్గిపోతుందన్నమాట కిడ్నీ ప్రాబ్లంలో, దాన్ని ఆ టాబ్లెట్స్ ఇస్తాము. ఇవన్నీ ఇస్తూ పేషెంట్కి ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా తను ఫ్యూచర్లో డయాలసిస్ అయ్యే వరకు మెడికల్ మేనేజ్మెంట్ చేస్తాం. ఆ తర్వాత పేషెంట్ డయాలసిస్ మీదకి వెళ్ళాక వీక్లీ 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ డయాలసిస్ చేస్తాం.
1: ఓకే డాక్టర్, కిడ్నీ వ్యాధులకు యూరిన్ ఇన్ఫెక్షన్లకి చిన్న చిన్న ఇంటి చిట్కాలు అంటే ఏం చెప్తారు?
0: అంటే మన సొసైటీలో మోస్ట్ అందరు జనాలు సఫర్ అయ్యేది బీపీ వల్ల, షుగర్ వల్ల. షుగర్ బీపీ కంట్రోల్లో పెట్టుకోవాలి, ఉప్పు బాగా తక్కువ తీసుకోవాలి, బాగా వాటర్ తీసుకోవాలి, ఫాస్ట్ ఫుడ్స్, సాల్టెడ్ ఫుడ్స్, సాసెస్, పచ్చళ్ళు ఇవన్నీ బాగా తక్కువ తీసుకుంటేనే బ్లడ్ ప్రెషర్ పెరగదు, షుగర్ కంట్రోల్లో ఉంటుంది, మన ఓవరాల్ బాడీ కండిషన్. ఎక్కువ ఫ్రూట్స్ తినాలి, ఎందుకంటే అవి చాలా పొటాషియం రిచ్ మన బాడీని రీజనరేట్ చేసి యాక్టివ్గా ఉంచుతాయి. ఫ్రెష్ వెజిటేబుల్స్, క్యాన్డ్ ఫుడ్స్ కానీ స్టోర్డ్ మీట్ కానీ, ఇవి మేము కిడ్నీ డాక్టర్లుగా మీట్ అనేది కొంచెం తక్కువ తినమని చెప్తాము. ఇంకా మిగతా ఎక్కువ సీ ఫుడ్ తినమని మేము అడ్వైస్ చేస్తాం.
1: సీ ఫుడ్,
0: సీ ఫుడ్ అని ఫిషెస్
1: అంటే ఏ ఫిష్ అయినా డాక్టర్?
0: ఏ ఫిష్ అయినా పర్లేదు, కానీ ఫ్రెష్ వాటర్ ఫిష్ అయితే
1: చిన్న చేపలు,
0: చిన్న చేపలు,
1: ఏ చేప అయినా పర్వాలేదు, చిన్న చేపలు తీసుకుంటే ఇంకా మంచిది.
0: అవును
1: డాక్టర్, ఇప్పుడు కిడ్నీలో సమస్యలు వస్తే కిడ్నీ వరకు పరీక్షలు చేయించుకుంటే సరిపోతుందా, లేదంటే ఇంకా ఏమైనా అంటే మూత్రాశయం, మూత్రనాళాలకు సంబంధించిన పరీక్షలు కూడా ఏమైనా చేయించాల్సి ఉంటుందంటారా?
0: అంటే అది అసలు ఏ డిసీజ్తో ఇబ్బంది పడుతున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు అడల్ట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అని ఉంటుంది, అందులో ఏంటంటే కిడ్నీ మొత్తం సిస్టులు వస్తాయి. కిడ్నీలోనే కాకుండా లివర్లో రావచ్చు, ప్రాస్టేట్లో రావచ్చు, బ్రెయిన్లో ఎన్యూరిజమ్స్ రావచ్చు. అడల్ట్ పాలిసిస్టిక్ కిడ్నీలో, కిడ్నీలో మాత్రమే కాదు వేరే చోట్ల కూడా రావచ్చు, అండ్ బ్రెయిన్లో ఉన్న రక్తనాళాలు ఉబ్బిపోవచ్చు. అందుకని వాళ్ళకి హోల్ బాడీ స్క్రీనింగ్ చేయాల్సి వస్తుంది. అలాగే ఒక పేషెంట్ డయాబెటీస్తో వచ్చారు హైపర్ టెన్షన్లో, తన హార్ట్ ఎలా ఉంది, తన ఐస్ ఎలా ఉన్నాయి, తన కాళ్ళు చేతులు తిమ్మెర్లు వచ్చేస్తాయి, మంటలు వచ్చేస్తాయి, వాటికి కూడా చిన్న నరాలు ఎలా ఉన్నాయి అనేవి కూడా టెస్ట్ చేయాలి. బీపీ ఉన్న పేషెంట్స్ కూడా హార్ట్ ఎలా ఉంది, తన కళ్ళు చూపు ఎలా ఉంది, బ్రెయిన్లో ఏమైనా స్ట్రోక్స్ డెవలప్ చేసుకున్నారా, ఇవన్నీ కూడా చెక్ చేయాలి.
1: ఓకే డాక్టర్, ఇప్పుడు మరి కిడ్నీలు పూర్తిగా పనిచేయడం ఆగిపోతే ఏం జరుగుతుంది డాక్టర్?
0: కిడ్నీ పూర్తిగా పనిచేయడం ఆగిపోవడం అంటేనే ఎక్యూట్ కిడ్నీ ఇంజరీ. ఇందాక నేను సో మెనీ కారణాలు చెప్పాను కదా, పేషెంట్కి ఏంటంటే యూరిన్ అసలు రాదు, ఒక్క చుక్క కూడా యూరిన్ రాదు. ఎప్పుడైతే యూరిన్ రాదో మేము పేషెంట్కి ఫ్లూయిడ్ ఇవ్వడం మానేసి పేషెంట్ని డయాలసిస్ మీదకి తీసుకెళ్తాం. అప్పుడు పేషెంట్ కిడ్నీ టెంపరీగా ఆగిపోయింది కాబట్టి పనిచేయడం, అది మనం పేషెంట్ కిడ్నీ రికవర్ అయ్యే వరకు రోజుకి రోజు కానీ డైలీ కానీ పేషెంట్ రిక్వైర్మెంట్ని బట్టి డయాలసిస్ చేస్తాం. వన్స్ యూరిన్ అవుట్పుట్ రాగానే తనకి ఓరల్గా ఫ్లూయిడ్స్ అలో చేయడం, ఐవి ఫ్లూయిడ్స్ పెట్టడం అలాంటివి చేస్తామంట. తర్వాత ఆటోమేటిక్గా 1 వీక్ 10 డేస్ టైంలో తనకి యూరిన్ స్టార్ట్ అయిపోతుంది.
1: ఓకే డాక్టర్, అనిత గారు ఎలాంటి పరిస్థితుల్లో కిడ్నీ మార్పిడి అనేది చేస్తారు?
0: టోటల్గా కిడ్నీలు మొత్తం ఫంక్షనింగ్ అంతా తగ్గిమా, అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని చెప్పాను కదండి ఇందాక, ఆ క్రానిక్ కిడ్నీ డిసీజ్లో ఎప్పుడైతే పేషెంట్ ఫిల్ట్రేషన్ కెపాసిటీ కిడ్నీది తగ్గిపోతుందో, ఏదైతే రక్తం శుద్ధి చేయాలో అది కిడ్నీ శుద్ధి చేయలేకపోతుందో, పర్మనెంట్ డ్యామేజ్ కండిషన్లోకి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడు మనం కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేస్తాం.
1: అంటే డాక్టర్, ఇప్పుడు 2 కిడ్నీలు పాడైతేనే కిడ్నీ మార్పిడి అనేది జరుగుతుందా, లేదంటే ఒక?
0: లేదండి, 2 కిడ్నీలు పాడైతేనే, మనిషికి 1 కిడ్నీ సరిపోతుంది, మనకి 2 కిడ్నీలు ఉన్నాయి. ఈవెన్ 1 కిడ్నీ పాడైపోయినా 2nd కిడ్నీతో నార్మల్ సీరం క్రియాటినిన్తో లైఫ్ లీడ్ చేయొచ్చు. ఎప్పుడైతే 2 కిడ్నీలు డ్యామేజ్ అవుతుందో అప్పుడే మనం ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్తారు.
1: ఒకటే కిడ్నీ పాడైంది అనుకోండి డాక్టర్, ఒక కిడ్నీ బాగుంది అనుకోండి, అప్పుడు మెడిసిన్స్ వాడుతూ చేయాలా, లేదంటే మెడిసిన్స్ ఏం అక్కర్లేదు?
0: దానికి కూడా ఏం అవసరం లేదండి. ఇన్ కేస్ వాళ్ళు ప్రోటీన్ ఎక్కువ పోవడం, బీపీ కనుక పెరిగితే వాటికి ట్రీట్మెంట్ చేసుకోవాలి, తప్పితే మనకి పర్సేగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు.
1: ఓకే డాక్టర్, అనిత గారు కిడ్నీ మార్పిడి అంటే ఎవరి కిడ్నీ అయినా వారికి సరిపోవచ్చు అంటారా? అంటే స్త్రీ పురుష పిల్లలు అనే భేదం లేకుండా ఎవరి కిడ్నీనైనా తీసి అమర్చవచ్చా?
0: ఇక్కడ కిడ్నీ మగ కిడ్నీయా ఆడ కిడ్నీయా అలా ఏం ఉండదండి, ఎవరిదైనా మనం మార్చుకోవచ్చు. మెయిన్ గా బ్లడ్ గ్రూప్స్ మ్యాచ్ అవ్వాలి,
1: సైజు ఎలా ఉన్నా పర్వాలేదు.

0: లేదా డాక్టర్ మరి?
1: సైజ్ మంచిగా అంటే మేము డోనార్కి మొత్తం టెస్టింగ్స్ చేస్తాము. ఆ టెస్ట్లో సైజ్, తనకి షుగర్ లేకుండా, తనకి ప్రోటీన్ ఏమీ లీక్ అవ్వకుండా అవన్నీ ఉండి జాగ్రత్తగా టెస్ట్లు అవి చేసి తను సూట్ అవుతుంది అంటేనే మేము కిడ్నీ మార్పిడి చేస్తాం. మెయిన్ బ్లడ్ గ్రూప్స్ మ్యాచ్ అవ్వాలి. ఓ పాజిటివ్ రిసిపియంట్ అయితే ఏ గ్రూప్ అయినా ఇవ్వచ్చు. ఏబీ పాజిటివ్కి ఏబీ పాజిటివ్ వాళ్ళే ఇవ్వాలి. ఏ పాజిటివ్ వాళ్ళకి ఏ పాజిటివ్ కానీ, ఓ పాజిటివ్ కానీ, ఓ నెగిటివ్ కానీ, ఏ నెగిటివ్ కానీ ఇవ్వచ్చు. బి పాజిటివ్ వాళ్ళకి బి పాజిటివ్, బి నెగిటివ్, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్ ఏదైనా ఇవ్వచ్చు. అలాగా బ్లడ్ గ్రూప్ ఫస్ట్ మ్యాచ్ అవ్వాలి.
0: బ్లడ్ గ్రూప్ చూస్తారు ఫస్ట్, బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితేనే అప్పుడు సైజ్,
1: మిగతా టెస్ట్లు అన్ని చేసుకుని డోనార్ సూట్ అవుతున్నారు, డోనార్కి ఏమీ ఇబ్బంది లేదు అంటేనే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు.
0: డాక్టర్ ఇప్పుడు మరి ఈ సర్జరీ అనేది ఎవరు చేస్తారు డాక్టర్? అంటే నెఫ్రాలజిస్టా యూరాలజిస్టా?
1: సర్జరీ అనేది యూరాలజిస్టే చేస్తారు. వాళ్ళు ఈ కిడ్నీ రాళ్ల సమస్య, కిడ్నీ తీసేయాల్సి వస్తే, అదంటే ఒక ట్యూమర్ ఉన్నా మాలిగ్నెన్సీ ఉన్నా తీసేయాల్సి వస్తే, లేదు అంటే ఈ చీమ్ పట్టేసినా చీమిగడ్డలు తీయాలన్నా, లేదంటే కిడ్నీ పూర్తిగా కుళ్ళిపోతే రిమూవ్ చేయడం, లేదా కిడ్నీ ఫంక్షనింగ్ లేదు దానివల్ల ఇబ్బంది అవుతుంది అంటే నెఫ్రెక్టమీ చేయాలన్నా, ట్రాన్స్ప్లాంట్ చేయాలి అన్నా కనుక యూరాలజిస్ట్ చేస్తారు.
0: యూరాలజిస్ట్ని కలవాలి. డాక్టర్ అనిత గారు, ఇప్పుడు ఒక వ్యక్తి మీరు చెప్పిన లక్షణాలు కానీ సింప్టమ్స్తో చాలా హాస్పిటల్స్కి వెళ్ళినా అక్కడ డాక్టర్కి చూపిస్తారు, వాళ్ళు మందులు ఇస్తారు, వీరు వాడుతూ ఉంటారు. సమస్య పెరిగే వరకు ఫలానా స్పెషలిస్ట్ని కలవండి అని వారు చెప్పరు, వెళ్ళాలి అనే ఆలోచన వీరికి రాదు. వ్యాధి ముదిరిపోయే వరకు తెలియపోవడానికి ఇది ఒక కారణంగా చెప్పుకోవచ్చంటారా? అంటే ఈ లక్షణాల గురించి సాధారణ ప్రజలకే కాదు డాక్టర్స్కి కూడా అవగాహన ఉండాలి అని అనిపిస్తుంది, దీని గురించి మీరేమంటారు?
1: చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్లీ కొన్ని డిసీజెస్లో జనరల్ ఫిజిషియన్ ట్రీట్ చేసినా ప్రాబ్లం లేదు, కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయి, అంటే సిస్టమిక్ లూపస్ ఎరిథ్రోమాటోసిస్, అంటే లూపస్ నెఫ్రైటిస్ అంటాం, అలాంటి కండిషన్స్, కొన్ని గ్లోమరులర్ నెఫ్రైటిస్ అంటారు, ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అయిపోతూ ఉంటాయి, అవి ఇమీడియట్గా కిడ్నీ ముక్క పరీక్ష చేసి వాటికి టెస్టింగ్ చేసి వాటికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది పెట్టాలి. అది జనరల్ ఫిజిషియన్ కానీ వేరైనా ఎవరైనా డాక్టర్ కనుక మిస్ అయితే కనుక పేషెంట్ కంటిన్యూస్గా డయాలసిస్ డిపెండెంట్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఇమీడియట్గా వాళ్ళ నెఫ్రాలజిస్ట్ని అప్రోచ్ అయ్యి వాళ్ళు ఇమీడియట్గా టెస్ట్లు అవి చేయించుకుని చేస్తే వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం అయితే చాలా ఉంది.
0: డాక్టర్ ఇంకా మీరేమైనా చెప్పాలి అనుకుంటే, మాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే మా శ్రోతలకి చెప్పొచ్చు.
1: కిడ్నీలు సేఫ్గా ఉండాలి అంటే డైలీ ఒక 30 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయాలి, హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, అంటే ఎక్కువ వాటర్ తీసుకోవాలి, సాల్ట్ తక్కువగా తీసుకోవాలి, ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ తినాలి, క్యాన్డ్ ఫుడ్స్, సాసేజెస్, ఫాస్ట్ ఫుడ్స్ ఏమాత్రం తీసుకోకూడదు. హెల్దీ హ్యాబిట్ హెల్దీ కిడ్నీ.
0: అంటే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అన్నమాట. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చో మా శ్రోతలకు చాలా చక్కగా వివరించారండి. మా ఆహ్వానాన్ని మన్నించి మీ విలువైన సమయంలో విలువైన సమాచారాన్ని మా శ్రోతలకు అందించినందుకు మా ఆకాశవాణి స్టూడియో తరపున మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు డాక్టర్ వైవిఎస్ అనిత గారు.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.
2: మీరింతవరకు సంధ్యారాగం కార్యక్రమంలో మూత్రపిండాల ఆరోగ్యం అవగాహన ఈ అంశంపై డాక్టర్ వైవిఎస్ అనిత గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి గుడివాడ నందినీదేవి గారు. ఇప్పుడు ఒక ప్రకటన.
3: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథా ధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@thereateofgmail.com. aircvsp@gmail.com.

0: com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
1: ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆత్మనిర్భర దిశగా భారత నౌకాదళాన్ని బలోపేతం చేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. పచ్చదనాన్ని పెంపొందించడంలో నగర వనాలు కీలక పాత్ర పోషిస్తాయని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నామని మంత్రి పి నారాయణ వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత చెప్పారు. వార్తల వివరాలు. విశాఖపట్నం పర్యటనలో భాగంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో భారత నౌకాదళం కోసం సూర్య పేరుతో ఏర్పాటు చేసిన తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ను ఈరోజు జలప్రవేశం చేయించారు. అలాగే ఆధునీకరించిన స్లిప్వే 4,300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేన్కు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ భారత సముద్ర సామర్థ్యాలు, నౌకాదళ బలం, ఆత్మనిర్బర్ భారత్ లక్ష్యాలపై ప్రజల విశ్వాసాన్ని ఈరోజు మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. చోళ సామ్రాజ్య కాలం నుంచే భారత్కు సముద్రయానంలో సుదీర్ఘ సంప్రదాయం ఉందని పేర్కొన్నారు. భారత్కు సముద్రయాన రంగం అనేది కేవలం వాణిజ్యానికి మాత్రమే పరిమితం కాదని, దేశ శ్రేయస్సు, భద్రత, సంస్కృతి, నాగరికతలోనూ అనాది నుండి కీలక స్థానంలో ఉందని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ,
1: ఆజ్ హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ మే హమ్ జహాజ్ బనానే కే సాత్ సాత్ భారత్ కీ మెరిటైమ్ పవర్ కే భవిష్య కీ ఫౌండేషన్ కో ఔర్ అధిక మజబూత్ కర్ రహే హై. సాథియో, భారత్ కా మెరిటైమ్ సెక్టర్ దునియా కే లియే యే కోయి నయా నహీ హై. ప్రాచీన్ కాల్ సే హీ భారత్ కా సముద్ర సే బహుత్ హీ గహరా సంబంధ రహా హై. లోథల్ కే ప్రాచీన్ బందర్గాహ్ సే లేకర్ చోల్ సామ్రాజ్య కీ మెరిటైమ్ ట్రెడిషన్స్ తక్ భారత్ నే సముద్రీ వ్యాపార్, నావిగేషన్ ఔర్ మెరిటైమ్ కనెక్టివిటీ మే మహత్వపూర్ణ అప్ని భూమికా నిభాయి హై.
0: రాష్టంలో పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసే లక్ష్యంతో చేపట్టిన పలు నగర వనాలు, పర్యావరణ హిత పర్యాటక ప్రాజెక్టులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పచ్చదనం పెంపొందించడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు నగరవనాలు కీలకంగా నిలుస్తాయని తెలిపారు. అటవీ ప్రాంతాలను పరిరక్షిస్తూ ప్రకృతి అందాలను ప్రజలకు చేరువ చేసేందుకు ఎకో టూరిజం ప్రాజెక్టులను అభివృద్ది చేస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ,
2: రెస్పాన్సిబుల్ ఎకో టూరిజం ని అభివృద్ది చేయడం మన బాధ్యత. ఈ ఆలోచనతోనే రాష్ట్ర వ్యాప్తంగా నగర వనాలు, ఎకో టూరిజం కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. నగర వన యోజన కింద మొత్తం 25 నగర వనాలు రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ నగర వనాలని కేవలం మొక్కలు నాటి ప్రదేశాలుగా కాకుండా ప్రజలకు ప్రకృతిని మరింత చేరువ చేసి ఆరోగ్యం, వినోదం, ప్రకృతి అవగాహనకు కేంద్రాలుగా అభివృద్ధి చేస్తాం. వాకింగ్, ట్రెక్కింగ్, ట్రాక్స్, ఓపెన్ జిమ్స్, యోగా సెంటర్స్, చిల్డ్రన్ ప్లే ఏరియాస్, వ్యూ పాయింట్స్ వంటి సౌకర్యాలతో ఇవి ప్రజలకి అందుబాటులో ఉండే గ్రీన్ లంగ్స్ గా రూపుదిద్దుకుంటున్నాయి.
0: రాష్ట పర్యాటక రంగానికి అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పెయిన్ లో ఈ రోజు నుంచి పర్యటిస్తారు. స్పెయిన్లోని సెవిల్లే ఫిబెస్లో నిర్వహిస్తున్న పర్యాటక ఆవిష్కరణ సదస్సు 2026లో మంత్రి దుర్గేష్ పాల్గొంటారు. ఈ సందర్భంగా పర్యాటక రంగంలో నూతన ఆవిష్కరణలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సుస్థిర అభివృద్దిపై జరిగే చర్చల్లో ఆయన పాల్గొంటారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా హాజరైన పర్యాటక నిపుణులు, ప్రభుత్వ ప్రతినిధులు, గమ్యస్థాన నిర్వహణ సంస్థలు, ఆతిథ్య రంగ ప్రముఖులతో మంత్రి సమావేశం కానున్నారు. రాష్టంలోని పర్యాటక వనరుల గురించి వివరించడంతో పాటు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు మంత్రి ఆహ్వానించనున్నారని అధికారులు తెలిపారు. రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు క్రీడా వసతుల కల్పనకు కూడా ప్రాధాన్యమిస్తున్నామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని విఆర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, షెల్టర్, స్వచ్చాలయాల నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, స్థలం అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. నెల్లూరు పరిధిలోని 18 ఉన్నత పాఠశాలలను ఆధునీకరిస్తున్నామని మంత్రి వివరించారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ

0: చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్బంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న భద్రతా విధానంలో న్యూ నార్మల్ ఎగెనిస్ట్ టెర్రర్ ఉగ్రవాదంపై రాజీలేని కొత్త రక్షణ సిద్దాంతం గురించి ఈ రోజు తెలుసుకుందాం. ముంబై ఉగ్రదాడుల తర్వాత పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు 4 రోజులపాటు ముంబైని బందీగా మార్చారు. ఈ దాడికి భారత్ అప్పట్లో దౌత్యపరమైన చర్యలకే పరిమితమైందని విమర్శలు వచ్చాయి. అయితే 2016 సెప్టెంబర్లో భారత సైనిక విధానంలో కీలక మార్పు కనిపించింది. భారత సైనికులు నియంత్రణ రేఖ దాటి ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లపై దాడులు నిర్వహించి తిరిగి వచ్చారు. 2019 ఫిబ్రవరిలో బాలాకోట్ వైమానిక దాడులతో ఈ విధానం మరో అడుగు ముందుకు వెళ్లింది. ఇక 2025 మేలో ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఒకే రాత్రి 9 లక్ష్యాలపై భారత దాడులు నిర్వహించింది. న్యూ నార్మల్ ఎగెనిస్ట్ టెర్రర్ అనేది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం అవలంబిస్తున్న సరికొత్త భద్రతా సిద్దాంతమని, ఈ సరికొత్త సిద్దాంతం భారత్పై ఎలాంటి ఉగ్రదాడి జరిగినా క్షమించేది లేదని, శత్రువులకు అత్యంత కఠినమైన సమాధానం ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
1: $100 బిలియన్ కా ఇన్వెస్ట్మెంట్ ఆర్ 10 లాఖ్ డైరెక్ట్ జాబ్స్ కే లక్ష్యం కో సాకార్ కరేంగే ఆర్ దోనో దేశో కే బీచ్ ఇన్వెస్ట్మెంట్ కో ఆర్ సుగమ్ బనానే కే లియే కై మహత్వపూర్ణ నిర్ణయ లియే హై. ఇస్సే భారత్ కే అగ్రికల్చర్ ఫార్మా టెక్స్టైల్ ఆర్ ఇంజనీరింగ్ గూడ్స్ కి స్విట్జర్లాండ్ మే నిర్యాత్ బఢేగి ఆర్ సాత్ సాత్ భారత్ కే బయోటెక్ లైఫ్ సైన్సెస్ బ్యాంకింగ్ ఆర్ సస్టైనబిలిటీ జెసే మహత్వపూర్ణ క్షేత్రో మే హమ్ నయే స్విస్ ఇన్వెస్ట్మెంట్ కో ఆకర్షిత్ కరేంగే.
0: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ క్యాంపు కార్యాలయంలో మంత్రి ఈరోజు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వినతులను పరిశీలించిన మంత్రి సవిత సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. మావోయిస్టు ఉద్యమాన్ని వీడిన వి బాలకృష్ణం నాయుడు జనజీవన స్రవంతలోకి వచ్చి సాధారణ జీవితం గడుపుతున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా మాడుగుల మండలం ఎకరాపల్లి గ్రామానికి చెందిన ఆయన ప్రభుత్వ సహకారంతో సాధారణ జీవితం గడిపేందుకు అవకాశం లభించిందని తెలిపారు. గతంలో మావోయిస్టు కార్యకలాపాల్లో కొనసాగిన ఆయన ప్రస్తుతం ఆ మార్గాన్ని విడిచిపెట్టి కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవనం సాగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పునరావాస విధానాలు, అధికారుల సహకారం తనకు ఎంతో ఉపయోగపడ్డాయని బాలకృష్ణం నాయుడు ఆకాశవాణికి తెలియజేస్తూ,
2: నేను మావోయిస్ట్ పార్టీలో 2016 చివరి ఏడాదిలోనే జాయిన్ అయ్యడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపు మేరకు నేను జనజీవన స్రావంతిలోని స్వచ్ఛందంగా కలవడం జరిగింది. అప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా అయినటువంటి పోలీస్ వారు ప్రభుత్వం నన్ను సాధారణంగా ఆహ్వానించి నన్ను చక్కగా చూసుకోవడం జరిగింది. నేను కుటుంబంతో పోడు వ్యవసాయం చేసుకుంటూ నేను బ్రతుకుతున్నాను.
0: పోషణ మాసోత్సవాల్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా డోకిశీల గ్రామంలో చిన్నారులకు పోషకాహారం, మహిళలు బాలికల ఆరోగ్యం, భద్రత హక్కులపై అవగాహన కల్పించేందుకు అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారి తోట కనకదుర్గ మాట్లాడుతూ, పోషకాహారంతోనే చిన్నారులకు ఆరోగ్యవంతమైన బాల్యం సాధ్యమవుతుందని తెలిపారు. ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, చిరుధాన్యాలు, గుడ్లు, పాలు, పండ్లు వంటి పోషక విలువలున్న ఆహారాన్ని పిల్లలకు అందించాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆత్మ నిర్భర్ దిశగా భారత నౌకాదళాన్ని బలోపేతం చేస్తామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. పచ్చదనాన్ని పెంపొందించడంలో నగరవనాలు కీలక పాత్ర పోషిస్తాయని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి పి నారాయణ వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్ లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
2: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
2: ఆర్బిఐ అంటుంది.
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: ఈనాటి ప్రసారాల్లో 2:31 రంగస్థలి కార్యక్రమంలో సత్య హరిశ్చంద్ర నాటకంలో నక్షత్రకుని పాత్ర శ్రీ రొంగలి స్వామినాయుడు గారు పాడిన రంగస్థల పద్యాలు వింటారు. హార్మోనియం శ్రీ ఎస్ శ్రీనివాస్.

ఈనాటి సాయంత్రం ప్రసారాల్లో సాయంత్రం 5 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమం వింటారు. 5 గంటల 30 నిమిషాలకు సంధ్యారాగాలు తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు.

మహిళావాణి కార్యక్రమంలో మానసిక ఆరోగ్యం ఈ అంశంపై శ్రీమతి డి శ్రీదేవి గారి వ్యాఖ్యానం వింటారు.

మహిళావాణికి స్వాగతం అండి. ఏంటి విశేషాలు? ఎలా ఉన్నారు? అంతా కుశలమే కదా. అందరూ బాగుండాలి, ముఖ్యంగా మంచి ఆరోగ్యం కలిగి ఉండాలనే ఎప్పుడూ కోరుకునేది. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్లే. మన పెద్దలు ఎప్పుడో చెప్పారు ఆరోగ్యమే మహాభాగ్యమని. మరి ప్రస్తుత సమాజంలో సంపూర్ణ ఆరోగ్యవంతులు చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పుకోవాలి. ఇలా ఎందుకంటున్నానంటే, ప్రతి వారికి ఏదో ఒక సమస్య. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు ఏదో ఒక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి కారణం మారుతున్న జీవనశైలి కావచ్చు, అలాగే ఆహారపు అలవాట్లు కూడా కావచ్చు. ఇక అలాగే ప్రతి వారికి ఒత్తిడి అన్నది కూడా అధికమైపోయిందండి. దీనితో చిరాకు, కోపం వంటివి ఎక్కువైపోతున్నాయి. భావోద్వేగాలపై

నియంత్రణ కోల్పోతున్నారు. మరి మానసికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. శరీరానికి తగిలే గాయాలైనా వ్యాధులైనా కంటికి కనిపిస్తాయి. వాటిని చికిత్స ద్వారా నయం చేసుకోగలుగుతాం. కానీ మనసు గాయపడితే దాని బాధ అంత త్వరగా బయటికి కనపడదు. అనుభవిస్తున్న వ్యక్తికి దాని బాధ తెలుస్తుంది, గాని చూసేవారికి ఆ వ్యక్తి బాధపడుతున్నారన్న సంగతి తెలీదు. మరి శారీరక ఆరోగ్యంపై ఎంత శ్రద్ధ వహిస్తామో మానసిక ఆరోగ్యంపై కూడా అంతే శ్రద్ధ వహించాలి. ఒకప్పుడు మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడడానికి అయిష్టత చూపేవారు. కాని మారుతున్న సమాజ పరిస్థితుల్లో మానసిక ఆరోగ్యం కోసం మాట్లాడక తప్పదు. ఎవరు ఎప్పుడు మనోవేదనకు గురవుతున్నారో తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. ఏదో అఘాయిత్యం జరిగిన తర్వాత గాని వారు మనోవేదనతో కృంగుబాటుతో బాధపడుతున్నారని తెలుసుకోలేకపోతున్నాం. అందుకే ప్రతి ఒక్కరూ మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి, సరైన అవగాహన కలిగి ఉండాలి. అలాగే కుటుంబ సభ్యులు ఎటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారో అన్నది కూడా తెలుసుకుంటూ ఉండాలి. అసలు మానసిక ఆరోగ్యం అంటే ఏంటి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, మరి దీనిని ఎలా తెలుసుకోవాలి అన్న ప్రశ్నలు మనలో చాలా మందికి తలెత్తుతాయి కదూ. అయితే మానసిక ఆరోగ్యం గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు కార్యక్రమంలో ఒక

అసలు మానసిక ఆరోగ్యం అనేది ఒక వ్యక్తి ఆలోచన విధానం, వారి ప్రవర్తన, భావోద్వేగాలను నియంత్రించుకునే సామర్థ్యాన్ని తెలిపే స్థితిగా చెప్పుకోవచ్చు. జీవితం అన్న తర్వాత ఎన్నో ఒడిదుడుకులు, సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. వాటన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోవాలి. అంతేగాని ప్రతి చిన్న విషయానికి భయపడిపోతూ మానసికంగా ఒత్తిడిని ఎదుర్కొంటూ అనారోగ్య సమస్యల బారిన పడకూడదు. మరి మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే చక్కని క్రమశిక్షణ, ప్రణాళిక కలిగి ఉంటే ప్రతి పని నిర్దిష్ట సమయంలో సాగిపోతుంది. చాలామంది రోజూ చేసే పనులకు కూడా ఒత్తిడిని అనుభవిస్తూ ఉంటారు. రోజూ చేసే పనులకు కూడా ఒత్తిడి అనుభవించడం ఎందుకు చెప్పండి? కొంచెం ప్రణాళికాబద్ధంగా చేసుకపోతే అన్ని సజావుగా జరిగిపోతూ ఉంటుంది. అంటే చిన్న చిన్న వాటికి కూడా ఒత్తిడిని అనుభవిస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. అనవసరమైన టెన్షన్ కాకపోతే ఇంకేంటి చెప్పండి? మరి మానసికంగా చాలా మంది కృంగుబాటుకు లోనవుతూ ఉంటారు. తీవ్ర ఆందోళనకు గురవుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. అసలు మానసిక అనారోగ్య లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఆకస్మికంగా ప్రవర్తనలో మార్పు రావడం, భావోద్వేగాలలో మార్పులు, ఏ పని చెయ్యాలని అనిపించకపోవడం, నిద్రలేమి లేదా అతిగా నిద్రపోవడం, నలుగురిలో వెళ్లాలన్నా ఏదో భయం, ఒంటరిగా గడపటానికి ఇష్టపడటం, ఎప్పుడూ నిరాశ నిస్పృహలతో ఉండటం, ఇటువంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక ఒత్తిడి నుండి బయటపడాలి. నలుగురితో కలవాలి. మనసులో మాటను, భావాలను సన్నిహితులతో పంచుకోవాలి. మానసిక ఒత్తిడి కారణంగా శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే మనసు ప్రశాంతంగా ఉండాలి. భావోద్వేగాలపై అదుపు అనేది ఉండాలి. ఒకే విషయంపై ఎక్కువగా ఆలోచించకూడదు. అలాగే కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కొంత సమయం గడుపుతూ ఉండాలి. ఇక ఆందోళన కలిగించే విషయాలను మాట్లాడకపోవడం మంచిది. మానసిక ఒత్తిడికి మూల కారణం అతిగా ఆలోచించడం లేదా అతిగా ఆశపడటం. ఆశపడింది దక్కకపోతే నిరాశ చెందడం సహజమే కదా. అందుకే మనసుపై అదుపు అనేది ఉండాలి. మరి వేమన శతకంలో ఈ పద్యం చూడండి, ఎంత చక్కగా వివరించారు. మనసు వశమున జేయ మనుజుడే మహనీయుడు, మనసు జయించుటకన్నా మరి విజయ మెట్లుండును విశ్వదాభిరామ వినురవేమ. దీని అర్థమేంటంటే, మనసును అదుపులో పెట్టుకోగలిగినవాడే నిజంగా గొప్ప మనిషి. బయట ప్రపంచాన్ని గెలవడం కన్నా మనసును గెలవడమే అసలైన విజయం అని దీనర్థం. మరిది అక్షర సత్యమే కదండి. మనసుని గెలిస్తే అన్నీ గెలిచినట్టే. అంటే అది మన కోరికలు కావచ్చు, మన ఆలోచనలు కావచ్చు, మన భావోద్వేగాలు కావచ్చు, ప్రతిదాన్ని అదుపులో పెట్టుకుంటే మరి మనసును గెలిచినట్టే కదా. అందుకే చాలామంది అంటారు, మానసిక ఒత్తిడి ఆందోళనలకు ఈ మనసే ప్రధాన కారణంగా చెప్తూ ఉంటారు. అందుకే చూడండి, ఎవరైనా బాధలో ఉంటే వాళ్లని పలకరించి ధైర్యవచనాలు చెప్పాలంటారు. అంటే వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలన్నమాట. అలాగే కొన్ని రకాల మానసిక సమస్యలు తీవ్ర రూపం దాల్చకుండా నిపుణుల సహాయంతో వాటిని తగ్గించుకోవచ్చు. అంటే తొలి దశలో వాటిని గుర్తించి కౌన్సిలింగ్ ఇప్పించడం ద్వారా అటువంటి సమస్యల నుండి బయటపడవచ్చు. మరికొన్ని మానసిక రుగ్మతలు చాలా తీవ్ర రూపంలో ఉంటాయి. అటువంటి రుగ్మతలు కలిగిన వారిని ద్వేషించకుండా ప్రేమతో వ్యవహరించాలి, చికిత్సని అందించాలి. మన సమాజంలో మానసిక సమస్య గురించి ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడరు.

ఎటువంటి సమస్య ఉన్నా దాని గురించి తెలియజేయడానికి కూడా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే మానసిక రుగ్మత ఉన్న వ్యక్తిని సమాజం సాధారణ వ్యక్తిగా చూడదు. సరికదా ఆ వ్యక్తిని, వారి కుటుంబ సభ్యుల్ని వీరి మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఆపదలో ఉన్నవాళ్లని ఆదుకోలేకపోతే సరే సరి, కాని వాళ్ల ఇబ్బందులని మరీ కాస్త ఎక్కువ చేయకూడదు కదా. ఇక మానసిక రుగ్మత కలిగిన వ్యక్తికి సకాలంలో వైద్య సహాయం అందించాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులు వాళ్లకి అండగా నిలవాలి. మేమున్నాం అన్న భరోసాని ఇవ్వగలగాలి. దయా, ప్రేమ, సరైన శ్రద్ధ చూపిస్తే ఎటువంటి అనారోగ్య సమస్యల బాధ నుండైనా కోలుకోవచ్చు. ఏమంటారు? మరి కార్యక్రమంలో మరో పాట విన్నాక మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం.

మానసిక ఆరోగ్యం బాగుండాలంటే వేళకి సమతౌల్య ఆహారం తినాలి. అంటే పోషకాలు నిండిన తాజా కాయగూరలు, పండ్లు వంటివి ఆహారంలో భాగం కావాలి. అలాగే జంక్ ఫుడ్కి దూరంగా ఉండాలి. కొన్ని రకాల ఆహార పదార్థాల కారణంగా కూడా ఏదో తెలియని ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకోవాలి. ఇక ఆహారంతో పాటు సరైన విశ్రాంతి కూడా ఉండాలి. సరైన నిద్ర సమయాలు పాటించాలి. ఇక ఆహారం నిద్రతో పాటు శారీరక శ్రమ కూడా ఉండాలి. కాబట్టి తేలికపాటి వ్యాయామం, నడక వంటివి కూడా చేస్తూ ఉండాలి. అలాగే ధ్యాన సాధన చేయడం ద్వారా కూడా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. ఇక కుటుంబ సభ్యులు, మిత్రులతో సంతోషంగా గడపడం, మనసులోని భావాలను ఇతరులతో పంచుకోవాలి. ఒత్తిడి, ఆందోళన కలిగినప్పుడు వాటి గురించి ఎక్కువగా ఆలోచించకుండా మనకిష్టమైన పనిని చేయడం, లేదా మంచి సంగీతం వినడం, లేదా తమకిష్టమైన అభిరుచిని పెంచుకోవడం వంటివి చేస్తూ ఉండాలి. అంటారు కదా, మనిషి జీవితం నీటి బుడగలాంటిదని. మరి ఇంత చిన్న జీవితంలో టెన్షన్లు, భయాలు అవసరమా చెప్పండి? ఉన్నంతకాలం హాయిగా, ప్రశాంతంగా నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలే గాని ఈ పనికిరాని ఆందోళనలు, భయాలు అవసరమంటారా? మీరే ఆలోచించండి. అందుకే ఆనందంగా, హాయిగా ఉండటానికే ప్రయత్నించండి. ఎటువంటి బాధని, భారాన్ని మనసులో పెట్టుకుని కృంగిపోయి అనారోగ్య సమస్యలు పాలు కాకుండా అందరితో సరదాగా ఉంటూ జీవితాన్ని ఆస్వాదించండి. పరిష్కారం లేని సమస్య అంటూ ఏదీ ఉండదు. కాబట్టి మన సమస్యల్ని పరిష్కరించుకుంటూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి. మరి వచ్చేవారం మరో అంశంతో మీ ముందుకు వచ్చేంత వరకు నమస్కారాలతో సెలవు తీసుకుంటుంది మీ శ్రీదేవి.

మీరింతవరకు మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో మానసిక ఆరోగ్యం ఈ అంశంపై శ్రీమతి డి శ్రీదేవి గారి వ్యాఖ్యానం విన్నారు.

ఈనాటి సాయంత్రం ప్రసారాల్లో 6:30 సాయం సమీరం కార్యక్రమంలో కుమారి వి అమృతవల్లి పాడిన లలిత గీతాలు వింటారు. కీబోర్డ్ శ్రీ సిహెచ్ ఈశ్వర్ గారు, తబలా శ్రీ బి ధనంజయ గారు. అదేవిధంగా ఫిట్నెస్ మంత్ర, వికాసం తదితర అంశాలు ఉంటాయి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో మిడ్ డే కాంపోజిట్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు, అనంతరం 2 గంటల 15 నిమిషాలకు హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

మత్స్యకారులకు తమిళనాడులోని తిరువళ్లూరు తీరంలో సముద్రం ఉపరితల ప్రవాహాలు గంటకు 1 నుంచి 1.1 మీటర్ల వేగంతో ఉండే అవకాశం ఉంది. అలాగే తూత్తుకుడి తిరునెల్వేలి తీరంలో స్వెల్ సర్జ్ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కనుక పడవలు అత్యంత అప్రమత్తంగా నడపాలని హెచ్చరిక. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం రంగస్థలి కార్యక్రమంలో సత్య హరిశ్చంద్ర నాటకంలో నక్షత్రకుని పాత్ర శ్రీ రొంగలి స్వామినాయుడు గారు పాడిన రంగస్థల పద్యాలు వింటారు. హార్మోనియం శ్రీ ఎస్ శ్రీనివాస్ గారు.

వశిష్ఠుగణ గురుత్తమ ఆగ్రహింపక అనుగ్రహింపడు మహాత్మ సాంగోపాంగముగా వశిష్ఠుగ

అమ్మా చంద్రమతి, వడగాడ్పుల బారి నుండి కాపాడితివి, ఆకలిగున్న మాకు క్షుద్బాధను తీర్చితివి, మరి నీవు పలహారం చేసినావు కావేమి తల్లి? ఓసీ బిర్రుబాగులు దానా, ఎక్కడి పతిని కట్టుకుంటేవమ్మా.

మా చంద్రమతి, నీవు బొత్తిగా అమాయకురాలవమ్మా. నీవు నాకు ప్రాణదానము చేసినందుకు నీకు ఎక్కువైన ప్రత్యుపకారము చేయలేను. కానీ పడగే నీ విషయంబు మా గురునితో వాదించి వాదించి

పట్లిప్పించు రాజ్యము నీ పతికే ఇప్పింపు ముందు వేమో. వట్టి మాయిదారి వాడని నీ మగన విషయమే నీ చెప్పను, చెప్పినను ప్రయోజనము. రారాజు బిడ్డము నీవి కడగండ్లు పట్టుకుని కర్మమేమి కాలేనిదమ్మా నా వెంట రా తల్లి. నన్నిచ్చటి ఇంకనూ పండుకొనబడుచున్నావుగా.

ఏమి సొమ్మీవలసిన వాడవు నీవు తొందరపడకపోగా పుచ్చుకోవలసిన నన్ను కూడా తొందర పడవల దుర్నీతులు చెప్పుచున్నావుగా. బాగు బాగు, అన్నిటికీ కాలు సాచిరిని.

మాకు రావలసిన సొమ్మమే మడుగున నిష్ఠురమాయన. నీ అడుగుకున్న గడువు దినములు నేటితో తీరుచున్నవి. ఇంతదనుక మాకిచ్చినదొక్క కాసైనను లేదే. ఇంక నీవిచ్చిన వరిన మాకెట్లు నమ్మకముడును. ఇప్పుడు మాత్రము ఏలే

రాజా, ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే నరక హేతు అవుతుందనుకుంటున్నావేమో. ఏ దానముతో సర్వము నాశనమవుతుందో ఆ దానాన్ని చెయ్యమని గాని అసలు దానిని దానమని గాని తత్వవేత్తలు అనరు. పురుషుడైన వాడు తనకున్న సర్వస్వాన్ని 5 భాగాలు చేసి ధర్మ యశ అర్థకామ ఆశ్రిత బృందమనే 5 కార్యాలకు సమానంగా వినియోగించాలి. అట్టి పురుషుడు ఇహపరాల్లో సుఖిస్తాడు. తన్ను మాలిన ధర్మం తగవయింది కాదు. వారిజాక్షులందు, వైవాహికములందు, ప్రాణ విత్తమానభంగమందు, జకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు ఆడి బంక వచ్చును అఘము వందడాధిపాని శుక్రాచార్యుడు వచించినట్లు

నా నీతులు మీరు వినక్కరలేదు. ఊరక అడ్డుపలలో వేసినట్లు కాదు, మాకు రావలసిన సొమ్ము గబలతో కూడా లెక్క పెట్టి మాకు ఇప్పింపము. నేను ఇంకా క్షణమాగను. మీ మీద మో మాటము చే నేను ఆలస్యము చేసినచో సహజముగ ముక్కోపోయిన మా గురువు గారు నా గొంతు కొరకక మనరు. హరిశ్చంద్ర, నీ పెద్దరికం బాలో చెంపున మా సొమ్ము గుమ్మరించమని నడువుము. ఏమి, అడవులలో ఉన్న నిన్న నాలు అన్నమునకును నీళ్లకును మగ్గు ఆచరణ చేయటం నీది అన్యాయము కాదు గాని న్యాయముగా నాకు రావలసిన బత్తము నేనడుగుట అన్యాయమయ్యనేమి ఎట్లు బత్తము లేక. హరిశ్చంద్ర, బత్తము లేక త్రోవుల విపత్తుల తోచుచు తిండి కేణయం

కుమారుడా, ఏమనుచున్నావు? నేను నా గురువుడుకు చేసిన ఉపకారం ఏమనయ్యా? ఆ సదరంగి ప్రాణములకైన తెగిల్చుచో

నీవిట్ట నిర్భాగ్యుడవు కనుకనే దీపముండగని చెక్క పెట్టుకున్నాడను. నీవేమనుకున్నాను, నీ భార్యనమ్మగా వచ్చిన ఈ ధనము నా భర్తము క్రింద చల్లవలసినదే. ఇంక మా గురువు గారు మనం ఇప్పుడు ఇచ్చి వేయమో నే పోలయ్యను.

ఏమోయి చేయి పట్టుకొనుచున్నాడువు, నన్ను కొట్టేదవాయి, మరి నా చేయి విడువుము. ఓ వారణాసి పౌరవరులారా, భాగ్యవంతులారా, అయ్యలారా, ఈతండెట్టి వాడుచు.

నేనిప్పుడేమని ఈ ధర్మమూర్తికి ప్రత్యుత్తరం ఇచ్చదు? ఇట్టి పరమశాంతుని సత్యవంతుని నేనింత చేసేదని కదా, నేనిప్పుడు ఏమని ధర్మమూర్తికి ప్రత్యుత్తరం ఇచ్చదను? హరిశ్చంద్ర, నేనే నీకు ఇన్ని విధములు కష్టములు తెచ్చిపెట్టిన దుష్టుండను నేను. నేను నిన్ను అడుగుకొలసిన క్షమాపణములు నీవు నన్ను అడుగుకొని చున్నావా? అయినను నువ్వు పుట్టినదాది అనన్య సామాన్యమైన సత్య నిశ్చల గరిష్ట చేయ పరిశుద్ధమైన నీ మానుసముడికి ఇంతటి క్షోభ తెచ్చిపెట్టిన నా ఎట్టి ఘోరకర్ముడు శిక్షార్హుండు కాక క్షమాపణకు తగు హరిశ్చంద్ర, క్షమాపణకు తగినా.

ఉపాధ్యాయుడైన దురుద్దేశంతో హరిశ్చంద్రుడు బాధిస్తున్నాడు. తన వైరికి వశిష్ఠను సాధించిన గింత సేయిచున్నాడు. ఏది ఎట్లుననో మహానుభావుడైన హరిశ్చంద్రుడు దుఃఖములు తలంచిన చో వజ్ర కాఠిన్య హృదయములు సైతము నవనీత సమానము. పాపం ఆలోహితాశ్యుడు ఆ కాలకౌశికిని సేవా నిర్బంధము నెట్టున్నాడు. దైవమా, సర్వదా హరిశ్చంద్రునికి తోడుపడము, సర్వదా హరిశ్చంద్రునికి తోడుపడము. గురుదేవా నాడు సురసభలో వశిష్ఠ మహర్షుడు వినట్లు.

మీరింతవరకు రంగస్థలి కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర నాటకంలో నక్షత్రకుని పాత్ర శ్రీ రొంగలి స్వామినాయుడు గారు పాడిన రంగస్థల పద్యాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 3 గంటలు దాటి 20 సెకండ్లు కావస్తుంది. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం ప్రసారాలు 102 MHz పై యథావిధిగా కొనసాగుతాయి. శ్రోతల ఎఫ్ఎం ప్రసారాలు వినవచ్చు. మీడియం వైపై తదుపరి ప్రసారాలు తిరిగి సాయంత్రం 5 గంటలకు 323.6 మీటర్లనగా 927 kHz పై ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై ఈనాటి సాయంత్రం ప్రసారాలు ప్రారంభం. నిలయంలో సమయం 5:10. శ్రోతలకు నమస్సులతో శుభ సాయంత్రం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం

0: యువవాణి యువజనుల కార్యక్రమం. యువతకు సంబంధించిన ఎన్నో విషయాలను యువవాణి కార్యక్రమం ద్వారా మనం తెలుసుకుంటాం. మరి ఈరోజు యువవాణిలో యువతకు ఉపయోగపడే ఒక ఆసక్తికరమైన అంశాన్ని మీతో పంచుకోబోతున్నాను. మరి మనం తెలుసుకోబోయే అంశం మంచి స్నేహాలు మంచి భవిష్యత్తు. ఈ కార్యక్రమాన్ని ఓ మంచి పాటతో ప్రారంభిద్దాం. ఉన్నది ఒకటే జిందగీ చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట వింటారు.
1: ఉన్నది ఒకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.

యువత జీవితంలో స్నేహానికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. పాఠశాల, కళాశాల, ఉద్యోగం ఇలా జీవితంలో ప్రతి దశలో మనకు స్నేహితులు పరిచయం అవుతూ ఉంటారు. మన సంతోషాలను పంచుకునేది, కష్టాల్లో మనకు ధైర్యం చెప్పేది మంచి స్నేహమే. ఇప్పుడు చిత్రగీతం విందాం. ప్రేమదేశం చిత్రం నుండి ఏఆర్ రెహమాన్ బృందం పాడిన పాట వింటారు.

0: మంచి స్నేహితుడు అంటే మనతో ఎప్పుడూ సరదాగా ఉండేడు మాడు మాత్రమే కాదు, మనలోని మంచి లక్షణాలను గుర్తించి ప్రోత్సహించేవాడు. మనం తప్పు చేస్తున్నప్పుడు సున్నితంగా చెప్పి సరైన మార్గంలో నడిపించేవాడు. యువత జీవితంలో స్నేహితుల ప్రభావం చాలా ఉంటుంది. మంచి స్నేహితులతో ఉంటే మంచి ఆలోచనలు, మంచి అలవాట్లు పెరుగుతాయి. చదువుపై ఆసక్తి, లక్ష్యంపై దృష్టి, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం వంటి మంచి లక్షణాలు కూడా పెరుగుతాయి. అదే సమయంలో చెడు అలవాట్లకు ప్రోత్సహించే స్నేహాలు మన భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. అందుకే స్నేహితులను ఎంచుకునేటప్పుడు జాగ్రత్త అవసరం. ఇప్పుడు చిత్రగీతం విందాం. చిత్రగీతం వినే ముందుగా ఒక ప్రకటన.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇప్పుడు మీరు వినబోతున్న ఈ పాట స్నేహం కోసం చిత్రం నుండి రాజేష్ పాడిన పాట.

ఒకరి విషయాలను మరొకరు గౌరవించడం, అవసరమైనప్పుడు సహాయం చేయడం, ఒకరి విజయాన్ని మరొకరు సంతోషంగా స్వీకరించడం మంచి స్నేహానికి గుర్తులు. అలాగే స్నేహంలో పోటీ కంటే ప్రోత్సాహం ఉండాలి. నువ్వు చేయగలవు అని ఒక స్నేహితుడు చెప్పే మాట కొన్నిసార్లు మనలో ధైర్యాన్ని నింపుతుంది. ఇప్పుడు పెళ్లి పందిరి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మనో పాడిన పాట వింటారు.

శ్రోతలు యువవాణి కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో మంచి స్నేహాలు మంచి భవిష్యత్తు అనే అంశం గురించి తెలుసుకుంటున్నారు. స్నేహం అంటే మన ఆలోచనలను మార్చుకోవడం కాదు, మంచి ఆలోచనలను పంచుకోవడం. మన వ్యక్తిత్వాన్ని కోల్పోవడం కాదు, మనలోని మంచి లక్షణాలను మరింతగా పెంచుకోవడం. కాబట్టి యువమిత్రులారా, స్నేహితుల సంఖ్య కంటే మన జీవితంలో ఉన్న స్నేహాల నాణ్యత ముఖ్యం. మనలను మంచి వ్యక్తులుగా మార్చే స్నేహాలను ఎంచుకుందాం. మన విజయాన్ని చూసి సంతోషించే వారిని, మన తప్పులను చెప్పి సరిదిద్దే వారిని, మన లక్ష్యాల వైపు నడిపించే వారిని మంచి స్నేహితులుగా భావిద్దాం. ఇప్పుడు చిత్రగీతం విందాం. హ్యాపీ డేస్ చిత్రం నుండి కార్తీక్ పాడిన పాట వింటారు.

మంచి స్నేహం మనకు ఆనందాన్ని ఇస్తుంది. మంచి స్నేహితుడు మనకు ధైర్యాన్ని ఇస్తాడు. మంచి స్నేహాలు మన భవిష్యత్తుకు మంచి దారిని చూపిస్తాయి. ఇదే ఈరోజు యువవాణి సందేశం. మంచి స్నేహాలు, మంచి ఆలోచనలు, మంచి భవిష్యత్తు. ఇంతటితో యువవాణి కార్యక్రమం సమాప్తం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యారాగాలు తెలుగు మధుర గీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ముందుగా ప్రేమ పావురాలు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడిన పాట వింటారు.

సంధ్యారాగాలు కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట లంకేశ్వరుడు చిత్రం నుండి మనో ఎస్ జానకి పాడిన పాట.

తెలుగు మధుర గీతాల కార్యక్రమం సంధ్యారాగాలు. ఇప్పుడు చివరిగా మీరు వినబోయే పాట సుస్వాగతం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: మీరింతవరకు సంధ్యారాగాలు తెలుగు మధుర గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఉద్యోగ సమాచారం ఇప్పుడు జి పద్మగారు అందించే ఉద్యోగ సమాచారం వింటారు.
1: ఉద్యోగ వార్తలు. భారత ప్రభుత్వానికి చెందిన ప్రముఖ మల్టీడిసిప్లినరీ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సంస్థ రైట్స్ లిమిటెడ్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన ఇండివిజువల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు 2026 అక్టోబర్ 11వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, ఇండివిజువల్ కన్సల్టెంట్ 3 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. అర్హతలు, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. వయోపరిమితి 63 సంవత్సరాల వరకు ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ https://www.rits.com. దరఖాస్తు చివరి తేదీ 2026 అక్టోబర్ 11వ తేదీ. ఇంటర్వ్యూ తేదీలు 2026 అక్టోబర్ 15వ తేదీ నుండి 2026 అక్టోబర్ 16వ తేదీ వరకు ఉంటాయి. మరొక ప్రకటన, బీఆర్ఐసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యామినల్ బయోటెక్నాలజీ హైదరాబాద్ ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు 2026 అక్టోబర్ 9వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ 2 పోస్టులు, టెక్నికల్ అసిస్టెంట్ 3 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య 5. జీతం నెలకు ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్టుకు 56,000 రూపాయలు, అలాగే టెక్నికల్ అసిస్టెంట్కు 20,000 రూపాయలు ఉంటుంది. వయోపరిమితి 35 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వరకు మించకూడదు. అర్హత, సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ, పీజీ, పీహెచ్డీలో లైఫ్ సైన్స్, అలైడ్ సైన్సెస్, కంప్యూటేషనల్ సిస్టమ్, బయోలాజికల్లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. ఎంపిక ప్రక్రియ, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ https://www.niab.res.in. చివరి తేదీ 2026 అక్టోబర్ 9వ తేదీ. ఉద్యోగ వార్తలు విన్నారు.
0: మీరింతవరకు జి పద్మగారు అందించిన ఉద్యోగ వార్తలు విన్నారు. ఇప్పుడు చిత్రగీతం. మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం నుండి గోపికా పూర్ణిమ పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం. విశాఖపట్నం వాతావరణ కేంద్రం అందించిన వివరాల ప్రకారం వాల్తేర్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 24.7 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 80%, వర్షపాతం నమోదు కాలేదు. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 24.4 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 69%, వర్షపాతం నమోదు కాలేదు. విశాఖపట్నం మరియు పరిసర ప్రాంతాల వారికి స్థానిక వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. 1 లేదా 2 దఫాలుగా వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. వాతావరణ సమాచారం విన్నారు. మత్స్యకారులకు వాతావరణ హెచ్చరిక. ఈరోజు సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నం వాతావరణ కేంద్రం అందించిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ తీరంలో 6 నుండి 10వ తేదీ వరకు ఎలాంటి వాతావరణ హెచ్చరిక లేదు. బంగాళాఖాతంలో కూడా ఈ 5 రోజుల్లో ఎలాంటి హెచ్చరిక లేదు. ఓడరేవులకు అధిక అలలు హెచ్చరిక కూడా లేదు. ఇక నెల్లూరు తీరం 7వ తేదీ వరకు సముద్ర ప్రవాహాలకు కొంత వేగంగా ఉండే అవకాశం ఉంది. సముద్ర కార్యకలాపాల్లో జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. తిరువళ్ళూరు తీరంలో 7 వరకు సముద్ర ప్రవాహాలు కొంచెం వేగంగా ఉండే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కన్యాకుమారి, తూత్తుకుడి, తిరునెల్వేలి తీరాల్లో 6, 7 తేదీల్లో అలలు ఎగిసిపడే అవకాశం ఉంది. పడవలు జాగ్రత్తగా నడపాలి. సముద్రంలో వినోద కార్యక్రమాలు చేసేవారు కూడా జాగ్రత్తగా ఉండాలి అని వాతావరణ శాఖ సూచిస్తుంది. మీరు ఇంతవరకు వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈరోజు సాయంత్రం సాయం సమీరాలు కార్యక్రమంలో లలిత సంగీత కార్యక్రమం కుమారి వి అమృతవల్లి పాడిన లలిత గీతాలు వింటారు. ఇక ఫిట్నెస్ మంత్రా శీర్షికలో ఒత్తిడి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు, వికాసం శీర్షికలో అస్పృశ్యత నివారణ వారం గురించి తెలుసుకుంటారు. అలాగే సాయంత్రం 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో నేలకు పంటకు సత్తువనిచ్చే ద్రవ సేంద్రియ ఎరువులు, రైతు స్థాయిలో తయారీ, పోషక విలువలు మరియు ప్రయోజనాల గురించి మృతికా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ సీతారామలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు.

రాత్రి 10 గంటలకు హరికథ కార్యక్రమం ఉంటుంది విజయవాడ కేంద్రం నుండి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें।
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖపట్నాన్ని ఒక ప్రధాన సముద్ర పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. రాష్ట మహిళల జీవితాల్లో స్త్రీ శక్తి పథకం ఒక భాగమైపోయిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రిజర్వేషన్లను 50% కంటే ఎక్కువ పెంచుకునే వెసులుబాటు ఉందని, దానిని సాధించేందుకు రాష్ట ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా పోరాటం చేస్తుందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు చెప్పారు. రాష్ట వ్యాప్తంగా 4,500 విలేజ్ క్లినిక్ల కోసం శాశ్వత భవనాలు సిద్దమవుతున్నాయని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. ఇక వార్తల వివరాలు. విశాఖపట్నాన్ని ఒక ప్రధాన సముద్ర పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. విశాఖలో పర్యటించిన ఆయన భారత నౌకా నిర్మాణ రక్షణ రంగాలకు సంబంధించిన కీలక ప్రాజెక్టులకు ఈరోజు శ్రీకారం చుట్టారు. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ హెచ్ఎస్ఎల్ నిర్మించిన ఫ్లీట్ సపోర్ట్ షిప్ ఐఎన్ఎస్ సూర్య ఆయన సమక్షంలో జలప్రవేశం చేసింది. అదేవిధంగా స్లిప్ వే 4తో పాటు 300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియాత్ క్రేన్ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ దేశ రక్షణ రంగంలో విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ హెచ్ఎస్ఎల్ కీలక పాత్ర పోషిస్తోందని, కేంద్ర తొలి స్వదేశీ నౌక జలఉష తయారీ నుంచి నేటి ఆధునిక నౌకల వరకు హెచ్ఎస్ఎల్ ప్రయాణం గర్వించదగ్గదన్నారు. దేశ మారిటైమ్ రంగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తోందని చెప్పారు. భారత నౌకా నిర్మాణ సంస్థలు కేవలం స్వావలంబన సాధించడానికే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే సామర్థ్యాన్ని కూడా పెంపొందించుకోవాలని రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు.
2: గ్లోబల్ కాంపిటీటివ్నెస్ హమారి అగలీ బడీ ఛలాంగ్ హై. భారత్ కో ఐసీ ఇన్స్టిట్యూట్ ప్రాప్త్ కర్నీ హోగీ జహాన్ హమారే షిప్యార్డ్ కేవల్ ఇండియన్ నేవీ కే లియే నహీ బల్కి ఫ్రెండ్లీ దేశోన్స్ ఔర్ ఇంటర్నేషనల్ మార్కెట్ కే లియే భీ షిప్స్ ఔర్ మారిటైమ్ సర్వీసెస్ ఉపలబ్ధ కరా సకే. హమే షిప్స్ కే సాథ్ సాథ్ మారిటైమ్ టెక్నాలజీ షిప్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ ఔర్

0: फॉरेन एक्सपर्टीज के क्षेत्र में भी ग्लोबल प्रेजेंस अपनी बनानी होगी।
1: రాష్ట్రంలోని మహిళా సమాజానికి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న స్త్రీ శక్తి పథకం చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. గత ఏడాది ఆగస్టు 15వ తేదీన ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం 100 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు పూర్తి చేసుకుందని ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారంటే ఈ పథకం రాష్ట మహిళల జీవితాల్లో ఒక భాగమైపోయిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. చదువుకునే విద్యార్థినికి, ఉద్యోగానికి వెళ్లే మహిళకు, రోజువారీ ఉపాధి కోసం ప్రయాణించే ఆడబిడ్డలకు ఉచిత బస్సు శక్తినిచ్చిందన్నారు. ప్రయాణ ఖర్చుల భారాన్ని తగ్గించి తమ అవసరాల కోసం స్వేచ్ఛగా ప్రయాణించే భరోసాను అందిస్తోందన్నారు. ఇప్పటికే ఈ పథకం ద్వారా మహిళలు 3,550 కోట్ల రూపాయల మేర ఆదా చేసుకున్నారని వెల్లడించారు. ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధ్యం చేయడంలో కృషి చేసిన ఆర్టీసీ యాజమాన్యానికి, సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. రిజర్వేషన్లను 50% కంటే ఎక్కువ పెంచుకునే వెసులుబాటు రాష్టాలకు ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. వెనుకబడిన వర్గాలు, బీసీలకు న్యాయం చేసేందుకు రాష్ట ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా పోరాటం చేస్తుందని చెప్పారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ఈ అంశంపై పలువురు రాష్ట మంత్రులతో కలిసి ఆయన పాత్రికేయుల సమావేశం ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్లపై 50% పరిమితిని అధిగమించేందుకు తగిన ఎంపెరికల్ డేటాతో సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట హైకోర్టు ఇచ్చిన తీర్పులను పూర్తిగా అధ్యయనం చేసి వాటి ఆధారంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నామని తెలియజేస్తూ,
2: కోర్టుని సంపూర్ణంగా రెస్పెక్ట్ చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, కానీ అవకాశం ఉన్నప్పుడు కూడా మేము వదులుకోకుండా దాన్ని సంపూర్ణంగా ఒక ప్రయత్నం చేయాలని ఈ రోజు మంచి లాయర్ని పెట్టి సబ్జెక్ట్ ని పూర్తిగా స్టడీ చేసి దాని మీద డెడికేటెడ్ గా కమిషన్ ఒకటేసి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే చేయించి ఆ సర్వే తాలూకా డేటాని కూడా ఈ రోజు కోర్టుకి సబ్మిట్ చేసి అది చేసే విధంగా ఈ రోజు ఒక ప్రయత్నం చేస్తున్నాం. అందరం కోరుకుందాం, ఇది ఖచ్చితంగా జరగాలి. బీసీలకి ఆ రిజర్వేషన్ రావాలి. వస్తే సుమారు 16,800 పోస్టులు బీసీలకు వస్తాయి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జనసేవాసే దేశ సేవా పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా ఒకే దేశం ఒకే రాజ్యాంగం దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు చర్య గురించి ఈ రోజు తెలుసుకుందాం. జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. ఈ నిర్ణయంతో జమ్మూకాశ్మీర్కు వర్తించిన ప్రత్యేక రాజ్యాంగపరమైన నిబంధనల్లో మార్పులు చోటు చేసుకుని భారత రాజ్యాంగంలోని నిబంధనలు అక్కడ కూడా విస్తృతంగా అమల్లోకి వచ్చాయి. ఆర్టికల్ 370 రద్దును కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే రాజ్యాంగం దిశగా తీసుకున్న కీలక చర్యగా పేర్కొంది. దేశంలోని అన్ని ప్రాంతాలకు ఒకే రాజ్యాంగ వ్యవస్థ, సమాన చట్టపరమైన హక్కులు ఉండేలా ఈ నిర్ణయం దోహదపడుతుందని ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో జమ్మూకాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 ద్వారా అప్పటి రాష్ట్రాన్ని జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. ఈ మార్పులు 2019 అక్టోబర్ 31 నుంచి అమల్లోకి వచ్చాయి. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకాశ్మీర్లో మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పర్యాటకం, పారిశ్రామిక అభివృద్ది, రహదారులు, విద్యుత్, ఆరోగ్య రంగాల్లో అభివృద్ది కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ,
3: దేశ్ ప్రథమ్ కి భావన సే కామ్ హోతా హై తో కోయి భీ నిర్ణయ కఠిన్ నహీ హోతా. బీతే దశక్ మే హమారీ సర్కార్ నే జో నీతియా బనాయీ, జో నిర్ణయ లియే, వో సంవిధాన్ కి గరిమా కో పునఃస్థాపిత్ కర్నే వాలే రహే. ఆర్టికల్ 370 హట్నే కే బాద్ ఆజ్ పూరే దేశ్ మే భారత్ కా సంవిధాన్ లాగూ.
1: రాష్ట వ్యాప్తంగా 4,500 విలేజ్ క్లినిక్ల కోసం శాశ్వత భవనాలు సిద్దమవుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. అందులో భాగంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో కూడా శాశ్వత భవనాలు నిర్మిస్తున్నామని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 1,150 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. కృష్ణా జిల్లా

0: జనార్దనపురం జొన్నపాడు గ్రామం నుంచి రాష్ట వ్యాప్తంగా నిర్మించిన 267 నూతన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ గ్రామీణ ఆరోగ్య కేంద్రాల భవనాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాథమిక స్థాయిలోనే రోగాన్ని గుర్తించి గ్రామంలోనే నాణ్యమైన వైద్యం అందించి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించటమే తమ ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. చిన్నపాటి ఆరోగ్య సమస్య వచ్చినా గ్రామస్తులు నగరాలకు వెళ్లే పని లేకుండా పక్కా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ప్రతి విలేజ్ క్లినిక్లోనూ 105 రకాల అత్యవసర మందులు, 14 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు, 71 రకాల వైద్య పరికరాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటాయని సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. కర్నూలు నగరంలో కొత్తగా ఎలక్ట్రిక్ ఆటోలు అందుబాటులోకి రావడంతో ఇంటింటి చెత్త సేకరణ మరింత పటిష్టంగా జరుగుతోందని రాష్ట స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. వెంకటరమణ కాలనీలో ఉన్న జీటీఎస్ స్టేషన్లను కమిషనర్ చల్లా ఓబులూసుతో కలిసి ఆయన ఈరోజు పరిశీలించారు. విశాఖపట్నాన్ని ఒక ప్రధాన సముద్ర పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. రాష్ట మహిళల జీవితాల్లో స్త్రీ శక్తి పథకం ఒక భాగమైపోయిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రిజర్వేషన్లను 50% కంటే ఎక్కువ పెంచుకునే వెసులుబాటు ఉందని, దానిని సాధించేందుకు రాష్ట ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా పోరాటం చేస్తుందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు చెప్పారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. ఆదౌ ముఖ్య వార్తాః. రక్షామంత్రిణా రాజనాథసింహేన అద్య విశాఖపట్నం నగరి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఇత్యత్ర ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 ఇది నౌ వ్యూహ సహాయక పోతః సముద్ఘాటితః. అథ ఫ్లీట్ సపోర్ట్ షిప్ 5 ఇతి పోతస్య చ ఆధారశిలా స్థాపితా. తమిళనాడు, పుడుచేరి, పశ్చిమ బంగాళానాం పంచ విధానసభాసనేభ్యః అథ అసమస్య ఏకస్య లోకసభాసనస్య చ కృతే జాతే ఉపనిర్వాచనే మతదానం ప్రవర్తతే. భారతస్య రాష్ట్రీయ దూర చికిత్సా సేవయా ఈ సంజీవనీ ఇత్యనయా 50 కోటితః అధిక దూర పరామర్శాణాం మహత్వపూర్ణం సీమాచిహ్నం అవాప్తం. విశ్వ విత్త కోశేణ వర్తమాన విత్త వర్షాయ భారతస్య జీడీపీ ఇత్యస్య వృద్ధ్యనుపాతస్య పూర్వానుమానం పూర్వ నిర్ధారితాత్ 6.6% సంవర్ధ్య 7.1% కృతం. అపి చ పురుష క్రికెట్ క్రీడాయాం భారత వెస్ట్ ఇండీస్ దళయోః మధ్యే 20-20 అంతారాష్ట్రీయ ప్రతిస్పర్ధాయాః ప్రథమం ద్వంద్వం అద్య లఖనౌ నగరే సంపత్స్యతే. అథ వార్తాః విస్తరేణ. కేంద్రీయ మంత్రిమండలేన ఏకీకృత పరివహనాపూర్తి వ్యవస్థాపన ప్రాధికరణస్య స్థాపనాయై అనుమోదనం ప్రదత్తం. అద్య నవదిల్ల్యాం కేంద్రీయ మంత్రిమండలస్య ఉపవేశనానంతరం వార్తాహరాన్ సంబోధయన్ సూచనా ప్రసారణ మంత్రి అశ్విని వైష్ణవః ఉక్తవాన్ యత్ అనేన పరివహనాపూర్తి వ్యవస్థాపన క్షేత్రే అనుసంధానం, యోజనా నిర్మాణం, మూల్యాంకనం, నిరీక్షణం తథా ప్రభావ మూల్యాంకనం చ సుదృఢం భవిష్యతి. సహ ఉక్తవాన్ యత్ ఇదం దేశే ఏకీకృత పరివహనాపూర్తి వ్యవస్థాపన యోజనాయై శీర్ష సంస్థా రూపేణ కార్యం కరిష్యతి.
2: देश में जिस तरह से जीडीपी बढ़ रही है 7% 8% के बीच में, लॉजिस्टिक्स की रिक्वायरमेंट लगातार बढ़ रही है. देश में बहुत सारे हाईवे बन रहे हैं, रेलवे लाइंस बन रही है, वाटरवे बने, पोर्ट्स नए बन रहे हैं, एयरपोर्ट्स नए बन रहे हैं. इन सब का एक यूनिफाइड तरह से प्लानिंग हो उसके लिए पीएम गतिशक्ति पोर्टल प्रधानमंत्री जी ने कुछ वर्षों पहले लागू किया था. अब भविष्य की जरूरतों को देखते हुए जो प्लानिंग बनानी हो उस सबको स्टडी करने के लिए एक इंटीग्रेटेड ट्रांसपोर्ट एंड लॉजिस्टिक्स अथॉरिटी का निर्माण किया जाएगा.
1: केंद्रीय मंत्रिमंडलेन लघु मध्यमोद्यमेषु स्वामित्व निवेशाय 10,000 कोटि रूप्यकाणां लघु मध्यमोद्यम विकास निधेः स्थापनायै अपि अनुमोदनं प्रदत्तम्. श्रीवैष्णवः उक्तवान् यत् अयं निधिः उच्च विकास क्षमता युक्तेभ्यः व्यावसायिक सामर्थ्यं विस्तार क्षमतां च प्रदर्शितवद्भ्यः

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం. నేటి సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా లలిత సంగీత కార్యక్రమం, తర్వాత ఫిట్నెస్ మంత్ర, చివరిగా వికాసం శీర్షికల గురించి వింటారు. ముందుగా లలిత సంగీత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా కుమారి వి అమృతవల్లి పాడిన లలిత గీతాలు వింటారు. ముందుగా ఆగుమా జాబిలి, రచన శ్రీ రావులపర్తి భద్రీరాజుగారు.

లలిత సంగీత కార్యక్రమంలో తర్వాత సలలిత రాగము సంగీతము రచన శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి.

లలిత సంగీత కార్యక్రమంలో చివరిగా క్షణమైనా నిన్ను వీడి మనజాలని, రచన శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ.

మీరింతవరకు లలిత సంగీత కార్యక్రమంలో కుమారి వి అమృతవల్లి పాడిన లలిత గీతాలు విన్నారు. కీబోర్డ్ శ్రీ సిహెచ్ ఈశ్వర్, తబలా శ్రీ బి ధనుంజయ. సాయం సమీరం కార్యక్రమంలో తర్వాతి శీర్షిక ఫిట్నెస్ మంత్ర. మన ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో మంచి విషయాలను ప్రతిరోజు ఫిట్నెస్ మంత్రాలో తెలుసుకుంటాం. మరి ఈరోజు ఫిట్నెస్ మంత్రాలో మనం తెలుసుకోబోయే అంశం ఒత్తిడి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు. ఒత్తిడితో చర్మానికి చేటు అని వైద్యులు సూచిస్తున్నారు. ఉరుకులు పరుగులు జీవితంలో నిత్యం తీవ్రమైన ఒత్తిడితో ఉంటాం. ఇది మానసిక ఆరోగ్యంపైనే కాకుండా చర్మంపైన ప్రతికూల ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంలో ప్రమాదకరమైన వ్యాధులకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. వ్యాధులను గుర్తించిన వెంటనే జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. ఒత్తిడి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ఒత్తిడికి గురైనప్పుడు మన శరీరంలో ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే, శరీరంలో కార్టిసాల్, ఆండ్రినలిన్ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి చర్మం పనిచేసే విధానాన్ని మారుస్తాయి. చర్మరక్షణ పొరను బలహీనపరిచి వాపును పెంచుతాయి. రోగనిరోధక ప్రతిస్పందనను చర్మంపై ఉండే సాధారణ సూక్ష్మజీవులను మారుస్తాయి. దీనివల్ల చర్మం మండిపోవడానికి, ఇన్ఫెక్షన్స్ సోకడానికి, దురద ఎక్కువ కావడానికి అవకాశం ఉంటుంది. చర్మ సమస్యలు ఎలా పెరుగుతాయంటే, చర్మం పొడిబారటం, తీవ్రమైన దురద, మొటిమలు, సోరియాసిస్, దీర్ఘకాలిక దద్దుర్లు వంటి వాటిని ఈ ఒత్తిడి ప్రేరేపిస్తుంది. అలాగే జుట్టు రాలడం, వైరల్ ఇన్ఫెక్షన్ రావడం కూడా జరుగుతుంది అని వైద్యులు సూచిస్తున్నారు. దీనికి నివారణ చర్యలు ఉంటున్నాయంటున్నారు. ఒత్తిడి వల్ల శరీరంపై ఎలాంటి చర్మ వ్యాధులను గుర్తించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడంలో అలసత్వం వహించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు తీవ్రత ఇబ్బంది పెరిగి ఇబ్బంది పడాల్సి ఉంటుంది. వీటిని తగ్గించేందుకు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, మైండ్ఫుల్నెస్ కార్యక్రమాలు చేయాలి. సోరియాసిస్ లక్షణాలను తగ్గిస్తాయి ఇలా చేయడం వల్ల. శరీరానికి తగిన విశ్రాంతినివ్వాలి, నిత్యం వ్యాయామం చేయాలి, నిద్రకు సమయపాలన పాటించాలి. దీనివల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ఈరోజు ఫిట్నెస్ మంత్ర. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. చిరునవ్వుతో చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సాయం సమీరం కార్యక్రమంలో వికాసం శీర్షికలో అస్పృశ్యత

0: నివారణ వారం గురించి జి నందినీదేవి గారు తెలియజేస్తారు.
1: శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు మనం యాంటీ అన్టచబిలిటీ వీక్ గురించి తెలుసుకుందాం. అంటే అంటరానితనం వ్యతిరేక వారోత్సవం గురించి అన్నమాట. భారతదేశంలో అంటరానితనం నివారణ, సామాజిక సమానత్వంపై అవగాహన పెంచడానికి అంటరానితనం వ్యతిరేక వారం, వివక్ష వ్యతిరేక వారోత్సవాలు నిర్వహిస్తారు. ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశ్యం సమాజంలో ఉన్న కుల వివక్షతను రూపుమాపడం, అలాగే ప్రజల్లో చట్టాలపై చైతన్యం తీసుకురావడం. మన సమాజం అభివృద్ధి చెందాలి అంటే కేవలం ఆర్థికంగా ఎదగడం మాత్రమే కాదు, ప్రతి మనిషిని సమానంగా గౌరవించడం, అలాగే కులం, మతం, ప్రాంతం, వృత్తి వంటి ఏ కారణాల్లోనూ ఒక వ్యక్తిని తక్కువగా చూడకూడదు. ఈ సమానత్వ భావనను ప్రజల్లో మరింత బలపరచడమే అంటరానితన వ్యతిరేక కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యం. భారతదేశంలో అంటరానితనం అనేది శతాబ్దాలుగా కొనసాగిన ఒక సామాజిక వివక్ష. కొన్ని వర్గాల ప్రజలను ఇతరుల కంటే తక్కువగా భావించడం, వారితో కలిసి భోజనం చేయకపోవడం, దేవాలయాల్లోకి అనుమతించకపోవడం, నీటి వనరులను ఉపయోగించకుండా అడ్డుకోవడం, ఇటువంటి వివక్షాత్మక ఆచారాలు గతంలో చాలా ఎక్కువగా కనిపించేవి. అయితే భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులను కల్పించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 ప్రకారం భారతదేశంలో అంటరానితనం పూర్తిగా నిషేధించబడింది. దీనిని ఏ రూపంలో పాటించినా అది చట్ట ప్రకారం శిక్షార్హమైన నేరం. పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1955 తీసుకురాగా 1989 షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వ్యక్తులపై జరిగే వివక్ష దాడుల నుండి రక్షణ కల్పించడానికి కఠినమైన చట్టాన్ని తీసుకువచ్చారు. అయితే అంటరానితనాన్ని నిర్మూలించడానికి చట్టాలు మాత్రమే సరిపోవు, ప్రజల ఆలోచన విధానంలో మార్పు రావాలి. మన ఇంట్లో పిల్లలకు చిన్నప్పటి నుండి అందరూ సమానమే అనే భావనను నేర్పించాలి. పాఠశాలలో చదివే పిల్లవాడు ఏ కులానికి చెందినవాడైనా మన పిల్లవాడే అన్న భావన కలిగి ఉండాలి. మనతో పనిచేసే వ్యక్తి ఏ వర్గానికి చెందినవారైనా అతనిని గౌరవించడం మన బాధ్యత. మన చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తిని గౌరవంతో చూడటం ద్వారా మన సామాజిక మార్పుకు భాగస్వాములం కావచ్చు. అంటరానితనం పోవాలి అంటే మన మాటల్లో మాత్రమే కాదు, మన ప్రవర్తనలో కూడా సమానత్వం కనిపించాలి. ఒక వ్యక్తి కుటుంబం అతని విలువను నిర్ణయించదు, అతని కులం అతని ప్రతిభను నిర్ణయించదు. ప్రతి ఒక్కరికి విద్య, ఉపాధి, గౌరవం సమానంగా లభించాలి. అలాగే వివక్షతకు గురవుతున్న వ్యక్తులు తమ హక్కులను తెలుసుకోవడం ముఖ్యం. మన దేశ అభివృద్ధిలో సామాజిక సమానత్వం కీలకమైన భాగం. కులం పేరుతో వివక్ష చూపించకూడదు, ఎవరిని తక్కువగా చూడకూడదు, అందరినీ సమానంగా గౌరవించాలి. సమానత్వం, సోదరభావం, మానవత్వం కోసం మనవంతు కృషి చేయాలి. సమాజంలో ప్రతి ఒక్కరూ గౌరవంగా సమాన హక్కులతో జీవించగలగడం అభివృద్ధిలో ఒక భాగమే.
0: ఇప్పుడు చిత్రగీతం విందాం. రుద్రవీణ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: మీరింతవరకు సాయం సమీరం కార్యక్రమం విన్నారు.
1: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
2: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార వివరాలు. ఈ రోజు సాయంత్రం 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో నేలకు, పంటకు సత్తువనిచ్చే ద్రవ సేంద్రియ ఎరువులు, రైతు స్థాయిలో తయారీ, పోషక విలువలు మరియు ప్రయోజనాల గురించి మృతికా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ సీతారామలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. ఇంకా జానపద గీతం, వ్యవసాయ సమాచారం తదితర అంశాలు ఉంటాయి. 7:45 వికసిత్ భారత్, అలాగే రాత్రి 8 దార్శనిక భారత్ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రాత్రి 8:15 స్వరమాలిక తెలుగు చిత్ర గీతాల కార్యక్రమం, అలాగే తిరిగి 9:30 కూడా స్వరమాలిక ప్రసారమవుతుంది. రాత్రి 10 హరికథ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. రాత్రి 11 హిందీలో వార్తలు, వెనువెంటనే ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి నేటి ప్రసార వివరాలు. రేపు ఉదయం 6 దేశభక్తి గీతం కార్యక్రమంలో జయము జయము భారతి బృందగానం వింటారు. రచన శ్రీమతి ఆదూరి సత్యవతీదేవి, సంగీతం శ్రీ బిఏ నారాయణ. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో బొమ్మరాజు సీతారామదాసు కీర్తనలు, ఇంకా దమ్మపదం వింటారు. 6:30 బౌద్ధ సూక్తులు. 6:35 పొలం పనులు, అలాగే 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికలో వరల్డ్ కాటన్ డే, నోబెల్ బహుమతి గ్రహీత భౌతిక శాస్త్రవేత్త నీల్స్ బోర్ జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, పుష్పాంజలి, సమాచారవాణి తదితర అంశాల గురించి తెలుసుకుంటారు. ఉదయం 8:30 తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ కేవీ సత్యనారాయణ గారు తెలియజేస్తారు. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమం. 8:59 తిరిగి 10:30 పాటల పల్లకి. 10 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం ప్రజాసేవతో దేశసేవ లో భాగంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజనపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 12:40 కార్మికుల కార్యక్రమం. అవయపాలపై మధుమేహం ప్రభావం అనే అంశంపై డాక్టర్ ఆడారి పూర్ణిమ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ కె ఇందిర. తర్వాత ఎస్టీకే శిరీష గారి కథానిక వింటారు. అంశం చివరి సందేశం. 1:33 మహిళా వాణి కార్యక్రమంలో హలో బాగున్నారా. ఇక 2:31 ఒకే చిత్ర

ప్రాంతంలోని పాటలు వింటారు. సాయంత్రం 5 గంటలకు యువవాణి, 5:30 సంధ్యారాగాలు, 5:55 జి పద్మగారు అందించే ఉద్యోగ వార్తలు, సాయంత్రం 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం శీర్షికల గురించి తెలుసుకుంటారు. 7:15 పల్లె సీమలు కార్యక్రమంలో రైతు సోదరులకు రైతు సాధికారతకు ఉన్న వివిధ మార్గాల గురించి హరిపురం కృషి విజ్ఞాన కేంద్రం బీసీటీ అధిపతి డాక్టర్ శైలజ కుర్రా గారు తెలియజేస్తారు. రాత్రి 10:00 కర్ణాటక సంగీత కార్యక్రమం రాగం తానం పల్లవి. ఇవి రేపటి ప్రసార వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2 కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల జాతీయోత్పత్తి అంచనాలను మించి 7.1% ఉండగలదని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. భారత నావికాదళానికి చెందిన యుద్ద నౌకల్లో వినియోగం నిమిత్తం రక్షణ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థతో 660 కోట్ల రూపాయల విలువగల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్టాల్లో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. భారత వెస్టిండీస్ల మధ్య 5 T20ల క్రికెట్ సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ లక్నోలో జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2 కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సమీకృత రవాణా లాజిస్టిక్స్ ప్రాధికార సంస్థ ఏర్పాటుకు సంబంధించిన నిర్ణయం తొలిది కాగా, సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల్లో మూలధన పెట్టుబడికి సంబంధించి 10,000 కోట్ల రూపాయలతో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ ఏర్పాటు రెండవది. సమావేశానంతరం విలేకరులతో మాట్లాడిన మంత్రి అశ్విని వైష్ణవ్, స్థూల దేశీయోత్పత్తి 7-8% పెరుగుతున్న నేపథ్యంలో రవాణా లాజిస్టిక్స్ వ్యవస్థల అవసరాలు కూడా పెరుగుతున్నాయని, ప్రాధికార సంస్థ ఏర్పాటు ద్వారా రవాణా రంగంలో పరిశోధనలు, ప్రణాళికలు, పర్యవేక్షణ సులభతరం కాగలదని చెప్పారు. పెరుగుతున్న అవసరాల దృష్ట్యా దేశంలో అనేక హైవేలు, రైల్వే లైన్లు, జలమార్గాలు, విమానాశ్రయాలు, ఓడరేవుల నిర్మాణం జరుగుతున్నట్లు చెప్పారు. రానున్న 10 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని సంస్థ దీర్ఘకాలిక మాస్టర్ ప్లాన్ను తయారు చేస్తుందని చెప్పారు.
1: देश में बहुत सारे हाईवे बन रहे हैं, रेलवे लाइंस बन रही है, वाटरवे बने, पोर्ट्स नए बन रहे हैं, एयरपोर्ट्स नए बन रहे हैं. इन सब का एक यूनिफाइड तरह से प्लानिंग हो, उसके लिए पीएम गतिशक्ति पोर्टल प्रधानमंत्री जी ने कुछ वर्षों पहले लागू किया था. अब भविष्य की जरूरतों को देखते हुए जो प्लानिंग बनानी हो, उस सबको स्टडी करने के लिए एक इंटीग्रेटेड ट्रांसपोर्ट एंड लॉजिस्टिक्स अथॉरिटी का निर्माण किया जाएगा.
0: ఇక సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల్లో మూలధన నిధికి సంబంధించి తీసుకున్న నిర్ణయం గురించి చెబుతూ, ఈ నిధి సేవ, సాంకేతిక, సృజనాత్మక రంగాలకు చెందిన సంస్థల్లో దీర్ఘకాలిక పెట్టుబడులకు అనువుగా ఉంటుందన్నారు.
1: ये ग्रोथ फंड एमएसएमई और फाइनेंस मिनिस्ट्री के सहयोग से चलेगा. लॉन्ग टर्म इक्विटी कैपिटल प्रोवाइड करना ये ग्रोथ फंड का मेजर ऑब्जेक्ट. प्रोफेशनली मैनेज होगा, जिस तरह से ग्रोथ का पोटेंशियल हो जिन एमएसएमईज में, उन एमएसएमईज को इसमें सेलेक्ट किया जाएगा. एमएसएमई मिनिस्ट्री प्लस स्टेट गवर्नमेंट्स प्लस इंडस्ट्री बॉडीज प्लस बैंक्स, इन सब का इनपुट लेके एमएसएमई ग्रोथ फंड को संचालित किया जाएगा.
0: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి 6.6% ఉండగలదని ప్రపంచ బ్యాంక్ తొలుత అంచనా వేసినప్పటికీ, మొదటి త్రైమాసికంలో భారత్ బలమైన ఆర్థిక ప్రదర్శన చూపడంతో జీడీపీని 7.1% పెంచుతూ ప్రపంచ బ్యాంక్ తాజా అంచనాలను విడుదల చేసింది. ప్రైవేటు వినియోగం, పెట్టుబడుల్లో వృద్ది ఊతంతో భారత ఆర్థిక వ్యవస్థ తొలి త్రైమాసికంలో 7.8% వృద్దిని సాధించి అంచనాలకు మించిన వేగంతో దూసుకుపోతోంది. భారత నావికాదళానికి చెందిన యుద్ద నౌకల్లో వినియోగం నిమిత్తం రక్షణ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థతో 660 కోట్ల రూపాయల విలువగల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. యుద్ద నౌకలపై బిగించే బ్రహ్మోస్ ఫైర్ కంట్రోల్ సిస్టంలు, లాంచర్లు యుద్ద సందర్భాల్లో ఎంతగానో ఉపకరిస్తాయి. సూపర్సోనిక్ వేగంతో నిర్దేశిత లక్ష్యాలను ఛేదించే ఈ వ్యవస్థల తయారీ రానున్న 3 ఏళ్లలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించనుంది. ఈరోజు న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్

సమక్షంలో ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. 68% పైగా దేశీయంగా ఉత్పత్తి చేసే వ్యవస్థలు గల బ్రహ్మోస్ రక్షణ సామగ్రి కొనుగోలు స్వావలంబన దిశగా కీలకమైన ముందడుగని భావిస్తున్నారు. దేశ నావికాదళ రక్షణ సామర్థ్యాల బలోపేతం దిశగా దృఢమైన సమీకృత నౌకాదళ పర్యావరణ వ్యవస్థ రూపకల్పన కీలకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మంత్రి ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1, ఆధునీకరించిన స్లిప్ వే 4, 300 టన్నుల గోలియత్ క్రేన్ను ప్రారంభించారు. ఫ్లీట్ సపోర్ట్ షిప్ 5కి శంకుస్థాపన చేశారు. మెరుగుపరిచిన హెచ్ఎస్ఎల్ సదుపాయం, నేడు ప్రారంభించిన వ్యవస్థలన్నీ నౌకాదళ బలోపేతానికి దన్నుగా నిలవగలవని మంత్రి ప్రసంగంలో చెప్పారు. హిందూ మహాసముద్రం ప్రాంతంలో సమస్య ఎదురైనప్పుడల్లా భారత నావికాదళం సత్వరమే స్పందిస్తోందని, అందుకే రక్షణ భాగస్వామిగా ఇతర దేశాల ప్రథమ ఎంపికగా నిలుస్తోందని చెప్పారు. మానవతా సహాయం, విపత్తు సహాయం, సముద్ర దోపిడీలు, నౌకా వాణిజ్య భద్రత తదితర అవసరాల్లో భారత నావికాదళం చురుకైన పాత్ర పోషిస్తున్నట్టు చెప్పారు. నౌకా నిర్మాణంలో భారత్కు అనేక అవకాశాలున్నాయని, ఈ సామర్థ్యాన్ని ప్రపంచ వాణిజ్యానికి అనువుగా మలుచుకోవడమే కీలకమని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం, పుదుచ్చేరిలో తట్టాంచవాడితో పాటు పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరిగింది. ఇందుకు సంబంధించి ఓట్ల లెక్కింపు శుక్రవారం జరగనుంది. కాగా తమిళనాడు మధురాంతకంలో 83.6%, ధరాపురంలో 78.53% ఓటింగ్ జరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దేశ పౌరులకు నాణ్యమైన ఆరోగ్య సేవలను సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రారంభించిన జాతీయ టెలిమెడిసిన్ సేవ ఈ సంజీవిని 50 కోట్ల కన్సల్టేషన్లకు చేరుకుంది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వైద్య అవసరాల నిమిత్తం ప్రజలు ఆరోగ్య సేవలను సంప్రదించే సంఖ్యను ఇది సూచిస్తోంది. మారుమూల ప్రాంతాలు, క్లిష్టతరమైన నైసర్గిక అవరోధాలను దాటుకుని ఈ సంజీవిని వ్యవస్థ ప్రజలకు చేరువైందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సేవ ప్రస్తుతం 1.42 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 19,000 ఆరోగ్య కేంద్రాలు, 901 ఆన్లైన్ అవుట్ పేషెంట్ విభాగాల్లో అందుబాటులో ఉంది. 2 లక్షలకు పైగా రిజిస్టర్డ్ ఆరోగ్య సేవకులు ఇందులో భాగంగా ఉన్నారు. ఎన్నికల సంఘం ఇతర రాజ్యాంగ సంస్థలను లక్ష్యంగా చేసుకుని విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు చేయడాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తప్పుపట్టారు. ఎన్నికల ఫలితాలు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ రాజకీయ పార్టీలు వాటిని స్వీకరించి ప్రజాసేవలో నిమగ్నమవ్వాలని మంత్రి అన్నారు. ప్రజల మద్దతు అందుకోవడంలో విఫలమైనప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ సంస్థలను విమర్శించడమే పనిగా పెట్టుకుందని, ఈ వైఖరి అటు దేశానికి కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ మంచిది కాదని అన్నారు. కృత్రిమ మేత సహాయంతో నకిలీ వీడియోల్ని సృష్టిస్తూ కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారానికి పూనుకుంటోందని బీజేపీ ప్రతినిధి ప్రదీప్ భండారీకు సైతం విమర్శించారు. ఒమాన్ వద్ద హార్మోస్ జలసంధిని దాటుతున్న సమయంలో పనామా జెండాతో వెళ్తున్న వాణిజ్య నౌకపై దాడి జరపడాన్ని భారత్ ఖండించింది. ఈ ఓడలో ప్రయాణిస్తున్న 19 మంది సభ్యుల్లో 17 మంది భారతీయులు ఉన్నారని, వీరిలో 11 మందికి గాయాలయ్యాయని మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అయితే వెంటనే స్పందించిన ఒమాన్ అధికారులు దాడికి గురైన వారిని చికిత్స నిమిత్తం ఖసబ్కు తరలించడం పట్ల భారత్ ధన్యవాదాలు తెలియజేసింది. ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతలు నెలకొనాలంటే దాడులను తక్షణమే నిలిపివేయాలని, అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకాయానాన్ని సురక్షితంగా ఉంచాలని భారత్ విజ్ఞప్తి చేస్తోంది. ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని బెల్జియం శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ హాల్జెన్కు ప్రదానం చేయనున్నట్లు నోబెల్ కమిటీ తెలిపింది. ఐస్ క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీకి అందించిన సేవలు, శక్తివంతమైన న్యూట్రినోలను కనుగొన్నందుకు ఈ పురస్కారాన్ని ప్రకటించింది. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్ వెస్టిండీస్ల జట్ల మధ్య జరిగే మొదటి మ్యాచ్ లక్నోలోని ఏక్నా స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. తదుపరి 4 T20 మ్యాచ్లు ఈ నెల 9, 11, 14, 17 తేదీల్లో వరుసగా రాంచీ, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరులో జరుగుతాయి. క్రికెట్కు సంబంధించిన 3 ఫార్మాట్ల క్యాప్టెన్సీ నుంచి వైదొలగనున్నట్లు భారత మహిళా క్రికెట్ టీం క్యాప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ప్రకటించారు. గుహాటీలో బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశం అనంతరం ఆమె తన నిర్ణయాన్ని ప్రకటించారు. హర్మన్ భారత్కు తొలి వన్డే ఇంటర్నేషనల్ ప్రపంచ కప్, ఏషియన్ గేమ్స్లో బంగారు పతకాన్ని అందించిన వారు. 5 టెస్టు మ్యాచ్లు, 51 వన్డే ఇంటర్నేషనల్స్, 155 T20 మ్యాచ్ల్లో ఆమె భారత మహిళా క్రికెట్ బృందానికి నేతృత్వం వహించారు. అయితే హర్మన్

0: మిగతా అన్ని ఫార్మేట్లలోనూ క్రీడాకారిణిగా కొనసాగుతారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని సంస్కరించడంలో విఫలమైతే ఎదురయ్యే పరిణామాలపై ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గూటెరస్ సభ్యదేశాలను హెచ్చరించారు. నిలిచిపోయిన సంస్కరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని కూడా గూటెరస్ సభ్యదేశాలను కోరారని డిప్యూటీ ప్రతినిధి ఫర్హాన్ హక్ తెలిపారు. జలభద్రత కేవలం మౌలిక వ్యవస్థల నిర్మాణానికి సంబంధించింది మాత్రమే కాదని, చక్కని ప్రణాళికలు, బలమైన స్థానిక వ్యవస్థలు, స్థానిక ప్రజల తోడ్పాటు ఇందులో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్ నీటి నిర్వహణ నమూనాకు సంబంధించి ఒక జాతీయ వార్తాపత్రికలో ప్రచురించిన వ్యాసాన్ని ఆయన ఉటంకించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం రెండు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి అంచనాలను మించి 7.1% ఉండగలదని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. భారత నావికాదళానికి చెందిన యుద్ద నౌకల్లో వినియోగం నిమిత్తం రక్షణ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థతో 660 కోట్ల రూపాయల విలువగల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్టాల్లో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. భారత వెస్టిండీస్ జట్ల మధ్య 5 T20ల క్రికెట్ సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ లక్నోలో జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. నమస్కారం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కిసాన్ వాణి. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో నేలకు పంటకు సత్తునిచ్చే ద్రవ సేంద్రియ ఎరువులు, రైతు స్థాయిలో తయారీ, పోషక విలువలు మరియు ప్రయోజనాలు, ఈ అంశంపై మృత్తిక ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ సీతారామలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
7: వ్యవసాయం చేసేటప్పుడు రైతుగా మనం ఏం ఆలోచిస్తాం? మనకి మంచి దిగుబడి రావాలి, నేలకు కావాల్సినటువంటి బలాన్ని బాగా ఇచ్చి మంచి దిగుబడి తీయాలి అనేదే మనకున్నటువంటి ముఖ్యమైనటువంటి ఆలోచన. మరి ఈ మధ్య కాలంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా మనము మంచి దిగుబడి తీయాలి అంటే దానికి మన దగ్గర ఉన్నటువంటి వనరులు ఏంటి, ఆ వనరులని ఏ విధంగా సద్వినియోగపరచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి,

0: అనేది మనకు ఖచ్చితంగా తెలియాలి. అందుకే అసలు మనకున్నటువంటి ఈ ఎరువుల్లో, ముఖ్యంగా సేంద్రీయ ఎరువుల్లో చక్కగా ఉపయోగించుకొని మన పంటకి అలాగే నేలకి బలం ఇచ్చేలాగా ఏదన్నా చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయా అనేటువంటి విషయాలకు సంబంధించి మనకు అవగాహన కల్పించడం కోసం ఆకాశవాణి స్టూడియోస్కి ఈరోజు మట్టి మీద అనేక సంవత్సరాలుగా ప్రయోగాలు చేస్తున్నటువంటి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సీతారామలక్ష్మి గారు మన దగ్గరికి వచ్చారు. డాక్టర్ సీతారామలక్ష్మి గారు నమస్కారం అండి.
1: నమస్తే అండి.
0: అసలు నేలకు సత్తు ఇవ్వటానికి మామూలుగా గతంలో మన పెద్దోళ్ళు ఈ గెత్తము పెంట అవి అన్నీ వేసేవాళ్ళు, కానీ రాను రసాయనిక ఎరువుల మీద ఆధారపడి మనం వాటిని ఎక్కువ వేస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయంలో మంచి ఫలితాలు రావాలంటే సేంద్రీయ ఎరువుల్లో కూడా సులువుగా మంచి ఫలితాలు వచ్చేలాగా ఏదైనా మార్గాలు ఉన్నాయా?
1: చాలా ఉన్నాయండి. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఈ ఎల్నినోతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి సందర్భంలో ఈ రోజు మీరు ఏదైతే చర్చిస్తున్నారో అంశం చాలా రైతులకి ముఖ్యమైనదని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ ద్రవ సేంద్రీయ ఎరువులు పేరులోనే ఉందండి, అవి సేంద్రీయ ఎరువులే, అయితే ద్రవ రూపంలో ఉంటాయి. ముఖ్యంగా ఈ సేంద్రీయ వ్యవసాయంలో గాని ప్రకృతి వ్యవసాయంలో గాని ఈ సేంద్రీయ ఎరువులు అయితే ఏమనివ్వండి, ద్రవ సేంద్రీయ ఎరువులు, ఈ రెండూ కూడా స్థిరమైన సుస్థిరమైన వ్యవసాయ విధానాల అభివృద్ధికి ఎంతో దోహదపడతాయి. ఇవి నేల ఆరోగ్యంతో పాటు మొక్కల పెరుగుదలకు మరియు పర్యావరణ పరిరక్షణకు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి.
0: అంటే మామూలుగా మనం వాడేటువంటి గెత్తానికి, కోడిపెంటకి, గొర్రెపెంటకి లేదు మీరు చెప్పేటువంటి ఈ ద్రవ సేంద్రీయ ఎరువులకి తేడా ఏంది? అసలు
1: చాలా తేడా ఉందండి. జనరల్ గా ఈ సేంద్రీయ ఎరువులు ఏవైతే ఉన్నాయో ఘన రూపంలో మీరు చెప్పినటువంటి వర్మీ కంపోస్ట్ అవనివ్వండి, సూల ఎరువు, అలాగే నాడెప్ కంపోస్ట్,
0: కోళ్ళపెంట,
1: ఇవన్నీ కూడా ఘన రూపంలో ఉంటాయి. ఎక్కువ మొత్తంలో మొక్కలకు వేయాల్సి వస్తుంది, ఒక టన్నుల్లో సిఫార్సు ఉంటుంది. ఉదాహరణకి పశువుల ఎరువు ఉందనుకోండి, వరికి 10 టన్నులు ఒక హెక్టార్ కని చెప్తాం, అంటే ఎకరానికి 4 టన్నులు అంటే ఒక 2-3 ట్రాక్టర్లోళ్లు మనం ఏమని చెప్తాం. అయితే ఈ ద్రవ సేంద్రీయ ఎరువుల విషయానికి వస్తే ఇవి చాలా గాఢంగా ఉంటాయి కాబట్టి తక్కువ శాతము, సుమారు 3% లేదా 10% వరకు మాత్రమే మన సిఫార్సు ఉంటుంది. తక్కువ మోతాదులో వీటిని వాడుకోవచ్చు.
0: మామూలుగా మనం ద్రవ జీవన ఎరువుల గురించి విన్నాం, కానీ ద్రవ సేంద్రీయ ఎరువులు ఏంది ప్రత్యేకంగా?
1: ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఈ ప్రకృతి సాగు ఎక్కువ ప్రాచుర్యంలోకి, ఇండియాలోనే కాదు ఏపీలో మీరు చూసుంటారు, మన ముఖ్యమంత్రి గారు చాలా ప్రోత్సహిస్తున్నారు. ఈవెన్ అసెంబ్లీలో గానీ ప్రతి మీటింగ్ లో కూడా ప్రకృతి సాగుకి రైతులు సన్నద్ధం కావాలని సూచనలు ఇస్తున్నారు. ఈ సందర్భంలో ఈ ద్రవ సేంద్రీయులు అనేవి చాలా ముఖ్యమండి. ప్రకృతి సాగులో ఇవి ఒక కీలకమైన పోషక వనరులు మొక్కకి. సో ఇవేంటంటే పోషకాలని కావలసినంత మోతాదు అందించలేవు, గాని పోషకాలు నేల నుండి మొక్క తీసుకోవడానికి కావలసిన వాతావరణాన్ని ఉత్ప్రేరకం చేస్తాయి. వివిధ రకాల సూక్ష్మజీవులు ఈ ద్రవ సేంద్రీయ ఎరువుల్లో ఉంటాయి. ఆ సూక్ష్మజీవులు అనేక పనుల ద్వారా మొక్క పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్లు రిలీజ్ చేసి, ఎంజైములను రిలీజ్ చేసి, అవి తిరిగి నేలలో ఉన్నటువంటి సూక్ష్మజీవులన్నింటినీ ప్రేరేపించి మొక్కకు కావలసిన పోషకాలను అందిస్తాయి.
0: ఉదాహరణకు కొన్ని చెప్పండి.
1: సాధారణంగా మనం వాడే ద్రవ సేంద్రీయ ఎరువుల్లో జీవామృతం అనేది సాగులో ఒక ముఖ్యమైన పోషక వనరు. జీవామృతము, అలాగే వర్మీ వాష్, ఇది ఎప్పటి నుంచో రైతులకు తెలుసు, వాడుతున్నారు కూడా కొన్ని చర్మం నుంచి వచ్చే చెమటను కూడా చెప్తారు దాన్ని, అది వర్మీ వాష్. అదేవిధంగా పంచగవ్య అని, దశపత్ర కషాయం అని, ఎగ్ అమైనో యాసిడ్ అని, ఫిష్ అమైనో యాసిడ్, చేపల నుంచి తయారు చేసే అమైనో యాసిడ్ అని, ఈ విధంగా చాలా రకాల ద్రవ సేంద్రీయ ఎరువులు సుమారు 10-12 వరకు ముఖ్యంగా వాడుకలో ఉన్నాయండి. మన రాష్ట్రంలో గాని చాలా రాష్ట్రాల్లో కూడా ఇది వాడుతున్నారు.
0: సీతారామలక్ష్మి గారు, మామూలుగా అంతకుముందు సేంద్రీయ ఎరువులతో పాటుగా చెక్క అవి అనేది ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఈ ద్రవం కాన్సన్ట్రేటెడ్ గా అంటే బాగా గాఢత కలిగినటువంటి ఈ ద్రవాలని తయారు చేసుకుని వేసుకోమంటున్నారు. ఏదేమైనా మీరు మొదట అన్నట్టుగా వాటిలో సూక్ష్మజీవులు ఉండి అవి ఉత్ప్రేరకాలుగా పనిచేసి నేలలో ఉన్నటువంటి పోషకాలు మొక్కకు అందేలా చేస్తాయి. కానీ ఎంతసేపటికి ఉన్నటువంటి ఈ సూక్ష్మజీవులు పనిచేసి నేలలో ఉన్నటువంటి పోషకాలు ఇవ్వటమే కానీ అదనంగా నేలకి కొత్తగా ఏదైనా పోషకాలు అందిస్తాయి ఇవి?
1: ద్రవ సేంద్రీయ ఎరువుల్లో కూడా పోషకాలు ఉంటాయండి. కేవలం ఇప్పుడు యూరియా తీసుకున్నాం అనుకోండి, ఒక నత్రజని ఉంటుంది, కాకపోతే ఒక 46% నత్రజని ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ ద్రవ సేంద్రీయ ఎరువుల్లో అన్ని రకాల స్థూల సూక్ష్మ పోషకాలు ఉంటాయి. సుమారు 15-16 పోషకాలు మన పరిశోధనలో మనం చేసినప్పుడు ఇవన్నీ కూడా ఎంతో కొంత మోతాదులో ఉన్నట్టు నిరూపితమైంది. సో ఈ ఉత్ప్రేరకాలుగా కాకుండా పోషకాలను అందించడానికి కూడా ఇవి పనిచేస్తాయి. అది కాకుండా మనం వీటిని పిచికారి అని చెప్తాము, నేలకు కాకుండా ఎక్కువ

0: పిచికారీ వెళ్తారు,
1: మొక్కలు కూడా ఉపయోగపడుతూ నేలకు ఉపయోగపడుతున్నారు కదా.
0: మొక్కలు పిచికారీకి చేసినప్పుడు ఏంటంటే ఈ పోషకాల వినియోగ సామర్థ్యం ఎక్కువగా ఉండి ఇందులో ఉన్న పోషకాలన్నీ కూడా మొక్క తీసుకోవడానికి రెడీగా, ఇప్పుడు చిన్నపిల్లలకి మనం ఎలాగా అంటే స్పూన్ ఫీడింగ్ ఆ విధంగా ఇవి అందులో ఉన్న పోషకాలన్నీ కూడా రెడీగా మొక్కకు అందుబాటులోకి వెళ్తాయి.
1: అదేలేండి.

0: ఉన్నటువంటి పోషకాలు మొక్కకెళ్లి దాంతోపాటు కొన్ని రకాల గ్రోత్ హార్మోన్స్, పెరుగుదలకు తోడ్పడే హార్మోన్లు, ఎంజైమ్లు కూడా వీటి నుండి విడుదలయ్యి మొక్క పెరుగుదలకు, ముఖ్యంగా నాణ్యత, తినే పదార్థాల నాణ్యత కూడా మెరుగ్గా ఉన్నట్లు కూడా మన పరిశోధనలో
1: మనం తినే ఆహారం నాణ్యత, స్వచ్ఛత అన్ని పెరుగుతాయి,
0: అన్ని పెరుగుతాయి.
1: ఇప్పుడు నాకు ఒక అనుమానం, మామూలుగా మనం ఈ వేసేటువంటి జీవన ఎరువులకి వీటికి తేడా ఏంటి?
0: తేడా ఏంటంటే అండి, జీవన ఎరువుల్లో ఓన్లీ సూక్ష్మజీవులే ఉంటాయి, ఏ పోషకం గురించి మనం దాన్ని సరఫరా చేయట్లేదు. ఇందులో పోషకాలతో పాటు సూక్ష్మజీవులు ఉంటాయి, రెండు ఉంటాయి ఇందులో.
1: ఇప్పుడు పంటకి రకరకాల పోషకాలు కావాలి కదా, నత్రజని, భాస్వరం, పొటాషు, అలాగే ఉప పోషకాలు, సూక్ష్మ పోషకాలు, ఇన్ని రకాల పోషకాలు మరి వీటిల్లో ఉంటాయా? లేకపోతే దానికోసం ప్రత్యేకంగా నత్రజని, భాస్వరం, పొటాషు కావాలంటే ద్రవ జీవామృతం, లేకపోతే ద్రవ సేంద్రియ ఎరువులు, తేడా ఉంటుందా?
0: మంచి ప్రశ్న వేశారండి. సాధారణంగా ప్రతి ద్రవ సేంద్రియ ఎరువుల్లో అన్ని రకాల పోషకాలు ఉంటాయి, స్థూల, సూక్ష్మ, ఉప పోషకాలు ఉంటాయి. అయితే మీరు అన్నట్లు ఒక దాంట్లో నత్రజని ఎక్కువ, ఒక దాంట్లో భాస్వరం, ఒక దాంట్లో పొటాష్ అంటే అది కూడా ఉందండి. ఇప్పుడు సాధారణంగా మనం ఎగ్ అమైనో యాసిడ్, ఫిష్ అమైనో యాసిడ్, అంటే చేపల నుంచి తయారు చేసేవి, ఎగ్గుల నుంచి తయారు చేసే వాటిలో నత్రజని శాతం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలుసు చేపలు అనేవి మాంసం కృతులు, వాటి నుంచి వచ్చేది తప్పనిసరిగా అందులో నత్రజని, భాస్వరం, కాల్షియం అనే పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
1: కణాలు తయారు చేయడానికి నత్రజని కావాలి,
0: ఉంటాయి. కొన్ని రకాల కషాయాలు ఉన్నాయి, ఇప్పుడు దసపత్ర కషాయం గాని, జిల్లేడు కషాయం గాని రైతులు వాడుతూ ఉంటారు. ఆ జిల్లేడు మొక్కలోనే పొటాషియం ఎక్కువగా ఉంటదండి. అది మేము చూసినప్పుడు పొటాషియం మామూలు ఆకులతో పోలిస్తే 5 నుంచి 6 రెట్లు పొటాషియం ఎక్కువ ఉంది అందులో. ఇప్పుడు ఎవరైనా ప్రకృతి సాగులో పొటాషియం లోపం కనిపిస్తుందంటే జిల్లేడు కషాయమే కొడుతున్నారు సాధారణంగా. అలా మనం ఎంచుకోవచ్చు, నాకు ఈ పోషకం కావాలంటే దాన్ని బట్టి కూడా మన సేంద్రియ ఎరువులను ఎంచుకోవచ్చు.
1: ఉదాహరణకి మరి రైతులు రాసుకోవడానికి మీరు చెప్పండి ఒకసారి, పోషకం కావాలంటే ఈ అత్యవసర పరిస్థితుల్లో పొటాషియం నైట్రేట్ కనుక మనం పిచికారీ చేసినట్టుగా ఏ పిచికారీ చేసుకోవచ్చు?
0: సాధారణంగా మనం బెట్టం తట్టుకోవడానికి లేదా నీటి ముంపు ఉన్నప్పుడు పోషకాలు సరిగ్గా వెళ్ళినప్పుడు ఈ ఆవు మూత్రం కూడా పనిచేస్తుందండి. ఆవు మూత్రంలో కూడా నత్రజని అమ్మోనియా రూపంలో ఉంటది, మొక్క ఇమీడియట్ గా తీసుకోవడానికి వీలుగా ఉంటది. సో దాన్ని కూడా మనం 10% వరకు, అంటే పంట దశను బట్టి, చిన్న దశలో ఉంటే 3%, తర్వాత 1-5%, పంట పండ్ల తోటలకి, కూరగాయలకి 10% వరకు మనం చేసుకోవచ్చు. 10% అంటే రైతులకు అర్థమయ్యేలాగా 1 లీటర్ మూత్రాన్ని 10 లీటర్ల నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకోవచ్చు. అది కాకుండా ఈ మధ్య కాలంలో ఎక్కువ ప్రాచుర్యం పొంది జీవామృత. ద్రవ సేంద్రియలు అన్ని తయారీ విధానంలో కిణ్వ ప్రక్రియ అంటారు, ఫెర్మెంటేషన్, అది కంపల్సరీ ఉండాలండి.
1: పులుస్తాయి,
0: దానివల్ల ఈ సూక్ష్మజీవులు
1: అభివృద్ధి
0: చెంది కావలసిన ఎంజైమ్లు గాని, హార్మోన్లు గాని అందులోకి విడుదల చేస్తా ఉంటాయన్నమాట. ఈ కిణ్వ ప్రక్రియ అనేది జరగాలి కాబట్టి ఒక్కో ద్రావకానికి కొన్ని ఇన్ని రోజులు అని మనము స్టడీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. అయితే ఎన్ని రోజుల వరకు వాటిని వాడుకోవచ్చు, తర్వాత వాడకూడదు అనేది కూడా మనం చెప్తాం అన్నమాట.
1: ఓహో, ఇది ఒక పద్ధతి ఉంది, పద్ధతి ప్రకారం చేసుకోవాలా, పద్ధతి ప్రకారం వాడాలి. ఇందాక మీరు అన్నారు కదా ఆవు మూత్రాన్ని మనం పిచికారీ చేసుకుంటే, ఆవు మూత్రం ఆమ్లతత్వం ఉంటది, దానివల్ల ఒకసారి మనం పిచికారీ చేస్తే మొక్కలు పాడైపోతాయి అంటుంటారు, దీనికి ఏదైనా కలపాలి?
0: ఏమి కలపక్కర్లేదు, అందుకే నేను 100% అన్నాను. వీటిని కూడా డిఫరెంట్ గాడతల్లో మనం ఉపయోగించాలి. ఉదాహరణకి పంట దశను బట్టి, వరి ఉందనుకోండి, పిలకలు పట్టే దశ నర్సరీ స్టేజ్ లో ఉన్నప్పుడు మనము 3% ద్రావణం అంటాం, అంటే 3 లీటర్ల మూత్రాన్ని తీసుకుని 100 లీటర్ల నీటిలో కలుపుకోవాలి. అదే విధంగా పంట పెరిగింది,
1: పెద్ద మొక్క అయింది
0: అన్నప్పుడు 1-5 లీటర్ల మూత్రాన్ని తీసుకుని 100 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదా పండ్ల తోటలు అవి పెద్ద ఉన్నట్లయితే 10 లీటర్ల మూత్రాన్ని 100 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకుంటే మంచి ప్రయోజనం. ఇంకా వేరే కలపక్కర్లేదు, ఇది మూత్రం వరకు. ఇంకా వేరే ద్రవ సేంద్రియ ఎరువు అంటే మళ్ళీ తయారీ విధానం మారుతూ ఉంటుంది.
1: ఇందాక చాలా రకాలు చెప్పారు కదా, పంచగవ్య అని, అలాగే ఫిష్ అమైనో యాసిడ్ అని, ఎగ్ అమైనో యాసిడ్స్ అని, దశపత్రాలని, వీటిలో ప్రత్యేకంగా ఇలా వేరువేరుగా తయారు చేయడానికి కారణాలు ఏంటి?
0: వేరువేరుగా కారణాలు ఏంటంటే అండి, ఒక్కో దాంట్లో ఒక్కో పోషకం ఎక్కువ ఉంటుంది, అదే విధంగా ఒక్కొక్క పంటకి ఒక్కో దాని ప్రభావం బాగా కనిపిస్తుంది. సాధారణంగా కాయగూరల పంటలకు గానీ, పూల పంటలకు గానీ ఇవి పిచికారీ చేసినప్పుడు అవి చాలా నాణ్యత బాగా అందంగా కనిపిస్తూ ఉంటాయి.
1: అదే మామూలుగా మనం ఎరువులు వేసేటప్పుడు పొటాషియం సల్ఫేట్ ఏమంటారు, పొటాషియం క్లోరైడ్ వద్దు అంటుంటారు, ఇలాంటిది.
0: ఇప్పుడు క్లోరైడ్ ఎందుకు, క్లోరైడ్ సెన్సిటివ్ క్రాప్స్ మనం షుగర్ బీట్, అదే బంగాళాదుంప గానీ, టొబాకో గానీ, వాటి వాటికి వేయొద్దని చెప్తాము. అవి క్లోరైడ్ టాక్సిటీ గానీ క్లోరైడ్ సెన్సిటివిటీ ఉంటది, సల్ఫేట్ ఏమో. అలాగే ఇవి కూడా వివిధ రకాలు వివిధ పంటలకు మనం వాడుకోవచ్చు.
1: అంటే వీటికి ఎట్లా వాడాలి, ఏంటి, ఏ పంటకి ఏది వాడాలి, ఏ దశలో ఏది వాడాలి, ఏదన్నా ప్రామాణికం చేశారా?
0: ప్రతి పంటకి అన్ని వాడుకోవచ్చు, కాకపోతే మనకి నత్రజని రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది అన్నప్పుడు

0: నత్రజని శాతం ఎక్కువ ఏదిందులో ఉందో ఆ ద్రవ సేంద్రియ ఎరువు తయారు చేసుకుని మనం వాడుకుంటే ఉపయోగం ఉంటుంది. ఈ తయారీ విధానాలు కూడా రైతులు తెలుసుకోవాలండి తప్పనిసరిగా, ఏది పడితే అది వాడకూడదు.
1: అంటే ఇక్కడ మామూలుగా మనం ఎరువులు చాలా చాలా మూటలు వేస్తుంటాం కదా,
0: అవునండి.
1: మరి ఈ మూటలు ఏమి వేయకుండా ఇవి పైన పిచికారి చేయటం గానీ భూమిలో పోసుకోవటం గానీ సరిపోయిద్దా, లేకపోతే వాటితో పాటు అదనంగా ఇవి వాడుకోవాలా?
0: చాలా మంచి ప్రశ్న అండి. జనరల్ గా ప్రకృతి సాగులో ఇదే ఈ కాన్సెప్ట్ తో వెళ్తున్నారు, కానీ మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నేలల్లో అంత సత్తు ఉండదు. కేవలం ఇవి పిచికారీ చేసుకుంటే మనకి దిగుబడులు స్థూరంగా ఉంటాయనడానికి లేదండి. మనం వేసుకునే సేంద్రియ ఎరువులు నేలకు అందిస్తూ ఈ పైపాటుగా పిచికారీ చేసుకోవాలి. ఇవి కూడా పిచికారీ చేసుకోవడం అనేది ఇప్పుడు ప్రస్తుతం ఎల్నినో అన్నారండి. అది ఎల్నినో అంటే వర్షపాతం లేకపోవడమే కాదు, కుంభవృష్టి అధిక వర్షపాతం కూడా ఎల్నినోకి వస్తుంది.
1: ఒక చోట అసలు ఉంటుంది,
0: విపరీతం, అది ఆ వర్షం వల్ల ఉపయోగం ఉండదు మనకు, ఒకేసారి డౌన్ పోర్ వచ్చితే. సో అటువంటి పరిస్థితుల్లో మనం నేలకు అందించలేము పోషకాలు, మొక్క వేర్లు తీసుకునే స్థితిలో ఉండవు అంత నీటి ముంపు ఉన్నప్పుడు. అటువంటప్పుడు ఈ పిచికారీలు చాలా బాగా పనిచేస్తాయి. నేను సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాను లేదా నేను ప్రకృతి సాగే చేస్తున్నాను, ఈ మల్టీకే అవి నేను పిచికారీ చేయను అన్నప్పుడు ఇవి చాలా ప్రత్యామ్నాయ
1: పిచికారీ చేయమంటుంటారు. అట్ట కాకుండా చేసుకోవచ్చు. మరి ఉదాహరణకి ఇప్పుడు ఈ మధ్య వానలు విపరీతంగా పడుతున్నాయి అనుకున్నాం, మరి అప్పుడు నీళ్లు నిలబడ్డప్పుడు వీటిల్లో ఏది వేసుకోవాలి మనం?
0: వరికి ఇవన్నీ మనం సిఫార్సు చేసుకోవచ్చు అండి. వరికి సాధారణంగా మనం మన దగ్గర పరిశోధనలో జీవామృతం మనం పిచికారీ చేస్తున్నాము. అదే విధంగా పంట గింజ వచ్చే దశలో
1: పాలు పోసుకున్న దశలో
0: ఈ ఫిష్ అమైన యాసిడ్, చేపల అమైన ఆమ్లాన్ని కూడా మనం వేస్తున్నాం. ఎందుకంటే గింజలో నత్రజని శాతం పెంచడానికి, భాస్వరం పెంచడానికి చేస్తున్నాము. అదే విధంగా ఏమైనా పొటాషియం, మనం సేంద్రియ సాగు గానీ ప్రకృతి సాగు చేసేటప్పుడు కొన్ని పోషక లోపాలు ఉండొచ్చు, ఎందుకంటే రసాయనిక ఎరువులంతా పోషకాలు ఉండవు కాబట్టి. అటువంటిప్పుడు ఏమైనా పొటాషియం లోపం మేము గమనించినప్పుడు ఈ జిల్లేడు కషాయం అని మేము పిచికారీ చేయడం జరిగిందండి. కొంతవరకు మొత్తం కరెక్షన్ అయితే జరగదు, చాలా వరకు ఇంప్రూవ్మెంట్ మెరుగుదల అయితే కనిపించింది.
1: కాబట్టి ఇవి వేసుకోవాలి. ఇట్లా మోతాదులు తేడా వస్తుంటాయా మన కషాయాన్ని బట్టి?
0: సాధారణంగా ఈ ద్రవ సేంద్రియ ఎరువులు అన్ని కూడా 3% ద్రావణం నుంచి 10% ద్రావణం వరకు వాడమంటాం.
1: అంటే పంట వయసును బట్టి?
0: పంట వయసును బట్టి.
1: ఉదాహరణ చెప్పండి.
0: ఉదాహరణకి వరి తీసుకో, ఇప్పుడు వరి మనకి ఖరీఫ్ లో వరి ప్రధాన పంట కాబట్టి వరి పిలకల దశలో 3% అంటే 3 లీటర్ల ఈ కషాయానికి 100 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకుంటాం.
1: ఏ దశ వరకు?
0: పిలక దశలో అది చేసుకోవచ్చండి. తర్వాత గింజ పాలు పోసుకునే దశ ఉంటది, అప్పుడు మనం 5% వరకు వెళ్ళొచ్చండి. 5 లీటర్ల నీటికి 100 లీటర్లు కలుపుకుని వేసుకోవచ్చు. లేదు మొక్క పెద్ద పెద్ద తోటలు ఉన్నాయి, పండ్ల తోటలు అవి అంటే 10% ద్రావణం వేసుకున్నా మొక్కలకి ఏమీ కాదు. అయితే 10% వెళ్లేసరికి అతనికి ఖర్చుతో కూడుకున్నది కదా. కొన్ని రకాల ఈ పంచగవ్య ఇవన్నీ తయారీకి నెయ్యి ఇవన్నీ కూడా వాడాల్సి వస్తుంది, కొంత ఖర్చు పెట్టాల్సిందా, సేంద్రియ ఎరువులు కూడా ఉంటాయి. సో అటువంటిప్పుడు మనం ఈ మోతాదు మించకూడదండి.
1: ఇకపోతే మరి ఇవి ఎట్లా తయారు చేసుకోలేదు అనేది మేము రేడియోలో చాలాసార్లు చెప్తా ఉంటాము, అలాగే పుస్తకాల్లో దొరుకుతూ ఉంటాయి, టీవీలో కూడా చూసుకుంటా ఉంటారు. అసలు ఇవి తయారు చేసుకునేటప్పుడు ఏదైనా జాగ్రత్త తీసుకోవాలా?
0: జాగ్రత్తలు ఏంటంటే సాధారణంగా తయారు చేసుకునేటప్పుడు వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూస్తే, వీటిలో నేను మొదటగానే చెప్పాను, ఇందులో ఉండే పోషకాలన్నీ కూడా మొక్క ఇమ్మీడియట్ గా తీసుకునే రూపంలో ఉంటాయి, అవైలబుల్ ఫామ్ అంటాం, వెంటనే పీల్చేసుకోగలమన్నమాట. మళ్ళీ అది చర్య జరిగి మొక్కకి అందుబాటులోకి వచ్చే రూపం మారడం, మళ్లీ వెళ్ళడం, ఆ విధమైన చర్యలు జరగవు వెంటనే. ఇప్పుడు ఉదాహరణకి నత్రజని ఉందనుకోండి, అమ్మోనియా రూపంలో ఉంటది, అమ్మోనియా వెంటనే మొక్క తీసుకునే రూపం తీసేసుకుంటది. కాబట్టి వీటిని ఎప్పుడు కూడా ఇవన్నీ ఈ రూపాలన్నీ ఉష్ణోగ్రత పెరిగే కొలిది అవి వాతావరణంలో కలిసిపోతాం, ఆవిరైపోతా ఉంటాయి. కాబట్టి ఇవి తయారు చేసేటప్పుడు గానీ మనం వాడుకునేటప్పుడు గానీ చల్లటి వేళల్లో వేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి.
1: ఇప్పుడు సమస్యలు ఏదన్నా ఉంటాయా ఇటు వాడుకలో రైతులకి గాని పంటలకు గాని, ఎక్కువ వేయటం తక్కువ వేయటం అయితే?
0: సమస్యలు కూడా ఉన్నాయండి. ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఒకసారి ఈ ప్రకృతి సాగు చేసే రైతు పొలాలకు మేము వెళ్ళినప్పుడు అక్కడ మిత్ర పురుగులు ఉంటాయి కదా, ఈ డ్రాగన్ ఫ్లైస్, ఇవి చనిపోయి ఉన్నాయి ఆకుల మీద. ఏంటి మీరు ప్రకృతి సాగు చేస్తున్నారు కదా, కెమికల్స్ ఏం కొట్టరు కదా, ఎందుకు చనిపోయి అని అడిగితే, ఆమె బ్రహ్మాస్త్రం అని ఒకటి వాడతారు ఈ పిచికారి, ఏమన్నా చీడపిడలు వచ్చినప్పుడు. ఆమె 10 లీటర్లు తయారు చేసుకుంటే 10 లీటర్లు నీళ్ళు వేసి కలిపి కొట్టేశారు ఆవిడ,
1: గాఢత ఎక్కువ,
0: గాఢత చాలా గాఢత ఎక్కువయ్యి అవన్నీ చనిపోయాయి. కాబట్టి గాఢత విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి తప్పనిసరిగా.
1: 3% గానీ 5% గానీ 10%
0: గానీ వరకు వెళ్ళాలి. అంతకంటే ఎక్కువ వాడితే కొద్ది సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
1: ఈ మధ్య కాలంలో చెత్త అంతా కొల్లటానికి డికంపో

0: ఫెర్టిలైజర్లు కూడా ఇది వాడుతున్నారు కదా, అవి కూడా సూక్ష్మజీవులు అంటున్నారు కదా, అవి కూడా మనము ఇట్లా తయారు చేసేటప్పుడు జాగ్రత్త తీసుకుని వాటిని కూడా పిచికారీ ఏమైనా చేసుకోవచ్చా?
1: అవి పిచికారీ కంటే కూడా సాధారణంగా ఈ గజియాబాద్ వారు సరఫరా చేస్తున్నారంటే అది డికంపోజింగ్ కల్చర్స్ చెత్త కుళ్ళడానికి ఉపయోగపడతాయి. వాళ్ళ పెరుగుదలకు కూడా అంటారు, అంటే ఏ సూక్ష్మజీవైనా తను చేసే ఈ పనితో పాటు కొన్ని రకాల పెరుగుదలకు సంబంధించిన హార్మోన్ రిలీజ్ చేస్తారు,
0: జీవరసాలను బయటకు
1: వదులుతా ఉంటది ఎంజైమ్స్ ని, అవి కంటిన్యూగా వస్తాయి. అవి పిచికారీ చేసినప్పుడు పెరుగుదల కూడా బాగుంటది. కాకపోతే దాన్ని దేనికోసం సిఫార్సు చేశారో దానికోసం వాడుకుంటే రైతుకి మంచి లాభాలు ఉంటాయండి.
0: చివరిగా రైతు సోదరులకి, ముఖ్యంగా ఈ ద్రవ సేంద్రియ ఎరువులు వాడుతున్న వారికి, వాడాలనుకునే వారికి, ఇంతవరకు వాడని వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏంటి?
1: ముఖ్యంగా ఏంటండి అండి, ప్రస్తుతం మన ఇండియాలో గానీ ఆంధ్రప్రదేశ్ లో గానీ వ్యవసాయము సంక్లిష్ట పరిస్థితి ఏంటంటే రసాయనిక ఎరువుల కొరత, లేదా ఫ్యూచర్ లో వీటి తయారు చేయడానికి సంబంధించిన ముడి సరుకులు ఉంటాయో లేదో కూడా పెద్ద సవాళ్లుగా ఉంది.
0: దిగుమతి చేసుకోవాలా,
1: దిగుమతి
0: చేసుకోవచ్చు,
1: కుదరకపోవచ్చు, ఉంటాయో లేదో, అవి అయిపోతాయి. ఎందుకంటే అవి నేచురల్ రిసోర్స్ కాదు కాబట్టి కొన్ని సంవత్సరాలకు అవి కరిగిపోతాయి. అటువంటి అప్పుడు మనం వ్యవసాయం వదులుకోలేము. కాబట్టి వీటికి ప్రత్యామ్నాయాలు రైతు తప్పనిసరిగా వెతుక్కోవాలి, ఆచరించాలి. ఆ క్రమంలోనే ఈ సేంద్రియ ఎరువుల వాడకం గాని, ఈ ద్రవ సేంద్రియ ఎరువుల వాడకం గాని మనం చెప్తున్నాము. అదీ కాకుండా ఈ మధ్య కాలంలో వాతావరణం చాలా అనిశ్చితంగా ఉంటుంది. ఒక్కొక్కసారి విపరీతమైన బెట్ట, ఒక్కొక్కసారి నీటి ముంపులు, ఇవన్నీ. ఇటువంటి సమయంలో నేలకు పోషకాలు అందించాలంటే మొక్క తీసుకోలేదు. కాబట్టి ఇటువంటివి కూడా రైతు అలవాటు చేసుకుని తన స్థాయిలో, రైతు స్థాయిలో రైతు దగ్గర దొరికే పదార్థాలతో తక్కువ ఖర్చుతో దొరికే పదార్థాలు కాబట్టి ఇవి ప్రతి రైతు అలవాటు చేసుకుంటే మంచిదండి.
0: డాక్టర్ సీతారామ లక్ష్మణ్ గారు, ధన్యవాదాలు, నమస్కారం.
1: నమస్తే సార్.
2: ఇంతవరకు మీరు నేలకు పంటకు సత్తువునిచ్చే ద్రవ సేంద్రియ ఎరువులు రైతు స్థాయిలో తయారీ, పోషక విలువలు మరియు ప్రయోజనాలు, ఈ అంశంపై మృత్తిక ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ సీతారామలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
3: అపనా, మన రంగన్న తోటలో కొబ్బరి మొక్కలు చూసావా? 2-3 అయితే ఎట్లున్నాయో తెలుసా?
0: ఏమైంది?
3: ముందేమోనంట పంకగారిందంట, తర్వాతేమోని ఆకులన్నీ పోయి అసలు ఒక్కొక్క చెట్టు ఎట్టుందనుకుంటున్నావు, పెన్సిల్ లాగా ఉందప్పన్న. అసలు ఇలా అయితే మనకు ఆదాయం ఎట్లా? అసలు మొత్తం బోద్దుగా అప్పన్నా.
0: ఓహో, అదా? అదేలే, మొదట్లో గమనించుండడు, కాండం మీద అంతా అక్కడక్కడ ఈ బంకకారు ఉంటది.
3: కారిందంట?
0: అది గానోడర్మా అనే ఒక రకమైన శిలీంద్ర జబ్బు. దీనికి మనకున్నటువంటి ఒకే ఒక మార్గం ట్రైకోడర్మా విరిడి. ట్రైకోడర్మా విరిడిని తెచ్చి భూమిలో చుట్టూ గనక కలిపినట్లయితే కనీసం రోగం రానాటికి రాకుండా చూసుకోవచ్చు.
3: అయితే ట్రైకోడర్మా వేసుకున్నట్లయితే మనం దీన్ని నివారించవచ్చు అంటాం.
2: ఇప్పుడు ఒక జానపద

ఈనాటి వ్యవసాయ సమాచారంలో వైరస్ ని ఉపయోగించి చీడ పురుగులను నియంత్రించడం ఎలాగో తెలుసుకుందాం. శనగపచ్చ పురుగు, ఆముదం మీద వచ్చే నామాల పురుగు, లద్దె పురుగు, కత్తెర పురుగులను నివారించడానికి న్యూక్లియార్ పాలీహైడ్రోసిస్ వైరస్ ద్రావణాన్ని ఉపయోగిస్తున్నారు. న్యూక్లియార్ పాలీహైడ్రోసిస్ వైరస్ ద్రావణాన్ని శాస్త్రీయంగా ఎక్కువ మోతాదులో ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్పీవీ ద్రావణం తయారు చేయడానికి 7 నుంచి 8 రోజుల వయస్సు గల పొగాకు లద్దె పురుగు లేదా 5 నుండి 7 రోజుల వయస్సు గల శనగపచ్చ పురుగు లార్వాలను ఎన్నుకుని వాటిని 8 గంటల పాటు ఆహారం లేకుండా ఉంచాలి. పొగాకు లద్దె పురుగు లార్వాలకు వైరస్ వ్యాధి సోకించడానికి ఆముదం ఆకులను ఎన్పీవీ ద్రావణంలో 15 నుండి 20 నిమిషాలు ముంచి ఆకులు ఆరాగా వాటిని 4 నుండి 5 ఇంచీలు లోతైన 12 ఇంచులు వెడల్పాటి ప్లాస్టిక్ పాత్రలో ఉంచి 50 నుండి 70 లార్వాలను ఆకులపై వదలాలి. శనగపచ్చ పురుగు లార్వాలకు వ్యాధి సోకించేందుకు 3వ దశకు చేరిన లార్వాలను విడివిడిగా చిన్న ఖాళీ సీసాల్లో ఉంచాలి. వాటికి నీటిలో నానిన శనగ గింజలను వైరస్ ద్రావణంలో ముంచి రోజుకు 1 లేదా 2 గింజలను ఆహారంగా ఇవ్వాలి. వైరస్ కలిగిన ఆహారాన్ని లార్వాలకు 2 రోజులు పెట్టిన తర్వాత వైరస్ లేని ఆహారాన్ని ఇవ్వాలి. 4 నుండి 5 రోజులకు లార్వాలకు వైరస్ వ్యాధి సోకి 7 లేదా 8 రోజులకు చనిపోవడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల వైరస్ సోకిన లార్వాలు కుళ్ళి పాత్ర అడుగు భాగానికి చేరుతాయి. వైరస్ కణాలు ఉన్న ద్రావకాన్ని మిక్సీలో వేసి 2-3 నిమిషాలు తిప్పి వడకట్టాలి. ఈ విధంగా వడకట్టిన ద్రావణానికి మంచి నీరు కలిపి 7 రోజులు చల్లటి ప్రదేశంలో నిల్వ ఉంచాలి. ఆ తర్వాత పైన తేలిన తెట్టును తీసివేసి అడుగు భాగంలో ఉన్న చిక్కటి పదార్థానికి మరికొంచెం మంచినీటిని కలిపి 500 ఆర్పిఎం వద్ద 5 నిమిషాల పాటు సెంట్రిఫ్యూజ్ చేయాలి. పైన తేలిన తేటను వేరే గాజుగొట్టంలోకి మార్చి దానిని సెంట్రిఫ్యూజ్ లో ఉంచి 2500 ఆర్పిఎం వద్ద 15 నుంచి 20 నిమిషాల పాటు సెంట్రిఫ్యూజ్ చేసి గొట్టం అడుగు భాగాన చేరిన వైరస్ ను తీసుకుని గాజు సీసాల్లో నింపి ఫ్రిడ్జ్ లో భద్రపరుచుకుని పైరుపై పురుగు కనిపించినప్పుడు ఆ ద్రావకాన్ని తగిన మోతాదులో నీరు కలుపుకుంటూ ఉపయోగించాలి.

0: समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
1: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
0: प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
2: ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
3: మీరింతవరకు కిసాన్ వాణి విన్నారు. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్, వెనువెంటనే దార్శనిక భారత్ విజయవాడ కేంద్రం నుండి.

0: గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకి నైపుణ్య శిక్షణ ద్వారా వాళ్ళని మరింత మెరుగుపరిచి స్వయంగా వాళ్ళు సొంతంగా వ్యాపారం చేసుకునే విధంగా ప్రోత్సహించడమే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం మేడం. ఈ ఆర్సిటీ అనేటువంటిది 1982లో ప్రస్తుత రాజ్యసభ మెంబర్ అయినటువంటి డాక్టర్ పద్మవిభూషణ్ వీరేంద్ర హెగ్డే గారు ముందు దీనికి రూపకల్ప మేడం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇది ప్రతి డిస్టిక్ లో ఉన్న లీడ్ బ్యాంక్ ని దీని ఇనిషియేటివ్ గా తీసుకుని దీన్ని నెలకొల్పాలనే ఉద్దేశంతో ఈ ఆర్సిటీల్ని మనకి అందించడం జరిగింది మేడం. ప్రతి జిల్లాలో కూడా
1: మీ సంస్థ అందించే శిక్షణలకు ఎవరు అర్హులు? వయసు మరియు విద్యార్హతలకు సంబంధించి నిబంధనలు ఎలా ఉంటాయి?
0: మనకి ముఖ్యంగా ఈ సంస్థకి 70% మనకి గ్రామీణ ప్రాంతాల వాళ్ళు మస్ట్ ఉండాలి మేడం. ఆ తర్వాత 30% వాళ్ళు గ్రామీణ ప్రాంతాల వాళ్ళు కాకపోయినా అర్బన్ వాళ్ళని తీసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల వాళ్ళు కూడా ముఖ్యంగా 90% బిలో పావర్టీ లైన్ క్యాండిడేట్స్ ని మనం తీసుకోవాలి. వాళ్ళని ఎయిమ్ చేసుకుని మాత్రమే మనకి ఇన్స్టిట్యూట్ నెలకొల్పబడింది. ఏదో ఒక విధంగా వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలి. కనీసం ఇంట్లో ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉన్నా సరే అతనే కాకుండా వాళ్ళ ఇంటిల్లిపాదిని మనకి ముందుకు తీసుకెళ్లగలడు. ఆ విధంగా ఈ ఇన్స్టిట్యూట్ నడపడుతుంది మేడం.
1: మీ సంస్థ అందించే శిక్షణలకు గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో ఆర్టీసీ ఏ విధమైన పాత్ర పోషిస్తుంది?
0: ఇప్పుడు ఉన్న కాలంలో చూస్తే అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం చాలా కష్టమండి. గవర్నమెంట్ జాబ్స్ గాని ప్రైవేట్ జాబ్స్ గాని. కానీ మనకి ఈ స్కిల్స్ నేర్చుకున్న ద్వారా వాళ్ళే సొంతంగా వ్యాపారం పెట్టుకుని వాళ్ళే 10 మందికి మళ్ళీ అంటే ఉపాధి కల్పించే విధంగా వీళ్ళు చేరుకుంటారండి. అది దీంట్లో ఉన్న బ్యూటీ మేడం.
1: ప్రస్తుతం మీ ఆర్సిటీసీ కేంద్రంలో యువత కోసం ఎలాంటి స్వయం ఉపాధి కోర్సులు అందుబాటులో ఉన్నాయి?
0: మన ఆర్సిటీలో సుమారుగా 75 రకాల కోర్సుల శిక్షణ ఇవ్వడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా వొకేషనల్ కోర్సు, మనకి సర్టిఫైడ్ కోర్సు. కానీ 75 రకాల కోర్సులు ఉన్నవి. మనకి విరివిగా ఇక్కడ ఎక్కువగా కోరుకునేది టైలరింగ్ ఒకటి, మగ్గం వర్క్ అంటే ఎంబ్రాయిడరీ, ప్లస్ బ్యూటీ పార్లర్ కోర్సు, జూట్ బ్యాగ్స్ తయారు చేయటము, పికిల్స్ తయారు చేయటము, అలాగనే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ, అలాగే సీసీ కెమెరాస్ ఇన్స్టాలేషన్ సర్వీసింగ్, ఏసీ ఫ్రిజ్లు మెకానిజము, మష్రూమ్ కల్టివేషన్, వర్మీ కంపోస్టు, డైరీ, పౌల్ట్రీ, ఇటువంటి కోర్సులో మనకి ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఎక్కువగా శిక్షణ తీసుకుంటారని.
1: మహిళల కోసం ప్రత్యేకంగా ఎలాంటి కోర్సులు నిర్వహిస్తున్నారు? గృహిణులు దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు?
0: మహిళల కోసం టైలరింగ్ ఒకటి, ఎంబ్రాయిడరీ కోర్సు, బ్యూటీ పార్లర్ కోర్సు, జూట్ బ్యాగ్స్ తయారు చేయడము, ఇవి ఆర్సిటీలో ఎక్కువగా మహిళలకి టార్గెటెడ్ గాని ఎక్కువగా ఉన్నాయి.
1: ఆర్థికంగా
0: నిలదొక్కుని వాళ్ళ ఇంటికి సపోర్ట్ చేసే విధంగా, ఆర్థికంగా సపోర్ట్ చేసే విధంగా ఈ కోర్సులు డిజైన్ చేయబడి ఉన్నవి. నేర్చుకోవడానికి మాత్రం వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చి ఆ 1 మంత్ గాని కోర్సు పీరియడ్ వాళ్ళు ఏమైనా స్పెండ్ చేసి నేర్చుకోగలిగితే ఎటువంటి రూపాయి ఖర్చు కూడా పెట్టకుండా కోర్సు అయిపోయిన తర్వాత ఇంట్లో ఉండే మనం వాళ్ళు సంపాదించుకునేటువంటి మార్గాన్ని, దానికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ ని కూడా మన సంస్థ ద్వారా మనం వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది.
1: చాలా మందికి శిక్షణా కాలంలో శిక్షణ, భోజనం, వసతి సౌకర్యాలు ఉచితంగానే ఉంటాయా?
0: మన ఆర్సిటీ శిక్షణా కాలంలో ఎవరి దగ్గర కూడా రూపాయి కూడా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉండదండి. మొత్తం కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. భోజనం గాని లేకపోతే వసతి గాని, దూర ప్రాంతంలో దగ్గర గాని ఎవరికైనా సరే పూర్తి స్థాయిగా ఫ్రీగా మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మనకి అలాగనే హాస్టల్లో ఉండే వాళ్ళకి రాను పోను ఛార్జీలు, ఒకసారి రావడానికి ఇంటికి వెళ్ళడానికి కూడా ఛార్జీలు కూడా మనమే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మేము హాస్టల్లో ఉండట్లేదు, వెళ్ళి వస్తాము, ఇంటికి వెళ్ళి వస్తాం అనుకునే వాళ్ళకి మధ్యాహ్నం భోజన

0: సదుపాయము, మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ టీ స్నాక్స్ కూడా మనకి ప్రొవైడ్ చేసి అక్కడే ఉంచడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అంటే ప్రొవైడ్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, అంటే ఇంటరప్షన్ ఉండకూడదు, మధ్యలో బ్రేక్ ఉండకుండా పూర్తి స్థాయిలో వాళ్ళు ఏకాగ్రతతో నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి గవర్నమెంట్ ఈ మంచి అవకాశాన్ని కల్పించిందండి. ఇది మనకి మెటీరియల్ గానీ అంటే యూనిఫామ్ గానీ ప్లస్ మనకి టైలింగ్ సంబంధించినటువంటి మెటీరియల్ గానీ అన్ని కూడా మనమే ప్రొవైడ్ చేస్తాము. అయిపోయిన తర్వాత టూల్ కిట్స్ ప్రొవైడ్ చేస్తాం మనం.
1: సాధారణంగా శిక్షణా కాలం ఎంత ఉంటుంది? థియరీ కంటే ప్రాక్టికల్స్ కు ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తారు?
0: చాలా మంచి క్వశ్చన్ మేడం. ఇప్పుడు మనకి ఏ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా సరే థియరీ ఎక్కువగా ఉంటుంది, ప్రాక్టికల్ తక్కువగా ఉంటుంది.
1: అవును,
0: జనరల్ గా. కానీ ఇక్కడ ఆర్సెటీలో పూర్తి స్థాయిలో ప్రాక్టికలే 10% థియరీ ఉంటుంది, 90% ప్రాక్టికల్ ఉంటుంది. మొత్తం ఆ ప్రాక్టికల్ మీదనే వాళ్ళకి, మీరు ట్రైనింగ్ తీసుకుని వెళ్లే టయానికి జనరల్ గా సపోజ్ మీరు టైలింగ్ తీసుకుంటే బయట నేర్చుకోవాలంటే ఒక 3 మంత్స్ 4 మంత్స్ నేర్చుకుంటారు. అది కూడా 3 ఐటమ్స్ 4 ఐటమ్స్ నేర్చుకుంటారు. కానీ మన ఇన్స్టిట్యూట్ లో ఓన్లీ 30 డేస్ ట్రైనింగ్ పీరియడ్ అది. ఆ ట్రైనింగ్ పీరియడ్ లో సుమారుగా మీరు 24 ఐటమ్స్ ఎవరైనా సరే, అంటే ఇప్పుడు మిషన్ తొక్కడం రాని వాళ్ళు కూడా మన ఇన్స్టిట్యూట్ కు వచ్చి వెళ్లే టయానికి 30 రోజుల్లో 24 ఐటమ్స్ కూడా పర్ఫెక్ట్ గా కొట్టగలుగుతారు. అది ఎలా సాధ్యమవుతుంది అంటే ఓన్లీ ప్రాక్టికల్ మీద బేస్ అయ్యి వెళ్ళటం వల్లనే అది ముఖ్యంగా అది సాధ్యపడుతుందండి. ఇది ఆ ట్రైనీస్ మనకి ట్రైనర్స్ కూడా ఆ విధంగానే అటువంటి వాళ్ళని తీసుకుంటారన్నమాట మన ఇన్స్టిట్యూట్ లోకి.
1: శిక్షణ కాలం ఎంత ఉంటుంది?
0: ఇక్కడ శిక్షణ కాలం అనేటువంటిది మన కోర్స్ ని బట్టి డిపెండ్ అవుతుంది మేడం. ఇప్పుడు టైలరింగ్ కి 30 డేస్, మగ్గం వర్క్ కి 30 డేస్, బ్యూటీ పార్లర్ కి 30 డేస్, జూట్ బ్యాగ్స్ కి వచ్చేసరికి 14 డేస్ ఉంటుంది. అలాగే మష్రూమ్ కల్టివేషన్ కి అలాగే 10 డేస్ అలా ఉంటుంది. వర్మీ కంపోస్ట్ కి షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్ అది కూడా. అలాగే సీసీ కెమెరాస్ కి అది కూడా 13 డేస్ ప్రోగ్రామ్. అంటే డిపెండింగ్ ఆన్ కోర్సు మనకి డ్యూరేషన్ అనేది మారుతూ ఉంటుంది. జనరల్ గా మనకి 7 డేస్ నుంచి 45 డేస్ మధ్యలో ఉంటదండి. ఏ కోర్సు తీసుకున్నా సరే 7 to 45 డేస్ మధ్యలో ఉంటుంది.
1: శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత అభ్యర్థులకు సర్టిఫికేట్స్ ఇస్తారా? అవి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినవేనా?
0: ఎస్ మేడం, మనకి శిక్షణ కాలము అయిపోయిన తర్వాత లాస్ట్ డే అసెస్మెంట్ అని ఉంటుంది మేడం. ఈ అసెస్మెంట్ అనేటువంటిది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ బాడీ ఒకటి ఉంటుందండి, థర్డ్ పార్టీ బాడీ. వాళ్ళు వచ్చి మనకి అసెస్ చేస్తారు వీళ్ళు పూర్తి స్థాయిలో నేర్చుకున్నారా లేదా అనేటువంటిది. లాస్ట్ డే వచ్చేసి చెక్ చేస్తారు. వాళ్ళు 2 రకాలుగా చెక్ చేస్తారు, అంటే సాఫ్ట్ స్కిల్స్ ప్లస్ హార్డ్ స్కిల్స్, అంటే 2 రకాలుగా మనకి చెక్ చేసి దానికి సంబంధించిన వాళ్ళు మార్క్స్ అలాట్ చేసి వాళ్ళు పాస్ అయితే పాస్ చేస్తారు మేడం, లేకపోతే ఫెయిల్ అయితే ఫెయిల్ చేస్తారు. అది ఖచ్చితంగా మనకి ధృవీకరిస్తారు. వాళ్ళు పాస్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా మనకి ఆ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ సర్టిఫికేట్స్ ద్వారా మనము బ్యాంక్ లోన్ తీసుకోవడానికి కూడా ఎలిజిబిలిటీ మంచిగా ఉంటుంది. ఎందుకంటే
1: మరి సొంతంగా వ్యాపారం చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు కదా, సొంతంగా వ్యాపారం ప్రారంభించాలంటే పెట్టుబడి సమస్య కూడా ఉంటుంది అలాంటి వాళ్ళకి. దీనికోసం బ్యాంకు రుణాల మంజూరులో మీ సంస్థ ఏ విధంగా అండగా నిలుస్తుంది?
0: మనకి ట్రైనింగ్ పీరియడ్ లోనే మనకి గవర్నమెంట్ అంటే బ్యాంకుల ద్వారా ఎటువంటి లోన్ రుణ సదుపాయాలు ఉంటాయి, స్కీమ్స్ ప్లస్ వాటిని ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి అవన్నీ కూడా మేము ట్రైనింగ్ పీరియడ్ లోనే వాళ్ళకి అన్ని నేర్పిస్తామండి. నేర్పించడంతో పాటుగా ఉద్యమి రిజిస్ట్రేషన్ అని, ఇప్పుడు సపోజ్ ఏ మనకి వ్యాపారం చేసుకోవాలన్నా సరే ఉద్యమి రిజిస్ట్రేషన్ కంపల్సరీ అది చేసుకోవడము, ఆధార్ కార్డు, పాన్ కార్డు లేని వాళ్ళకి కూడా మేము పాన్ కార్డు అప్లై చేపిస్తాం ట్రైనింగ్ పీరియడ్ లోనే. ఆ పాన్ కార్డు అప్లై చేయించడము అంటే ఆధార్ కార్డుకి మొబైల్ నంబర్ కొంతమంది లింక్ ఉండదు అది కూడా లింక్ చేయించి, అంటే ఇవన్నీ కూడా అంటే లోనికి ముందుగానే వాళ్ళని సంసిద్ధం చేస్తాం ట్రైనింగ్ పీరియడ్ లోనే అన్ని రకాలుగా. ఆ లోను తాలూకు అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అవన్నీ కూడా మనము వాళ్ళకి పూర్తి స్థాయిలో మనం అవగాహన కల్పిస్తాం ట్రైనింగ్ పీరియడ్ లోనే. అయిపోయిన తర్వాత మనకి సర్టిఫికేట్స్ మినిస్ట్రీ నుంచి వస్తాయి కాబట్టి మనకి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారమే వాళ్ళు ఎక్కడ ఏ బ్యాంకులో అయినా సరే వాళ్ళు లోన్ తీసుకునే విధంగా ఆ సర్టిఫికేట్స్ మనకి అందించడం జరుగుతుంది. మనకి జిల్లాలో ఉన్నటువంటి ఎల్డిఎం గారి ద్వారా తొందరగా రుణాలు అందే విధంగా రికమెండ్ చేస్తాం వాళ్ళ బ్రాంచీలని.
1: కేవలం శిక్షణ ఒక్కటే ఇవ్వకుండా భవిష్యత్తులో వారు ఎదుర్కొనే సమస్యలకు మీ సంస్థ నుండి ఎలాంటి ఫాలో అప్ సేవలు ఉంటాయి?
0: శిక్షణ అంటే మేడం ఇప్పుడు టైలరింగ్ అంటే టైలరింగ్ నేర్పకుండా వాళ్ళు వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి ఇప్పుడున్న కాంపిటీషన్లో ఎటువంటి వాళ్ళ లక్షణాలు పెంపొందించుకోవాలి అనేటువంటి ఈడిపి కోర్స్ అని ఉంటుంది, ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని. ఆ ఈడిపి కోర్సు మన శిక్షణ కాలంతో పాటు ఇన్బిల్ట్గా ఇవ్వబడుతుంది. దాని ద్వారా ఏంటంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత వ్యాపారం పెట్టుకోవడానికి దాంట్లో ఎదురయ్యే

0: ఇబ్బందులు కానీ అవన్నీ కూడా అంటే అవలీలగా దాటడానికి అవకాశం ఉంటుందన్నమాట. మేము గేమ్స్ ద్వారా, స్పెసిఫిక్ గేమ్స్ ఉంటాయి, ఆ గేమ్స్ ద్వారా సరళంగా అర్థమయ్యే విధంగా, వాళ్ళకి గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా మేము గేమ్స్ ద్వారా వాళ్ళకి డెమాన్స్ట్రేట్ చేసి వాళ్ళకి అవన్నీ కూడా నేర్పించడం జరుగుతుందండి. తర్వాత గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు సక్సెస్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా మేము తయారు చేస్తామండి ఇన్స్టిట్యూట్లో.
1: శిక్షణ పొందాలనుకునే ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అనుసరించాల్సిన ప్రక్రియ ఏమిటి? ఎవరిని సంప్రదించాలి?
0: మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డైరెక్ట్ కాల్ చేయొచ్చు అండి, మా నంబర్స్ ఉంటాయి. లేకపోతే మనకి ఈమెయిల్ ఐడి ఉంది, ఆర్సెట్టి నెల్లూర్ RSETINELLORE22@gmail.com. దీనికి మెయిల్ చేసినా పర్లేదు, లేదా మా సంస్థకు సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ ఉంది, ఆ క్యూఆర్ కోడ్ కూడా మేము ప్రతి పాంప్లెట్ లో కూడా మేము దాన్ని పొందుపరచడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా, అవేర్నెస్ క్యాంప్స్కి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే పాంప్లెట్స్ అందరికీ ప్రొవైడ్ చేస్తుంటాము. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది మాకు చేరుతుందండి. తద్వారా మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు,
1: ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్
0: చేసుకోవచ్చు,
1: డైరెక్ట్ గా మన దగ్గరికి
0: రావాల్సిన అవసరం లేదండి. మనకి ఫోన్ నెంబర్లు ఉంటాయండి, మా స్టాఫ్ కానీ మావి కానీ వాళ్ళు ఫోన్ చేసి జస్ట్ మనకి ఆధార్ మనకి చెప్తే మేము దాన్ని రిజిస్టర్లో రాసుకుని, అంటే ఇప్పుడు మనకి ఏదైనా ప్రోగ్రామ్ పెట్టాలంటే మినిమం 25 మెంబర్స్ ఉండాలి, 25 to maximum 35 members. ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, సపోజ్ ఇప్పుడు మనకి ఏసీ మెకానిక్ నేర్చుకోవాలని ఎవరైనా ఫోన్ చేస్తారు, కానీ మన దగ్గర ఉంది యాజ్ ఆఫ్ నౌ 10 మెంబర్సే ఉంటారు. అప్పుడు మేము వాళ్ళ పేరు కూడా యాడ్ చేసుకుని రిజిస్టర్లో రాసుకుంటాం. రాసుకుని ఎప్పుడైతే మనకి 25 మెంబర్స్ దాటిపోతారో అప్పుడు వీళ్ళందరికి ఇన్ఫార్మ్ చేసి పలానా టైం మేము కోర్సు పెడుతున్నాము, స్టార్ట్ చేస్తున్నాం, మీరు రమ్మని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఇంటిమేషన్ చేయడం జరుగుతుందండి. మనకి ఈ మొబిలైజేషన్ లో మా DRDA మా నెల్లూరు నుంచి కూడా వాళ్ళ సహకారం కూడా చాలా ఉంటుందండి.
1: నేటి డిజిటల్ కాలానికి అనుగుణంగా కోర్సులు ఏవైనా ఆధునిక మార్పులు లేదా ఈ కామర్స్, డిజిటల్ మార్కెటింగ్ అలాంటి అవకాశాలను జోడిస్తున్నారా?
0: ఖచ్చితంగా అండి, మన కోర్సు పీరియడ్ లో ప్రతి కోర్సు లో మీకు చెప్పినట్టుగా ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పాను, దాంట్లో భాగంగా మనకి ఆన్లైన్ లో మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి సపరేట్ నిపుణులను తీసుకొచ్చి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వాళ్ళకి చేసి కూడా మనకి నేర్పించడం జరుగుతుంది అన్నమాట. అంటే ఫ్లిప్కార్ట్ గానీ అమెజాన్ గానీ ఇట్లలో ఎలా లాగిన్ అవ్వాలి, వాటిలో ఎలాగ మనం మెంబర్షిప్ తీసుకొని మనకు సంబంధించిన ప్రొడక్ట్స్ ని ఎలాగ మనం లాంచ్ చేసుకోవాలి, దానికి సంబంధించి అకౌంట్ ఓపెనింగ్ గానీ, దానికి ఆర్డర్ ఇచ్చినప్పుడు దాంట్లో డబ్బులు మనకి అకౌంట్ ఎలా పడాలి, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మనకి వాళ్ళకి శిక్షణ సమయంలో మనకి అందించడం జరుగుతుందండి. అది
1: మరి RCTలో దివ్యాంగుల కోసం ఏమైనా స్పెషల్ గా ప్రోగ్రామ్స్ పెట్టారా? వాళ్ళకి ఏమైనా స్పెషల్ గా శిక్షణ ఇచ్చేది అలాంటిది ఏమైనా ఉంటుందా?
0: దివ్యాంగుల కోసం కూడా అన్ని రకాల సదుపాయాలతోటి మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఏ కోర్సులు అయినా వాళ్ళు లాగిన్ అవ్వచ్చు, కానీ కొన్ని చేయలేని వాళ్ళు మనకి జనరల్ EDP ఫర్ PWDs అని ఉంటది, పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ కి జనరల్ EDP 10 డేస్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. ఆ కోర్స్ లో మనం వీళ్ళని భాగస్వాములు చేసి ఎక్స్క్లూజివ్ గా, అంటే ఓన్లీ వాళ్ళు PWDs కి మాత్రమే మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ పోయిన సంవత్సరం కూడా మేము సుమారుగా 500 to 600 మెంబర్స్ ని ఎనేబుల్ ఇండియా సహకారంతో మేము అంతమందిని ట్రైన్ చేశాము. వాళ్ళు చాలా మంది అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి రంగ్దే బ్యాంక్ నుంచి, అంటే మన PWDs కి వాళ్ళకి స్పెషల్ గా బ్యాంక్ ఒకటి ఉంది, రంగ్దే బ్యాంక్ నుంచి కూడా మనకి ఫైనాన్స్ సౌకర్యం కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఆ విధంగా కూడా చాలా మందిని మనకి నెల్లూరు జిల్లాలో ట్రైన్ చేసి.
1: చివరిగా మా రేడియో శ్రోతలు, ముఖ్యంగా ఉద్యోగార్థులు మరియు యువతకు మీరిచ్చే అమూల్యమైన సందేశం ఏంటి?
0: వేరొకరి కింద ఉద్యోగం చేస్తూ వారి వ్యాపార లెక్కలు చూసుకోవడం కంటే స్వయం ఉపాధిని ఎంచుకుని మన సొంత భవిష్యత్తును మనమే నిర్మించుకోవడం ఎంతో ఉత్తమం అన్నమాట.
1: RCT గురించి ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలండి.
0: థాంక్యూ మేడం, ధన్యవాదాలు.
2: మీరింతవరకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ RCT డైరెక్టర్ మరియు యూనియన్ బ్యాంక్ మేనేజర్ శ్రీ మారాసు కాసయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త లావణ్య గోగినేని. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, దార్శనిక భారత్ మరికొద్ది క్షణాలలో విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ఈనాటి దార్శనిక భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు, రైతులకు అందే సంక్షేమ పథకాల గురించి ఆలిండియా కిసాన్ మోర్చా వైస్ ప్రెసిడెంట్ శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్.
1: ఆకాశవాణి దార్శనిక్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనతో ఆలిండియా కిసాన్ మోర్చా వైస్ ప్రెసిడెంట్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, రైతులకు అందే సంక్షేమ పథకాల గురించి వారితో చర్చిద్దాం. సార్ నమస్కారం.
2: నమస్తే అండి. ఆల్ ఇండియా రేడియో శ్రోతలందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను.
1: సురేష్ రెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ముందుగా మాట్లాడదాం. రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ప్రధాన పథకాలేంటి, వాటి లక్ష్యాలేంటి మా శ్రోతలకు తెలియజేస్తారా?
2: మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 25 సంవత్సరాల యొక్క ప్రజా జీవితంలో వారు మొదట 13 సంవత్సరాల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా, 12 సంవత్సరాల పాటు దేశ ప్రధానిగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా, చివరికి తన తల్లిగారు చనిపోయిన సందర్భంలో కూడా ఆయన దానికి కావలసినటువంటి తన బాధ్యతను నిర్వర్తించి వెంటనే వచ్చి మళ్ళా ప్రభుత్వ ఏదైతే కార్యకలాపాలు ఉన్నాయో దాంట్లో ఆయన పనిచేయడం జరుగుతుంది. అంటే ఆయన దేశం పట్ల కానీ సమాజం పట్ల, ఈ దేశం మొత్తం కూడా ఈ 140 మంది కోట్ల ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ నా యొక్క సోదరి సోదరి మండలి అనేటువంటి భావనతో ప్రపంచంలోనే భారతదేశాన్ని అమెరికా, జర్మనీ, జపాన్ లాగా ఒక ఉన్నతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దాలనేటువంటి తపన మాత్రమే ఉంటూ ఆయన సర్వస్వం దేశానికి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి ఆయన యొక్క జీవితం మనకు ఒక ఆదర్శం. అలాంటి మహనీయుడు ఈ భారతదేశంలో ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో రైతుల కోసంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో స్వామినాథన్ కమిషన్ ఏదైతే గతంలో చెప్పిందో, పెట్టుబడికి 1.5 రెట్లు MSP రేటు పెంచాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఆ రకంగా భారతదేశంలో ఆయన 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ రోజు 1300 రూపాయలు ఉన్నటువంటి క్వింటాల్ యొక్క వరి ధాన్యానికి మద్దతు ధర ఇవాళ సుమారుగా 2400 రూపాయలు క్వింటాల్ యొక్క ధాన్యం ధర పెరగడం జరిగింది. అంటే ఖర్చులు పెరుగుతున్నటువంటి సందర్భంలో, ఉత్పత్తి వ్యయం పెరుగుతున్నటువంటి సందర్భంలో స్వామినాథన్ కమిషన్ ఇచ్చినటువంటి ఒక ఆదేశాలు ఏదైతే ఉన్నాయో వాటిని అమలు జరపాలనేటువంటి చిత్తశుద్ది ఇవాళ ప్రధానమంత్రిలో ఉంది. అంతేకాదు ఇవాళ మనకి ప్రధానమంత్రి గారు ఆ రోజు ఉన్నటువంటి ఒక బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం 2014 వరకు వ్యవసాయ బడ్జెట్ కేవలం 25,000 కోట్లుంటే ఇవాళ సుమారుగా 190,000 కోట్ల రూపాయలు ఇవాళ కేంద్రంలో ఇవాళ వ్యవసాయ బడ్జెట్ ఉంది. ఇది ఒక రోజు చూసినట్టయితే 348% కూడా ఎక్కువ. అంతేకాదు ఒకప్పుడు రుణాలు సుమారుగా 7.85 లక్షల కోట్లు మాత్రమే రుణ పరపతి ఉంటే బ్యాంకులకి, ఇవాళ సుమారుగా అది 23 లక్షల కోట్ల రూపాయలకు పైగా రుణ పరపతిని కూడా పెంచడం జరిగింది. ఎందుకంటే ఇవాళ రైతాంగం వాళ్ళకి మధ్య దళారులకు పోయి వాళ్ళ యొక్క వడ్డీ అధిక వడ్డీలతో భారాన్ని మోయకుండా మనకి రైతులకు కావలసినటువంటి రుణాలైతే బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి అందాలనేటువంటి ఉద్దేశంతో రుణ పరపతిని కూడా పెద్ద ఎత్తున ఆయన పెంచడం జరిగింది. కిసాన్ క్రెడిట్ కార్డులు ఒకప్పుడు వాజ్పేయి గారు ప్రవేశపెడితే దాన్ని కొనసాగిస్తూ కేవలం రైతాంగంలో అలైడ్ యాక్టివిటీస్ చేసేటువంటి కోళ్ల పరిశ్రమలు కానీ, పౌల్ట్రీ కానీ, డైరీ కానీ, అనేక రకాలైనటువంటి చేతి ఏదైతే వ్యవసాయం మీద ఆధారపడేటువంటి ఒక వాటికి కూడా 3 లక్షల వరకు కూడా 7% వడ్డీకి తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. సకాలంలో కట్టినటువంటి ఒక వీళ్ళందరికీ కూడా మళ్ళా 4% రిబేట్ వస్తుంది. ఆ రకంగా మొత్తం మీద 25 పైసలకే వడ్డీకే ఈ రకంగా రుణం దొరికేటువంటి పరిస్థితిని ఇవాళ తీసుకురావడం జరిగింది. దాంట్లో కిసాన్ క్రెడిట్ కార్డు అనేటువంటిది ఇవాళ రైతులకు ఎంతో ఉపయోగంగా తయారైంది. దాంట్లో వాళ్ళకి ఏదైతే యాక్సిడెంట్ దీంట్లో కానివ్వండి, ఆ రకంగా వాళ్ళకి అన్ని రకాలైనటువంటి దాంట్లో వాళ్ళకి హక్కులు పొందుపరుస్తూ కిసాన్ క్రెడిట్ కార్డుని ఆనాడు వాజ్పేయి గారు ప్రవేశపెడితే దానికి అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఇంకా

0: రైతులకు అనుగుణంగా కూడా ఆయన తీసుకురావడం జరిగింది. మన ప్రియతమ ప్రధానమంత్రి సహజంగా మనం చూస్తూ ఉన్నప్పుడు రైతాంగానికి ఎంత చేసినా తక్కువే. ఉదాహరణకి ఇవాళ మనం చూసినట్టయితే ఉక్రెయిన్ అమెరికా యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ ఫెర్టిలైజర్స్ రేట్లు ఆకాశాన్ని అంటిపోయినాయి మనకి. ఎందుకంటే మనం ఫర్టిలైజర్ మొత్తం దానికి కావాల్సిన ముడిసరుకంతా కూడా దిగుమతి చేసుకోవాలి. దిగుమతి చేసుకుంటున్నటువంటి క్రమంలో ఈ ఒక్క సంవత్సరమే సుమారుగా 2,14,000 కోట్ల రూపాయలకు పైగా ఈరోజు మనం ఈ యొక్క ఫర్టిలైజర్ యొక్క సబ్సిడీనే భరించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి ఫర్టిలైజర్స్ కానివ్వండి లేదా డీజిల్ కానీ అనేక రకాలైనటువంటి మనం మద్దతు ఇస్తే తప్ప వాళ్ళు దాన్ని భరించలేరు. ఉత్పత్తి వ్యయం పెరగకుండా మన యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలనేటువంటి ఒక బాధ్యతను ప్రభుత్వం తీసుకొని ఒక యూరియా బస్తా సుమారుగా 240 రూపాయలు ఉంటే దానికి జీఎస్టీ కలిపితే 260 రూపాయలు అవుతుంది. ఇవాళ యూరియా బస్తా మీద మనం కొన్నిసార్లు 3,000-4,000 రూపాయల మధ్య కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఒక యూరియా బస్తా పైన కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఎంత సబ్సిడీ ఇస్తుందని చాలా మందికి తెలియదు. అట్లే డీఏపీ 1,350 రూపాయలు ఉంది, దానికి అదనంగా ఇవాళ 5,000 రూపాయలకు పైగా కూడా డీఏపీ మనం దిగుమతి చేసుకునేటువంటి వాస్తవ ఖర్చు అంత అవుతుంది అనమాట. అంటే మనం రైతాంగానికి ఒక డీఏపీ కట్ట మీదనే 3,500 రూపాయలు సబ్సిడీ ఇవాళ వస్తూ ఉంది. అంటే ఒక రైతు ఒక ఎకరానికి ఒక 5-6 బస్తాలు యూరియా ఒక 2 బస్తాలు డీఏపీ అట్లా ఇచ్చినట్టయితే సుమారుగా 10,000 రూపాయలకు పైగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక రైతుకు నేరుగా సబ్సిడీ వస్తుంది. అంటే కిసాన్ సమ్మాన్ నిధి ఇచ్చేటువంటిది మనం 6,000 రూపాయలు ఇస్తున్నాం చిన్న సన్నకారు రైతులకు, అది ఒక రకమైన వరం. కేవలం అది ఒక్కటే కాకుండా ఇవాళ ఎరువుల పైన ఇచ్చేటువంటి సబ్సిడీ ఏదైతే ఉందో అది అనూహ్యంగా ఆ యొక్క సబ్సిడీ పెరిగింది. ఎందుకంటే యుద్ధాలు జరుగుతున్నాయి, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. అదే రకం డీజిల్ విషయంలో కూడా ఇవాళ డీజిల్ అనేటువంటిది గతం సాంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్లో మనం ఎద్దులతోనో లేకపోతే సాంప్రదాయ పద్ధతులతోనో వ్యవసాయం చేసేవాళ్ళు. ఇప్పుడంతా మనం పెట్రో కెమికల్ లేనిదే అసలు వ్యవసాయం లేదు కాబట్టి ఈ డీజిల్ కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రజలకు గాని ఇటు రైతాంగానికి గాని ఇవాళ కొంత తక్కువ రేటుతో ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం భరిస్తూ. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే కేంద్ర ప్రభుత్వం అనేక రకాలైనటువంటి రైతాంగానికి అండగా నిలబడి ఈ దేశంలో అటు అలైడ్ యాక్టివిటీస్ కోళ్ల పరిశ్రమ కానీ చేపల పరిశ్రమకు కానీ లేకపోతే ఇతరితర అలైడ్ యాక్టివిటీస్ చాలా చాలా రకాలుగా ఉన్నాయి. వీటన్నిటికి కూడా కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తూ వాటికి కావలసినటువంటి సబ్సిడీలు కూడా పెద్ద ఎత్తున ఇస్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసంగా అంటే మనకు సంబంధించినటువంటి ఏదైతే మనం ఇప్పుడు ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉంటాయో ఆ రకంగా వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు కానీ లేకపోతే వాటికి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ రకరకాలుగా మనం 1,00,000 కోట్ల రూపాయలు పథకాన్ని తీసుకుని వచ్చి వీళ్ళందరినీ ప్రోత్సహించడం ద్వారా ఎగుమతులను ప్రోత్సహించడానికి కానీ పారిశ్రామికవేత్తలు పారిశ్రామికవేత్తలకు కానివ్వండి ఇలా అనేక రకాలైనటువంటి పద్ధతులతో వాళ్ళందరినీ ప్రోత్సహిస్తేనే రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచంలో మనం మన యొక్క వస్తువుల యొక్క నాణ్యతని ఆ రకంగా ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ మన రైతులకు అండగా నిలబడడానికి కోసంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసంగా 2047 నాటికి మనం ఇంత పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోవాలంటే అగ్రికల్చర్ కూడా డెవలప్ కావాలి. కాబట్టి ఆ లక్ష్యంతో 1,00,000 కోట్ల రూపాయలు 2031 దాకా కూడా ఈ సబ్సిడీని కొనసాగిస్తూ ఇటు ఎఫ్పిఓలకు ఇచ్చేది కానివ్వండి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కానీ ఇట్లా అనేక రకాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతాంగానికి 1,00,000 కోట్ల రూపాయల సబ్సిడీతో ఆ రకంగా 1,00,000 కోట్ల రూపాయల స్థిరీకరణ నిధిని కూడా వాళ్ళకి ఇచ్చి ఈ రకంగా అనేక పథకాలను ముందుకు తీసుకుపోతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.
1: సార్, పీఎం కిసాన్ పథకం గురించి మా శ్రోతలకు వివరిస్తారా?
0: ఇవాళ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి రైతులను ఆదుకోవడానికి కోసంగా డైరెక్ట్ బెనిఫిట్ అనేటువంటిది ఇవాళ కానీ చూసినట్టయితే నేరుగా బ్యాంకు ఖాతాల్లో 4 నెలలకి 2,000 రూపాయల చొప్పున ఈ యొక్క కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తూ ఉన్నాం. సుమారుగా 11 కోట్ల మంది ఇవాళ రైతాంగానికి ఇప్పటి వరకు కూడా 4,11,000 కోట్ల రూపాయలకు పైగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి డైరెక్ట్ గా వాళ్ళ డీబీటీ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇది ప్రపంచంలో అత్యంత పెద్ద స్కీమ్. ఇది ఒక రకంగా చెప్పాలంటే భారతదేశ జనాభాలో రైతాంగం యొక్క 11 కోట్ల మందికి నేరుగా ఈ ప్రయోజనం అందుతుంది. ఆ రకంగా కిసాన్ సమ్మాన్ దాంట్లో ఉన్నటువంటి 1.5 కోట్ల మంది మహిళా రైతులు కూడా దీంట్లో ఉన్నారు. ఈ రకం పెద్ద ఎత్తున ఈ కిసాన్ సమ్మాన్ యోజన అనేటువంటిది తీసుకొని వస్తూ

0: ఉన్నాం. ఆధారు కేసీసీ రెండును కలుపుకుంటూ ఎక్కడా కూడా ఇది మళ్ళా పక్కదారి పట్టకుండా అనేక రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ డైరెక్ట్ బెనిఫిట్ డీబీటీ ద్వారా వాళ్ళకి రైతాంగానికి ఇస్తున్న ఈ పథకం ఏదైతే ఉందో చిన్న సన్నకారు రైతులకి ఇది ఒక అద్భుతమైనటువంటి వరం అని చెప్పేసి నేను భావిస్తున్నాను.
1: అలాగే ఈ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వంటి వ్యవసాయ ఖర్చులు తగ్గించడానికి ప్రభుత్వం ఈ రైతుల కోసం ఏం చేస్తోంది?
0: రెండు, ఒకటి డైరెక్ట్ గా ఇవాళ విత్తనాలు ఏదైతే ఉన్నాయో ఈ విత్తనం ఏదైనా సరే ఒక 10 రూపాయలు కేజీ గా ఉన్నట్టయితే దాంట్లో 5 రూపాయలు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం, అంటే 50% సబ్సిడీ విత్తనాలకు గాని వీటన్నిటికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తుంది. అట్లే ఫర్టిలైజర్ కూడా ఇందాక నేను చెప్పినట్టుగా పెద్ద ఎత్తున మనం సబ్సిడీ ఇస్తూ ఉంటాం. అయితే ఇది ఒక రకం. రెండోది అసలు మన సాంప్రదాయ పద్ధతుల్లో చేస్తున్నటువంటి గో ఆధారిత వ్యవసాయం కానీ ప్రకృతి వ్యవసాయం అనండి, ఇలా ఏదైతే ఈ వ్యవసాయ పద్ధతులు ఏదైతే ఉన్నాయో ఒకప్పుడు ఖర్చు తక్కువతో మనం మన భూమిని సారవంతం చేసుకుని మంచి నాణ్యమైనటువంటి దిగుబడులను ఒకప్పుడు సాధించేటువంటి వాళ్ళం. అలాంటి ప్రకృతి వ్యవసాయాన్ని అదే రకంగా ఈ వీటిని కూడా ప్రోత్సహించడాని కోసంగా పెద్ద ఎత్తున ప్రయత్నాలు, అంటే ఉత్పత్తి వ్యయం తగ్గాలన్నట్టయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత ఒక్కసారిగా ప్రకృతి వ్యవసాయం మొత్తం మారినప్పటికి కూడా మనం శ్రీలంక యొక్క ఉదాహరణ మనకుంది, వాళ్ళు ఆ దేశంలో మొత్తం ఒక్కసారిగా మారినప్పుడు వాళ్ళకి ఆ ఎప్పుడైతే ఈ ఫుడ్ గ్రెయిన్స్ యొక్క సంక్షోభం వచ్చింది అక్కడ. ఆ రకంగా కాకుండా మన దేశంలో అనేక ప్రాంతాల్లో రైతులను నేరుగా ప్రోత్సహిస్తూ ఈ ప్రకృతి వ్యవసాయం కానీ రకరకాల పద్ధతులతో ఎక్కువగా మరి విపరీతమైనటువంటి ఫర్టిలైజర్స్ వాడకుండా కొంత భాగాన్ని, కొంతమందిని పూర్తిగా ఈ యొక్క ఫెర్టిలైజర్స్ లేకుండా గో ఆధారిత వ్యవసాయాన్ని ఈ రకమైనటువంటి పద్ధతులను మనం ప్రోత్సహిస్తున్నాం. ఒక 2 హెక్టార్లకి 50,000 రూపాయలు వాళ్ళకి ప్రాసెసింగ్ చేయడానికి అనేక రకాల పద్ధతులతో ఈ ప్రకృతి వ్యవసాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రవేశపెట్టి దానికి కావలసినటువంటి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతుంది. దానికి కావలసిన సెమినార్స్ కానివ్వండి, అనేక రకాలైనటువంటి ట్రైనింగ్ క్లాసెస్ కానీ ఇవి ఒకవైపు జరుగుతున్నాయి. ఉదాహరణకి సిక్కిం రాష్ట్రం పూర్తిగా కూడా ఇవాళ ప్రకృతి వ్యవసాయానికి ఒక కేంద్ర బిందువు అయింది. అనేక కొండ ప్రాంతాల్లో ఇవాళ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఈ రకంగా ప్రకృతి వ్యవసాయం ఏదైతే ఉందో ఆ నేచురల్ ఫార్మింగ్ అనేటువంటి దాని పద్ధతులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా లక్షలాది మంది రైతులు ముందుకెళ్తూ ఉన్నారు. కాబట్టి ఈ రకంగా ఉత్పత్తి వ్యయం తగ్గడానికి డైరెక్ట్ గా మనం ఇచ్చేటువంటి సబ్సిడీలు ఒక రూపం అయితే మన యొక్క వ్యవసాయ విధానాన్ని మార్చుకోవడం ద్వారా సహజ సిద్దమైనటువంటి నేచురల్ గా ఉన్నటువంటి ఒక వనరుల్ని మళ్ళీ తిరిగి మనం వాటిని ఉత్ప్రేరణ చేసి భూమిని నాణ్యమైనటువంటి సారవంతంగా తీసుకుని వచ్చి మంచి ఆర్గానిక్ పంటలను తయారు చేసుకుంటూ ఈ 2 రకాలైనటువంటి వాటిని కేంద్ర ప్రభుత్వం సమతుల్యం తీసుకుని వచ్చి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి కోసంగా ఒక ప్రత్యేకమైన ప్రయత్నం చేస్తుంది. వీటన్నిటిని కూడా మనం ఉపయోగించుకుని ఒక సామాన్యమైనటువంటి ఒక రైతు తన కుటుంబాన్ని వ్యవసాయం దానికి అనుబంధమైనటువంటి విషయాలను కూడా చేసుకుంటూ తన యొక్క ఆదాయాన్ని పెంచుకోవడానికి కోసంగా కేంద్ర ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఇచ్చింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంటు బ్యాంకులతో అనుసంధానం చేసుకుని రైతు లేదా కొంత చదువుకున్నోళ్ళైతే ఆన్లైన్లో ఇవాళ ఉన్నటువంటి మన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇవాళ మనకి అందుబాటులో ఉంది. కాబట్టి ఈ రకంగా తీసుకోవడం ద్వారా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా రైతులు సగౌరవంగా వాళ్ళు నిలబడాలని, ఆ రకంగా అభివృద్ధిలోకి రావాలని మేము కోరుతున్నాం.
1: దార్శనిక్ భారత్ కార్యక్రమం ద్వారా రైతుల సంక్షేమం, కేంద్ర ప్రభుత్వ పథకాలు, రైతుల ఆదాయాన్ని పెంచే అంశాలపై ఎన్నో విషయాలు మనతో పంచుకున్నారు ఆల్ ఇండియా కిసాన్ మోర్చా వైస్ ప్రెసిడెంట్ శ్రీ సెనబరెడ్డి సురేష్ రెడ్డి గారు. ధన్యవాదాలు సురేష్ రెడ్డి గారు.
2: మీరింతవరకు దార్శనిక భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు, రైతులకు అందే సంక్షేమ పథకాల గురించి ఆల్ ఇండియా కిసాన్ మోర్చా వైస్ ప్రెసిడెంట్ శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా లంకేశ్వరుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడిన పాట.

కొండవీటి దొంగ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కెఎస్ చిత్ర పాడిన పాట విన్నారు. తర్వాతి పాట ఏప్రిల్ 1 విడుదల చిత్రం నుండి మనో కెఎస్ చిత్ర పాడిన పాట వింటారు.

ఏప్రిల్ 1 విడుదల చిత్రం నుండి మనో కేఎస్ చిత్ర పాడిన పాట విన్నారు. తర్వాతి పాట మంచి మనసులు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

మీరింతవరకు స్వరమాలిక విన్నారు. తిరిగి రాత్రి 9:30 స్వరమాలిక ప్రసారమవుతుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నకంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ అథారిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ ఆమోదించిన స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహమిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత వాయుసేన నూతన చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ నియమితులయ్యారు.

0: ఏక్నా స్టేడియం వేదికగా భారత్ వెస్టిండీస్ పురుష జట్ల మధ్య తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఇక వార్తల వివరాలు. దేశంలో ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ అథారిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రవాణా లాజిస్టిక్స్ రంగాల్లో పరిశోధన, ప్రాజెక్టుల మదింపు, ప్రభావ అంచనా వంటి కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ అథారిటీ దోహదపడుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమాపేశం వివరాలను ఆయన పాత్రికేయులకు వెల్లడిస్తూ దేశంలో సమగ్ర రవాణా లాజిస్టిక్స్ ప్రణాళికకు ఇది అత్యున్నత సంస్థగా పనిచేస్తుందని చెప్పారు. దేశ జీడీపీ సుమారు 7-8% వృద్ది చెందుతున్న నేపథ్యంలో లాజిస్టిక్స్కు డిమాండ్ నిరంతరం పెరుగుతోందని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ పెరుగుతున్న అవసరాలను తీర్చేందుకు దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, రైల్వే మార్గాలు, జల మార్గాలు, విమానాశ్రయాలు, కొత్త ఓడరేవుల అభివృద్ది జరుగుతోందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ
1: ట్రాన్స్పోర్ట్ ప్లానింగ్ ఆర్ లాజిస్టిక్స్ కి జో అథారిటీ బన్ రీ ఉసే కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ కే అండర్ రఖా గయా హై. పీఎం గతి శక్తి పోర్టల్ ఏక్ టెక్నాలజీ హై. ఇస్మే జో భీ ఫిజికల్ సిట్యుయేషన్ హై ఉస్కో కంప్యూటర్ మే డిఫరెంట్ లేయర్స్ మే రిప్రజెంట్ కియా గయా హై. దాట్ టెక్నాలజీ లేయర్ ఇస్ ది టూల్ విచ్ కెన్ బి యూజ్డ్ కి దేశ్ కి ఆజ్ కి జరూరత్ కియా హై, ఆజ్ సే 5 సాల్ బాద్ కి జరూరత్ కియా హై, అండ్ ప్లాన్ అకార్డింగ్లీ అండ్ దెన్ టేక్ ది స్టెప్స్ టుడే సో దాట్ బిఫోర్ ది ప్రాబ్లమ్స్ కమ్ యూ కెన్ సాల్వ్ అ లార్జ్ పార్ట్ ఆఫ్ ద.
0: అదేవిధంగా చిన్న మధ్యతరహా పరిశ్రమల్లో ఈక్విటీ పెట్టుబడుల కోసం 10,000 కోట్ల రూపాయల స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ ఏర్పాటు చేయడానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ నిధుల్లో అధిక భాగాన్ని తయారీ రంగానికి చెందిన చిన్న మధ్యతరహా సంస్థలకు కేటాయించనున్నట్టు చెప్పారు. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈరోజు తీసుకున్న స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ నిర్ణయం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల రంగానికి అతిపెద్ద ప్రోత్సాహమిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భవిష్యత్ తరం భారతీయ వ్యాపార నాయకులను తీర్చిదిద్దే దిశగా ఇది కీలక ముందడుగు అని అన్నారు. సామాజిక మాధ్యమం వేదికగా చేసిన ఒక పోస్టులో ప్రధానమంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. చిన్న మధ్యతరహా సంస్థలు తమ వ్యాపారాలను విస్తరించుకోవటం, ఆధునిక సాంకేతికతలను స్వీకరించటం, తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవటం, అంతర్జాతీయ మార్కెట్లలోకి ప్రవేశించటం, ప్రపంచ విలువ ఆధారిత సరఫరా వ్యవస్థల్లో భాగస్వామ్యం కావటానికి ఈ నిర్ణయం వేదికగా నిలుస్తుందని ప్రధానమంత్రి తెలిపారు. ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ను భారత వాయుసేన 29వ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్గా ప్రభుత్వం నియమించింది. ఎయిర్ చీఫ్ మార్షల్ హోదాలో ఈ నెల 31వ తేదీ మధ్యాహ్నం నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. కీలకమైన కార్యాచరణ వ్యూహాత్మక బాధ్యతల్లో అశుతోష్ దీక్షిత్ పనిచేశారు. హెడ్ క్వార్టర్స్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్లో చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్కు సంబంధించిన బాధ్యతలు, అలాగే సెంట్రల్ ఎయిర్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా కూడా ఆయన సేవలందించారు. భారత నౌకాదళం కోసం బ్రహ్మోస్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్ లాంచర్లను కొనుగోలు చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్తో ఈరోజు 661.50 కోట్ల రూపాయల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. బై ఇండియన్ ఐడీడీఎం కేటగిరీ కింద ఈ కొనుగోలు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టులో కనీసం 68% స్వదేశీ కంటెంట్ ఉండనుంది. దీనివల్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు సహా భారతీయ పరిశ్రమల భాగస్వామ్యానికి ప్రోత్సాహం లభించడంతో పాటు రాబోయే 3 ఏళ్లలో ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడనున్నాయి. భారత సముద్ర శక్తిని మరింత బలోపేతం చేయడంతో పాటు దేశ రక్షణ సామర్థ్యాలను పెంపొందించేందుకు పటిష్టమైన సమగ్ర సముద్ర వ్యవస్థ అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1ను రక్షణ మంత్రి ఈరోజు ప్రారంభించారు. అలాగే ఆధునీకరించిన స్లిప్వే 4ను, 300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేన్ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ సూర్యగా నామకరణం చేసిన ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 భారత నౌకాదళం సముద్రంలో కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం, దీర్ఘకాలిక కార్యాచరణను మరింత పెంచుతుందని తెలిపారు. హిందుస్థాన్ షిప్ యార్డ్లో కొత్త స్లిప్వే గోలియత్ క్రేన్ ఏర్పాటుతో

0: భారీ నౌకా నిర్మాణ ప్రాజెక్టులను చేపట్టే షిప్ యార్డ్ సామర్థ్యం మరింత పెరుగుతుందని రక్షణ మంత్రి పేర్కొంటూ,
1: यहां तक भारत की मैरिटाइम स्ट्रेंथ की है तो मुझे लगता है इसका निर्माण अकेले नेवी या अकेले शिपयार्ड्स नहीं कर सकते हैं। इसके लिए एक इंटीग्रेटेड नेशनल मैरिटाइम इकोसिस्टम भी ये बहुत आवश्यक है और आज के इस समारोह का एक अत्यंत महत्वपूर्ण हिस्सा फ्लीट सपोर्ट शिप प्रोग्राम है। यह इंडियन ओशन को लेकर हमारे विजन को और मजबूत करेगा, ऐसा मेरा विश्वास है। फ्लीट सपोर्ट शिप का लॉन्च इंडियन नेवी की रीच, एंड्योरेंस और ऑपरेशनल इफेक्टिवनेस को और मजबूत करने की दिशा में एक महत्वपूर्ण कदम है।
0: ఆ తర్వాత ఒడిశా వెళ్లిన రాజ్నాథ్ సింగ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ కోరాపుట్లో శక్తి ఇంజిన్ తయారీ రెండవ ప్రొడక్షన్ లైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2000వ ఇంజిన్ను తయారు చేసి కీలక మైలురాయి సాధించిన హెచ్ఏఎల్ కోరాపుట్ విభాగాన్ని ఆయన ఈ సందర్బంగా అభినందించారు. 6 దశాబ్దాల ఇంజనీరింగ్ సామర్థ్యం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు దేశ రక్షణ సన్నద్దతను బలోపేతం చేయాలనే నిబద్దతకు ఈ మైలురాయి ప్రతీకగా నిలుస్తోందని ఈ సందర్బంగా మాట్లాడుతూ చెప్పారు. విపిజీ రామ్జీ చట్టం 2025 కింద చేపట్టేందుకు అనుమతించిన పనుల షెడ్యూల్ను కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కొత్త గ్రామీణ పనుల వ్యవస్థలో మొత్తం 375 రకాల పనులకు అనుమతి కల్పించింది. గత విధానంలో ఉన్న 266 పనులతో పోలిస్తే ఇది 41% ఎక్కువ. ఈ కొత్త షెడ్యూల్లో మొత్తం పనులను 4 ప్రధాన అంశాలుగా పునర్వ్యవస్థీకరించారు. జలభద్రత, ప్రాథమిక గ్రామీణ మౌలిక వసతులు, జీవనోపాధికి సంబంధించిన మౌలిక వసతులు, తీవ్ర వాతావరణ పరిస్థితుల సమయంలో విపత్తుల సన్నద్దతకు సంబంధించిన ప్రత్యేక పనుల కింద వీటిని వర్గీకరించారు. గ్రామసభ ఆమోదం అనంతరం ఈ పనులను చేపడతారు. పనుల పురోగతిని వికసిత్ భారత్ నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్టక్చర్ స్టాక్ ద్వారా పర్యవేక్షిస్తారు. భారతీయ సేవారంగం సెప్టెంబరులో 3 నెలల గరిష్ట వేగంతో విస్తరించింది. దేశీయ డిమాండ్ పెరగడంతో పాటు కొత్త ఆర్డర్లు గణనీయంగా పెరగడం ఇందుకు దోహదపడినట్టు ఈ రోజు విడుదలైన హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ నివేదిక తెలిపింది. కాలానుగుణ సర్దుబాట్లు చేసిన హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఆగస్టు నెలలో 54.1గా ఉండగా సెప్టెంబరులో 55.2కి పెరిగింది. దీంతో జూన్ తర్వాత సేవల కార్యకలాపాల్లో నమోదైన అత్యంత వేగవంతమైన వృద్ధిగా ఇది నిలిచింది. సెప్టెంబరులో కొత్త వ్యాపారాల పెరుగుదల కూడా గణనీయంగా నమోదైంది. 3 నెలల కాలంలో ఇదే అత్యంత వేగవంతమైన వృద్ధి. డిజిటల్ సొల్యూషన్స్, ఆహార సేవలు, బీమా, రుణాలు, సాఫ్ట్వేర్, రవాణా, టూర్స్ అండ్ ట్రావెల్ సేవలకు డిమాండ్ పెరిగినట్టు సంస్థలు వెల్లడించాయి. భారత్ వెస్టిండీస్ పురుష జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్ ఈ రోజు లక్నోలో ప్రారంభమైంది. లక్నో ఏక్నా స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టీ20 క్రికెట్ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ 15 ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్లు నష్టపోయి 127 పరుగులు చేసింది. వెస్టిండీస్ కెప్టెన్ అర్ధ సెంచరీతో రాణించగా భారత బౌలర్లు కులదీప్ యాదవ్, నమన్ ధీర్లు చెరో 2 వికెట్లు తీశారు. నీటి భద్రత అంటే కేవలం మౌలిక వసతుల నిర్మాణం మాత్రమే కాదని, సమర్థవంతమైన ప్రణాళిక, పటిష్టమైన స్థానిక వ్యవస్థలు, నీటి నిర్వహణలో సమాజ భాగస్వామ్యం కూడా ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లో అమలు చేస్తున్న జలపాలన నమూనాపై జాతీయ దినపత్రికలో ప్రచురితమైన ఒక కథనాన్ని ప్రధానమంత్రి ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ అథారిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ ఆమోదించిన స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహమిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. లక్నో వేదికగా భారత్ వెస్టిండీస్ పురుష జట్ల మధ్య తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడొక చిత్రగీతం విందాం. ధర్మచక్రం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీ వార్తా ప్రసారం, సమాచార సంధ్య ఢిల్లీ కేంద్రం నుండి.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార సంధ్య కే సాథ్ మై మునీష్ శర్మ. मुख्य समाचार. सरकार ने बहुआयामी योजना को सुव्यवस्थित करने के लिए एकीकृत परिवहन और लॉजिस्टिक्स प्राधिकरण की स्थापना को मंजूरी दी. लघु और मध्यम उद्यम विकास कोष के लिए 10,000 करोड़ रुपए की राशि स्वीकृत. प्रधानमंत्री नरेंद्र मोदी ने इसे सूक्ष्म, लघु और मध्यम उद्यम के लिए

0: తర్వాతి పాట గౌతమ్ ఎస్ఎస్సి చిత్రం కోసం కార్తీక్ సునీత పాడిన పాట.
1: అనగనగనగా ఒక రాజు గగనము నీలే మహారాజు.
2: తర్వాత

శ్రోతలు స్వరమాలిక వింటున్నారు. తర్వాతి పాట అతడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడిన పాట.

0: మీరు ఇంతవరకు స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో హరికథ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: ఈనాటి కార్యక్రమంలో వెల్దే భార్గవ్ గారిచే భక్త రామదాసు హరికథ వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎన్ సి అనంతకృష్ణ, మృదంగంపై శ్రీ పెరవల్లి జయభాస్కర్.

హే పార్వతి, రామా రామా రామా అని 3 సార్లు జపించినట్లయితే 1000 ఇతర నామములు జపించిన ఫలితమొస్తుందని పరమశివుడు పార్వతికి ఉపదేశించిన మహామంత్రం రామనామము. మన పుణ్యాల ధామము. రామనామం చేసి అనేక మంది తరించారు. రా కలశంబులల్ల భయలంబడదోచును, మా కవాటమై ఢీకొను అని పెద్దలు చెప్పిన ప్రకారంగా రా శబ్దోచ్చారణ మాత్రం చేత అంతర్హితమయ్యున్న పాపములన్నీ పటాపంచలైపోతాయట. మా అని ఉచ్చరించగానే పెదవులు కలవడం చేత కవాటవత్ మూతబడి తిరిగి ఆ పాపములు లోచేరకుండా పోతాయట. అలాంటి పరమ పవిత్రమై మహాఫలదమైన శ్రీరామనామాన్ని లోకానికి పంచి ఇచ్చి ఆంధ్రుల పుణ్యాల పంట పురాకృత సుకృతాల రాశి అనదగిన శ్రీరామదాసుడు రామనామ ప్రసాదాన్ని మనకందరికీ పంచి ఇచ్చాడు. అతని కథా సంవిధానంలో అట్టివారు తెలుగునాట అనేక మంది పుట్టారు. తెలుగు తల్లి పుణ్యాల పంట.

0: గోపన్నలనంగ పోతనా త్యాగరాజ గోపన్నలనంగ
1: సజ్జన వందనీయులను కన్నది ఆంధ్రమాత.
0: కోట్లాది ప్రజలున్నా, కోట్ల కొలది ధనము కలిగిన వారున్నా ప్రజావాణి కవికలము వారందరినీ కీర్తించదు. త్యాగేన ఏకేన అమృతత్వమానుషు అన్నది ఉపనిషన్మాత. త్యాగులు మాత్రమే కీర్తించబడతారు. త్యాగం త్యాగిపోయినా మిగులుతుంది, భోగం భోగి ఉండగానే నశిస్తుంది. తెలుగు తల్లి కడుపు పండింది, ముగ్గురు అనర్ఘ భక్త రత్నాలను మనకు ప్రసాదించింది. వారు రామదాసు, పోతన, త్యాగరాజు. తెలుగు సాహిత్యానికి ముగ్గురు రాజులున్నారట. గుడులు

తెలుగు సాహితీలోకాన్ని భక్తిరస ధారణ చేత తడిపి పండించిన మహాకృషి వలుని ముగ్గురు. వారిలో ఆద్యుడు మహావాగ్గేయకారుడు, త్యాగధనుడు, రామభక్తి సామ్రాజ్యాధినేత అయిన శ్రీ రామదాసు చరిత్ర నేటి హరికథాగానం.

అది నీలకొండపల్లి, పెద్ద గ్రామం, ప్రసిద్ధి చెందిన గ్రామం. నైజాం నవాబుల ఏలుబడిలో ఉన్నది. ఆ గ్రామంలో కంజర్ల లింగన్న అనే ఒక గృహస్థు సుగుణాల రాశి కామాంబతో ధర్మబద్ధమైన జీవితం గడుపుతున్నాడు. ఆనాటి సంపద ఒకచోట కేంద్రీకరింపబడకుండా చక్కని ఉపాయం చెప్పారు పెద్దలు. కలిగిన ప్రతి గృహస్థు కనీసం ఒక పేదవారికైనా భోజనం పెట్టి తాను భోజనం చెయ్యాలి. ఆ ధర్మాన్ని అనుసరించి లింగన్న గారింట్లో నిత్యము అన్నదానము జరుగుతున్నది. గృహము ఆనందనిలయముగా ఉండేదట. కాని ఎంతటి వారికైనా ఏదో ఒక లోపం తప్పకపోవడం ఆశ్చర్యం కదా. కామాంబ లింగన్నలు సంతానం లేక మిగుల వంతనుంది. వారి గ్రామంలో ఉన్న గోపాలస్వామిని ఆరాధించారు. ఆశలుడిగే కాలంలో ఆశ చివురించింది. గోపాలస్వామి దయావిశేషం చేత కామాంబ గర్భవతి అన్న మాట ఆ ఊరివారికే ఆనందకారణమైనది. నవమాస స్ఫూర్తి అయినది. గోపాలస్వామి కరుణా కిరణమాయన్నట్లు ఒక్క శుభ సమయంలో కామాంబ ఒక కుమారుణ్ణి ప్రసవించినది. అతనికి గోపన్న అని నామకరణం చేశారు. గోపన్న శుక్లపక్ష క్షపాకర రేఖలా పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఐదవ ఏట అక్షరాభ్యాసం, ఏడవ ఏట వంశానుజానుసారంగా ఉపనయనము జరిగినది. ఎనిమిదేళ్ల గోపన్న ఒకనాటి శుభోదయాన తండ్రి యొక్క అతిథి సేవా వ్రతానికి అతిథి కోసం వెతుకుతుండగా అలా వెలుపలకు రాగా అతని పురాకృతం కదిలి వచ్చినట్లు, జన్మ జన్మల పుణ్యాలు పుంజీభూతమైనట్లు ఎదురుగా వస్తున్నారు ఒక ఆజానుబాహులైన ఫకీర్జీ. ఎలా ఉన్నారయ్యా ఆయన అంటే, కరిగిపోసిన సాత్విక ప్రతిమాగాయన, కరిగిపోసిన సాత్విక ప్రతిమాగాయన

రామనామ ప్రభావమడన ఊపెత్తిన భక్తి దేవత ఎన్నట్లు వస్తున్న ఆ కబీరుకు ఎదురు వెళ్లి పాద ప్రణామం చేశాడు బాలగోపన్న. స్వామి, మా ఇంటికి ఆతిథ్యానికి దయచేసి మా గృహం పావనం చేయండి అని ఆహ్వానించాడు. లింగన్న గారింటికి వెందుకు చేరిన కబీరు బాలగోపన్న గుణసంపదకు ఆనందపరవశుడై భక్తి బీజం నాటడానికి తగిన క్షేత్రంగా గుర్తించి లింగన్న గారి అనుమతితో గోపన్నకు రామతారక మంత్రోపదేశం చేశాడు. నాయనా, గోపన్నా,

పరమశివుడు పార్వతికి ఉపదేశించిన మహామంత్రాన్ని రామదాసునకు ఉపదేశించి, నాయనా, ఇక మీదట రామదాసని పిలువబడతావని గురువే నామకరణం చేశారు. మంత్రశ్రీకానందారం.

నిరంతర రామ మంత్రానుష్ఠానంలో రామసేవలో కాలం గడిచింది. రామదాసు యుక్త వయస్కుడైనాడు. సమీప గ్రామంలోని ఒక పేద ఇంటి పిల్ల ఉప్పలకుప్ప కమలయ్యను కన్యతో రామదాసునకు వివాహమైనది. కమలతో మధుర వైవాహిక జీవితం గడుపుతున్నాడు రామదాసు. ఒకనాడు ప్రాతకాల కృత్యములాచరించి అతిథేవుల కోసమై ఎదురుచూస్తున్న రామదాసునకు రామానుగ్రహ కారణంగా ఛందోబద్ధమైన లయబద్ధమైన కీర్తనాధార వెలువడింది. మహావాగ్గేయకారుడు రామదాసు రాములిలా కీర్తించనారంభించాడు.

ఈ విధంగా నిత్యము లోకనాథుడైన రామునికి ఒక కీర్తన వ్రాసి రాముని పూజానంతరం తన మనోవేదన రామునికి కీర్తనలో మనవి చేసుకునేవారు. అది ఒకనాటి ఉదయాన

రామదాసు భార్య కమల నిండు చూలాలు నిండిన బిందెతో నీళ్లు తెస్తున్నది. రామదాసు తల్లిదండ్రులు మిగుల మొగ్గి పండులై ముదుసలి ఒగ్గులై వాకిట్లో కూర్చుని ఉండగా ఆ వృద్ధ దంపతులకు లోకంతో సంబంధం తెగిపోయింది. ఆహా, ఏమీ దైవకృప! ఇద్దరు స్నేహితులు కలిసి ప్రయాణం చేసినట్లు లింగన్న కామాంబలు ఏకకాలమందు స్వర్గాధిరోహణం చేశారు. ముడతలు పడ్డ ముదుసలి శరీరం నాకెందుకన్నట్లు జీవుడు శరీరం వదిలాడు. తల్లిదండ్రుల శరీరాలు నిలవారినవి. మాతాపితృవియోగ దుఃఖం పొంగి పొర్లగా కట్టలు తెగిన నదిలా కన్నీరు కారుస్తూ రామదాసు వచ్చి తల్లిదండ్రుల మృతదేహాలు చూస్తూ కన్నీటితో కాళ్లు కడిగినాడు. ఇంతలో మరి ఒక వైపు నుండి పిలుపు. ఏమని రామదాసు, ఒక్కమారు ఇలా వస్తావా? ఏం అవ్వా, ఏం జరిగింది, ఇలా రావయ్యా అని చెప్పని చెప్పి పిలవగా, అమ్మా ఏమిటి అనగా, తల్లి

రామదాసు, నీకు కుమారుడు కలిగాడన్న వార్త, ఆహా, మాతాపితృ వియోగ దుఃఖమా, పుత్రజనన సంతోషమా, మనకు సమస్య. కాని రామదాసుడు స్థిత ప్రజ్ఞాలక్షణము గలవాడవుట చేత మాతాపితరులకు పితృకర్మలు ఆచరించాడు, కుమారునకు జాతకర్మ పూర్తి చేశాడు, పిల్లవానికి రఘురాముడని పేరు పెట్టినారు. తల్లిదండ్రులు మరణానంతరం తాళంచెవి చేతికి వచ్చినది. అనూచానంగా వచ్చే అతిథి సేవావ్రతానికి దరిద్ర నారాయణ సేవావ్రతంగా పరిణమించింది. పేద సాధలకు సంతర్పణలు చేయనారంభించాడు. ఒక్కనాటికి రామదాసు ఆస్తి పూర్తిగా వ్యయమైపోయినది. హారతి కర్పూరంలా హరించింది. ఒకనాటి ఉదయాన కుమారుడు రఘురాముడు లేచి, అమ్మా ఆకలమ్మా అన్నాడు. కన్న బిడ్డకు పట్టెడన్నం పెట్టలేనటువంటి పెడదామని ఇల్లంతా చూచింది కమలమ్మ. ఎక్కడ చూసినా మెతుకు లేదు. కుమారుడి ఆకలికి పట్టెడన్నము పెట్టలేని దౌర్భాగ్యపు తల్లినయ్యానని పరిపరి విధాలా పరివేదన చెందింది కమలమ్మ. ఆ కమలమ్మ కన్నీరు కారుస్తూ కాల్వలు కాగా భర్తను సమీపించింది. ఏమండి, రఘురామునకు పట్టెడన్నము పెట్టలేని పాపిష్టి తల్లినయ్యాను అని వలవల మని విలపించింది. నన్నేం చేయమంటావు కమల అన్నారు రామదాసు. నేనొక్క సలహా చెబితే వింటారా అన్నది కమలమ్మ. తప్పక వింటానన్నాడు రామదాసు. ఏమండి? అలరెడు గోల్కొండపురి

అనగానే పొరుగింటికి వెళ్లి చారెడు గింజలు పట్టుకుని వచ్చి గంజి కాచిపోసింది కమలమ్మ. గంజి తావి కంటకావృత అరణ్య ప్రాంత నిర్గమనం చేస్తూ ఇలా పాడుకుంటాడు రామదాసు.

నిరంతర శ్రీరామచంద్ర భజన పారవశ్యంతో మార్గశ్రం మరిచిపోయాడు రామదాసు. 6 దినాల కఠినతర ప్రయాణానంతరం గోల్కొండ చేరి నవాబుగారి కోటలోని భటుల సహాయంతో మేనమామల ఇల్లు చేరినాడు రామదాసు. ఏం నాయన పని కలిగి వచ్చావా అని ప్రశ్నించిన మేనమామలకు పొట్ట కొట్టుకుని తనలేమి చెప్పలేదు రామదాసు. తన రాముని నైవేద్యం కోసం వచ్చానన్నాడు. అందుచేతనే త్యాగరాజస్వామివారు రామదాసును ధీరశబ్దంతో సత్కరించారు. ధీరుడగు రామదాసుని బంధములు తెంచినావని వినియున్నానురా అని కీర్తించారు త్యాగరాజస్వామివారు. సరేనాయన ప్రయత్నం చేద్దామన్నారు మేనమామలు. అది మరునాటి ఉదయం తానీషా నిండు కొలువు తీర్చియున్నారు. దేవేంద్ర వైభవంగా ఉన్నది తానీషా సభ. ఒక్కవైపు మంత్రులు, మరొక్క వైపు సామంతులు, ఒక్కవైపు దండనాథులు, మరొక్క వైపు కవులు, ఒక్కవైపు గాయకులు, ఒక్కవైపు నట్టువకత్తెలు, మరొక్క వైపు విదూషకులు. సభా సప్తాంగ లక్షణం అని నీలు నేల జీలువారే పట్టు శాలువాలతో మహామంత్రులు, అక్కన్న మాదన్నలు ఆ సభలోకి ప్రవేశించారు. వారి వెనుకనే బక్కచిక్కిన పేదబాపడు బంగారు బుజ్జకాంతులు పంగనామాల సందు నుండి వేదులార్చుచు పల్లెవాటు ఉత్తరీయం సరిచేసుకుంటూ సభాప్రవేశం చేశాడు రామదాసు. రామదాసు వినయ సంపదకు ఆకర్షితుడైనాడు తానీష. నాయన ఏం పని కలిగి వచ్చావు అని ప్రశ్నించగా రామదాసు నిర్లిప్తంగా బదులు చెప్పినాడు.

0: అది?
1: నాకేం పని లేదు రాజా, శ్రీరామచంద్రుని కరుణాకిరణ ప్రసారం కోసం అర్రులు చాచి చూస్తాను. భార్యాబిడ్డల పోషణ కొరకై ఇచ్చటికి రాలేదు. నా రాముని నిత్య నైవేద్యం కొరకు వచ్చాను అన్నాడు రామదాసు. ఆ సమాధానం విన్న తానీషా, ఆహా, ఈతని త్యాగం ప్రశంసనీయం, ఈతనికేదైనా ఉద్యోగం చూడండి అంటూ మంత్రుల వైపు తిరిగాడు. రాజా, భద్రాచలం తాలూకా తహసీల్దార్ పని ఖాళీగా ఉన్నది, నియమిద్దామా అన్నారు మహామంత్రులు. వెంటనే భద్రాచలం తాలూకా తహసీల్దారుగా నియమించండి అన్నారు తానీషా. వెంటనే నియమించారు రామదాసును. నీలకొండపల్లి నుండి గోల్కొండకు భార్యాబిడ్డలను రావించి పల్లకిపై పయనించాడు రామదాసు. కుటుంబ సకుటుంబంగా భద్రగిరి సమీపిస్తూ భార్యాబిడ్డలతో ఈ ప్రకారంగా పాడుకుంటాడు.

అలా గానం చేస్తూ భద్రగిరి చేరి గౌతమీ నదిలో స్నానం చేసి శ్రీరామచంద్ర సందర్శనం చేసి తరువాత కచేరీకి చేరి పరిపాలనం ప్రారంభం చేశాడు. చక్కని పరిపాలనం సాగిపోతోంది. మంచి మాటలతో ప్రజల నుండి బకాయి పడిన ద్రవ్యం కూడా వసూలు చేసి ఖజానాకు జమ చేసి మంచివాడని పేరు పొందాడు రామదాసు. నెలకు 300 జీతం వస్తుంటే పాత అలవాటు బయటపడింది. మరలా రామదాసు నింట నిరంతర సంతర్పణం. అది ఒకనాటి సంతర్పణం. బారులు తీర్చి భగవంతుని ప్రసాదం కొరకు కూర్చున్నారు ప్రజానీకం. వడ్డన సాగిపోతోంది. రామదాసు హడావిడి చేస్తూ ఉన్నాడు. ఎవరక్కడా బాబు, మీరు కూడా ఓ పళ్ళెం అందుకోండి. ఇదేం పరాయి పనియా, చూస్తూ ఊరుకుంటారేం? ఎవరక్కడా? ఓహోహో, వచ్చారా? ఇలా రండి, ఇటువైపు కూర్చోండి బాబు. కమలా, నీవు కూడా వడ్డన చేయి. ఇదిగో వీరెవరో వచ్చారు, 2 విస్తాళ్లు వేయి. ఇలా హడావిడి చేస్తూ ఉన్నాడు యజమాని రామదాసు. రామదాసు కూడా ఒక పళ్ళెం చేత పట్టుకుని వడ్డిస్తున్నాడు. తండ్రి వెంట నడుస్తున్న రఘురాముడు 3 ఏండ్లవాడు. తాటియాకుల దడి ప్రక్కకు తప్పుకున్నాడు తండ్రి వేగాన్ని అధిగమించలేక. అక్కడనే ఇన్ని వేల మందికి ప్రజానీకానికి వండి వార్చిన గంజిగుంట మృత్యుదేవత కూరలాగా గబగబమని పొగలు గక్కుతున్నది. పొగ తాకునకు వడిలింది రఘురాముని శరీరం, జారింది కాలు, వాలింది గంజిగుంటలు, తేలింది తుకతుకమని ఉడికి మాంసపు ముద్దయి. అనుకోకుండా అటు వచ్చిన తల్లికి కుమారుడు గంజిగుంటలు కనిపించాడు. రఘురామా అని అగ్నిపర్వతం పలికినట్లుగా అరిచింది. రామదాసు వడివడిగా అక్కడికి వచ్చాడు. భర్తను చూస్తూనే, కమలమ్మ, ఏమండి ఏమండి, మీరు చేసిన రాముని సేవకు ఇదియా ప్రతిఫలం అంటూ గొల్లున విలపించింది కమలమ్మ. రామదాసు తడివారిన కనులు ఒత్తుకుంటూ, ఎందుకలా ఏడుస్తావు కమలా, ఇనకులేశుడికి ఇంత మొగమాటమే కూడా ఉండదా, రమ్మన్నాడు తన భార్యను. రామదాసు సుతప్రేతం భుజాన వేసుకొని భద్రగిరి దిగువమెట్టుకు చేరుకొని కుమారుణ్ణి అక్కడ నుంచి రాముని ఎలుగెత్తి పిలిచాడు. నా కుమారుడు జీవిస్తే ఇల్లు చేరుతాను, లేదో నేను వాడితోనే నీ దగ్గరికి వస్తాను అంటూ కనులు మూసి రాముని కీర్తించనారంభించాడు రామదాసు.

అనేక విధాలా రాముని కీర్తించగా ఆ యొక్క రామానుగ్రహం వల్ల తన పుత్రుడు మరలా బ్రతికినాడు. బ్రతికిన కుమారుణ్ణి అక్కున చేర్చి, రామా, నా కొడుకును నాకిచ్చావా, కరుణావరుణాలయ కాంచనచేల ఈ శిథిల దేవాలయంలో ఎండకు ఎండి వానకు తడుస్తున్నావా, నీ జీర్ణ దేవాలయ పునరుద్ధరణ చేస్తా అని ప్రతిజ్ఞ చేశాడు రామదాసు. ఇల్లు చేరి రైతులను పిలిపించారు. ఇల్లు చేరి పిలిపించిన తర్వాత శిల్పులను రప్పించి కార్యారంభం చేసి ప్రజలందరినీ సహాయము అర్థిస్తూ భక్తకోటిని వెంట పెట్టుకుని పురవీధులలో అనేక విధాలా ఈ ప్రకారంగా కీర్తిస్తూ ఉన్నారు.

0: భద్రగిరి తాలూకాలోని ప్రజలు సహకరిస్తారనే నమ్మకంతో ఖజానాలోని ద్రవ్యం తీసి ఖర్చు చేయనారంభించాడు. అనతి కాలంలో భద్రాచలం భూలోక వైకుంఠంలాగా తయారైంది.
1: శ్రీరమసితగా.

అంటూ కీర్తించాడు రామదాసు. గర్భగృహ ప్రాకార మంటపాలన్నీ కట్టించాడు రామదాసు. రామదాసుకు హితులైన వారు ప్రభుత్వ ద్రవ్యం వెచ్చించినందుకు ప్రమాదం కలగవచ్చని సూచించారు. రామదాసు అందులకేమీ భయపడలేదు. 600,000 అపహరించి దేవాలయ నిర్మాణం ద్వారా తన పలుకుబడి పెంచుకున్నాడని తానీషాకు తెలియవచ్చింది. కుపితుడైన తానీషా, ఎవరురా అక్కడా, పొండి భద్రాచల తహసీల్దారును రెక్కలు విరిచి కొట్టి లాక్కునండిరా అని ఆజ్ఞాపించగా భటులు దండపాణులై భద్రాచలం చేరారు. పోని భార్యాబిడ్డలను చూచుకొని వస్తాడు కాబోలనుకొని భటులు వదిలారు. అతడు భార్యాబిడ్డలను చూచుటకు పోలేదు. తాను పునర్నిర్మాణం చేసిన రాముని దేవాలయమునకు పోయారు. రామునికి తన కుటుంబాన్ని రాముని కుటుంబానికి తన కుటుంబాన్ని ఒప్పజెప్పాడు. తిరిగి వచ్చి భటుల ముందు నిల్చునగా కాళ్ళు చేతులకు సంకెళ్లు బిగించి వీధుల వెంట ఊరేగిస్తూ తీసుకుని వెళుతున్నారు రామదాసును. ఇరువైపులా బారుడు తీర్చిన ప్రజానీకం రామదాసుని దురవస్థకు కన్నీరు కారుస్తూ తలలు వంచుకుంటున్నారు. ఆ ప్రజానీకాన్ని ఓదారుస్తూ నిరంతర రామభక్తి చింతనలో మునిగిన రామదాసు అనేక విధాలుగా గానం చేస్తూ గోల్కొండ చేరారు. గోల్కొండ చేరిన రామదాసును తానీషా ముందు నిలుచుండబెట్టారు. తానీషా ఉగ్రుడై ప్రభుత్వ ద్రవ్యం అపహరించిన ద్రోహికి ఆజన్మ కారాగార శిక్ష అన్నాడు. ఖైదులో వేయండి అని గర్జించాడు. రామదాసు బందీ అయినాడు. బందీఖానాలో ఇక నిరంతర రామసేవకు అంతరాయం లేదు కదా అనుకున్నాడు. రామదాసునకు ఆహారంగా పావుసేరు జొన్నపిండి, పావుసేరు ఉప్పు కలిపి ఇస్తున్నారు. ఆ ఉప్పు ముద్ద విషతుల్యం కదా, ఎలా తింటాడో చూద్దామని చూస్తున్నారు. అది రామునకు నివేదన చేసిన రామప్రసాదం, మధురం అని భావించాడు రామదాసు.

ఏమి రుచి అని విషతుల్యమైన ఉప్పు కలిపిన పదార్థములు ఎంతో రుచి, ఎంతో రుచి అని తినటం వారికి ఎంతో ఆశ్చర్యం కలిగించింది. నెమ్మదిగా రామదాసు దరిచేరి, మీరు తినేది నిజంగా రుచికరంగా ఉన్నదా అని ప్రశ్నించారు. రామదాసు, నాయన మీరు తినండి అంటూ కొంత జున్న ముద్ద వారికి ఇయగా వారు రుచి చూచి ఆశ్చర్యచకితులైనారు. ఇంత రుచి ఉప్పు ముద్దకి ఎలా వచ్చింది అంటే, రామదాసు, సోదరులారా, దానిలో అమృతం కలిసింది, అది రామనామామృతం, ప్రతిరోజు ఈ వేళకు రండి ప్రసాదం పుచ్చుకోండి అన్నారు రామదాసు. తానీషా భటులు ప్రతిరోజు ప్రసాద భక్షణం చేస్తూ రామనామం చేస్తున్నారని విని తానీషా స్వయంగా చూడ్డానికి వచ్చాడు. ఆ సమయానికి రామదాసు రామనామం అనేక విధాలుగా చేస్తూ ఉన్నాడు. తక్కువ

ఈ ప్రకారంగా ప్రార్థిస్తున్న రామదాసును గర్జించాడు. ఏం రామదాసు, మా 600,000 పైకం మాటేమిటి? రామదాసు సవినయంగా, అయ్యా, ఆ జన్మ కారాగారంలో 600,000 ఎలా సంపాదించేది అంటుండగా రాజు కనుసైగ చేశాడు. 10 మంది రాజభటులు ఒక పెద్ద రాతిబండను రామదాసు ఎత్తి కొండ శిఖరం వైపు ఎక్కి దిగమన్నారు. నెత్తిన రాతిబండ, నడినెత్తిన సూర్యుని ఎండ, ఎక్కవలసినది ఒక కొండ. రామా, ఏమి నేరం చేశానని ఇలా శిక్షిస్తున్నావురా అని అనేక విధాలుగా బాధపడుతూ ఉండగా రామ స్థవమైకల్లో కొండ ఎక్కి దిగాడు రామదాసు. ఆశ్చర్యచకితుడైన తానీష, రామదాసు, బండమోసి బతికావా అన్నాడు. రాముని అండ ఉన్నవారికి బండ ఎండ లెక్కలేదన్నాడు రామదాసు. తిరిగి జైలుఖానాలో బందీ చేశారు భటులు. ఆ రేయి రామునితో ఇలా అన్నాడు, రామా, ఎందుకయ్యా నన్నిలా వితలపాలు చేస్తావు? పరిపరి విధాలా నిన్ను ప్రార్థించినా ఇంచుకంత కనికరం లేదే. కరుణాహృదయుడవంటారే, ఇదేనా స్వామి నీ యొక్క కరుణాహృదయం అంటూ పలవరిస్తూ నిద్ర చెందాడు రామదాసు. నిద్రలో సుఖమయమైనటువంటి యొక్క స్వప్నం సతీ సమేతుడైన రాముడు కనిపించాడు. అనేక విధాలుగా పలవరిస్తుండగా ఆ యొక్క రామదాసుకు ఇంతలో మెలకువ వచ్చింది. కలిగి కన్నువిచ్చి చూస్తే విచ్చుకత్తులతో పహారాలతో తానీషా భటులు కనిపించారు. హతాశుడైన రామదాసు పలుకనైనా పలుకవే రామా అంటూ

ఈ విధంగా గానం చేస్తూ ఉండగా ఎట్ట ఎదురు ఇనుప గొలుసులు ఉన్నాయి. రామదాసును ఆ ఇనుప గొలుసులతో కట్టివేసి కొరడాలతో కొట్టారు. బాధ భరించలేక రామా రామా రామా అని అనేక విధముల రామచంద్రుని పలవరిస్తూ స్పృహ తప్పి పడిపోగా ఊడదీసి బందిఖానాలో పడవేశారు. కన్నులు తెరిచి చూడగా ఒంటి నిండా

నా వాతలు తేలికనిపించాయి. రామా, ఎంత దయామయుడవయ్యా నేను నీకు. నీ పరిమానికి నగలు చేయిస్తే ప్రతిఫలంగా నాకు నా శరీరానికి వాతలు పెట్టిస్తావా అని ఇక్ష్వ

అనేక విధాలైనటువంటి యొక్క నగలు నాణ్యాలు నీకు చేయిస్తే నాకు మాదలు పెట్టిస్తావా? రామా, నీకంటే రక్షకులే లేరని మొరలు పెట్టుకుని చేసిన ఖర్చులకు రామునకు జమ ఖర్చులు చెప్పాడు. అయినా నిన్ను ప్రార్థించి లాభం లేదులే రామా. కఠిన

0: అని అమ్మకు మొరబెట్టుకునగా దయామయి కరుణ వరుణాలయ సీతమ్మకు మెలకువ కలిగింది. రామలక్ష్మణులను జాగృతం చేసింది. రామలక్ష్మణులు జవానుల వేషం ధరించి వరహాల మూటలను భుజాన నిడుకొని ఏడు పహారాలు దాటి అర్ధరాత్రి సమయంలో తానీషాకు రామదాసు బాకీ ఉన్న 600,000 పైకం చెల్లించారు. తానీషా లేచి చూచి, ఎవరయ్యా మీరు? మేము రామదాసుని జవానులమన్నారు. ఆ దొంగకు కూడా జవానులా అని ప్రశ్నించాడాయన. మా అయ్యగారిని ఏమైనా అంటే ఊరుకునే వాళ్లము కాదు. రామదాసుడు మా గ్రామం రాకముందు మాకు ధూపదీప నైవేద్యాలే లేవని 600,000 మొహరీలు చెల్లించగా రామదాసును విడిచిపెట్టినట్లుగా రసీదు ఇమ్మని తానీషా తెలవారకముందే తలుపులు తీశారు. ఖిల్లాపై నుండి కేక వినిపించింది. ఆ యొక్క రామదాసును భద్రాచలం జాగీరుగా వ్రాసి ఇచ్చారు తానీషా. చేసిన తప్పుకు క్షమాపణ వేడుకున్నాడు తానీషా. బంగారు పల్లకిలో సాగనంపగా భద్రగిరి చేరిన రామదాసుడు గౌతమి నది స్నానం చేసి రామచంద్ర దర్శనం చేసి, రామా, నాకెందుకయ్యా ఈ జాగీర్లు? నేను ధనము కొరకై ప్రయత్నించలేదే. చారుతర దివ్య సుందర సందర్శనం కొరకు కదా ఇన్ని బాధలు పడ్డాను. రామా, తానీషాకు కనిపించిన నీవు నా కన్నులకొక్కసారి కనిపించవా, కనపడరాదా? నీ చేసిన పాపమేమని పరిపరి విధాలా పరివేదనం చెంది కంటతడి పెట్టాడు రామదాసు. ఎట్ట ఎదుట శ్రీరామచంద్రుడు ఎడమ తొడపై అమ్మ సీతమ్మను కూర్చుండబెట్టుకొని,
1: వామాంకస్థిత జానకీం పరిలసత్కోద

నూపురాది విభూషితం రఘుపతి కేయూరాది విభూషితం రఘుపతిం

అని ఈ విధంగా తను రచించినటువంటి యొక్క అనేకమైనటువంటి యొక్క కీర్తనను స్వామివారికి మనవి చేసుకొని ఈ ప్రకారంగా సీతారాములకు మంగళం పాడుతూ ఉన్నాడు.

0: Mr. Modi stated this while interacting with Global System for Mobile Communications Association GSMA board members at Seva Teerth today, ahead of the India Mobile Congress. The India Mobile Congress is scheduled to be held from tomorrow till 10th of this month in New Delhi. Senior BJP leader and Union Parliamentary Affairs Minister Kiran Rijiju has criticized Congress Party and leader of opposition in Lok Sabha, Rahul Gandhi, for repeatedly targeting Election Commission of India and other constitutional bodies. Talking to the media in New Delhi today, Mr. Rijiju said political parties should serve the people and accept the electoral mandate.
1: ये रोज रोज कांग्रेस पार्टी राहुल गांधी जी जो ड्रामा करते रहते हैं
2: एवरी डे द ड्रामा दैट राहुल गांधी एंड द कांग्रेस पार्टी कीप क्रिएटिंग ओवर द इलेक्शन कमीशन एंड द रिपीटेड अटैक्स दे मेक ऑन द सुप्रीम कोर्ट नीड्स टू स्टॉप नाउ इन अ डेमोक्रेसी इफ यू सर्व द पीपल यू विल रिसीव द मैंडेट इफ यू फेल टू गेट द पीपल्स मैंडेट एंड देन अब्यूज द इलेक्शन कमीशन दैट इज नॉट द वे फॉरवर्ड
1: और इलेक्शन कमीशन को गाली देंगे.
0: Earlier in the day, opposition parties held a protest march from Parliament House to the headquarters of the Election Commission of India in the national capital over alleged irregularities in the special intensive revision process and demanding the resignation of Chief Election Commissioner Gyanesh Kumar. Later, leader of opposition in the Lok Sabha and Congress MP Rahul Gandhi, along with party leader Priyanka Gandhi Vadra and other supporters, entered Akashwani Bhavan and staged a protest on the premises. With regard to today's opposition protest, the Election Commission has clarified that no political party had sought an appointment till 4 p.m. to meet the Commission through its representatives. In a press statement, the Commission said that, however, at around 4 p.m., it received information from Delhi Police that a delegation of members of Parliament led by the leader of opposition in the Lok Sabha, Rahul Gandhi, wants to meet the Commission and submit a memorandum. The Election Commission considered this request unusual, which could not be accepted. Voting concluded peacefully for by-elections to 5 assembly constituencies in Tamil Nadu, Puducherry and West Bengal, along with a Lok Sabha seat in Assam. Polling took place for Madurandagam and Dharmapuram seats in Tamil Nadu, Tattanjavadi in Puducherry and Rajinagar and Nandigram in West Bengal. Voting was also held for Nagaon Lok Sabha seat in Assam. The counting of votes will be taken up on Friday. Shreyas Iyer's unbeaten 102 and debutant Naman Dheer's 3-wicket haul powered India to an 8-wicket win over the West Indies in the opening T20 in Lucknow tonight. And that is the end of this news bulletin.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం రేపటి ప్రసార విశేషాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం జయము జయము భారతి బృందగానం వింటారు. రచన శ్రీమతి ఆదూరి సత్యవతీదేవి, సంగీతం శ్రీ బిఏ నారాయణ. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో బొమ్మరాజు సీతారామదాసు కీర్తనలు, ఇంకా దమ్మపదం వింటారు. 6:30 బౌద్ధ సూక్తులు, 6:35 పొలం పనులు కార్యక్రమం, ఇక 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికలో వరల్డ్ కాటన్ డే గురించి కొన్ని విశేషాలు, అలాగే నోబెల్ బహుమతి గ్రహీత భౌతిక శాస్త్రవేత్త నీల్స్ బోర్ జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, పుష్పాంజలి తదితర కార్యక్రమాలు వింటారు. 8:30 కేవీ సత్యనారాయణ గారిచే తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమం. 8:59 10:30 పాటల పల్లకి తెలుగు చలనచిత్ర గీతాల కార్యక్రమం, ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజనపై ప్రత్యేక కార్యక్రమం. 12:40 కార్మికుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో అవయవాలపై మధుమేహం ప్రభావం అనే అంశంపై డాక్టర్ అడారి పూర్ణిమ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి కె ఇందిరా. తర్వాత చివరి సందేశం ఎస్టీకే శిరీష గారి కథానిక వింటారు. 1:33 మహిళా వాణి కార్యక్రమంలో హలో బాగున్నారా. సాయంత్రం 5 గంటలకు యువవాణి, 5:30 సంధ్యారాగాలు, 5:55 జి పద్మగారిచే ఉద్యోగ వార్తలు వింటారు. 6:30 సాయం సమీరం, 7:15 పల్లె సీమలు కార్యక్రమంలో రైతు సాధికారతకు ఉన్న వివిధ మార్గాల గురించి హరిపురం కృషి విజ్ఞాన కేంద్రం బీసీటీ అధిపతి డాక్టర్ శైలజా కుర్రా గారు తెలియజేస్తారు. 7:45 వికసిత్ భారత్, 8:00 దార్శనిక భారత్, 8:15 స్వరమాలిక, రాత్రి 10:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో రాగం తానం పల్లవి. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ జి శారదా సుబ్రహ్మణ్యం గారి గానం వింటారు. ఇవి రేపటి ప్రసార విశేషాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వాతావరణ సమాచారం. విశాఖ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం వాల్తేర్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.2 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24.7 డిగ్రీలు, వర్షపాతం నమోదు కాలేదు. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.2 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24.4 డిగ్రీలు, వర్షపాతం నమోదు కాలేదు. విశాఖపట్నం మరియు పరిసర ప్రాంతాల వారికి స్థానిక వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. 1 లేదా 2 చోట్ల వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంటుంది. మత్స్యకారులకు వాతావరణ హెచ్చరిక. ఈరోజు రాత్రి 10:00 ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి 6 నుండి 10 తేదీ వరకు ఎలాంటి హెచ్చరిక లేదు. అలాగే బంగాళాఖాతంలో కూడా ఎలాంటి హెచ్చరిక లేదు. నెల్లూరు తీరం, తిరువల్లూరు తీరం వారికి 7 అక్టోబర్ వరకు సముద్ర ప్రవాహాలు వేగంగా ఉండవచ్చు, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే కన్యాకుమారి, తుత్తుకుడి, తిరునెల్వేలి తీరాల్లో 6, 7 తేదీలలో అలలు ఉధృతంగా వచ్చే అవకాశం ఉంది. పడవలు నడిపేవారు జాగ్రత్తగా ఉండాలి, సముద్రంలోకి వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 11:44. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ఎఫ్ఎం ప్రసారాలు 102 మెగాహెర్ట్స్పై ప్రసారమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.